0: ను తానెవరు, తానెక్కడనున్నాను, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ ఆమ్ ఐ, వై ఆమ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ at all, but finds delight on the lap of the mother.
0: Idi yemi enduku aneetunte vishayam kante prema chaala uttamainatunte gani aa shishuve jagattuku prabodhisthu vastundi.
1: It is the teaching of the child to the world that love does not know anything like why, where, when and so on.
0: Prema prati manavuni hrudayam nundi మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ఒరిజినేట్స్ ఫస్ట్ ఇన్ ద హార్ట్.
0: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: అండ్ దిస్ లవ్ ప్రాంప్ట్స్ ద థాట్ ప్రాసెస్ దేర్ ఆఫ్టర్.
0: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
1: ద ఫస్ట్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఈస్ దిస్ లవ్.
0: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
1: ఫార్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ లవ్ ఈస్ ద రూట్.
0: జ్ఞానమే దీని ఫలము,
1: విజ్డమ్ ఈస్ ద ఫ్రూట్
0: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
1: బట్ భగవాన్ ఒపైన్స్ దట్ వన్ కెనాట్ క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
0: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
1: లైఫ్ ఇస్ లవ్, love is life.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
1: A devotee approached Jesus Christ and has put this question: what is that I should do in order to protect myself?
0: Pichivada sarvunnu rakshinchetundi bhagavantude.
1: Oh madcap, it's God who protects all.
0: Atti premamayamainatundi bhagavantuni nee previsthu pote aa prema ne ninnu rakshistundi annadu.
1: If you love that loving God, the very love will protect you.
0: Ade vishayamunu bhagavadgita yendu kudanu అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణ నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
1: ద సేమ్ థింగ్ యు ఫైండ్ దేర్ ఇన్ గీత వేర్ అర్జున పుట్స్ ఎ క్వశ్చన్ టు కృష్ణ, హూ ఇస్ డీరెస్ట్ టు యు లార్డ్.
0: ఎవరు నన్ను నిశ్చలముగా, నిస్వార్థముగా, దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు.
1: He said, the one with steady, selfless, strong faith is so close to me.
0: Atti prema tattvanni drishti yendunchukoni andari yendu undinatvanti oka prema tattvam okate anetvanti satyanni gurtinchi sarvulunu premistu undetvanti vaadu naaku amitamainatvanti oka abiruchi atuvanti vaadaina priya shishyudu annadu.
1: Further he said, one should know the nature of the love which is present in everyone, uniform in the same pattern, and loves everybody equally, is the dearest to me.
0: Prema sadhinchaleinatundi jagattulo edinu ledu.
1: There's nothing that the love cannot accomplish in this world.
0: Kathinamaina krodhanni kuda nu prema sadhistundi.
1: The love even can, it can even conquer anger, pacify
0: asuya, dambamu, krodhamu ityadi krura bhavamulu kuda nu చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ద వికెట్ క్వాలిటీస్ లైక్ జెలసీ, పాంప్ అండ్ యాంగర్ ఆర్ ఆల్ పాసిఫైడ్ బై లవ్.
0: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
1: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
0: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
1: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
0: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయా రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
0: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
1: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
0: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
1: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
0: Kanuka ee jagattunandu deenini manamu sadhinchavalannannu prema cheta sulabhanga mana vaanchalu nerveechukovachchu.
1: So in this world we can achieve anything, fulfill any desire with this love.
0: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinatundi emiti unnadi.
1: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
0: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
1: Love has five names.
0: మొదటిది శాంతము.
1: The first peace, శాంతము.
0: రెండవది దాస్యము.
1: The second servitude, దాస్యము.
0: మూడవది వాత్సల్యము.
1: The third affection, వాత్సల్యము.
0: నాలుగవది సఖ్యము.
1: Fourth one, sakhya, friendship.
0: ఐదవది మాధుర్యము.
1: The fifth one is sweetness, మాధుర్యం.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
1: These are the synonyms of this word love.
0: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
1: We may question how peace can be a synonym to this word.
0: శాంతి అంటే ఏమిటి?
1: What do you mean by peace?
0: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
1: We consider peace means remaining silent, keeping our mouth shut.
0: మానవుని ఎదుటి
1: anything.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములు ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
0: Vesham nirmoolamu gaavinchukunna tarvata undeetundi okka hrudaya bhavamunike shantamu antaru.
1: Peace is a state when this hatred is totally annihilated.
0: Samattamu samaikyata sabravutthamu kaliginatundi okka hrudayamunike శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
0: అనగా ఈ దుర్గుణములు మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ,
0: అది
1: ఓన్లీ వన్ రిమైన్స్,
0: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: This is described in varied ways in Vedantic parts.
0: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things to know in this world.
0: కాని ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహా పవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
1: Vedas, Upanishads and Brahma Sutra, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
0: Swami, but stressed
1: on the self-inquiry.
0: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
1: We should proceed on the path of self-inquiry.
0: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
1: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: Who am I? That gives you liberation.
0: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయో తెలుసుకోవటానికి.
1: There are so many objects in the material
0: world. ఎన్నో విషయములు ఉన్నాయో తెలుసుకోవటానికి.
1: There are lots of things to know.
0: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
1: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
0: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఐ ఒకే అక్షరమే.
1: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
0: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునంది మాత్రమే ఈవిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
0: భగవద్గీత యందు ప్రతి అడుగుడును మాం ఏకం అన్నాడు.
1: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
0: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం వజ.
1: He told me, surrender yourself to that one.
0: Mocha ishyami ma sucha nenu annadu.
1: He said, I only confer you liberation.
0: Patti padamunandu kudanu nenu nenu nenu aneetundi padamunu upayogistu vachadu.
1: At every stage this single lettered I is repeatedly stressed.
0: Ee nenu aneetundi padamu inta goppa shaktivantamainatundi.
1: So this single lettered word I is mighty.
0: కోటీశ్వరుని మొదలు కూటిపేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
1: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియర్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
0: Nenu vachanu,
1: he says, I have come.
0: Nenu potunnanu,
1: I am going.
0: Nenu chuchanu,
1: I have seen.
0: Nenu vinnanu,
1: I heard.
0: Nenu maatadutunnanu,
1: I speak.
0: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
0: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
0: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
1: ఇన్ వేదాంత దర్ ఓన్లీ టూ వర్డ్స్,
0: ఇది నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
1: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
0: ఇది ఏమి? ఖర్చీఫ్.
1: What is this? This is kerchief.
0: Idi emi tumbler.
1: What is this? This tumbler.
0: Idi emi table.
1: What is this? This is a table.
0: Ikkada evaru oka manishi.
1: Who is he? He is a human being.
0: Idi emiti oka bhavanamu.
1: What is this? A mansion.
0: Anta idi idi idi aneetundi telekunda ee oka padarthani kodanu manamu charchinchatakkani chuchutakkani vicharinchatakkani veelu kaadu.
1: It's not possible either to inquire or to see or visualize and say without using this word this.
0: ee drishyakalpitamaina jagat antai kodanu idi ante.
1: Therefore all this apparent world that you see,
0: maatalani pillavaadu kodanu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
1: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this?
0: Amma idi enduku?
1: Mother, what for is this? Why?
0: అంతా ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
0: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
1: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
1: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద ఐ.
0: నేను అనేటువంటి వాడు ద్రష్ట.
1: This I is the seer.
0: Jagatanta drushyame.
1: The whole world is the seer.
0: Yeninaina neevu choodu.
1: You may see any.
0: Yeninaina vinu.
1: You may hear any.
0: Yeninaina chaduvu.
1: You read any.
0: Yeninaina pattu.
1: You catch hold of anything.
0: Yeninaina cheyi.
1: You do any.
0: Anta idiye.
1: All this is this only.
0: Aithe ikkada rendu vidhamainatvanti shastramulu ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
0: భౌతికమైనటువంటి శాస్త్రము,
1: వన్ ద ఫిజికల్,
0: ఏమి
1: వాట్
0: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు.
1: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
0: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
1: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
1: హియర్ ఇన్ వేదాంత వి ఆల్సో
0: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా భౌతికంలో వస్తుంది.
1: వాట్ రిఫర్స్ టు దిస్ అపరెంట్ వర్డ్.
0: శాస్త్రము వేదాంత శాస్త్రము రెండు చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
0: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
1: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
0: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
1: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్ ద హోల్ ఎర్త్ రొటేట్స్ రివాల్వ్స్ బట్ హి డజంట్ సే వై. ఇది
0: తిరుగుతుండాలి.
1: ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: ఎందుకు తిరుగుతుండాలి?
1: వై?
0: నో ఆన్సర్.
1: నో ఆన్సర్.
0: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
1: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
0: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
1: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
0: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
1: వై నాట్?
0: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
1: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
0: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
1: హౌఎవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
0: ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
1: ఏ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
1: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
0: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిభూతుడిగానే ఉన్నాడు.
1: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
0: యాక్ట్ చేసేదంతా కూడా రావణుడే.
1: All the acting refers to Ravana only.
0: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
1: This action does not make Rama a Ravana.
0: Ravanudu endu kudanu Ramulu unnadu kaani Ramulu endu Ravanudu ledu.
1: In Ravana there is Rama but there is no Ravana in Rama.
0: Kanuka ee vishya jagattunandu ee vishya nataka rangamunandu jagattanta kudanu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
1: దర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
0: ఈ అన్నింటి ఎందుకు ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
0: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
1: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
0: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
1: All the life that we pass through is something like action.
0: మానవుడు ఒక నటన సూత్రధారి.
1: Man plays the role of an actor.
0: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
1: He considers that he is the director, that he is the doer, that he is the action.
0: కానీ రాముడు నేను కర్త, నేను భోక్త అనేటువంటిది ఏ మాత్రము అక్కడ ఉచ్చరించడు.
1: But here the Rama doesn't think.
0: తాను సాక్షిభూతుడే.
1: He stands as a witness.
0: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
1: Therefore in this world what all we see is a vesture that is
0: put on. ఇవన్నీ కేవలము ఆధారములే.
1: That's all the one that is.
0: దేనికి ఆధారములు? జగత్తుకు మాత్రం ఆధారము.
1: It is only for the world.
0: కానీ జగత్తుకు ఏది ఆధారము?
1: But what is the basis foundation for this world?
0: అది ఆత్మ.
1: That is the spirit, the atma.
0: ఈ జగత్తంతకూడను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: The whole world pertains to material world.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: Therefore, the eternal witness ఆత్మ is spiritual.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize one factor here clearly.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఇవి?
1: వాట్ ఆర్ దే?
0: ఐదు కర్మేంద్రియములు.
1: ద ఫైవ్ సెన్సెస్.
0: ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్.
0: ఐదు ప్రాణములు.
1: ఫైవ్ లైఫ్.
0: ఐదు కోశములు.
1: ఫైవ్ లైఫ్ షీట్స్.
0: 20 అయిపోయినాయి.
1: They make a total of 25.
0: Manasu, buddhi, chittamu, ahankaramu. Ivi nalugainayi.
1: The four, the mind, the intellect.
0: 24 ayipoyindi.
1: And they make
0: 24 ekkada nunchi vachayi.
1: Where from you get this 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25వ. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసిలేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26th vaade devudu.
1: That 24th, 26th, the 26th one is divine.
0: ఇంద్రియములంతా కూడాను కేవలము 24 24.
1: All the senses certainly 24.
0: భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
1: All these experiences are the making of the mind.
0: మనసే కల్పించుకుంటుంది.
1: It's the creation of the mind.
0: నీవు రాత్రి వెళ్ళి నీవు నిద్రపోతున్నావు.
1: Night time you sleep.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: There in the sleep you dream.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: You are there in your dream.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: Your friends also are watching cinema.
0: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: You also went on a picnic along with friends.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఈస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
0: కలుపనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే.
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఈస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియల్.
0: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
0: సువహ రేడియేషన్ జ్ఞానము.
1: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇది అద్వైతము.
1: This is non-dualism.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: ఆనందం ఎక్కడ ఉంది?
1: Then where is bliss?
0: నీవే ఆనందము.
1: You are the embodiment of
0: truth. ఎక్కడ ఉంది?
1: Where is truth?
0: నీవే truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ యూ షుడ్
0: ఆల్వేస్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి ఇన్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బి ఇన్ పీస్.
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
1: వై డు యు సెర్చ్ ఫర్ దెమ్?
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
0: ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
1: a person entered into a room and he was searching for something.
0: Anni kanipistunnayi ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kudanu kanipistunnayi.
1: He saw many which he never
0: Kani
1: saw before.
0: Kani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంక అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
1: There in the room he sees everything else, but he does not see his own self.
0: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
1: There in the room he finds everything excepting himself.
0: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
1: In this vast world, in this apparent physical world, man is searching for everything. He finds everything that he seeks.
0: వెతికేటువంటి వాడు కనిపించటం లేదు.
1: But he doesn't find the seeker.
0: అది వేదాంతం యొక్క రహస్యం.
1: This is the secret in spirituality.
0: ఏది కావాలని వెతుకుతున్నాడో,
1: that for which he is searching.
0: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
1: He is in search of truth.
0: కానీ సత్యం ఉన్నది.
1: But there is truth.
0: తానే సత్యము.
1: He is the embodiment of truth.
0: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
1: But he is in search of truth outside.
0: తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: When the bliss is within you, can you ever get it outside?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: You have the necklace. When you search for it outside, can you ever get it?
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతుకుతాయి?
1: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
0: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
1: Everything is within you, but you are in search of outside.
0: Kaaranam emiti?
1: What's the reason behind it?
0: Dehaatma buddhiye deeniki annitiki inta moola kaaranam.
1: It is only body identification that is the main cause.
0: Ee deham paina nene dehamu anetundi bhavam chetane ee oka jeevithanni garuputu unnadu.
1: He spends his life with the total identification with the body.
0: Anduvalane సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వీఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటుంది.
1: దేర్ఫోర్ వీఆర్ ఫార్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: I have love.
0: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: I love my parents.
0: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: I love my sisters.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: This is not love.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తానంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తాను
1: this I is I only.
0: దీనికి ఒక్క ఆకారం లేదు.
1: It has no specific form.
0: అది ఏ మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
1: in all these forms of love,
0: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధుర భక్తి.
1: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనిని కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: యాజ్ హి ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్ స్టేజ్
0: తుండద ఉంటుంది.
1: హియర్ యు ఫైండ్ ద బీ,
0: బ్లాక్ బీ,
1: బ్లాక్ బీ.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్, స్ట్రాంగ్ వుడ్.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైన చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుందా? దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
0: petals.
1: It has forgotten its own potentiality, the strength. Therefore it is bound. That is the same plight of
0: Atmasvarupudanu.
1: Who is he? His embodiment of
0: Tana
1: the Spirit. He has forgotten his own truth.
0: Tana sarupanni tanu
1: marchipothunnadu. He has forgotten his true form.
0: Anduvalle jagatanta dukkhamayanga kanipistundadi.
1: Therefore we find misery all over
0: jagamanta
1: the world.
0: Kudanu asantimayanga kanipistundadi.
1: There is restlessness in this world.
0: Jagattulo asanti ledu.
1: In fact there is nothing
0: jagattulo dukkham ledu.
1: There is no sadness.
0: Anni niyande untunnayi.
1: All these are within you.
0: Ninnu neevu marchipoyi
1: forgetting your own self.
0: దేహమే నేననుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
1: You forget your own self and you identify the body. Therefore you pass through the sadness and the misery and the grief.
0: దేహమే నేనని భావిస్తున్నావు.
1: You consider yourself the body.
0: అది పెద్ద తప్పు.
1: It's a big mistake.
0: ఇది నా దేహమని చెప్పు, తప్పు లేదు.
1: There's no mistake if you say this is my body.
0: కానీ దేహమే నేనని మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
1: You can never say that I am the body.
0: కన్నులు మూసుకున్నప్పుడు
1: when you close your eyes
0: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
1: There may be powerful bulbs around, when you close your eyes it will be pitch dark.
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు.
1: The sun is shining.
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపు చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
1: While closing your eyes and look at the sun you cannot see the light.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన కన్నులు తాను మూసుకున్నాడు.
1: Because you have closed your eyes.
0: అదే విధంగానే
1: like
0: జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: The divinity is shining all over the
0: universe. మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
1: And this peace is propagated and publicized.
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
1: But we are not recognizing it.
0: కారణం,
1: what's the reason?
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
1: Because we are covered in compass.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఒక క్యాండిల్ పెట్టండి.
1: Here you have a candle.
0: ఈ క్యాండిల్ పెట్టి
1: with this candle
0: ఒక కుండకంతకును 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
1: And bring a pot, make 10 holes and put it over this candle.
0: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
1: Candle is one light.
0: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలే కనిపిస్తుందది.
1: As the pot has 10 holes it appears as if there are 10 candles inside.
0: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
1: And cover the pot with it. Thick
0: జ్యోతి కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ లైట్.
0: జ్యోతి లేదని మనం భావిస్తాము.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ నో లైట్ అట్ ఆల్.
0: ఆ టవల్ కొంచెం తీసినప్పుడు
1: వెన్ యూ రిమూవ్ ద టవల్
0: నో 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము.
1: యూ విల్ నో దట్ దేర్ ఆర్ 10
0: కానీ 10 జ్యోతులు కూడా లేవు.
1: నో దేర్ నో 10.
0: ఆ కుండను పగలగొట్టండి.
1: బ్రేక్ ది పాట్.
0: ఒకే జ్యోతి.
1: యూ ఫైండ్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్.
0: అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one light. That is the oneness unity.
0: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
1: You cover it up, this single light, by means of a pot with 10 holes, the pot is the body.
0: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
1: You consider the body as the pot.
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
1: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with a 10 holes.
0: నిమిషములకు నీచులూరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
0: ఇది ఆ మనము.
1: We cannot enter.
0: ఇది ఆ దైవము.
1: Are you the body?
0: ఇది ఆ ఆత్మ.
1: Is that the spirit?
0: ఇది ఆ నేను. కాదు కాదు.
1: This is not the true I. No.
0: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత కప్పబడినటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
0: తమో గుణం.
1: తమో గుణ.
0: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
1: ద సెకండ్ థింగ్ వీ మస్ట్ బ్రేక్ ది పాట్ of emotion or rajas.
0: అప్పుడు భిన్నత్వం పై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: Then there will be no more of diversity or duplicity or multiplicity.
0: ఒకవైపున రజోగుణము ఒకవైపున తమోగుణము రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ, హౌ డు యూ ఫైండ్ ద లైట్?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
0: రాజసము విడుక రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనం బగునయ్యా.
1: That piousness, sattvic quality, is the highest.
0: Veerudu Bharatiya veerasutuda.
1: O sons of valor of Bharat, listen to this.
0: Tattvam kavala aashistunnavu. Tamasammu viduka, viduvaka, tattvammu yetukuduru.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasammu viduka,
1: spiritual knowledge?
0: Radu bhakti.
1: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
0: Rajasikamane yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించినట్టు ఒక గోవైనా మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd, there are cows around. Do you think the cows would stand there?
0: ఏమీ మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగము ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter?
0: Kanukane nee daivanni pondalani gaadhamaina vishwasamu oka shraddha untunte premanu penchuko.
1: In order to attain God, in order to have this confidence, develop love,
0: penchukonataku veelu kaadu.
1: It's not possible to foster
0: prema undi.
1: There is love.
0: Aa premane nee yokka pranamu.
1: And this love,
0: aa premane nee yokka jeevitamu.
1: And your love is your life.
0: Aa yokka daivamu.
1: And this love is God.
0: Aa premanu manamu telusukovali.
1: We have to know this love.
0: Etla?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: వి కెన్ నో దట్ ఓన్లీ త్రూ
0: మనసు. దేనిని కల్పించుకుంటున్నాడో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
1: ఎ వీక్ కౌ ఇఫ్ యు ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్ ఇట్ బికమ్స్ వీక్.
0: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్ దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
0: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
0: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
1: వి రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
0: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
1: వి ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
0: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
1: వి కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్
0: గిట్టంగా పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ మైండ్ హాస్ గ్రోన్ సో స్ట్రాంగ్.
0: బాగా బలిచిపోతుండాలి.
1: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్.
0: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
0: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
1: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్?
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
1: Why a monkey needs a cap of pearls?
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
0: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its wavering nature.
0: సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
1: It will spoil the very throne.
0: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాడిని తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గాని కులకడం మానడు. ఈ విధంగా మంకీ మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్
0: స్ట్రాంగర్. మనసునే మనం చింతించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్ బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
0: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
1: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ద వర్స్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
0: మైండ్
1: ద మైండ్ ఇస్ సో మీన్.
0: హీనమైనటువంటిది మైండ్.
1: సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
1: Therefore, we should put a full stop to our
0: thought process. Sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
1: If you reduce your desires, the mind will lose its form.
0: Chudandi, idi batta.
1: See, this is a cloth.
0: Idi batta, daramulu yokka cherika.
1: It's a combination of threads.
0: ఈ దారం యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukune bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: ఇఫ్ యు రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
0: దీనిని వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
1: Therefore, what all we refer to this, ఇది is the world. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: This body is also a scene.
0: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one
0: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is a scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
0: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
1: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ద విట్నెస్.
0: అన్నింటికి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
1: Though there may be a lot of acting going on the stage in a drama.
0: Ramulu andulone unnadu.
1: There is Rama there.
0: Kaani sakshibhutudiga unnadu.
1: But he remains there as a witness.
0: Idduru kaadu mari veeru.
1: There are not two.
0: Okkade.
1: Only one.
0: Ravanudu Ramulu idduru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramulu Ravanudu vesham vesiyadanti.
1: Rama is playing the role of Ravana.
0: Atma జీవాత్మ రెండు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుకనే ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటనను జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్.
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రము మారడు.
1: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఈజ్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
1: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దేర్.
0: ఇది ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light.
0: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: దీనికి ఏమాత్రం కూడాను దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect any money from us.
0: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
1: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బాయ్.
0: ఇది టమ్లర్.
1: దిస్ ఇస్ ద టమ్లర్.
0: ఏమిటి టమ్లర్? ఇది
1: వాట్ సార్ట్ ఆఫ్ టమ్లర్?
0: ఏంటి టమ్లర్?
1: దిస్ సిల్వర్ టమ్లర్.
0: టమ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
1: దిస్ వన్ దట్ మేడ్ దిస్
0: వెండిని ఎవడు చేయలేదు.
1: బట్ నో బడీ మేడ్ సిల్వర్.
0: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
1: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
0: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పూతమే.
1: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
0: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
1: ఆల్ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్.
0: ల్యాబొరేటరీలో పోతారు. ల్యాబొరేటరీలో
1: యు గో టు ద ల్యాబొరేటరీ.
0: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
1: దేర్
0: ఆక్సిజన్ తీసుకుంటారు.
1: యు కలెక్ట్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ తీసుకుంటారు.
1: ఆల్సో కలెక్ట్.
0: రెండింటిని చేరుస్తారు.
1: యు కంబైన్.
0: వాటర్ గా చేస్తారు.
1: అండ్ యు మేక్ వాటర్.
0: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
1: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
0: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
1: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
0: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
1: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
0: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
1: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్ బట్ యు ఆర్ నాట్.
0: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
1: Therefore it is Atma the spirit which is the basis for all.
0: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
1: In fact in this world we find only two.
0: దృశ్యము దృక్కు.
1: One is the seen, other is the look.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
1: The unity of these two.
0: సాధన యొక్క ఫలితము.
1: Is the result of spiritual practice.
0: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
1: అండ్ ది సీన్ జాయిన్స్ ఇన్ దట్ విజన్.
0: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
1: ది సీన్ ఆల్సో జాయిన్స్.
0: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
1: ద సీన్ మే జాయిన్ ఇన్ ద లుక్స్ ఆర్ ద విజన్ ఆర్ ద విజన్ మే జాయిన్ ఇన్ ద సినారియో.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
1: It's only one that appears as two.
0: Oka vittanam undi.
1: Here is a seed.
0: Vittanamunku rendu baddalu unnai.
1: It has two cotyledons.
0: Ee rendu baddalu cherinappude
1: when both the cotyledons are there
0: adi bhoomilo pettinappudu mokkaga vastundi.
1: When you just plant it,
0: rendu baddalu veru chesi nee bhoomilo petti mokka raadu.
1: When you separate out they will never germinate.
0: ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: అయితే
1: హౌఎవర్
0: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
0: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
1: విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ ద పాజిటివ్.
0: కరెంట్ లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
1: Without the current, who is going to
0: manufacture
1: the
0: mic? Without the
1: current, who will
0: manufacture the mic? ఆధారం కరెంటే. కరెంట్ ఉండటం వల్లే ఈ యొక్క ఆధేయములన్నీ కూడా సృష్టించబడుతున్నాయి.
1: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
0: కనుక
1: సో
0: ఆధారమైన యొక్క ఆత్మతత్వం ఉండగానే ఈ అదేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుండాలి.
1: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
1: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
0: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యు కెనాట్ మేక్ ఎనీథింగ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఇది ఏ మూర్ఖత్వము.
1: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఇది ఏ అజ్ఞానము.
1: దిస్ ఇగ్నోరెన్స్.
0: చూచారా, కనుక ఈ ప్రపంచం యొక్క దీని అంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
1: వై డోంట్ వీ హియర్ పే హీట్ టు దేర్ వర్డ్స్.
0: వినలేకున్నావు ఎందుకోసం? అయి
1: వై ఆర్ యు నాట్ ఏబుల్ టు పే హీట్ టు దేర్ టీచింగ్.
0: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
1: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
0: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
1: దే ఆల్సో టెల్ యు నాట్
0: టు. ఎందుకు పోతున్నాడు?
1: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ.
0: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్. You never bother to hear when it is said this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
0: Bhavamanta samsara sagaramani bodhinchuchunnaru.
1: This life is an ocean, that's their teaching.
0: Vinipinchukolevedevelli verrivada.
1: Oh foolish man, you never heard that.
0: Enduku meeru vinatam ledu?
1: Why don't you hear?
0: Karanam emiti?
1: What's the reason?
0: Kani ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
1: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ఇస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసమును దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
1: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
0: కనుక మనం పశువులు కాదు.
1: We are not animals.
0: మనం రాక్షసులు కాదు.
1: We are not demons.
0: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
1: We are born as humans, fully divine.
0: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
1: Why should we make this divinity latent within us unsacred?
0: నరసింహన్ చెప్పాడు.
1: నరసింహన్ సే
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
1: యు కెన్ గెట్ ద విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సెరిటీ.
0: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
1: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్
0: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
1: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
0: ఫెయిత్ అనగా నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
0: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
1: శ్రద్ధ మీన్స్
0: శ్రద్ధ.
1: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
0: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ శ్రద్ధ, ఎర్నెస్నెస్,
0: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
1: ఫెయిత్ ఇస్ ఫెయిత్.
0: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
1: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్, ఇంట్రెస్ట్.
0: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
1: నో ఇంట్రెస్ట్ టుడే.
0: విశ్వాసము పోయింది.
1: నో ఫెయిత్,
0: ఇంట్రెస్ట్.
1: బట్
0: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
0: కాదు కాదు, మానవుడైనందుకు
1: being a human
0: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
1: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
1: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విదిన్ us, everybody will make fun of you.
0: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టి వేస్తారు.
1: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
0: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
1: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వి ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
0: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
0: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాం.
1: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్. సో రామదాస్ సెడ్,
0: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
1: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస,
1: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
0: Maya, Maya, Maya, 25 mantramalu.
1: We say this illusion has got 25.
0: 25 tattvamulu kodanu mayane.
1: All these 25 are illusive.
0: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
1: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
0: ఈనాడు అటు అనుసరిస్తున్నాము.
1: వి డూ దట్ టుడే.
0: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాము.
1: దేర్ ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: తెలుసు, ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
1: ఎవ్రీవన్ నోస్ వాట్ ఐ
0: నీ కాన్షియన్స్ నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
1: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ యువర్ ఈక్వల్ టు డెమన్.
0: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
1: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
1: We are born in society.
0: సమాజంలో పెరుగుతున్నాము.
1: We grow in
0: society. సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: We should uphold our own respect and dignity.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
1: We are merely selfish and utterly selfish.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
1: It is only the selfishness that robs like a demon.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
1: We should cultivate this sacrifice.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
1: And cultivation of the spirit of sacrifice.
0: సత్యమనగా ఏంటి? స్నేహం కావాలి.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
1: విత్ హోమ్?
0: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
1: వర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో పెరుగుతున్నాము.
1: గ్రోయింగ్
0: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ అప్ హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
1: వి ఆర్ మేర్లీ

0: ఏమో ఐమ్స్ ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
1: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము,
1: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారం అయిపోతాం.
1: వెన్ వన్స్ యూ అకంప్లిష్ దిస్ సఖ్య, ద ఫ్రెండ్షిప్
0: ఉండాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ద
0: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
1: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్
0: సఖ్యం. సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
1: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
0: చూచావా, మీకు తెలుసును,
1: యు నో దిస్.
0: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
1: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
1: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
1: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
1: ఇన్ చైల్డ్హుడ్ హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
1: ఇస్ అ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా,
1: కృష్ణ ఇస్ గాడ్.
0: మీకు స్నేహితుడు కూడా కదా,
1: ఈజ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
1: వై డోంట్ యు అప్రోచ్ హిమ్?
0: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
1: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేలునికి డౌట్, సంశయాత్మ వినశ్యతి. సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
1: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
0: Anni vidhara kudanu vinasmayipothadu.
1: And he will face the failure at every instance, at every step. We should not doubt.
0: Kaadu kaadu. Daivamu. ఏ సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ వాళ్ళవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
1: One should have that
0: విశ్వాసం ఉండాలి.
1: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
0: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
1: He strengthened that faith.
0: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
1: He approached Krishna.
0: ఎవరైనా మరుస్తారు.
1: Other people may forget.
0: ఈ యొక్క బిచ్చగాని వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
1: Who will certainly come to his rescue? Nobody will allow him to the doorstep.
0: Kani,
1: but
0: కుచేలుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేల.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
1: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేలుని కౌగలించుకున్నాడు.
1: హి హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
1: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్ బ్యాక్.
0: ఎట్లా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
1: He found a plea to talk to him what happened to you all these days.
0: కలుగునే కష్టమయందే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
1: It's only in times of difficulties we'll think of God.
0: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
1: A small example, illustrations.
0: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
1: Completing the 13 years period of exile, పాండవులు
0: తిరిగి ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
1: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
0: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
0: Krishna, నాకేమీ అక్కర్లేదు.
1: She said, Krishna, I don't want any.
0: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
1: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
0: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
1: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the
0: forest.
1: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
0: ఇది సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
1: This had happened in the life of Bhagavan. No one knows this.
0: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము.
1: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
0: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించారు.

0: It was decided to construct a hostel to accommodate increasing strength.
1: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్ళాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: That year, Bhagwan asked students and he went to Ooty to conduct summer classes.
1: సమ్మర్ క్లాసులు ఊటీలో చక్కగా అన్ని విధాల సౌకర్యంగా సదుపాయంగా జరిగినాయి.
0: There, summer classes were held successfully there in Ooty.
1: ఇంకా రెండో దినం అంతా బెంగళూరుకి రావాలి.
0: And they had to return to Bangalore on the following day.
1: చెప్పాను నేను.
0: Bhagwan told boys.
1: పిల్లలు ఎట్లయినా మీరు ఊటీకి వచ్చారు.
0: You have come to Ooty anyway.
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
0: And you have eyes to see.
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for
1: sightseeing. భగవంతుని యొక్క సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒకతూరి మీరు చూచి రండి అని పంపించారు.
0: The creation, all the scenario around is so beautiful. Better you go for sightseeing.
1: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
0: Our students are so determined that they wanted Bhagwan to follow them.
1: స్వామి మీరు కూడా రావాలి అన్నారు.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: వారికి నచ్చ చెప్పాను, నాయన నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్లి రండి అన్నారు.
0: భగవాన్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ ఐ ఆల్సో ఫాలో యూ దేర్ విల్ బి హ్యూజ్ క్రౌడ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్.
1: పిల్లలకు ఒక విధమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటాది.
0: బట్ ద మోడర్న్ బాయ్స్ దే హావ్ సెల్ఫిష్నెస్.
1: స్వామి కూడా రావాలి లేకపోతే మేము పోము అని కూర్చున్నారు.
0: దే సెడ్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ యు స్వామి దే సెడ్.
1: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట.
1: ఎనిమిది వేల అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై,
1: అది ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
0: The taste of students, modern students, they want to have individual photographs with Bhagwan there.
1: Sir, andaru poyandi meer busulanta digi akkadanta photos ready ayye lopala nenu ostanu annanu.
0: Bhagwan said all bus transport arrangements are made, you be there ready, I'll come there.
1: Varanta poyina tarvata
0: and they all left.
1: Oka aragantaku nenu nandanavana vachi dodda bettaku pothunnanu.
0: After half an hour Bhagwan started there from the point of Nandanavana.
1: Yavaro iddaru paapam yuvakulu,
0: two youngsters,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు,
0: హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: Don't say like that without knowing the truth, they are coming to see me.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరికి వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: ఇద్దరు పిల్లలు కూడా మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు.
0: The two boys fell down.
1: తక్షణమే నేను కారు ఆపి
0: Bhagwan stopped his car.
1: నేను వారి దగ్గరికి పోయి
0: Bhagwan went close to them.
1: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి
0: he wiped out all the
1: dust. నాయన ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు, ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: Bhagwan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
0: అండ్ ఆఫర్ దెమ్ టు
1: కాలేజీ పిల్లలు,
0: ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్.
1: స్వామి దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్, వి హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
0: The boys immediately said, Bhagwan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి,
0: says Swami,
1: మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you, we could touch you, we could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
1: Kunti korinatundi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you will think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there is scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God stand point of view there is nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered the
1: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకినిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this. What happened to my children? What is, they are facing all problems.
1: Goppa bhavanam erpadipoyindi.
0: By the time he reached the spot he could see
1: varya sarvalankara sootralaipoyi anni aabharanalu dharinchindi.
0: He saw his wife full of jewels.
1: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
0: Wife came there to receive him like a queen.
1: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి
0: and she came close to him.
1: Nata, కృష్ణుడు ఏమన్నాడు?
0: She went on asking, what did Krishna say?
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: Well, he couldn't say anything.
1: సతీ

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gateman to receive
1: me.
0: The moment he saw me, he got down from his throne and he hugged me.
1: మోము వాచినట్టు ఎగ దిగ చూచి కవిటన్ బిగుచుకొని
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో.
1: దేవి ఏమందు అతని దీనపరత.
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్.
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీస్ లవ్ ఈజ్ పర్సోనిఫైడ్.
1: పేద కుచేలుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది అంతా నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు హావ్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: kani,
0: none who suffer.
1: Durastishtavachattu nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin themselves
1: because
0: they have no faith.
1: Chaala pedda parvatham nunchi kinda padipoyinattuga ayipothunnaru.
0: Because they have no faith, they fall down from the mountain top.
1: Ayipothunnaru.
0: They ruin themselves totally.
1: Kani namminatunti varu paataala lokam nunchi kudanu vaikunthaniki teesukoni pothunnadu.
0: Those with full faith, right from the bottom they rise to the very heaven itself.
1: Kanukane nammakam chaala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి ఆంధ్ర పల్లెల పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days.
1: Chala amayakulu
0: palle lavaru. Heaven, the villagers are innocent.
1: Varantakudunu pavitramaina hrudayam kalavaru.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: దే ఆర్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి ఇంకా పల్లవి అందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ప్రిజర్వ్డ్ దేర్ ఇన్ విలేజ్.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందం ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: దేర్ జాయ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్
1: నామైన భక్తి
0: మెజర్. దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: ఈ ఆంధ్రాలో నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarakunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the third discourse on Gita Bhagavan delivered on 4th August 1984. In this discourse, Bhagavan gifts us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. What could be a greater fortune than to hear from the Lord Himself how to love Him? Sri Bhagavan Uvacha.
1: Bhaktiman me priyo naraha idi Bhagavat Vani. Bhaktiman bhakti kaligina vadu me naku priyo naraha atti vade naku ishtu anaga bhakti kaliginatundi vade నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరహ ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: ప్రపంచంలో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: In the world, man has been reaping different types of fruits.
1: Dana, kanaka, vastu vahanadulanu arjistunnadu.
2: He is earning wealth, gold and properties.
1: Gaurava pratishtha padavulanu kudanu pondagalugutunnadu.
2: He has been honored position and prestige.
1: ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగా ద 12th చాప్టర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వరల్డ్లీ అటైన్మెంట్ వెల్త్ ఎట్సెట్రా ఆర్ ట్రాన్సియంట్.
1: ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాహిత్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది అనుసరించాలి అని యోచించాలి.
2: How to acquire this love of God? What is the path to be taken? What way to be followed to achieve this love of God?
1: Chetramanu parishuddhamu cheyaka vittulu natinappudu pantalu pandavu.
2: Without cleansing the field and preparing the field, if you sow the seed, you will not get crop.
1: Adhe vidhamugane హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దృష్టి సంబంధమైన విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది.
2: ఇంత సేమ్
1: దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరము గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
2: ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ the attachment to the body will have to be removed.
1: Manavudu bhagavantunni preminchinattuga bhavinchutunnadu kani tatvara labhinchetundi phalitamu shunyam.
2: Man has been imagining that he is loving God, but with mere thoughts like that the results would be nil.
1: Bhagavantudu nannu preminchutunnada leda aneetundi vishayamu pradhanamaina lakshyam.
2: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: నీవు భగవంతుని ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండినా ఫలితం శూన్యం.
2: Even if you love God, if God does not love you, the result is nil.
1: అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఇస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్?
1: సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం.
2: భక్తి యోగం హాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్.
1: దృఢ నిశ్చయ అని కూడా బోధించింది.
2: ఇట్ ఇస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, a steady resolve.
1: Santushtaha satatam, nirantaramu kudanu truptudai untundali, santruptudai untundali.
2: Santushtaha satatam means that one should be always contented.
1: Trupti veru, santrupti veru.
2: There is a little difference between trupti and santrupti.
1: Sangeetamu samyak kirtanam, kirtanam అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
2: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇలస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ comes only from the lips, whereas sankirtanam is an integral music coming from the core of the heart.
1: Sankirtanam anetvantadi hrudayam nundi karigi gadadi sechito aanandamuto bhayaprantam lekunda gaavinchinatvanti dinine sankirtanam ani cheptu vacharu.
2: Sankirtanam may be described as that music which comes from the core of the heart without any sense of fear, spontaneously, freely, and with a lot of joy.
1: Adhe vidhamugane, trupti, samtrupti. Trupti anetuntadi, satkarikamanetuntadi, laukito vyavaharamunaku sambandhinchinatuntadi, trupti.
2: In the same way, the difference between trupti and samtrupti.
1: Idi vyavaharika sambandhamanetuntadi, jagatunaku sambandhinchinatuntadi.
2: Trupti refers to the satisfaction derived from the world.
1: Idi prapanchika sambandhamaina kriti yokka pravrutti.
2: This is with reference to the world, apparent world as such.
1: Sankirtanam annittiga ye vidhanga cheptaru ade vidhamune santrupti kudanu idi kevalam hrudaya sthayi nundi shashvatamaina kriti ganu satyamaina kriti ganu పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
2: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన, సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
2: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
2: There is nothing by way of addition to it.
1: Marpu kurpu ledekunti yokka nityatvam tho kudinatundi santrupti.
2: Santrupti is one which does not undergo a change, but to which there is no addition and subtraction.
1: Kanuka bhaktudainatundi vaadu laukika sambandhamainatundi yokka phalamunaku kaani leka phala viruddhamunaku kaani emaatramu chintinchaka sthirathamainatundi yokka manasattvamunu abhivruddhi parchukovalani dini yokka antaratham.
2: The inner meaning of this is that a devotee should not be carried away or attach any importance to the worldly things, but he has to steady his mind and develop steadiness of the mind.
1: Jayapajayamulaku longaka, manabhimanamulaku gongaka, sukadukkamulaku gongaka, ee manavattamaneetundi samattamto bhavinchukuneetundi yokka tattvamulaki santrupti aneetundi yokka padamunaku arthamu.
2: Santrupti refers to the equanimity of the mind, equal-mindedness, which is the same whether there is victory or defeat, whether there is profit or loss, whether there is joy or sorrow.
1: Kanukane, bhakti anaga, yetti maarpunu chendanatuvantadi, yetti koorpunu kalaganatuvantadi. Adi nischalamai, nirmalamai undinatuvanti yokka prema tattvamulake santrupti ani kudanu bhavinchavachu.
2: Therefore, devotion or santrupti refers to steady feeling of love and satisfaction rather than things which change, which will be undergoing with some addition.
1: Bhagavantudu yedi anugrahinchina, ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదముగానే భావించుకుని తృప్తి నొందాలి.
2: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
1: ఇది ఇట్టి సంసారములు కలిగి ఇట్టి సమస్తము చేత ప్రవర్తింపజేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
2: దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ఇట్ రీడ్స్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హావింగ్ సంతృప్తి.
1: దృఢ నిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి.
2: దృఢ నిశ్చయ ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
1: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
1: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
2: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
1: ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ రిజాల్వ్ అండ్ స్టెడీనెస్ ఇన్ క్లైంబింగ్ ది మౌంటైన్.
1: ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు.
2: ద సేమ్ కరేజ్ అండ్ అడ్వెంచర్ మే బి యూజ్ బై సమ్ పీపుల్ ఇన్ క్రాసింగ్ ద ఓషన్.
1: మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి ధీరులై ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ కరేజ్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్.
1: దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులు హింసించి ధనమును ప్రోగు చేసుకునేటువంటి విషయంలో దైవ శాస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దీస్ థింగ్స్ అండ్ బిహేవింగ్ ఇన్ ఆల్మోస్ట్ మెర్సెలెస్ ఫ్యాషన్ ఇన్ అర్నింగ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ అర్నింగ్ వెల్త్ అండ్ మేకింగ్ ప్రాఫిట్.
1: మానవత్వముని మరచి దైవత్వమును విస్మరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వములో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మెర్సెలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
1: ధీరత్వమును దృఢత్వమును మంచిగానూ ఉపయోగించుకోవచ్చును చెడ్డగానూ ఉపయోగించుకోవచ్చు.
2: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: వాల్మీకి పత్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైవ సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు.
2: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రోస్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
1: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షిస్ అండ్ బై లిసనింగ్ టు దర్ టీచింగ్ హీ హాస్ బీన్ ఏబుల్ టు చేంజ్ హిస్ రిజాల్వ్ ఎట్సెట్రా టువర్డ్స్ గుడ్ అండ్ యూజింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిపీటింగ్.
1: అనుకునే వాల్మీకి రామాయణమునకు దాతగాను ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు.
2: దట్ ఈస్ హౌ వాల్మీకి బికమ్ ది ఆథర్ ఆఫ్ రామాయణ.
1: కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయమునందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
2: మ్యాన్ షుడ్ నాట్ యూజ్ హిస్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఇన్ ఓన్లీ థింగ్స్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ యూజ్ దెమ్ ఇన్ అక్వైరింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఇందులో మానవత్వమునందు ఒక విధమైన విశిష్టత రూపొందింప చేస్తుంది.
2: దిస్ ప్రిన్సిపల్ ఏ సర్టన్ యునిక్నెస్ ఇన్ మ్యాన్.
1: కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ దిస్ భక్తి యోగ హ్యాస్ డిస్క్రైబ్డ్ ఎట్ లెంగ్త్ సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన, వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
1: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని, సాకార నిరూపారములు కాని, నిరాకారములు కాని, ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ, విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీస్.
1: సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారములే లేక, నిర్గుణ నిరాకారములు మనం పొందలేము.
2: వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్మ్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
1: దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
1: సాధకులకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు నువ్వు సాధించడానికి అర్హుడవుతాడు.
2: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాస్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడా మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
2: సో ఐ హావ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టికులర్ ఫారం హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ.
1: కనుకనే దేహమాం అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
2: Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva.
1: Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaraanni prathamamlo aaradhanaku prarambhinchali.
2: A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara.
1: Ee kontha kaalam varaku saagina tarvata, kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
2: ఫర్ సమ్ టైమ్ ఇఫ్ యూ ఫాలో దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
1: విశ్వ స్వరూపాన్ని కూడా ఆరాధన చేయవచ్చు అని కూడా భావిస్తూ వచ్చారు. కానీ విశ్వ స్వరూపం కూడా ఒక సాకారమే కదా.
2: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ద ఫారం.
1: విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
2: విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం హెవ్ డిస్క్రైబ్ యాజ్
1: విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
2: విశ్వ విరాట స్వరూపం హెవ్ డిస్క్రైబ్ యాజ్ చిత్ ఆకాశం.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం.
2: ద వన్ విచ్ ట్రాన్సెండ్ దీస్ టు మే బి డిస్క్రైబ్ యాజ్ చిదాకాశం.
1: మనం జాగ్రత్త అవస్థ ఎందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
2: ద థింగ్స్ విచ్ వుడ్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
1: జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి.
2: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్.
1: కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి.
2: During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
1: అనే కారణమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది.
2: In the causal state of sushupti, the mind also gets dissolved.
1: చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం.
2: The one which is associated with sense organs is భూతాకాశం.
1: మానసు సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
2: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
1: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
2: చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
1: కనుక సుషిప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించటం సాధ్యమవుతుందో ఏమో.
2: ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
1: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నటకు వీలు లేదు.
2: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలోన్.
1: సాకార నిరాకారములు రెండు కూడా సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా,
2: లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్,
1: పండికి రెండు చక్రములు ఉండినట్టుగా,
2: ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ,
1: మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా,
2: లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్.
1: సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఎట్సెట్రా ఫర్ వన్.
1: ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు, ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
2: ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార, వన్ పుటింగ్ ది అదర్ ఇన్ ఫ్రంట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్.
1: అయితే సాకారము క్షణకాలం.
2: బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్,
1: నిరాకారము శాశ్వతం.
2: నిరాకార ఇస్ పర్మనెంట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల ఒక వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ ప్రశాంతి నిలయ మందిరం ఏ థౌసండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్.
1: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ అవర్.
1: దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను.
2: ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ థౌసండ్ పీపుల్ దెర్ ఇస్ స్వామి ఆల్సో.
1: అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు.
2: ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతిలయం హాల్.
1: ఇది కాల పరిమితితో కూడినటువంటిది.
2: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
1: ఇది కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
2: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
2: బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవే ఇన్ చిత్తాకాశ ఆల్ ది థౌసండ్ పీపుల్, స్వామి, ప్రశాంతి నిలయం అండ్ హాల్, ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తాకాశ.
1: కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు.
2: ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం.
1: కానీ మీరు మీ గ్రామంలోకి వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు.
2: బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజ్ ఆర్ యువర్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్ సైడ్ యువర్ హార్ట్.
1: ఈ ప్రశాంతి నియమంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నియమం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
2: యూ హ్యావ్ బీన్ హియరింగ్ ప్రశాంతి నియమం ఫర్ వన్ అవర్, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
1: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ది దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
1: ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
2: వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్.
1: కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాకార సగుణ నిర్గుణ నిరాకార ఇన్ ఏబుల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేటర్.
1: ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
2: టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎ వర్డ్ హెయిర్.
1: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
2: వెన్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్.
1: కనుకనే దేనినైనా కూడా సాకార ఉపాసన ప్రారంభించిన తరువాతనే

0: కార్యమేమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు. వెన్ యూ అట్టర్ ద వర్డ్ చేర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫారమ్ ఇస్. ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిట్టించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారము లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
1: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ ఆన్ వెనెవర్ దిస్ వర్డ్ ఈస్ అటర్డ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్.
0: ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ చరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి.
1: Until one understands the letter, the permanent one, chair, unless he sees the particular form, he would not be able to just learn it.
0: Kanuka idi charamu adi acharam.
1: The chair, this form, is impermanent.
0: Kani acharanni charame nirupinchindi.
1: The permanent one is proved by the impermanent form.
0: Kanukane daivattamaneetundi కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్.
0: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢం అనేటువంటిదిగా ఉంటుండదు.
1: Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God
0: or no. Atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu kantiki kanipinchadam ledi idi satyama asatyama idi kevalam bhramtiya lekapothe na uha ganama aneekunti bhavalato taanu tikamakalapadutuntadu.
1: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
0: కనుక ఈ విధమైనటువంటి ఒక సందిగ్ధ అవస్థలో నిల్చుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి.
1: ఫ్రమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ అన్స్టడీ మైండ్ టు ద స్టడీ ఫెయిత్ వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ ది ఫారం.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example for this.
0: దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
1: There is a question put whether there is God.
0: దీనికి సరియైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
1: The proper reply for this is the word God itself.
0: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: If there is nothing like God, no form like God, the word God cannot come. From where can it come?
0: లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
1: There cannot be any name for a thing which does not exist.
0: పేరు ఉండనా వస్తువు ఉన్నది.
1: If there is a name, the thing does exist.
0: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
1: Therefore, the existence of the word God is the proof that there is God.
0: ఇది ఒక టంబ్లర్.
1: This is a tumbler.
0: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
1: దిస్ ఇస్ ద వర్డ్ వర్డ్ టంబ్లర్ ఇస్ ద వర్డ్.
0: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
1: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈస్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్
0: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
1: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ది దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్
0: కనుక జగత్తునందుంటున్నటువంటి ప్రతి పదార్థము కూడా పదములకు అర్థమే.
1: Every object that exists in the world is only proof of the word which is used to describe it.
0: Kurchi aneetundi padamulaku ee aakarame artham.
1: For the word chair, this particular form itself is the proof.
0: Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
1: Sound or shabdam is to the word which proves the object.
0: Kanaka padamu shabdamu rendintu yokka ekatvame padartham.
1: The word and the sound, these two together become the object.
0: కనుక దేవుడే లేకపోతే దేవుడు అనేటువంటి పదం అనేటువంటిదే రాదు.
1: If there is no God, the word God can never come.
0: అయితే కొన్ని కొన్ని పదములు అర్థం లేనటువంటి పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు.
1: But you may imagine and say that there are some words which do not have meaning.
0: గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుంది.
1: There is a word which says in Telugu that there is a flower of the sky.
0: Akashamulo pushpam ekkundi perundi kada gagana pushpam ani.
1: How can there be a flower in sky?
0: Idi padamu kaadu sama.

0: This is not a word. This is a phrase.
1: Rendu padamulu yokka cherikai.
0: This is a combination of two words.
1: Aakashamu, pushpamu, rendu ga cherindi. Kabatti, ivu rendu kuda untunnayi.
0: There is sky and there is flower. But a combination of these two words, they do not exist.
1: Adhe vidhamugane, prati padamulu kudanu. ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు. వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
0: దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ హియర్.
1: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవే ఉన్నవా కాదా?
0: యూ టేక్ ఎ డిక్షనరీ అండ్ గో ఫర్ ద వరల్డ్ and they find out whether there are objects for all
1: ee padamulakanta kudunu swaroopamulu unnava leda.
0: For all the words used in the dictionary, whether there is a form or not, you check.
1: Ee yokka dictionary lopala kudunu god god ane kuda padam undi.
0: In this dictionary also there is a word by the spelling god.
1: Idi ledu devude ante ee dictionary lo ee padam enduku pettali?
0: If god doesn't exist, how would this word god come into this dictionary?
1: Kanuka meeru choochina choodakapoyina అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
0: వెదర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ యుర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యుర్ నాట్ ఏబుల్ టు.
1: మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
0: దేర్ ఇస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షోస్ దట్ దేర్ ఇస్ ది ఆబ్జెక్ట్.
1: ఇది చేరేగిలి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరని పదమే రాదు.
0: ఇఫ్ హియర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దేర్ కెనాట్ బి ఎ వరల్డ్ లైక్ హియర్.
1: కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత.
0: దేర్ఫోర్ ఫస్ట్ కమ్ సాకార అండ్ ఆఫ్టర్వర్డ్ నిరాకారం.
1: సాకారాన్ని విడిచిపెట్టి విదిలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
0: వితౌట్ గోయింగ్ త్రూ ది సాకార ఆర్ ఫారం, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్.
1: ఇది ఒక చిన్న మరొక ఉదాహరణ.
0: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇది ఒక దిండు.
0: దిస్ ఈస్ ఎ పిలో.
1: దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కవర్ దిస్?
1: ఇది గుడ్డ, బట్ట అంటారు.
0: This is cloth.
1: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
0: వాట్ ఈస్ ది కంటెంట్? కాటన్.
1: కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరంటారు.
0: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే.
1: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
0: స్వామి సేస్ దట్ దిస్ బోత్ టుగెదర్ ఇస్ కాటన్ ఓన్లీ.
1: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క పుట్టగా తయారైంది.
0: ది ఫార్మ్లెస్ కాటన్ హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బికమ్ క్లోత్ అండ్ దిస్ క్లోత్ ఈస్ కవరింగ్.
1: పట్టని సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
0: క్లోత్ ఈస్ సాకార అండ్ కాటన్ ఈస్ నిరాకారం.
1: కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
0: ఫ్రమ్ ఫారం టు ఫారంలెస్, ఫారంలెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డివినిటీ.
1: అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంత దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము.
0: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
1: ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాం.
0: ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈస్ యూజ్ ఫర్ మేకింగ్ ఏ
1: మన దేహాభిమానం ఉంటున్నంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హావ్ అటాచ్మెంట్ ఫర్ ది బాడీ, వీ విల్ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక నేను దేహము, దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ the feeling that he is the body, it is impossible to give up this sakara or
1: sakara pooja yendu kudanu aneka vidhamaina poojalu manam chestunnam, shodashopacharam chestunnamu, pushpamulu testunnamu, jalamuto abhishekam gavistunnamu, aneka vidhamaina yokka archana chestunnamu, dhoopadeepa naivedyalu kudanu.
0: In the worship of the formful god we are doing in 16 types of worship.
1: Idi konni vidhamulaga sakaramaina yokka trupti.
0: This is a type of satisfaction.
1: ఈ క్రమక్రమేణ నిరాకారతత్వమైనటువంటి హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహ ప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం.
0: Now, externally you are worshipping this forum. And once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the formless which is within our heart.
1: మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాతి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం.
0: So when you are worshipping the powerful God, you will use different types of flowers like jasmine.
1: చేసి దేహము కాని చేయబడేటువంటి పుష్పములు కాని అనిత్యములైనటువంటి.
0: The body which is worshipping, the flowers which are used in the process of worship, they are all impermanent.
1: అయితే నిరాకార తత్వములో ఆరాధన జరపవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
0: But if you want to worship the formless God who is in the heart, the flowers are different.
1: అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
0: The eight types of flowers are non-violent, truth, patience, perseverance, love, compassion, mercy,
1: truth,
0: sacrifice. And all these eight types of flowers are used for worshipping the Father.
1: కనుకని మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకు ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
0: Until we get ourselves elevated to the worship of the nirakara formless, we'll have to
1: ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12 చాప్టర్ based upon this sakara worship, what are the characteristics of bhakta or a devotee which one has to develop if he wants to be loved by God?
1: Mukhyanga bhaktulainatti vaadu satatam shanti tattvamnu bodhinchukovali, shantini vahinchali.
0: Primarily, any person who wants to be a devotee has to teach himself
1: the dhrudanishchayudu kavali,
0: peace and firm resolve,
1: santushtai untundali.
0: He must be contented.
1: ఎట్టి బాధలకు కాని ఎట్టి విచారములకు కాని హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
0: He should not give room for any type of worry or any type of pain in the heart.
1: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
0: భాగవతం has held out Prahlada as an example for a person who is having all the qualities of a devotee because he has these qualities.
1: Tannu nidakaru poduva.
0: When the demons were giving trouble to Prahlada through
1: Daitya Kumarudu,
0: the son of the lord of demons,
1: Mati Matikin,
0: every time
1: Om Pannagachai, ఓ ధనుజ వర్జన, ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తీరు, భయకంత సమేతుడు కాడు. భూవరా అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం కాని ఎలాంటి కష్ట సమయం నుండి కాని నిరంతరం కూడాను ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తనే స్మరిస్తూ వచ్చారు కాని కంటి నీరు పెట్టుకోలేదు, బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
0: Whatever troubles were given, whatever was the pain that he was experiencing, he never gave room for that particular thing in his heart. He was only repeating the name of Narayana as the one who protects, the one who takes shelter in him. And he never shed any tear in the midst of all these troubles.
1: Kanukane Prahladuni satatam yoginaha.
0: Therefore, Prahlada has been described as the one who is in yoga.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క వాంఛనలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
0: ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్, హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్, స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్.
1: కనుకనే భక్తునికి ఈ కోప, తాప, ఈర్ష్య, అసూయ, చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు.
0: Therefore, for a devotee, there should not be any evil traits of jealousy, hatred, anger, and carrying.
1: Bhaktiki pradhanamainatuvanti yokka shatrulu naluguru untunnaru.
0: There are four important and primary enemies for any devotee.
1: Kopamu,
0: anger,
1: asuya,
0: jealousy,
1: dveshamu,
0: hatred,
1: inka aneka vidhamainatuvanti vanchalu,
0: and all sorts of other.
1: Ivanni kudanu ఒక విధమైన భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆబ్స్టకల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్.
1: అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి.
0: వన్ షుడ్ డెవలప్.
1: ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
0: యు ఆర్ హేటింగ్ ఎనీబడీ, యు ఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్.
1: అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ ఫస్ట్ ఆఫ్ పవర్ యు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్.
1: కనుకని మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
0: దేర్ఫోర్ అద్వేష్ట సర్వభూతానాం ఈజ్ ద ప్రైమరీ వార్నింగ్ గివెన్ ఇన్ భగవద్గీత.
1: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. భక్తియోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటనగా ఇతరులు దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగ ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్.
1: దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
0: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ ఎన్ ఇండివిజువల్,
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
0: Can this prove devotion? It is only a manifestation of ignorance.
1: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: Such people can never enter into the area of devotion.
1: కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
0: In the days to come, we'll have to just learn how one devotee has to sanctify his time and his action and make his life worthy.
2: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ and the biggest of the big, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too.
0: Anu raniyan mato mahiya ee jagattu nandu panchabhutamulu ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికని పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్ ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యందు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్ ద వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్ ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హిస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: As is the sun, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వి యందు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth, we find the sound, the sense of touch, the fragrance, and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: ఉన్న స్థానమునందు తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: It rotates in the its existing place.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: There lies all faculties.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: Mother Earth carries the
0: అడవులు ఉన్నవి.
1: Forests.
0: పట్టణములు ఉన్నవి.
1: Cities.
0: పల్లెలు ఉన్నవి.
1: Villages.
0: సముద్రం ఉన్నది.
1: Sea.
0: నదులు ఉన్నవి.
1: Rivers.
0: సర్వమును కూడాను ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: And this Mother Earth that carries the weight of all.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు ఇన్ని నదులు ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ది ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: ఈ సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్ముడే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్ముని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్ గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడా బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against each other, the fire emanates.
0: రాయి ఉంటుండాలి. రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: Fire is latent in a stone.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: So the third element fire has all.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నాడు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: So ether has got one quality of sound.
0: రూపరసగంధాదులు ఏమాత్రము లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్
0: ఎవ్రీవేర్. అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and the hands.
0: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీ ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది
0: క్రియేచర్. లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ హిట్టింగ్ వన్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone you find these three principles, reaction, reflection and resolve.
0: కనుక ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకును ఈ రియాక్షన్ ఉంటుండాలి.
1: Man born in this nature has got these three, reaction, reflection and resolve.
0: నీ ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై
1: you go near a mountain and start repeating
0: ఈ రీసౌండ్ వస్తుండాది. ఓ అని కూత వస్తుండాది.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకును పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ద డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful, created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful, created by God.
0: ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందు ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented
0: bomb. ఎవరు భయపడరు.
1: No one is afraid of it.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది గాని చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువ అయినటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్?
0: మొట్టమొదటి భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుందా అది భూమి?
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: అప్పుడు కూడా తగ్గదు.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డన్ సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డన్ వాట్ ఇస్ ద
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డన్ ఇన్ యూ.
0: ఈ కోరికలను తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ద బర్డెన్.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ నాట్ క్యారింగ్ ద బర్డెన్.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ సట్లెస్ట్.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డెన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొన్న గలమా.
1: Can we know you?
0: Krishna, నిను గను గొన్న గలమా.
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబునను బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుట.
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్
0: గలమా.
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: కూడానికి వీలవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్. అని
0: చెప్పాడు. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమన్నాడు.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ యు ఫైండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ ద ఆల్మనాక్ హస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచ అంగ
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ఎలిమెంట్.
0: మొట్టమొదటి ఆకాశములకు
1: ద ఫస్ట్ సౌండ్.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్.
0: శబ్దంగా
1: ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యు ఆర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యు హావ్ టు డు
0: అకారం ఉకారం అకారం యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఊ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దమే కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
0: కనుకని ఆ ఊ ఈ మూడింటి యొక్క శబ్దంలో తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊ ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఈస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: That is the form of the ether.
0: Inka vayu.
1: Then the air.
0: Ee vayu oka swarupam emiti?
1: What is the nature, the form?
0: Kevalamu oka vidhamainatundi pranamunu techinichadame.
1: And it sustains the life principle.
0: Vayu leni sthaname ledu.
1: There is no place where air is missing.
0: Vayu lekapothe maname jeevinchalemu.
1: You cannot live, continue to live without air.
0: Kanaka manam teeskovalsindi emiti?
1: What is it you should take?
0: So హం తీసుకోవాల్సింది సో వదలవలసింది హం.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హం.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ని వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డని వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్,
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner significance.
0: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: ట్రీస్
0: ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్,
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుంది.
1: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి,
0: తాను మంచిని ఇచ్చి చెడ్డని తాను స్వీకరిస్తుండాలి.
1: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we are born a human.
0: కానీ ఆ మంచి దాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: Give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: Fire burns all.
0: సుఖ దుఃఖే సమేకత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: It burns both pleasure and pain.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: It burns good and bad equally.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: It has no discretion.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: That is beyond these differences.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో అవే ద వికెట్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞాన అగ్నిగా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ ఫైర్ దట్ రిప్రజెంట్స్ విజ్డమ్.
0: మన ఎందు ఉన్నది బడబాగ్ని,
1: అండ్ దట్ విచ్ ఇస్
0: చెడ్డదాగ్ని ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద ఫైర్ విత్ ఇన్.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: అండ్ వీఆర్ నాట్ నోయింగ్ ఎనీ లెసన్.
0: మానవు ఎందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: మ్యాన్ హెస్ గట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: ఆల్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: బట్ హీ హాస్ నో అవేర్నెస్.
0: ఆత్మతత్వమే నిజమైన బోధ.
1: ద సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ట్రూ టీచింగ్.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ ద సెక్యులర్ నాలెడ్జ్, ద వరల్డ్లీ నాలెడ్జ్, ద మెటీరియల్ నాలెడ్జ్.
0: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
1: బట్ యు డు నాట్ హావ్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashim pacheshetmide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukune agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆమా.
0: రా ఆమా
1: రా ఆమా
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆమా
1: రా ఆమా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that
0: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుక మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండేటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్,
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ,
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆమా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra agni anetundi paapani bhasmam chestundi.
1: Fire burns,
0: kaduka paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: If anyone swoons or faints,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: There is life there in water.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత,
1: after you have partaken food,
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwana.
0: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: చెట్టును పెంచుతుండాలి,
1: also trees.
0: ఆహారాన్ని అందిస్తుండాలి,
1: సప్లై
0: వడ్డను పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావాల్సినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ,
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏంటి దీనికి జవాబు? కు సుంకము.
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: వన్ రూపీస్ ఎనఫ్.
0: దీనికి మీకు ఉపాయమైనటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: సులభమైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: One rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With one rupee I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్ మనీ.
0: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్స్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous you can accomplish.
0: గుణము లేని స్తుతుడు గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము.
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్.
1: What is the fun of life without virtues?
0: కాబట్టి శుద్ధుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చు.
0: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he is distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact is not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్.
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: Because of conduct, our conduct are polluted.
0: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు గాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైన
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: It is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
1: Because of the effects of Kali, it has ended in conflict. What is a bottle?
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.

0: అయిపోతుందని.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇట్ హస్ ఎండెడ్ ఇన్ కాన్ఫ్లిక్ట్.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: మ్యాన్ షుడ్ హావ్ ప్యూర్ థాట్స్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములను కూడా సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన్?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్ట భావాలంతా భస్మం చేస్తుంది.
1: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: సో ఈజ్ ద క్లౌడ్.
0: ఎట్టి మేఘమో
1: యాజ్ ఇస్ ద క్లౌడ్
0: అట్టి వర్షము.
1: సో ఇస్ ద రైన్.
0: ఎట్టి వర్షమో
1: యాజ్ ఇస్ ద రైన్
0: అట్టి పంట.
1: సో ఇస్ ద క్రాప్.
0: ఎట్టి పంటను అట్టి వంట.
1: యాజ్ ఇస్ ద క్రాప్ ది పంట.
0: కాబట్టి మంట మంచి మంటగా వేస్తాం.
1: అండ్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఫ్లేమ్.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
0: కనుకని మన వంటలో ఉంటున్న సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ది
0: సూర్యుడు. సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: As is transformed into vapor, the taste is sweet.
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: And it settles as a cloud.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: And the cloud has got sweet water.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: It comes down as rain.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: And it's the rain of love.
0: ఈ ప్రేమ వర్షమే
1: the rain of love.
0: గంగా జలంగా మారుతుంది.
1: Is the Ganges.
0: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవరు చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ది లవ్.
0: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక
1: మనం
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యు ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ ఇట్
0: ఫ్రమ్ ద
1: రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ది బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: Develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ సోయా.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: అట్ టైమ్స్ ఇస్ కూల్.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: ఇట్స్ ఆల్సో

0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: అండ్ యు ఫైండ్ హెయిల్ స్టోన్.
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
1: హెయిల్ స్టోన్.
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బీ యువర్ లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: అనేటువంటిది నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడా.
1: And that is vidya.
0: Kanukane patti vidya kudanu aa vit aneetundi dhatu nunchi vachinatundi.
1: Vidya is derived out of that original vid.
0: Adi aneka mandi maharshulu yokka.
1: It is saints.
0: Prabodhalu yokka chestal chetanu.
1: It's because of the teachings.
0: ప్రచారం యొక్క చర్యలు చేతను.
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్.
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
1: ఆఫ్ దేర్ కాండక్ట్.
0: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకుడును సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్
0: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఎ టీ.
0: ఇట్
1: గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్ వి కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: ఇన్ఫాక్ట్
0: తల్లిపాలపైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: ద చైల్డ్ హాస్ గాట్ ఎవరీ అథారిటీ.
0: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుండదా?
1: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్.
0: యొక్క నైజం.
1: ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja duddena samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja duddena samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Puru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Eppudu chusina nivu manchi chesu ravali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: Sulabanga, free ga ichetundi manchini meer enduku teeskovatalledu?
1: Why don't you receive that which is given?
0: Dabbu pettukodu chettanu meer korukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettanu teliyinatundi murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact he is a fool who does not know what is good, what is bad.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Premaku oka roopam ledu.
1: Love has no form.
0: Prema okadani koradu.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give
0: it. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debts.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ఎంబాడిమెంట్.
0: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
0: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: డోంట్ మిస్టేక్ దట్ వే. ఈవెన్ సర్టన్ థింగ్స్ హావ్ గాట్ టు బి సెడ్.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్ నారద, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి, నాకేం ఇల్లా వాకలా భార్య బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్, ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: ఓ యు నో అబౌట్
0: ఫైన్. రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: ప్రతి ఒక్కరి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
1: హావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి,
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్, yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద సెడ్, fecal matter.
0: స్వామి, దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta. అది తెలియని
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి ఏందన్న దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్, ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక విష్ణు ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ హీ వాజ్ అప్రోచింగ్, ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్, గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండు.
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చెప్తుండది?
1: What is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a rice pudding.
0: ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను.
1: I was from a
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితంగా అవించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవుల సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీరు దగ్గర రావద్దండి.
1: ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవుని యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నా తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor. ఏకైక
0: పుత్రుడు, అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి పోయాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because the scorpion bite. ఆయన
0: చెప్పాడు, నాయన, ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ద,
0: ఎక్కడ రా, నిన్ను తేలు కుట్టింది.
1: యాస్ వేర్?
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిటన్ స్కార్పియన్.
0: అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థం.
1: దిస్ ఈస్ ది వే హౌ
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది, మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పిపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: దేర్ యు హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యు బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులు ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యు.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లం. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై
0: ది ఫైవ్ రూపరసగంధాదులు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప.
1: Everything lies in you. The mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇంటు సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: మనం కూడా చెడ్డ చెడ్డ పదములు ఉపయోగ పెట్టకూడదు.
1: And we too should not act in a bad way.
0: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
1: We should not have bad looks.
0: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
1: Why bad looks?
0: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
1: కీచక had bad looks.
0: భీముతో తల పగలగొట్టుకున్నాడు.
1: And ultimately died at the hands of Bhima.
0: చెడ్డ మాటలంతా వినింది.
1: And all bad
0: ఎవరు?
1: Was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
0: కైక,
1: కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకని కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: రైచ్యూస్. కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారట్టు చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు.
1: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్.
0: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
1: యూ ఫీల్ సో హర్ట్.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడ మనసుకు కూడా నీవు కష్టపెట్టాలి.
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యు దెన్ అగైన్ రిపీట్?
0: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యూ రిపోర్ట్ ది మ్యాటర్ యువర్ పేరెంట్స్.
0: కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్సిబుల్.
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు. ఎనీబడి.
0: అలాంటి మొట్టమొదట మీరు భద్రం చేయాలి.
1: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్.
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్. నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్
0: వాటి మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ మాటలు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హావ్ బ్యాడ్
0: థాట్స్. స్వామిని చూడని కనులేలరా.
1: What for an eyes? You cannot see God.
0: కన్నులు నిచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring at people.
0: ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు ఆర్ ఎటైనింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టిలో ఎక్కడుంది చెడ్డది?
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్,
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందులో కూడా చెడ్డదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నింటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ ప్లీజ్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హు కెన్ ఎక్సెల్. నీకు
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యు షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యు షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యు షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతం నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతాలను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use
0: of them. నా విశ్వాస సాగాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: While as I breathe I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రాహ్మన్ ఈజ్ నాట్ దిస్, బ్రాహ్మన్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రాహ్మన్ ఈజ్ దిస్ నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రాహ్మన్. బ్రాహ్మన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారు, అగ్ని నుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడై జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: how many of them have understood the meaning of the word dharma, of the word karma and the secret of these things and have led their life.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరియవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరియవ్వరు.
1: If by birth they are human beings, how who are the people who are called vanaras?
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని భ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance,
0: berri charaku ruchini chuchi tarakanita namalinattu,
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: bigarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: రూపు చూచి మోసపోకు,
1: డు నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము,
1: ఇట్ ఇస్ నాట్ ది ఫార్మ్ దట్ ఇస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ ఎస్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు కలడు,
1: బట్ దేర్ ఇస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyam.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutoo untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: Samudramu cherunanta varaku nadi nadigane roopanamamu తరించి ఉంటుంటాది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగా జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: Atma tattvamu nirantaram kudanu tanakai taanu untuntadi.
1: On the other hand, the aspect of atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundadi.
1: On the other hand, the world, which is material, exists for others' sake.
0: Itti padartha swaroopamainatundi yokka prapanchamunandu anekattamunu dharinchi anekattamulo ekattamaneetundi yokka satyatvanni imarchukoni tadwara divyatvamunu prakatistu vastuntadi.
1: The manifestation of the material world in diverse forms and the recognition of the unity in that diversity, this is the truth. This truth will be continually being proclaimed to us.
0: ee ekatvam yokka tattvanni prati manavulugunu gurtinchatamu atyavasaramaneetundi yokka satyanni kodanu telusukovali.
1: That the recognition of this unity in this diverse manifestation of creation is also a necessity for every human being is a truth which they should recognize.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలి మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమెల్ల పొగడుచుండు వాడే చెవట.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: లర్న్ ది wisdom of spirituality is to understand spiritual background.
0: Rajayogamunaku bata idiye srutulu cheppu mata.
1: The path of Rajayoga, the royal path to Rajayoga, is this word of truth.
0: Nijamuga aatmatattvamu vasturunu prakashimpakeseetvantide kaani maroka chaitanyamu cheta taanu prakashimpabadeetvantide kaadu.
1: Truly the aspect of atma is one which enables things to shine, but it is not going to shine by others' brilliance.
0: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: This is something which has the form for all creation as the very basic material.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతయు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: One looks at matter, to him the entire creation will appear as if it is a vision.
0: చూసినప్పుడు జగత్తంతయు కూడాను దృశ్యము కన్ను ద్రష్ట.
1: When we look at this, all the world is what is being seen, the eyes are those that see.
0: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనసు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్పుతున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఆల్దో వన్ హ్యాస్ హిస్ ఐస్ బికాస్ హీస్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ థాట్ ది ఐస్ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హూ దేర్ ఈస్ వేర్ హీఈస్.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ది ఐస్ ఆల్సో బికమ్ సంథింగ్ విచ్ ఇస్ సీన్.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములయందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: వి కంక్లూడ్ దట్ అమంగ్స్ట్ ఆల్ ది థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ది ఐస్ ఆర్ ఆల్సో ఎన్ ఐటమ్.
0: మరొక స్థితియందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: హియర్ ది మైండ్ ఈస్ ది సీయర్ బట్ ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ ది మైండ్ ఆల్సో విల్ బికమ్ వాట్ ఇస్
0: మనస్సు కూడాను
1: ఒక విధమైనటువంటి దృశ్యమే. ది మైండ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ సీన్.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క తేరికనే.
1: దిస్ మైండ్ ఈజ్ మేర్లీ కంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ది రిమూవల్ ఆఫ్ థాట్స్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: ది మైండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది కంగ్లోమరేషన్ ఇన్ ది శృతీస్ ఆఫ్ ది థాట్స్ అండ్
0: చారముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ అ కంగ్లోమరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కంగ్లోమరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పులు కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్ సో ఎవర్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్
0: దేహమునకే పుట్టు చావులు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది బాడీ వీ హ్యావ్ బర్త్ అండ్
0: పరిణామ క్షీణములు.
1: ది గ్రోత్ అండ్ ది డికే ఆర్ ఫర్ ది బాడీ.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఫర్ ది బాడీ.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని, క్షీణ దశలు కాని, తారు పుట్టుములు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed
0: to the Atman. That
1: is why he has been described as the permanent one which has neither
0: Adi Madhyantarahitu Anadivadu.
1: That which has no end, no beginning and no middle.
0: Tanu Chavaka Puttaka Champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarvasakshi ay atma velugu ani.
1: Atma will shine as the witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahma tattvanni ee vyakti gurtinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of Brahman, which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani ee naati manavattvam nandu oka visishtamainatvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras. Nenu
0: chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కడి నుండియో వచ్చుతున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత బొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ee penubhutamulu yokka tattamulu ee penugaatmulu yokka tattamulu manavudu artham chesukoneleka tana yokka vaanchaniyandu maatrame taanu nimagnudai ajnanamulo munigipovutunnadu.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talakunaku palinchetunti palatamunaku binnamuga unnadi.
1: That is the reason why what you want to achieve, being very different from the actual fruit, is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude palamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kalukane sruti yado vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattamaneatunte satyanni pracharam chalaptu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind, the divinity is something which is beyond your words.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
0: అట్టర్డ్. నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ
0: స్వగత అని రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటమైనటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
0: Okka suryudu okka sthanamulandu unnadu.
1: As an example, one sun is present in one place.
0: Thanu unnadi okkade okke sthanamulandi.
1: What exists is one sun, and where he exists
0: tani prakasham sarvatra kudanu vyapimpa chestunnadu,
1: but his brilliance is being spread all over.
0: Deepamu okkate okka pradesham undutadi.
1: The light is present only one and in one place.
0: Dani yokka prakashamu illanta kudanu prasaristu vastuntadi,
1: but the brilliance of this light is spread in the entire home.
0: Adhe vidhamugane ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఇస్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
0: ప్రకాశము వేడి.
1: One is to shine, the other is to heat.
0: అదే విధముగాని ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనినే స్వభావము స్వరూపము అని కూడాను స్మృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్, వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్, దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ స్వరూప దట్ ఈస్ ది ఒరిజినల్ ఫామ్ it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmibhuta.
1: It has been described by the word dharmibhuta.
0: Dharmigal, dharmibhuta.
1: Dharmibhuta.
0: Svabhavamunaku dharmabhuta. Jnanamu anni.
1: Svabhava will be described by the word dharmabhuta.
0: Svarupamunaku dharmibhuta. Jnanamani. Svabhavamunaku dharmabhuta jnanamani. Rendu vidhamunaga vibhajistu vachindi.
1: For these two qualities, Svabhava and Svarupa, the equivalent words are dharmabhuta, dharmibhuta.
0: Dharmibhuta managa anuttamuto kudinatuvantidi. Dharmi anaga rupamu.
1: Dharmibhuta, something connected with the form. Dharmi means form.
0: Idi anuswarupamulo untunnatuvantidi.
1: This form is in a miniature form. It is like the small particles anus.
0: Idi paramanuvuto untuntundavi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharmabhuta jnanamanaga idi prakashavantamainatuvantidi.
1: Dharmabhuta jnana means this is something which is
0: Jini vibhu ani palukutu vachindi.
1: This also has been called vibhu.
0: Sutramainatti anuvuna sutramabhutu.
1: Becoming the subtlest particle amongst the subtle things.
0: Meti vastu nanduna meti yaguchu.
1: In the big things, becoming the biggest of all those.
0: Antakanu sarva sakshiyai alarunatti.
1: Becoming a witness everywhere and at all times.
0: Atmaye brahma. Brahmaye atmayagunu.
1: Atma is brahma. Brahma is atma.
0: Ee anusvarupamaneetvanti yokka tattavunu chakkaga manam artham chesukovali.
1: This subtle form of the smallest particle should be understood.
0: Adhe swarupamu.
1: That is the form.
0: Aa swarupamu nunche ee swabhavamu aneetvantidi jagattanta vyapinchi untundali.
1: From this form, this swabhava, what we see in the creation, in the world, is sprouting.
0: Anuvu sarva padarthamuni yandu kudanu cheripotuntundadi.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: ఈ అణువు నందు మరొక్కటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
0: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్.
0: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందు కూడా చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvanandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee atmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining.
0: Yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu atma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this atma is present in all matter.
0: Karanam emanaga ee anusakti lenatundi yokka padarthamu jagattunandu kaanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka prati padarthamunandu kudanu ee dharmibhuta jnanam aneetundi yokka anuswarupamu cheritam chetane idi gana swarupakanga roopanni dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmibhuta jnana is present,
0: swarupam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmibhuta, the particle nature of this atma is present,

0: ధరిస్తూ వస్తుండాలి.
1: బికాస్ ఇన్ ఆల్ బేసిక్ మ్యాటర్ సిన్స్ దిస్ ధర్మీభూత జ్ఞాన ఇస్ ప్రెసెంట్ అస్ అన్ అణుశక్తి దాట్ బికమ్స్ బిగ్గర్ అండ్ మెటీరియల్ సబ్స్టెన్స్ ఇన్ లార్జర్ మెషర్.
0: ఈ స్వరూపము ధర్మభూత జ్ఞానము.
1: దిస్ స్వరూప ఈస్ ది జ్ఞాన విచ్ వీ హావ్ కాల్డ్ ధర్మభూత జ్ఞాన.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటి దానిని ధర్మభూత జ్ఞానం కింద మన దేహంగా మార్చుకున్నాం.
1: దిస్ సటిల్ ధర్మీభూత through the process of becoming dharmabhuta we have changed
0: kanuka mana dehamunandu ee dharmi bhutam anekunte yokka anusakti sarvatra vyapinchinadam cheta aatma swaroopame mana yokka manavattam anekunte satyanni manamu gurtinchukovali.
1: Since in our human body this subtle particle strength of dharmi bhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: padarthamulu enni marinappatikini indulo undinatvanti yokka anusakti maradaniki veelledu.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: Idi oka vendi tumbler.
1: This is a silver tumbler.
0: Idi ధర్మభూత జ్ఞానం.
1: దిస్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మభూత జ్ఞాన.
0: ఇది కార్యస్వరూపం.
1: దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్.
0: దీనికి కారణము వెండి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ సిల్వర్.
0: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
1: వితౌట్ ఎ కాజ్ దేర్ కెన్ బి నో ఇఫెక్ట్.
0: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
1: Swarupa and Swabhava have a relation which a cause and effect have between them.
0: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
1: Whatever changes you may bring about in the Swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver which is the base of this tumbler.
0: అదే విధముగానే ఏ పదార్థమైనా తీసుకోండి మీరు. ఇప్పుడు ఇది ఒక పదార్థంగా ఉంది. ఇందులో కూడా అణుస్వరూపమైనటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ యూ టేక్ ఎనీ మెటీరియల్, టేక్ దిస్ మెటీరియల్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్, ఇన్ దిస్ ఈజ్ ది అణుశక్తి, ది ధర్మీభూత జ్ఞాన విచ్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ది బేస్.
0: ఇది రూపమును మనం మార్చినప్పటికీ, ఇది కాల్చి భస్మము చేసినప్పటికీ ఇందులో భస్మం అనేటువంటి అణుస్వరూపమే ఉంటుంటాది.
1: ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ దిస్ ఫామ్, even if we set fire to it and convert it into ashes, in that remnant
0: roopamulu marinave kaani ee aatma tattvam anetundi anustattvamu yenaatiki kudanu maareetundi kaadu.
1: Only the form can change, but this aspect of dharmibhuta, the aatma aspect can never
0: change. Kalukane deeniki nityamu satyamu ani parukutu vachindi vedam.
1: That is why the Veda has described this as permanent and permanent truth.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: దిస్ బాడీ టూ ఈజ్ కంపోజ్.
0: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధమైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
1: ది ఇండివిజువల్ బాడీ ఆఫ్ ఎవ్రీ వన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్.
0: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధమైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధమైనటువంటి మట్టితో చేర్చినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది. ఆ భస్మలో కూడా అణుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: ఆల్దో ది బాడీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాటర్, వెన్ ఇట్ ఈస్ బరీడ్ అండ్ మిక్స్డ్ విత్
0: రూపనామములు మారినదే కాని అణుతత్వం అనేటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది మారలేదు.
1: ది నేమ్ అండ్ ది ఫామ్ విల్ చేంజ్, బట్ ది ఇంటీరియర్ ధర్మీభూత జ్ఞాన దట్ విల్ నాట్ చేంజ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను బాల్యము యవ్వనము వార్ధక్యం అనేటువంటి యొక్క రూపనామములు మారుతున్నవి కాని దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్, బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా, పదార్థము ప్రధానము కాదు. ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత, విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ టు బి ఏబుల్ టు చేంజ్.

0: the material into a spiritual aspect, that is the distinctive feature of mankind.
1: బంగారం ఒక్కటిగా ఉండవచ్చు.
0: The gold may be the same thing.
1: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది.
0: The ornaments will have different forms.
1: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చును, కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
0: The names and forms of the ornaments may be different, but when they are melted, the gold is the same.
1: అదే విధముగానే మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్, బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
1: అందరూ కూడా సమానులే,
0: ఆల్ ఆర్ ఈక్వల్.
1: మధ్య కాలము నందు మాత్రమే ఈ తారతమ్యము ఏర్పడుతున్నావు, కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది టైమ్స్ ఇన్ బిట్వీన్ ద డిఫరెన్సెస్ అరైవ్స్, బట్ ది బర్త్ అండ్ డెత్ ఈస్ ది సేమ్ ఫర్ ఆల్.
1: ఏ చక్రవర్తి మొదలు చండాలుడి వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
0: ఫ్రమ్ ది కింగ్ డౌన్ వర్డ్స్ టు ది పూర్ పరయ నో వన్ విల్ క్యారీ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ వెన్ హీస్ బోర్న్.
1: పోయే సమయం లోపల కించిత్తైనా అడ్రస్ అయినా చెప్పిపోడు.
0: When he goes, he will not give even his address to a small extent.
1: ఈ రెండింటి యందు సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
0: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of Atma, how can there be any doubt?
1: ఎవరికి ఎవరు?
0: Who is for whom?
1: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యం?
0: How long will this relationship?
1: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం.
0: బట్ సో లాంగ్ అస్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
0: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
1: Ihamuna sukhimpa hemataraka vidya paramuna sukhimpa brahma vidya.
0: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
1: nijamuga lokamulo sarvamu brahmam nundine puttutunnadu, kani prapanchamanta kudano brahmam paine aadharapadi undinappatikini ఈ ప్రపంచం కూడా బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తైనా కూడా బాధించదు.
0: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్, ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్, వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
1: పాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
0: దర్ ఇస్ పాయిజన్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎ స్నేక్.
1: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి.
0: విత్ ది సేమ్ టీత్ the snake is eating many things.
1: Kani tana vishamu tanu badinchutunnada?
0: But is the poison of the snake troubling the snake?
1: Tenu tana yokka tokayande vishamunu dharinchi untundadi.
0: The scorpion has poison in its tail.
1: Aithe tana yokka vishamu tanu badinchutunnada?
0: But is that poison giving any trouble?
1: Adi vishamugane daivattamunandu prakruti tana yokka swaroopamainappatikini ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ, గెట్ ఆల్ ది ట్రబుల్
1: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
0: Man who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man, but for divinity who is not in any way
1: kada gadichittu 100 addamulu pettukunte 100 addamulu endu kudano mana patibimbame kanipistuntali.
0: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
1: Ee 100 patibimbamulu kuda chusi neeve emaina bhayabhramtulaku guri avutava?
0: Looking at these 100 reflections on your face, ida
1: nadenu ani aanandistavu,
0: you will feel and happy that all the
1: adevudane ee dehamulu anni kudanu bhagavantuniki taanu dharinchina addamula vantivi.
0: In the same manner to God, all these human bodies are simply
1: ee dehamulu endunnatuvanti yokka pratibimbamu taaru okkade.
0: The reflection that is present in all these bodies is
1: Brahman.
0: There will be no change of any kind at any time.
1: Dehatma, Jivatma, Paramatma ani moodu vibhagamulu chestu vacharu ee srutulu.
0: The Srutis have been dividing this into three types. Dehatma, Jivatma and Paramatma.
1: Ee moodinti yokka sambandham emiti?
0: What is the connection between these three?
1: Samudram untunnadi.
0: There is the ocean.
1: దీనిని కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
0: Rishis have also been calling this the kutastha.
1: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
0: From water come waves.
1: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
0: From the waves come foam.
1: అలలను వదిలి నురుగు ఉండటం లేదు.
0: Without the waves you do not have the foam.
1: జలమును వదిలి అలలు ఉండటం లేదు.
0: Without water you don't have waves.
1: ఈ మూడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధమే.
0: The water, the waves and the foam are...
1: అయితే నురుగును అలలు అని పిలువరు.
0: But we don't call the foam.
1: అలలను సముద్రము అని పిలవరు.
0: We don't call the waves the water or the ocean.
1: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
0: In the same manner what we call దేహాత్మ is like the foam.
1: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
0: దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్ మెటీరియల్స్ ఈజ్ లైక్ ఎ బబుల్.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు అన్నాడు వేమన.
0: దిస్ వీక్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్ వీ డూ నాట్ నో వెన్ ఇట్ విల్ డ్రా.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనగున.
0: They have prescribed a limit of 100 years for this.
1: Balyamandho
0: believes this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
1: Ooralo adadino udaka madhyamuno.
0: Maybe in a village, maybe underwater.
1: Ekkada ye samayamulo ekka pradeshamunandu ye vidhamaina sthitilo ee deham oodipothundo idi neeti budaga vantivi.
0: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
1: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: While in this deha, the body, there is also the dharmibhuta, the anuswarupa, it has been called the dehatma.
1: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
0: What we call jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called jivatma.
1: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కానీ ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణిగి మరిగి ఉంటుంటుంది.
0: This particular divine force is capable of moving everything else, but when it comes to the Atma, it cannot have any such influence.
1: ఈ ఆత్మ చైతన్యమునకు విషయము కాదు.
0: This Atma is not something which is subservient to the divine force.
1: అయితే చైతన్యమునందు కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
0: But Atma is contained in this Jivatma as well in the form of an anuswarupa.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: This ధర్మీభూత జ్ఞాన is present in this.
1: కనుకని అక్కడ కూడాను జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడాను చేర్చుకున్నారు.
0: That is why not calling it simply jiva, we are calling it jivatma. Atma is present there as well.
1: ఇంకా పరమాత్మ,
0: the third stage, పరమాత్మ.
1: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
0: Here you should give a little thought to
1: దేహము, జీవుడు, పరము ఈ మూడు కూడాను భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
0: Here we have three distinctive names, deha, jiva and param.
1: Jiva, ఆత్మ, రాయండి.
0: You write jiva, ఆత్మ.
1: దేహ, ఆత్మ.
0: దేహ, ఆత్మ.
1: పర, ఆత్మ.
0: పరం, ఆత్మ.
1: జీవ, దేహ, పరం మూడు వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ, ఆత్మ, ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఆన్ ది లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ, జీవ, పరమ. ఆన్ ది రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్, ఆత్మ, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల్లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily
1: understood. అనేక మంది నా దగ్గరకు వస్తుంటారు, స్వామి I want peace అంటుంటారు.
0: Many people come to me and say, Swami, I want peace.
1: నాకు కావాలి శాంతి అంటుంటారు. నాకు కావాలి శాంతి.
0: నాకు కావాలి శాంతి. I want peace.
1: ఇక్కడ ఎన్ని పదములు?
0: How many words are
1: there? I want peace.
0: There are three words. I want peace.
1: I want peace. మూడు పదములు ఉన్నాయి.
0: There are three words. I want peace.
1: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
0: If you give good thought to this, I is ego.
1: తీసేసేయి.
0: Remove it.
1: Want, desire, దాన్ని తీసేసేయి.
0: Want signifies desire.
1: ఇది లేదు తీసే ఉంటుంది.
0: What remains is peace.
1: నీకు ఈగో ఫిగర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే పీసెస్సే అవుతుంది అది. పీస్ కాదు.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
1: కనుక మనము సులభంగా కూడా ఆధ్యాత్మిక విషయంలో మనము సరి అయినటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ in a simple manner to understand the meaning of spirituality with the view that atma
1: I think ee prapanchamulo kuniginatvanti yokka pravrutti bhavamulo kaliginatvanti manavulaku ee nivrutti tattvamulo artham kaadu.
0: But for man who is totally immersed in material and worldly affairs,
1: deeniki okka chinna udaharanam.
0: There is one simple example for this.
1: Palamuloni madura ratam taru taanu eruguna.
0: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
1: పూలోని పరిమళము తీగలు అనుభవించునా?
0: The fragrance that is contained in a flower, will the twig on which the flower
1: కాయలోని మధుర రసము గ్రంథము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
1: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the tree.
1: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
1: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్, మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మనము ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
0: So for understanding the aspect of Atma, we do not have to go elsewhere. We do not seek the assistance of other people. But to some extent we should reach persons who know and who understand this.
1: Guru ayinappatikini, taanu cheppagalade kaani cheyavalsinatundi neeve.
0: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
1: Biddu ante talliki pranam.
0: A child is life to its mother.
1: Kaani బిడ్డకు మాటలు నేర్పించాలంటే తల్లి మాట్లాడి తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కానీ తల్లి నోరు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
0: ఇఫ్ ది మదర్ వాంట్స్ టు టీచ్ ది చైల్డ్ టు టాక్, ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్. బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీ.
1: మన గ్రంథములు కూడాను వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడాను ప్రయోజనం లేదు.
0: అవి
1: ఆచరణలో పెట్టాలి.
0: Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary
1: thing.
0: The first thing is to remove and destroy the excitement of our organs.
1: Aneka mandi indriya udrekatanu sampe nimittamai kontavarakunu aaharanni control chestuntaru.
0: Many people with a view to control the excitement of their senses.
1: Idi kevalam vedritanam.
0: They control their food.
1: ఇది అజ్ఞానము యొక్క లక్షణం.
0: This is the symptom of ignorance.
1: ఇది కాదు ప్రధానము.
0: This is not important.
1: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిచ్చిపోతుంటాయి.
0: If we recognize the truth, of their own accord the senses will come under control.
1: పుట్టపైన మర్తించిన పాము మరణ మొందున
0: if you take your stick and beat on the anthill, will the snake inside?
1: తనువును తా దండించిన విషయ భోగములు అనుగుణ
0: if you punish yourself, your desire for material
1: ఆకలి మానినంత ఆత్మజ్ఞాని తానగున
0: if you give up your hunger and thirst, will
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుతురును
0: if he does not know who he is, how can he understand spiritual aspects?
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా అన్య విషయముల పైన మనము సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
0: విదౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యు ఆర్, ఇఫ్ యూ వాంట్ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన అభిరాంతకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి, నీటి బిందువు వలె ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమర్స్డ్ in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form.
1: Tanayokka prema kudanu kevalamu swarthamai sankuchitamai kevalamu anupramananga untundadi.
0: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
1: Taanu tanavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
0: There is no strength in one to look beyond himself and his people and love others.
1: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
0: But God's love is like a broad ocean.
1: Ee samudram daggariki velli anubinduvainatvanti yokka neeti binduvu samudraniki polchukovatani kani samudranni attam chesukovatani kani prayatninchadam em maatramaina sadhyamavutunda.
0: But to go near such a broad ocean, one being a drop of water, to be wanting to understand
1: ee prayatnam kevalamu cheema samudram lotunu vetakadaniki koyinattuga untundi.
0: This attempt to understand the ocean of divinity is like an ant going to swim.
1: Deeni valla neevu em maatram kodanu satyatvanni pondalevu.
0: Through this process you can never understand.
1: Aithe neevu samudram yokka porikana pondalanukunte maroka margaanni anusarinchu.
0: But if you want to get the shape of the ocean,
1: neevu unnadi bindu swaroopamainappatikini aa binduvunu samudramlo cheptu brahmavitvamaiva bhavati rendu samudramaipothayi.
0: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
1: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్, ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
1: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
0: Merge yourself into God, then the two will become one.
1: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
0: With this idea of oneness, you can achieve something. But if you feel yourself always separate and God is separate, for you to understand, it is impossible, it will never happen.
1: Aithe, ee aatmatattvanni telusukovataniki maroka aatma kavala ani kontha varaku sandehanga undochu.
0: But in order to understand this aspect of aatma, is there a necessity for another aatma?
1: Idi kudanu oka ajnanam.
0: You may get a doubt, but that too is ignorance.
1: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాలా?
0: to find out where a lamp is, have you to take another lamp?
1: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఒక దీపం ఎందుకు కావాలి?
0: When you are searching for a lamp, do you need another lamp to find that?
1: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
0: In the same manner, the aspect of Atma is self-luminous.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్టమాస్ లైట్ అరికెన్ ప్లాంట్ ను తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
0: With a view to see the moon who is shining, taking an arikan lantern or a torch light for that purpose, how foolish is it?
1: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
0: With the help of the brightness of the moon, we should be able to see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
0: The form of prema is shining.
1: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: With the help of the brightness of that prema, you should be able to see the prema.
1: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానము కాని ఈ యొక్క స్వరూపమును కాని మనం అందుకొనలేము.
0: If we follow another path, we can never reach either this position or this form.
1: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరకం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
0: Since Atma is anuswarupa and in that form it is present in all matter contains the form of Atma.
1: కనుకనే వేదమునందు ఈశ్వర సర్వభూతానాం
0: this has been described in the Veda by
1: Ishvaravasyam idam sarvam.
0: Ishvara is present in all the bhutas and Ishvara is enveloping all the bhutas.
1: Sarvatra kudanu daivatvame untundane satyanni gurtinchukunnam kaani idi gurtinchukoni vakyamulato cheppinanta matramna prayojanam ledu guruvu cheppinatundi mantramunu uchcharinchinanta matramna prayojanam ledu daalini అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: We have recognized the truth of the omnipresence of this divinity, but mere recognition or uttering it in words is not sufficient. Whatever you have recognized, you should be able to put it into practice.
1: తాదాత్మ్య భావాన్ని పొందిపోవాలి.
0: You should attain the state where you are
1: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి తివోహం తివోహం తివోహం తివోహం తివోహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట.
0: A guru taught a disciple the mantra Sivoham Sivoham.
1: సరే అతను ఎప్పుడు చూసినా Sivoham Sivoham Sivoham Sivoham Sivoham అనుకుంటూ వచ్చాడు.
0: This disciple at every time has been saying Sivoham Sivoham.
1: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి ఏమిటయ్యా ఎప్పుడు చూసినా Sivoham Sivoham అంటున్నావు దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
0: A friend came to him and asked him, whenever I see you, you always say Sivoham Sivoham. What is the meaning of this?
1: Sivoham Sivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppadata.
0: Sivoham means I am Shiva, I am Shiva.
1: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
0: So he said, but this faith must be firm in him.
1: నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడన్నాడట పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
0: The friend who came asked the question, when you say you are Shiva, what is Parvati to you?
1: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
0: He said, no, that is a fault, please, I would not commit that mistake.
1: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను అర్థానికి కావాలంటే ఇక్కడ ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు.
0: Truly, if he is identical with Shiva, why should he not have...
1: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini, tadatma bhavamulo pondakunda undinappudu, tanu shivatvanni abhyarinchi prayojanam emi.
0: Here, he is uttering the word, he knows the meaning.
1: Ee vidhanga adekudanu, mana bharatiyulu, kevalamu, oka moodacharanga poyi, కొన్ని విధములైన ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
0: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
1: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
0: వీ షుడ్ దేర్ ఫోర్ స్ట్రెంగ్త్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
1: మన జన్మకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
1: కర్మనే మూల కారణం.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్?
1: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
1: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: your likes and dislikes. What is the reason?
1: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
0: Strength of the situation is responsible for your like and dislike.
1: ఈ ప్రభావమునకు మూల కారణం ఏమిటి?
0: And what is the main reason for
1: భ్రాంతియ మూల కారణము?
0: Your illusion is the
1: ఈ భ్రాంతికి మూలాధారం ఏమిటి?
0: What's the reason for your
1: ద్వైతమే?
0: The duality in your mind.
1: ద్వైతమునకు మూలాధారం ఏమిటి?
0: What's the reason for duality?
1: అజ్ఞానమే. అజ్ఞానము.
0: Ignorance is the reason for this dual behavior.
1: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మ మనకు లభిస్తుంటుందా?
0: Out of this ignorance comes our suffering.
1: ఈ అజ్ఞానం నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
0: If you want to destroy this ignorance, you should become wise. You will have to acquire some wisdom.
1: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలం తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణయందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
1: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
0: Since there is no particular day which is a birthday for God, the day on which you will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kuruchalayanu Chaligali Churuku Heche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Anni pandugula kante. సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
1: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానము ప్రసాదించి, అనేక మంది అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: ది సంక్రాంతి ఫెస్టివల్ సింబలైజెస్ The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతయో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చి
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి.
2: సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి, ఉల్లాసంతో చేకూర్చి, కాటికను సూచిస్తుంది.
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ, గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది.
2: దిస్ ఈజ్ ద పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మ ముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting. That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu, Brahmanulu Lechi, Vedamanu Abhyasistu, Vedapadana Gavistu, Hrudayanni Vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku, Pantala Pandinchi, Aneka Vidhamuruga, Kadupuluku Yematram Kudunu Tagakunda, Ullasa Parastu, Utsahamundu, Urruta Logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhyamidi kana attavarintike egumo kotta pendu koduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu vadina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaaravamunna Manan Salpaturvayidu Mamakuda. Anaga, ee panduku, kotta pendu kodukulanu, attavarintiki pamputu untaru.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: Attamamalu, kotta battalu techi, alankarimpa chesi, aneka vidhamuga ullasa parustu untaru.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: Intiye kadu gangareddina varu kudanu pasuvunu kudanu pempondimpa chesi pasuvulaku matalu nerpinchinattuga pendu chestuntaru pasuvulaku.
2: This is also an occasion when the bulls are brought fully decorated.
1: Okadi ramulu ganu మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ ఇస్ ఎన్ ఒకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత, అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
1: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: Muddumardalu neetoda muchchataadu.
2: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversing.
1: Vadina neetoda maatiki varasalaadu.
2: The sister-in-law also converses with all love.
1: Uri vaaram ninnu ati gaaravamuna manan salpathulu idi mama kuda.
2: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
1: Intiye kaakunda aavulnu aadinchukuneetvanti yokka gangireddu vaaru kudanu ee rendinti yokka madhyalopala aneka rakamulainatvanti aanandanni uppangimpa chestuntaru.
2: This is also the time when the cow and the bull are taken along the streets and made to dance to the delight of everybody.
1: Intiye kaakunda ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టుకు పోయి చేరుతుంటారు.
2: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, Pasipachimurgadan Madagori, Manavada Varakukudanu, is Sankranti, Utsahani, Anandani, and this stage went to thee.
2: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయకుడును మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్తూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొప్పుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ for Bharatiyas, Sankranti is noblest.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: This is the time when crop is collected and brought home.
1: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: people also get the sugar cane and also it gives sweetness everywhere.
1: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఏడు లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములనో చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేర్చేటువంటి పండుగ కాదు.
2: Therefore, సంక్రాంతి stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మానవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదేవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: Today, among people, that enthusiasm is lacking.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను, ఈర్ష్య చేతను ఈ ఆనందమును ముందించి, ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: This Sankranti is such an important festival, nectarine.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహింపజేస్తుంటుంది.
2: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
1: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను విస్తృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is the time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: Talanindu kudanu ventukulu jadalu posukoni
2: they take their head bath and dry their hair.
1: Inka jadalalo pravahinchu chadaleti bigutoda dambaina palanetrambu toda
2: with a broad forehead
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ.
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజనర్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ.
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలవులు దునుమాడి కొల్లలాడు.
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలవులు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ.
2: అండ్ ఇస్ ద కాంప్లెక్షన్ దట్స్ బ్లూ అండ్ సో బ్యూటిఫుల్
1: మోడీ గురుకుల చంద్ర మఖండకలతోడ.
2: విత్ ఆల్ ద షైనింగ్ దట్ ఇస్ ద మూన్ లైట్
1: బెడదారు గుంపెడు జడలతోడ.
2: విత్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్
1: జడల్లో ప్రవహించు చెదరేటి జిగుతోడ.
2: అండ్ వి ఫైండ్ ది వాటర్స్ రన్నింగ్ త్రూ
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క తత్వము వర్ణింప చేసుకుంటూ వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివా పీపుల్ delight themselves describing narrating the beauty of Lord Shiva.
1: Itti devatattvaniki prarambham chesinchide ee okka sankranti.
2: Sankranti symbolizes the commencement, the beginning of that season.
1: Ee sankranti season lopalle chinna chinna pillalaku 5th samvatsaram raagane akshara sweekaram chestuntaru.
2: This is the auspicious occasion when children aged 5 would start their learning. Alphabets.
1: ఈ అక్షర శ్రీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
2: Along with the learning process, they also learn chanting of the Veda.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం.
2: Delight themselves describing, narrating the beauty of Lord Shiva.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిదే ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి

0: మొట్టమొట్టనే చెప్తారు, వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: మౌళి కొడుకుల చంద్రమ అఖండ కడతోడ.
1: And it's all the brilliant radiance of that of the moon.
0: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
1: The Veda is extolled.
0: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all Rigveda is most important.
0: ఈ రుద్వేగము లోపల మంత్రస్వయం.
1: There was a mantra.
0: భగవంతుని యొక్క ఆనంద భాషమందు.
1: And it's also the teachings of God.
0: ఆనంద స్వరూపములు.
1: And the blissful form of God.
0: నింపి.
1: They're full of these.
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో అన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ యాజ్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగిరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
0: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
1: But people do not consider in such a way.
0: కాదు కాదు, ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: That is all the reflection of the sacred inner feeling.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: సీత గౌరి లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
1: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
0: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
1: Likewise, animals are also treated in the human way.
0: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు తీసుకెళ్తుంటారు.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది, మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
0: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలగాడుతుంటాయి.
1: But even this day we find the birds and beasts joyful.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: But most unfortunately man is not able to experience
0: joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఇదంతా అమానుష్యంగా భావించుకుని
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఇది కేవలము మనుషులు పశువుల వలె ప్రవర్తిస్తుంటారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే మనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
1: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
0: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
1: బిహేవ్ లైక్ అనిమల్స్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు కోల్పోయి
1: ఆనెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని అని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
1: Animals have different reason and season and they are blissful and happy.
0: Kani idaru idaru manavunaku ee neeti kudanu ledu.
1: But man has no conduct at all.
0: Ee nijayiti kudanu ledu.
1: There is no integrity.
0: Manushulanta pashulu vale maarutunnaru.
1: And men are behaving like animals.
0: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtaku vellina, ee gompaku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
1: You visit any resident, any home, any street, any place.

0: The place where money is the center of discussion and attraction.
1: ధనము నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
0: For money, man is struggling hard.
1: మానము గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
0: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
1: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
0: But animals are not like that.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
0: They have contentment.
1: మానవుడు పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
0: But man has lost this sense of satisfaction.
1: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చని గడ్డి కూడా వదులుతున్నాయి.
0: The cow soon after it grazes the grass stops eating thereby and takes rest.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
0: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
0: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
0: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది సిక్నెస్.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
0: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండిస్తాయి.
0: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
0: వేర్ ఇస్ మ్యాన్,
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే
0: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
0: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
0: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని కడుపును పెంచుకుంటుంటారు.
0: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore Pak, Gulab Jam, what not, all sweets.
1: ఈ పథ్యాన్ని కూడా పాటించటం లేదు.
0: He doesn't observe any diet.
1: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
0: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్ళి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
0: You watch your pet dogs.
1: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
0: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
0: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
0: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
0: If there is any misbehavior on the part of a man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
0: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
0: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
0: But we are proud of our accomplishments with high degrees.
1: ఏం పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the degrees?
1: బీఏ పెంచుకుంటున్నారు.
0: You have the degree BA.
1: దానికి డి చేరుస్తున్నారు.
0: And you add the letter D.
1: Bad.
0: BAD bad.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
0: And this is the sign of all that is bad.
1: దీని గుడ్ని గుణములంతా పెంచుకుంటున్నారు.
0: Therefore we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
0: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
0: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయినది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
0: When his health is not good, he should not partake any food.
1: కానీ తనకు స్వీటే కావాలి.
0: బట్ హీ డిజైర్స్
1: ఏమిటి ఈ స్వీటు?
0: వాట్ ఇస్ ది స్వీట్?
1: ధనమే స్వీట్.
0: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
1: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
0: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
0: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop
1: your parents. ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
0: ఆల్ ఫెస్టివల్స్ ఇన్ దిస్ భారత్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ పర్ఫార్మ్డ్ విత్ హై ఆస్పిరేషన్స్ సో దట్ విల్ డెవలప్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ గ్రో దేర్ ఆఫ్టర్ నాట్ మియర్లీ టు ఈట్ అండ్ సెలబ్రేట్
1: కనుక మానవులు ఎందు ప్రవర్తన ఈనాడు మారాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ బిహేవియర్ నీడ్స్ టు బి చేంజ్డ్
1: నడతలు వారికి మారాలి.
0: And the conduct should change.
1: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
0: The festivals are meant to remind man the need to transform.
1: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
0: But we are behaving just against the expected standards.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
0: The human behavior needs transformation.
1: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ టు బిగిన్ విత్.
1: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
0: ఇన్ ఏన్షియంట్ డేస్ దేర్ ఇస్ జాయింట్ ఫ్యామిలీస్, ది ఇన్ లాస్ అండ్ ద పేరెంట్స్ ఆల్ స్టే టుగెదర్,
1: ఒకరికొకరు ఏమైనా కూడా కలహం కలిగినా ఆ ముమ్మిడి కలహం లోపల మార్చుకునేటువంటి వారు.
0: దో దేర్ వాస్ సమ్ స్మాల్ లిటిల్ డిఫరెన్స్ ఒపీనియన్ దే వుడ్ లైక్ దే డిసైడెడ్ రిజాల్వ్ దెం.
1: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
0: పీపుల్ ఒబే ద కమాండ్ ఆఫ్ ది ఇన్లాస్.
1: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు ఆయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
0: వెన్ దే ఆస్క్ దెం టు కూల్ డౌన్ టు కామ్ డౌన్ దే స్ట్రిక్ట్లీ ఫాలో.
1: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
0: దేర్ వాస్ నో ఇన్ ఫైట్స్ ఇన్ ద ఫ్యామిలీ సర్కిల్స్.
1: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
0: టుడే వెన్ దేర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
0: వెన్ యూ గెట్ యువర్ సన్ మ్యారీడ్ ది డాటర్ ఆల్సో వుడ్ కమ్ హోమ్.
1: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దిన ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్ గా పెరుగుతుంది.
0: అండ్ ద మూమెంట్ ది డాటర్ గెట్స్ ఇన్ ద ఫ్యామిలీ, షీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి డివైడెడ్ ద జాయింట్ ఫ్యామిలీ టు బి స్ప్లిట్.
1: డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ డివిజివ్ టెంపర్మెంట్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఫైటింగ్.
1: ఇది కలియుగంలో అందు కలహయుగం అని పేరు వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇస్ కాల్డ్ కలహ, ద ఫైటింగ్, కాన్ఫ్లిక్ట్.
1: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
0: అండ్ దిస్ కలి ఏజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కల్మష పొల్యూషన్.
1: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
0: No one is talking softly and sweetly.
1: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
0: పీపుల్ స్పీక్ హార్ష్లీ.
1: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
0: Earlier days when anyone comes, they used to question, put some question full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
1: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
0: Today, even on the festival days, no one visits anybody.
1: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
0: If any friend is to visit you, they close their doors.
1: ఇంతేకాకుండా ఎవండి భోంచేసుకుని వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
0: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
1: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడి ఎందుకు కరువు అయిపోయేవి.
0: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
1: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
0: How do you expect the hearts to be transformed in these days?
1: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
0: Even children also have all perverted ideas and notions because of their parents.
1: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
0: This is all because of the education.
1: ఈ చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
0: What is this madness?
1: ఏదో చదువులు చదువుతాం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
0: You think that you'll have very high pay packet because of your education.
1: ఐదు సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ ఐదు టెన్త్ అంటే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కి పంపుతుంటారు.
0: Though the boy is just aged 5, were ready to send him to a long distance to
1: education. తల్లిదండ్రులు ప్రేమకే దూరమైపోతున్నారు.
0: The children are away from the love of their parents.
1: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
0: And the children are brought up by ఆయాస్ servant maids.
1: ఆయా చచ్చిపోయినా గానీ ఏడుస్తాడు గానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
0: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
0: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
0: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
0: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎంత ఉద్ధారం అవుతారు.
0: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరి అయినటువంటి గుణంలో కావడం లేదు.
0: The modern education does not help us to grow human values.
1: MABAను పాస్ అయి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
0: you may be great people with high degrees like BA and MA.
1: సంపదలను సద్ధానపరులైనా పరమకీర్తిని గన్న పుణ్యులైనా,
0: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
1: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా,
0: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
1: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా,
0: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్
1: విద్యావంతులు.
0: And in fact, you cannot call them educated by any standard.
1: Education.
0: What is this education?
1: The education పెంచుతున్నారు.
0: The education is leading to agitation today.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
0: What is there in depth?
1: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
0: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్,
1: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
0: But there's no transformation of the heart.
1: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
0: In fact, that virtue.
1: హృదయ విశారదను గావించుకోవాలి.
0: There should be expansion of love.
1: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
0: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీ ఆర్ నేరో మైండెడ్.
1: ఎందుకంటే తాను గొప్ప చదువని.
0: బికాస్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది.
0: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
1: ఎడ్యుకేషన్. పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ has fostered, encouraged integrity, the honesty and human values.
1: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏం కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్.
1: ఆనెస్టీ పోనీ అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ, నో హ్యాపీనెస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
1: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
0: డూ యూ ఎక్స్పెక్ట్ దట్ యూ సర్టన్లీ గ్రో అండ్ ప్రాస్పర్ by merely acquiring education?
1: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాన్ జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
0: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
1: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
0: And then if parents visit you, you'll ask them to dine in a restaurant.
1: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైనా కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
0: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
1: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
0: In fact, we subject parents to all kinds of cruel treatment.
1: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
0: This is not at all good by in any way.
1: మహా పాపకరమైనటువంటిది.
0: It is the worst of the sins.
1: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
0: You should take care of your parents.
1: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
0: You should spend time in their company.
1: వాళ్ళ వయసులంతా వచ్చే కొద్దీ వారి ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
0: As their age, as they advance in their age, they need your services.
1: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
0: You should not claim for your property and demand your own share from your parents.
1: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
0: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
1: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
0: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
1: అదే సుప్రీం గుడ్.
0: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
1: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
1: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
0: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
1: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
0: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్డ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
1: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
0: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ది స్కూల్.
1: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
0: హీ ఇస్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
1: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
0: హీ ఇస్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
1: ఈనాడు అది లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అన్ని పోతున్నాయి.
0: ఆల్ థింగ్స్ ఆర్
1: తన సొంత కుటుంబనే తాను పాడు చేసుకుంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
0: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
1: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
1: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారిని దూరం చేసి
0: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
1: ఇండియాలో కూడా సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నేర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇండియాలో చేరుస్తున్నారు.
0: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ.
1: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించడం లేదు.
0: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
1: అక్కడ సర్వ సదుపాయములు ఉన్నాయి.
0: We have all kinds of
1: conveniences.
0: And we have all good habits.
1: కానీ అవి వారు ఆశించడం లేదు.
0: But they don't want American life.
1: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
0: They love Indian way of life.
1: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
0: Because Indian life insists on the learning based on love.
1: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలు అంటి నమస్కారం చేస్తున్నారు.
0: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: భారతదేశంలో అప్పుడు
0: ఇన్ భారత్
1: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి
0: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
1: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
0: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
0: హీ హ్యాడ్ టూ సన్స్.
1: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
1: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
0: దే వర్ స్టడీయింగ్ దేర్.
1: అది ఏమి చదువులు? ఈ మోడర్న్ చదువులు.
0: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యాడ్? ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: తల్లిదండ్రులు నైనిటాల్కి పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
0: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
0: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
0: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ శ్రీ.
1: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
0: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
1: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
0: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
0: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
1: కానీ తల్లి తలకి కింది కొంచుకుంది.
0: So she had to bend down her head in shame.
1: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
0: And father went and tried to pacify her.
1: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
0: And wanted the mother to pardon the son because his son was so young.
1: ఇంకా అక్కడ ఉండేకూడదు, ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
0: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్ అండ్ సో ఆన్.
1: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
0: అండ్ అట్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
1: తల్లిదండ్రులు ద్వారా మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
0: అండ్ దే సెడ్ వై డు యూ వరీ దట్ వీఆర్ అవే ఫ్రమ్ యూ, వీఆర్ స్టడీయింగ్ వెరీ వెల్, డోంట్ వరీ అబౌట్ అస్.
1: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
0: ది యంగర్ సన్ వాజ్ నాట్ బాదర్డ్ టు టాక్ టు పేరెంట్స్.
1: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ డిమాండింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మనీ.
1: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
0: అండ్ హీ వాజ్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ.
1: ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
0: అండ్ ద రైల్వే బెల్ వాస్ గివెన్ టైం టు లీవ్ ది
1: ప్లాట్ఫామ్. నా టైం వచ్చేసింది, మేము ఇంక వెళ్ళిపోతున్నాము, నైనిటాల్ పోతున్నాము, నైనిటాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
0: ద పేరెంట్స్ సెడ్ వి ఆర్ లీవింగ్ ఆన్ అవర్ రిటర్న్ విల్ మీట్ యూ.
1: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లల్ని.
0: ద పేరెంట్స్ ఆర్ వాచింగ్ దేర్ చిల్డ్రన్ త్రూ ద విండో.
1: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిల్చుకున్నాడు.
0: ది ఎల్డెస్ట్ సన్ స్టూడ్ దేర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటిల్ ద ట్రైన్ లెఫ్ట్.
1: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
0: Where a young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
1: తల్లిని చాలా బాధ పెట్టాడు.
0: And he made his mother suffer.
1: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
0: And in fact, his mother shouted at his
1: father. ఈ పిచ్చి తదుకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
0: Have you sent them for this purpose as to behave like animal?
1: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
0: And the father said, he's the other boy, second boy, so young, he can take time.
1: ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు.
0: The mother said, he's already in the undergraduate course. When would he
1: learn? పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
0: The mother cried, saying that fellow is totally spoiled.
1: తల్లి నీరు తుడుచుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
0: She wiped out tears and the train proceeded ahead.
1: కొన్ని దినములు అయిన తర్వాత,
0: after a couple of days,
1: పిల్లలకు చదువు ముగిచిపోయింది.
0: The boys completed their education.
1: వారి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
0: And they got appointment at their native place.
1: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
0: The eldest fellow got the job of a professor.
1: ఇంకా రెండో వాడికి క్లర్క్ పని చిక్కింది.
0: The second boy got the job of a clerk.
1: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
0: He could not get a high job in spite of effort.
1: Endukalla vaani pravartane deeniki intaki moola kaaranam.
0: The reason is his behavior.
1: Kalidanrulane gauravinchinatundi vaadu inki evarine gauravistadu.
0: The one who cannot respect the parents can never respect
1: anyone. Alanti vaani professor ga chesthe pillalu kuda paadaipotharani okaru evaru kudanu vaaniki udyogam ivvaledu.
0: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
1: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా ఆయన గౌరవం ఇవ్వలేదు.
0: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
1: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
0: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
1: తిరిగి జాబ్ రాశారు.
0: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
1: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
0: దే సెడ్ వుడ్ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
1: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి,
0: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివర్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్, ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
1: Rendo vaadu daggara kuda raledu.
0: The second fellow was not there in the vicinity.
1: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu
0: unnadu. That fellow went to cinema theater.
1: Naa jaavulu cherinappudikini vaadu em jaavulu lekka cheyaledu.
0: Though he received the letter from the parents, he was unmindful.
1: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
0: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
1: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
0: ద ఫస్ట్ సన్ బికేమ్ ఏ బిగ్ ప్రొఫెసర్.
1: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
0: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
1: నాన్న, మీ యొక్క ప్రేమ వల్లనే నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
0: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
1: ఈ రెండో వాడు చూస్తామంటే,
0: ది సెకండ్ ఫెలో,
1: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
0: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
1: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
0: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్, వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యు రెస్పెక్టెడ్.
1: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
0: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ, ది స్టూడెంట్.
1: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
0: వెరస్ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
1: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
0: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
0: Therefore, the one who never paid respect, namaskar to parents,
1: క్లర్క్స్ కూడాను ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
0: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
1: కానీ పెద్ద కుమారునికి,
0: వేరే సన్,
1: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి,
0: బికాస్ యూ ద రెసిపియంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
0: హీ వాజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే యద్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది బిహేవియర్, యాజ్ ఇస్ ద థాట్, సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
0: Therefore, future depends upon our present conduct and behavior.
1: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
0: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
0: When we don't respect our parents, even dogs also will start making fun of us.
1: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
0: And Bharatiyas are ruining their lives today.
1: ఏ దేశం పోయినప్పటికీ,
0: they may go anywhere.
1: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
0: they may be in any position.
1: తల్లిదండ్రులను మర్చకూడదు.
0: You should never forget your parents.
1: మన వేదవాక్యం అందుకును మాతృదేవో భవ.
0: The Veda says mother is God.
1: పితృదేవో భవ.
0: ఫాదర్ ఇస్ గాడ్.
1: ఆచార్య దేవో భవ.
0: టీచర్ ఇస్ గాడ్.
1: అతిథి దేవో భవ.
0: గెస్ట్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
0: దీస్ ఆర్ ద వర్చ్యూస్ వన్ హ్యాస్ టు కల్టివేట్.
1: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
0: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
0: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
1: ఇటువంటి చదువులు చదివిన మనకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి
0: ఫాలో యువర్ పేరెంట్స్
1: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుచేస్తాడు.
0: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
1: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
0: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్.
1: సంక్రాంతి సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తే.
0: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
0: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
0: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్. వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
1: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
0: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
1: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
0: Our education should help us to give up all bad habits.
1: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
0: We should not have any bad habits any longer.
1: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop good habits.
1: సద్గుణములను పెంచుకోవాలి.
0: Develop noble qualities.
1: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
0: This is the significance, the message of the observance of all festivals.
1: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
0: We are not bothered with such sacred festivals today.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్.
1: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
0: బట్ గెట్ దిస్
1: వారు ప్రస్తుత నుండి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
0: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
1: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు ఎందిస్తున్నారు.
0: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
1: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
0: if you don't respect your parents today,
1: mimmalni inki lokam em gauravistundi?
0: How do you expect the world to respect you?
1: America lo president ayinattundaru Lincoln.
0: The president of America is Abraham Lincoln.
1: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
0: Lincoln is from a very poor family.
1: Talli chaala వయసైనప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
0: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
1: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
1: అప్పుడు అందరూ కూడా చి వీడు బీదవాడు, వీడు వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
0: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
1: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
0: The boy returned home crying all along.
1: Amma naaki chaduvaddu.
0: He said, mother, I don't want to go to school.
1: Nenu ee pillalato nenu chaduvuku polenu.
0: I don't want to be in the company of my classmates.
1: Nenu aatestunnav yechaddu.
0: Mother said, why do you cry? Don't cry any longer.
1: Enduku nenu yechustunnav?
0: Why do you cry?
1: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
0: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
1: దగ్గర చేర్చి తల్లి.
0: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్.
1: ఎంతో ప్రేమతో.
0: విత్ ఆల్ లవ్.
1: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
0: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
1: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
0: In fact, we struggle hard.
1: కూలీనాలు చేసి చేసి మీ పొట్టలు నింపుతున్నాము.
0: ఐ డూ ద డైలీ లేబర్ అండ్
1: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
0: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
1: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
0: Others may disrespect you, but yet you should respect others.
1: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
0: If you respect everyone, you will be respected.
1: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
0: Don't feel sad for the simple reason that others don't respect you.
1: అట్టి తల్లి బోధన ఎంతగానో చేసింది.
0: And that was the teaching of the mother.
1: ఆ యొక్క టీచింగ్స్ మనసులో పెట్టుకున్నాడు.
0: And the teachings were there.
1: ఎక్కడ పోయినా ఎవరు ఎంత అవమానం చేసినా గానీ నాకు గౌరవం, ఆత్మగౌరవమే నా యొక్క ప్రధానమైన లక్షణము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేషన్ ఎవ్రీవేర్ హీ కన్సిడర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నాకు.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ నీడ్.
1: ఎవరైనా ఏమైనా చేసుకోవాలి.
0: లెట్ ఎనీవన్ డు
1: అని ఆ ధైర్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
0: హీ హాడ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్.
1: అప్పుడు ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్
1: అతని మిత్రులందరూ చేరి
0: ఆల్ హిస్ ఫ్రెండ్స్
1: నీవు కొంచెం ఎలక్షన్స్ నిలుచుకో అన్నారు.
0: All his friends wanted him to contest in the election.
1: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతాను, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
0: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
1: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
0: But everybody encouraged him.
1: ఆ విధంగా చేసేటప్పటికి తాను పాస్ అయినాడు, ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
0: And he won the election with absolute majority.
1: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
0: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
1: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
1: గుణం మాత్రం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద క్యారెక్టర్ దట్ బ్రాట్ హిమ్.
1: ఎవరు చూసినా గానీ బిచ్చగాన్ని చూసినా గానీ గౌరవించేటువంటి వాడు.
0: లెట్ హి బి ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యెట్ హీ లవ్డ్ దెమ్.
1: తానే తలుచుకునేటువంటి వాడు.
0: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
1: అయ్యో నాకు భవనం లేదు.
0: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
1: పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
0: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
1: అని అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
0: హీ డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
1: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
0: I may not have a big mansion, but I have got a dwelling place.
1: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
0: I don't have big cars.
1: కారు లేకపోయినా భగవంతుడు నాకు కార్లు ఇచ్చాడు.
0: I may not have a big car, but I have called you the legs to walk.
1: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
0: That has been his sacred feeling, the high level of thought.
1: కట్టగలిపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
0: And he became the topper.
1: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
0: అండ్ హీ వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
1: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
1: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
0: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
1: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ ను చాలా గౌరవించి పెంచినారు.
0: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
1: లింకన్ ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
0: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ.
1: దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
0: And the Negroes received all respect and love in society because of the contribution of Lincoln.
1: కనుక మానవుని గౌరవించేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
0: Therefore that takes you to exalted position, very high position in society.
1: మన ఆత్మగౌరవమే మనకు రక్షిస్తుంది.
0: The self respect will protect you.
1: నీవు బీదవాడు కావచ్చును.
0: You may be poor.
1: దానివల్ల నీవేం వగచవద్దు.
0: You don't need to bother about it.
1: బీదవాడిని నువ్వు ఆనందించు.
0: You be happy for him.
1: పేదవాడిని గౌరవించుతు.
0: You respect all people.
1: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు.
0: And you will be revered and respected.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడో చేయకపోతే చాలా హీనుడు చూస్తే చి గెట్అవుట్ అంటారు.
0: Today we don't want any poor people to come close to us. We neglect them.
1: కాదు కాదు వారిని దగ్గర చేర్చుకోవాలి.
0: It should not be. We should spend time with them.
1: వారిని మనం గౌరవించాలి.
0: We should respect them.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: We should honor them.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: అండ్ దిస్ రెస్పెక్ట్ఫుల్ నేచర్ యూ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: యు నో దట్ లింకన్ హాస్ బీన్ వర్షిపింగ్ హిస్ మదర్ అడోరింగ్.
1: తల్లియే నాకు నిజమైనటువంటి దైవము.
0: mother is God.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: In fact, I was taught by my mother all the virtues.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధిని నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: And therefore, anyone who teaches you the noble qualities, they are gods.
1: కనుకని God అంటే ఎక్కడో లేదు.
0: God is not elsewhere.
1: God నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
0: God is there in your self-respect.
1: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
0: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
1: పిల్లగారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
0: పేరెంట్స్ మే బి ఇన్ ఎనీ పొజిషన్ ఎనీవేర్,
1: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
0: యూ షుడ్ ఫాలో దెమ్, యూ షుడ్ లవ్ దెమ్, సర్వ్ దెమ్.
1: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
0: Whatever they say, you should listen to them.
1: అప్పుడు నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: Then only you will be honored in society.
1: అని చెప్పి,
0: so say,
1: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of all great people in the past, all over the world. By observing, by having the self-respect, they could come up in their life.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: The moment you are in front of your parents, you should bend your head in respect.
1: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుందో తెలుసిన,
0: యూ నో ది ఏన్షియంట్ ట్రెడిషన్,
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
0: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్?
1: అయ్యో, దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
0: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
1: కాదు కాదు, అది కాదు వారు దీనికి కారణం.
0: ఇట్స్ నాట్ ది పర్పస్.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
0: ఎనీ గెస్ట్ that might visit your residence,
1: mana intiki vachinappudu tala vanchukoni raavallo,
0: will have to necessarily bend down their head to get in.
1: Itti gauravani aanadu talupulto paatu windows tho paatu manam petti prajalanu poshistu vachavu.
0: Even the windows and the doors of every home teach the lesson of respect.
1: Atuvanti paddhatini inaadu bharatiyulu ekkada marchipoyinaru.
0: That ancient tradition, it is forgotten.
1: Inaadu kadapalu kuda pettatam ledu intiki.
0: And we don't have the doorstep also there.
1: Endukante kalapalu pedithe dani daatukoni povalla chaala kashtam aipothundi.
0: Because you have to just go ahead crossing this doorstep.
1: Adi kaadu mana poorvikulu kalapalu peddadiga pettetundi.
0: In ancient times they had big broad doorsteps.
1: Pedda door pettesarki ayyo dongalu parigettukokoodani pettarle ee pinchi vaallu ani ee naati pillalu antantaavi.
0: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu.
0: It's not so.
1: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give over.
1: Itarlu mana intiki vacheste vaallu kuda tala vanchukore mana intiki raavali.
0: Yes, from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talapudu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్తు లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
1: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
0: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: మరి ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచవు.
0: It's not education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion.
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్,
1: మంచివారు కాండి.
0: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
1: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
0: గ్రేట్ నేమ్ బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే లూజ్ టుమారో.
1: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
0: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసును పెంచుతున్నారు.
0: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్ బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
0: యు నో ది ఇస్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
1: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
0: బికాస్ వి రన్ ఆఫ్టర్ ది గ్రాస్ వి ఆర్ లైక్ అనిమల్స్.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: ఇఫ్ యు గాడ్స్ గ్రేస్
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: యు విల్ బి సర్టెన్లీ గుడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
1: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతనో గౌరవిస్తున్నారు.
0: Because of these qualities, the parents respect him, love him.
1: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: The father is blissful because his son is appreciated by everybody here.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: The parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is the objective in beginning a son, who will get a good name.
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu.
0: You know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nene inka pustakalu kolistuntanu kaani vaada daggara nunchi em puchukotam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన, నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడా గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
0: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties of mansion.
1: The biggest property is love, love, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: భగవాన్ లవ్స్ యూ అండ్ రిసీవ్స్ యువర్ లవ్.
1: నేను ఎప్పుడు పిల్లలు కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: వాట్ స్వామి వాంట్స్ యూ టు గివ్ యూ,
1: మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: And if he just give you love, I will give you whatever you want.
1: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys loves Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents respect them.
1: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

Thank you.

0: ఈ భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులో నైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కు లేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నీటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్, ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ సముదాయము గాని తపంబు గాని విజ్ఞానము గానీ

0: మరి ఏది అయినను గాని ప్రేమతో పురుడు రాదు కాదు విచారణ చేసి చూచినను విచారణ చేసి చూచినను
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ will be fulfilling the human life if we understand these two.
0: Nitya nityam samadabadi sampatti mumuchchattvam visheshochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of the inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు

0: ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్స్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునకు ఎన్నో శక్తులున్నవి.
1: దిస్ వరల్డ్ హ్యాస్ సో మెనీ కెపాసిటీస్ అండ్ పవర్స్.
0: ఈ అణుశక్తి అందు కూడాను
1: ఇన్ ది ఆటమిక్ పవర్
0: అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క అట్రాక్షన్ పవర్ అనగా మ్యాగ్నెట్ పవర్ ఉంటున్నది భూమి యందు.
1: దేర్ యు హ్యావ్ ద స్ప్లెండెడ్ ఎక్సలెంట్ డివైన్ పవర్ ఆఫ్ అట్రాక్షన్, ద మ్యాగ్నెటిక్ పవర్.
0: రూఢమైనటువంటి ఒక రేడియో పవర్ ఉంటున్నది.
1: దేర్ లైస్ ద హిడెన్ రేడియో పవర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే.
1: దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద వేవ్స్.
0: అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ఆఫ్ ఆల్ ది పవర్స్ ఇన్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద వరల్డ్ ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ లవ్ అలోన్.
0: విశ్వాసము ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది.
1: లైఫ్ బిరెప్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ ఇస్ ఎ రాటన్ స్టఫ్.
0: ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే.
1: ఇట్స్ ఎ యూస్లెస్ లైఫ్.
0: నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము.
1: ఇఫ్ యు ఎంక్వైర్ దట్ లైఫ్ విదౌట్ ఫెయిత్ అండ్ లవ్ ఇస్ జస్ట్ డెత్.
0: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునికి సర్వము.
1: లవ్ ఇస్ లైఫ్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
0: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: You find the effects of the five elements around that have had their origin out of love.
0: ప్రతి మానవ నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకోలేక తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kaani aa premanu vatsalyam ani cheptu pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kaani deenni mohamu ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగమని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములకు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Kanaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should never consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupyogam chesukuntunnamu.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate friendly relationship with the wild animals because of their innate love.
0: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: There's nothing that cannot be transformed by love.
0: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
1: Even hard stone can be transformed by love.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విసర్జించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
1: Do you want love?
0: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Have this thirst yearning for grace more and more.
0: మీ యొక్క దాహము ఏమిటి?
1: What is this
0: ఆరాధన? ఏమి మీ యొక్క దాహము? ఆరాధన.
1: This worship is thirst.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవనండి. ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేశాడు.
1: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
0: కానీ సర్వకాల సర్వావస్థలయందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: Narayana

0: తండ్రి, నారాయణ యొక్క నామమే నా తపస్సు.
1: ఫాదర్, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇస్ మై పెనన్.
0: నారాయణ యొక్క స్మరణనే నా పరబ్రహ్మ స్వరూపము.
1: చాంటింగ్ హిస్ గ్లోరీ ఇస్ ద డివైన్ ఫామ్.
0: నారాయణ యొక్క ప్రేమనే నా అనంత స్వరూపమైనటువంటి యొక్క దైవ సత్వము.
1: That the divine name is that infinite cosmic form of
0: దానికి
1: the divine.
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: లైక్ ప్రహ్లాద, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కి వెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహం ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే, నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తులకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకనే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకు ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్ మంత్ర.
0: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectar,
0: ఆనందమయమైనటువంటిది.
1: It's blissful,
0: అనంతమైనటువంటిది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపములు కాని, పాపములు కాని, శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ లవ్ దట్ అటోన్స్ ఆల్ అవర్ సిన్స్, దట్ సీక్స్ ఎ కైండ్ ఆఫ్ రిలీఫ్.
0: చేతును వదలించటము తీపును పెంచటము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క దేగ జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమునకును అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువులు ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మది యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిది చూడాలి.
1: వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సీ గుడ్ ఇన్ బ్యాడ్.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: బ్రింగ్ అవుట్ ద బ్లిస్ ఆఫ్ వాటర్ అవుట్ ఆఫ్ ద డిఫికల్టీ.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని. సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్. వన్
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: ద ఫేస్ షుడ్ బి హైలీ అట్రాక్టివ్.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారం సృష్టించాడు.
1: బిహైండ్ యూ ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది హెయిర్ దట్ ఈస్ డార్క్ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వి ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమో ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: దిస్ ఎర్త్ రివాల్వ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
1: అండ్ ఫర్ ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇట్ ఈస్ 1 ఇయర్.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: ద సన్ లైట్ అండ్ ద స్టార్స్ మూవ్ వెరీ ఫాస్ట్.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుందది?
1: వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ దిస్ లైట్ రే?
0: 1 సెకండ్ 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: 1 సెకండ్. ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమునంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
0: Yes. ఇంత కాలం పట్టేటువంటి యొక్క ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విశ్వమంతా కూడా విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి?
1: హూ కెన్ లివ్ దట్ లాంగ్?
0: ఒక 100 సంవత్సరం బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండదు.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: And to go around God, just a moment is enough.
0: Inta vishalamaina ee jagattunanta, inta pavitramaina jagattunu pradarshan cheyataniki okka chanamulo chalu. Adi ee prema yokka vegamu.
1: And the speed of love is such that you can circumambulate the whole world for that matter.
0: Okka chukkala yokka kaanti yokka vegamunaina manam ninnayinchavachunu kaani prema yokka vegamunu manam evaru kuda ninnayinchaledu.
1: You can estimate the speed of the star with which it runs, but not the speed of love.
0: Atitamaina agaditamaina vegamto sancharistundadi ee prema.
1: Love moves about beyond all estimated measure.
0: Inta vegamuga poyetundi prema tattvanni manamu ee naadu arikatti danini kevalam alpamaina margamlo praveshapettunnamu.
1: The love that flows, that runs very fast, is viewed under certain limitations in a narrow way.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుంది.
1: Therefore we find disturbances and conflicts everywhere.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: There is no peace and security.
0: దీనికి కారణం ఏమిటి?
1: Why?
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: Many mention many reasons.
0: కానీ ఈ కారణాలంత సరైనటువంటి కారణాలు కాదు.
1: These reasons are not proper.
0: మానవుని యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణము.
1: The main reason is that man is not able to develop and increase love within.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది.
1: Man has got that infinite.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుంది.
1: That is infinite.
0: అమృతమైన ప్రేమ ఉంటుంది.
1: Nectarine.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know that infinite nectarine love.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love, be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ విదిన్ ది హ్యూమన్ హార్ట్.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుంది.
1: ది హ్యూమన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. I am అనేటువంటిది, am అనేటువంటిది విశ్వాసము.
1: Everyone says I am. This am is faith.
0: I అని పెట్టుకుని am అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: And if you say I and omit am, how do
0: you live? I am అనగా నేను ఉన్నాను.
1: I am means I exist.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: బి. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్, యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth, is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati, moodinti yokka sammilitamainatundi de manava jati.
1: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human being?
0: కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ దెమ్
0: ఎవ్రీవేర్. ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క జీవ శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తోన మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: Lokanathuni peru okasari madilona talavandaya.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? Unnadaya devudu unnadaya.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులకు నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanam kosamu daiva dhyanalu bonalu koti pannagalu panniraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money, money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: ఈ భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is this the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: మనం దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: ధనమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడీ.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: సర్వ విశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్. ఇదే
0: విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతకును ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్ని గాయత్రి యందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha. Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga Bhulokamoe.
1: The first one is
0: ee bhulokam ante emiti ee yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame bhulokamu.
1: The body which is made up of material is bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine bhur annadu.
1: This is called భూ.
0: భూవహ. దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుంది.
1: Here in this material there you find vibration.
0: అది మానసిక స్వరూపము.
1: And that is psychological mental.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞాన శక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస విశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాస దేశము.
1: రేడియేషన్ ఇస్ రిలేటెడ్ టు అవర్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: అండ్ ద బాడీ సిగ్నిఫైస్ మెటీరియలైజేషన్.
0: దేహము మెటీరియలైజేషన్, మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: బాడీ సింబలైజెస్ మెటీరియలైజేషన్, ద మైండ్ స్టాండ్స్ ఫర్ వైబ్రేషన్. దీన్ని
0: వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: దిస్ వేద కాల్స్ ఇట్ అస్
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మనం యొక్క మనసునందే ఉంటుంది.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద
0: డివినిటీ. రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ,
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనిటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone. జీవాని
0: యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి కాని మనం భావించరాదు.
1: Never consider love low or mean or
0: cheap. ఈ విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its
0: value. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞాన శక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనంగా పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు. దీనిలో
0: ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: Under any circumstances, never entertain hatred.
0: ఏదైనా దేహమక్క ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ టు స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్ దేర్ ఆఫ్టర్.
0: పేపర్లో చూస్తుంటారు.
1: యు విల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: వాట్ హ్యాడ్ హ్యాపెండ్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: యాస్ మెనీ ఆఫ్ అవర్ ఓన్ ఇమిగ్రెంట్స్ హావ్ బీన్ ఓవర్ దేర్ ద పాకిస్తాన్ పీపుల్
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోట్లాడుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: ఇవంతా నశించింది.
1: ఎవ్రీథింగ్ గాన్.
0: చైనీస్,
1: Chinese,
0: Americans,
1: American,
0: Russians, భారత దేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణములకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయ లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ అవర్ భారత్,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ ఎనీ లాంగర్.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్?
0: ఎందుకు భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharata.
0: పెద్దవాడు ధర్మజుడు,
1: ఎల్దెస్ట్ ధర్మ,
0: రెండో వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడో వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసమైపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this
0: is వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనల్ని రక్షించేది
1: వెపన్స్ కాదు,
0: దైవ ప్రేమనే, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యూ.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దాట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మధునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మధునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమచర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్స్ అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టగలిపి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడైనటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి శరణం వచ్చండి.
1: దేర్ఫోర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మధునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ న్యాచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and
0: flies. గుడ్డు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
0: అందర్ని ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుగుకుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ ది స్కై అండ్
0: ఇది అంతటా సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ స్వచ్ఛంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని ప్రకటింపజేసేటువంటి దీనికి పనికి రావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, బట్ విల్ నాట్ సాటిస్ఫై యువర్ హార్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: ఏ మెయిన్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక ఏ దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచ్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్డ్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్ అడ్రస్.
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్ వైకుంఠ
0: అని చెప్పాడు. క్లాస్కో అడ్రస్ నా అడ్రస్.
1: అండ్ నారాయణ సెడ్, జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
0: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీసును వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: సర్ ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
1: Bhagavan, and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుందని.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతకున్న లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుకని ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని, నాట్ పొటాటో.
1: His name is Puri.
0: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: He gave 10 crores for starting music college.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి,
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి, పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, You have started super speciality hospital there in
0: Adi Pallalu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Pattana vasulakanta kudunu ye matramu upayogam lekunda untuntai ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi, shavukariki vastundi. Rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanuka idi Bengaluru lopala okati super speciality hospital kattalannaru.
1: And Chief Minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: Anaga heart ku,
1: heart,
0: lungs ku,
1: lungs,
0: tanaku,
1: and the head,
0: kidney ki, murintiki taginatundi pettalannaru.
1: Three specialities are going to be started there in Bangalore.
0: Sare nenu navinanu urukutunnanu.
1: Swami simply smiled.
0: Rendo varame
1: next week
0: our Chief Minister, the Finance Minister, సెక్రటరీస్ ఇంకా మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్
0: అందరూ
1: ఆఫర్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోటి అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. నాలుగు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat Desham dayagala hrudayamainatundi Bharat Desham.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharat Desham.
1: One of righteousness.
0: Daya hrudayamainatundi Bharat Desham.
1: And Bharat is full
0: Chaga of hrudayamainatundi Bharat Desham.
1: Is the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharat Desham.
1: And full of love.
0: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్త దేవుడు.
1: Individual and the cosmic universal.
0: కాబట్టి మీరందరూ సమష్టిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devatas.
0: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మనం పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడాను కొన్ని లక్షలు, కొన్ని కోట్లు తానిచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తానిస్తున్నాడు.
1: ఇన్ఫాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for the super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరి పైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: సో ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్
0: నాట్ వేవర్. త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్ట కాకూడదు.
1: Swami will never endorse that. అన్నిటికి
0: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
1: It is the will of Bhagavan that would materialize.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేర్తాయో లేదో అనే సందేహమునకు అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt whether your good tasks are going to be fulfilled or not.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: Many many more things are going to happen.
0: కనుక
1: so,
0: మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: Don't worry.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రుల వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiments of love. Bhagavan wants you to live intimately, in close association relationship.
0: ఈ నాడు ఆ ప్రేమ శూన్యమై పోవటం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడుగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడుగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్. బ్రహ్మవిత్
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటి? అందరూ ప్రేమమయుడుగా ఉండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow love.
0: సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఒకరినొకరు
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయానికి కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: లౌకికమైన వాంఛలతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
1: పరార్థమైనటువంటి
0: భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడా ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి కమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛనగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒకతూరి వాయించమన్నారు.
1: గోపికస్ ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ
0: అలాంటి గానంతో
1: మీరు
0: మోహింప చెయ్యాలి, జగత్తునంతా భ్రమింప చెయ్యాలి, జగత్తునంతా ఆనందింప చెయ్యాలి.
1: ద హోల్ వరల్డ్ should be carried away by this attraction of the divine melody.
0: Meekandarki free education istunnanu.
1: Bhagwan is offering free education.
0: Free education istunnanu.
1: Free education.
0: Naaku ivvasinatundi okati. Emiti? Meerandaru premamayulu ga undandi. Meeku premanu penchukondi.
1: Bhagwan wants only one thing from you. Be the embodiments of love for yourself.
0: Adu okati naaku chaalu.
1: That's enough for Bhagwan.
0: Aa vidhanga undalani meeru hrudayamlo pratigna chesukoni munmundu jaragabeyetundi karyakramamlo palgoni తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ అన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: పెంచుకోండి.
1: Bhagavan wants only one thing from you. Be the embodiments of love for yourself.
0: Adokati naaku chaalu.
1: That's enough for Bhagavan.
0: Aa vidhanga undalani meeru hrudayamlo pratigna chesukoni

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ రిపీట్స్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ టు డిరైవ్ బ్లెస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్.
0: న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్ అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: If money is lost, it can be earned back.
0: మిత్రులను కోల్పోయిన తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: If you lose friends, you can have them again later.
0: పత్నిని కోల్పోయిన తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: If wife is lost, one can get married for the second time and have another wife.
0: కానీ దేహమును కోల్పోయిన తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: When once the body is lost, you cannot have it again.
0: Kanuka dehamu chala pavitramainatundi.
1: Therefore body is sacred.
0: Ee pavitramaina dehamunu manam deni nimittamai kaapadukovali?
1: For what purpose should we protect it and safeguard it?
0: Sharira madhyam kalu dharma sadakam. Dharmacharana nimittamai, sevaacharana nimittamai ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మెయింటైన్ ద బాడీ టు అండర్టేక్ రైచస్ యాక్షన్ అండ్ ఫర్ సర్వీస్.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ సీక్రెట్.
0: సత్శీలమైనటువంటిది.
1: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: Man is capable of recalling, recapitulation.
0: ఇతనికి ఆలోచనే సహజము.
1: Thinking faculty is a natural trait.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: Search is wonderful in him.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర శిల్పి నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: It is a constant search of man that is responsible for the waves of creativity in the field of art and sculpture that have been originated over the passage of time.
0: కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way it has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూస్తారు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను వేర్లను ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కాని వేర్లను చూచువాడు వేదాంతి.
1: The philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కాని లేక సైంటిస్ట్ కాని ఎవరైనా సరియే శాఖలను వేర్లను దాని కొమ్మలను రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించడమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: ట్రూ సర్చ్ ఫర్ ట్రూత్ నో మ్యాటర్ ఎ ఫిలాసఫర్ ఎ సైంటిస్ట్ షుడ్ బి ఏబుల్ టు సీ ద రూట్స్ ద బ్రాంచెస్ ద లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ఎ ట్రీ.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: అన్ ఐడియల్ ఫర్ దిస్.
0: దేవతలు రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons,
0: పాల సముద్రమును మదనం చేశారు.
1: They churned that ocean of milk.
0: కాని అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక నిస్పృహకు ఏమాత్రం కూడా గురి కాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి.
1: There came the goddess of wealth, Lakshmi.
0: అనేక విధములైనటువంటి యొక్క శోభలు,
1: సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: అమృతము ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: మెనీ సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అపియర్డ్ దెన్.
0: దేని వలన లభ్యమైంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దే కుడ్ హ్యావ్ దెమ్?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక కూకక తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి
1: one should put that the one of wisdom to churn.
0: మననం సల్పగా
1: as churning goes on
0: కొంత నిరాశ నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మననం సాధిస్తూ వచ్చినప్పుడు
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము న్యాయము సత్యము పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము సానుభూతి కరుణా దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను ధర్మము చేతను ప్రేమ చేతను న్యాయము చేతను సహనము చేతను సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
0: ee anveshanalo jarigeetunte yokka satya praptiki ye matram kodunu manamu yo chotu vitamaledu.
1: We are not giving any scope so as to receive truth in our search.
0: bahyamaina laukikamaina praktikamaina pavitram kaanatunte yokka asthiramaitunte yokka vastulakai manamu satya anveshana salputunnam.
1: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal object.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: In fact, every man should dedicate himself to work for that eternal truth.
0: సమస్త కళలు కూడాను లలిత కళలు అన్ని కూడాను సత్యాజ్వేషన్ లో ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్ we may not be able to experience divinity, yet we will find some signs in this path.
0: ye vidhanga
1: how
0: aa vruksham komma pai unnatundi oka nakshatrame dhruva nakshatramo ani manam cheptam.
1: we say that star over the branch of the tree is the star named dhruva.
0: kaani chettu kommaku dhruva nakshatraniki ye maatramo sambandham ledhu.
1: yes there is no relationship between this branch and the star over there.
0: kaani aa chettu komma నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాది.
1: బట్ ది వెరీ సేమ్ బ్రాంచ్ విల్ టెల్ యు ద డైరెక్షన్ వేర్ ద స్టార్ ఇస్ లొకేటెడ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనం చేసేటువంటి సర్వ కర్మలు
1: ఆల్ అవర్ యాక్షన్స్
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు
1: ఆల్ అవర్ వర్డ్స్
0: నడిచేటువంటి ప్రతి నడక
1: అండ్ ఎవ్రీ
0: చూసేటువంటి ప్రతి చూపు
1: ఎవ్రీ లుక్
0: ఇవన్నీ కూడా సత్యాన్వేషణలోని భాగములే.
1: దేర్ ఆర్ పార్ట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: దే డెమోన్స్ట్రేట్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: సముద్రాన్ని చూస్తాం,
1: వి సీ ద ఓషన్,
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: యూ ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది వేవ్స్ దేర్.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము,
1: యు సీ యువర్ సెల్ఫ్ దేర్,
0: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
1: యు ఆర్ వెరీ హ్యాపీ.
0: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము,
1: యు సీ థిక్ ఫారెస్ట్,
0: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
1: సీయింగ్ ఆల్ ద గ్రీనరీ అరౌండ్ యు ఆర్ ఎక్స్టాటిక్.
0: ఇవన్నీ కూడా సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
1: దే ఆల్ స్పీక్ ఆఫ్ ది దట్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: దే మే నాట్ షో యు గాడ్ డైరెక్ట్లీ బట్ యు విల్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ అండ్ ఇట్స్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ.
0: ఒక విత్తనం నుంచి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: ఏ సీడ్ జర్మినేట్స్ ఇంటూ ఏ మైటీ జిగాంటిక్ ట్రీ.
0: ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది.
1: ఇట్స్ ఎన్ ఎగ్ దట్ గ్రోస్ ఇంటూ బర్డ్.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: వి ఫైండ్ ఎ బీయింగ్ బోర్న్ టు అనదర్ బీయింగ్.
0: ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: ఇట్స్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ఫ్రాగ్రెన్స్.
0: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: అండ్ యు గెట్ ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్.
0: ఇవన్నీ కూడా సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: దట్స్ ఆల్ స్టాండ్స్ ఫర్ ది ఎసెన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: ద హోల్ వరల్డ్
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: ఆపరేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: we see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము,
1: one that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ,
1: second aspect sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము,
1: third aspect annihilation.
0: ఈ సృష్టి స్థితిలయములు పూడుకుడను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: we find all these three: creation, sustenance and annihilation.
0: నిత్య జీవితములు నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
1: we see them every day.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్య స్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి.
1: that's all the manifestation and the existence of the divinity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడ దైవం ఎక్కడ అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: we don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God, where is God?
0: దైవాన్ని విమర్శించడం చాలా సులభమే.
1: it's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించడం చాలా కష్టం.
1: but to search for God is very difficult job.
0: ఎట్లా?
1: how?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: even in falsehood is truth.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: అండ్ హిస్ బ్యాడ్ ఇన్ ద బ్యాడ్.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: అండ్ ఇస్ ద బెస్ట్ అమంగ్ ద గుడ్.
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: ఇస్ ఎ మెరిట్ అమంగ్ ద మెరిటోరియస్ అండ్ ఇస్ సిన్ అమంగ్ ద సిన్నర్.
0: దీన్ని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము,
1: బేసింగ్ ఆన్ దిస్ గీతా సేస్,
0: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: గాడ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ లైక్ sugar in a syrup.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: You can't have syrup without sugar.
0: అదే విధముగానే
1: likewise
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: God is an inner current in every aspect of life.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇట్స్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ది అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది రసో వై సహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఈస్ లైక్ ద షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ హూ ఇస్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యు ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యు కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిదయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకును అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: వేద టీచర్స్ దట్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
1: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టు
0: ఖురాను,
1: ఖురాన్,
0: బైబుల్,
1: బైబల్,
0: గ్రంథసాము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపించగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితి లయములను అంగీకరించక తప్పదు.
1: ఎ ఫిలాసఫర్, ఎ సైంటిస్ట్, ఎన్ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: జిఓడి గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ జిఓడి.
0: జి అనగా
1: జి మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జి.
1: జి స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జిఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వి కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జిఓడి.
0: జి అనగా జనరేషన్.
1: జి ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్,
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రిక్షన్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వి కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: డిస్ట్రక్షన్,
1: డిస్ట్రక్షన్
0: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
1: ఇస్ ఆల్సో హిస్ విల్.
0: ఈ సృష్టి స్థితిలో మూడు లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
1: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
0: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
1: The world goes on because of these three.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: To know the nature of the divinity, what path should we?
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: The all human thoughts arise from the heart.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
0: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డని ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: యూ డోంట్ గెట్ బ్యాడ్ సప్లై.
0: మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ ట్రాన్స్పోర్టెడ్. కష్ట
0: సుఖములు రెండును కలిసి ఉండు.
1: ది డిఫికల్టీస్ అండ్ హ్యాపీనెస్ దే గో టుగెదర్.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యూ డోంట్ ఫైండ్ జాయ్ సెపరేట్ ఎగ్జిస్టింగ్.
0: కష్టము ఫలించలేని సుఖం బట్టందు.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద హార్డ్షిప్ ఈస్ హ్యాపీనెస్.
0: అంతా ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: ఏకం సత్ ప్రాభూదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: జంతువుల నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఏమిటి ఈ దుర్లభం?
1: వాట్ ఈస్ దిస్ రేరిటీ?
0: మదాత్మ సర్వభూతాత్మ, ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వలేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ అండ్ ద స్పిరిట్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అరౌండ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యొక్క శరీరము 5 కోశములతో ఉంటుండాలి.
1: ద హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ 5 షీట్స్.
0: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్,
0: ఆనందమయ కోశము,
1: అండ్ ద బ్లెస్.
0: ఈ 5 కోశములు యందు కూడా ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీల్లేదు.
1: ఆఫ్ ఆల్ ది 5 లైఫ్ షీట్స్ విజ్డమ్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్ అలోన్.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు?
1: దిస్ విజ్డమ్, ది స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్ అండ్ హ్యూమన్ రేస్. యు కెనాట్ టేక్ ఇట్ చీప్.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకుని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in a proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
0: Sakala sadguna sampannudainatundi manavudu,
1: man with all the virtues,
0: sakala sadgunamunto koodinatundi manavudu,
1: man with all the meritorious traits,
0: sakala sadaacharamunto koodinatundi manavudu,
1: man of tradition and culture,
0: satyamunto koodinatundi manavudu,
1: man with character,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఇస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని
1: హి గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్.
0: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
1: హి ఇస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
0: కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
0: ఈ అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడా మనకు అశాంతియే కానీ శాంతి మనకు లభ్యం కాదు.
1: సో లాంగ్ వీ కన్సిడర్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అన్న యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యు విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, యు నెవర్ అటైన్ పీస్.
0: 64 విద్యలు అరుదారుగా ఏర్చినట్టి ఆ నారదుడే.
1: నారద, హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాజ్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
0: కట్టకడపటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
0: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ ది ప్రిసెప్టర్ సనత్ కుమార్ అండ్ సెడ్, స్వామి టెల్ మీ ద పాత్ టు డిస్పెల్ దిస్ ఇగ్నోరెన్స్ సో దట్ ఐ వుడ్ హావ్ దిస్.
0: నారద, నీకు తెలియని విద్యలు లేవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును.
1: నారద, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, యు నో ఫుల్ వెల్ ఆల్ దట్ ఇస్ కంటైన్డ్
0: ఇన్ ఈ విద్యల వల్ల మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు,
1: దట్స్ ఆల్ టెంపరరీ ఇన్ఫర్మేషన్.
0: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడా నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు.
1: అంటిల్ దిస్ టెంపోరల్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ గివెన్ అప్ యూ కెన్ నాట్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
0: దీనినే సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ వాట్ ఇస్ సెడ్ బై ఎ సైంటిస్ట్.
0: ఏమిటి, ఏనాడు ఎక్కడ ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said, the place where, when, at what time,
0: where the science ends,
1: where the science ends, spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటి.
1: సైన్స్
0: అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: All the worldly activity belongs to science.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: The physical body is necessary.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: You have to maintain it.
0: కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ హెల్ప్స్ యూ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.
0: దేహము చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును.
1: విత్ దిస్ బాడీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ దేహము నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ గివెన్ టు రియలైజ్ గాడ్.
0: ఇది నా దేహము,
1: దిస్ ఇస్ మై
0: బాడీ, ఇది నా బుద్ధి,
1: మై ఇంటెలెక్ట్,
0: ఇది నా చిత్తము,
1: మై మైండ్,
0: ఇది నా ఇంద్రియము,
1: మై ఇంటెలెక్ట్,
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: నో వన్ ఇస్ పుట్టింగ్ సచ్
0: ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
1: We don't put a question of that sort to ourselves, but we carried away by the scenario around.
0: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatvanti oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divinity latent in it.
0: Ivanni padarthamule,
1: all that is
0: ivanni negative se,
1: all the material world is negative, you are the positive.
0: Kaaka ivanta kunu positive ga nivu bhavinchukoni nivu anubhavinchali.
1: And you have to consider everything positive and experience there.
0: Negative nu manasuleke raanikunda chuchukovali.
1: Don't give scope for negativity.
0: Ee negatives anta kuda negatives ni andistundi.
1: Negative gives you negative value.
0: Ee naati prapancham yokka ashantiki moolakaranamu negatives paina aadharapadatame.
1: The main cause for the restlessness in the world because we have this negativity.
0: Idantha matter.
1: All this is matter.
0: New master.
1: But you are the master.
0: Kavani master the mind, be a master mind.
1: Master the mind, be a master.
0: New master ga tayar kavali.
1: You be a master.
0: Adi nijamainatvanti vidya.
1: That is true education.
0: Ante kani bookish knowledge vidya kadu.
1: Bookish knowledge is not.
0: Ee prakrutamaina anikchamainatvanti jeevithaniki oka adarthanni nirupistundi.
1: Oh, it only tells you the ideals for this temporal world.
0: Kanuka మనం సాధించవలసినవి ఎన్నియో ఉంటున్నాయి.
1: లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
0: ఈ అన్నింటి కూడాను ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దిస్ థింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఒకానొక కాలం లోపల
1: ఎట్ వన్ టైం
0: విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది.
1: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైం.
0: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు,
1: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
0: విలియం అని పేరు.
1: William was the prime minister.
0: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
1: He's highly intelligent.
0: గొప్ప విద్యావంతుడు.
1: Highly educated.
0: కానీ గొప్ప రాజకీయవేత్త.
1: And a great politician.
0: అలాంటి వాడు,
1: such a man,
0: ప్రేమ చేతను,
1: through love,
0: త్యాగం చేతను,
1: sacrifice,
0: దైవత్వాన్ని నిరూపించి,
1: has proved divinity,
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
1: Started discharging his duty.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
1: You may converse with anybody. You are such
0: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
1: యు కెన్ అసైన్ వర్క్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
0: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రైస్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
0: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
1: That statesman described Williams the politician as a very great noble soul.
0: ఏ విధంగా ఉంటాది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
1: The noble qualities demonstrate the divinity.
0: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ,
1: the selfless love,
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము,
1: selfless sacrifice,
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఆనందము,
1: where there you find the bliss which is equal,
0: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నాడు.
1: There you find God.
0: కనుకనే మానవుడు భగవత్స్వరూపుడే.
1: మ్యాన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మానవుని నిత్య పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హాస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
0: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవృత్తిపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హి హాస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా,
1: without recognizing the divinity,
0: కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి,
1: man has drowned himself in matters relating to the body and the life,
0: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: He is wasting his valuable life.
0: మానవుడు అంటే ఎలాంటి వాడు?
1: What sort of a creature the man is?
0: డైమండ్ కు విలువిస్తున్నాడు.
1: He attaches value to the diamond.
0: బంగారం కు విలువిస్తున్నాడు.
1: He values gold.
0: భూమికి విలువిస్తున్నాడు.
1: He values to,
0: కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ దెం వాల్యూ.
0: డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైమండ్ హైలీ,
0: బంగారం విలువైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
1: గోల్డ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు?
1: హూ ఇస్ ద వన్ దట్ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్?
0: ఈ బంగారానికి విలువ ఇచ్చేది ఎవరు?
1: హూ వాల్యూస్
0: భూమికి విలువిచ్చేది ఎవరు?
1: హూ వాల్యూస్
0: అంత మనిషే.
1: ఓన్లీ ద మ్యాన్.
0: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
1: విదౌట్ మ్యాన్ రిసోర్సెస్ డోంట్
0: హావ్ మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అండ్ నాట్
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్
0: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ప్రెషస్, హైలీ వాల్యుబుల్.
0: సౌజన్యము, సౌశీల్యము మానవుడి యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
0: ప్రేమనే ఇతని ప్రాణము. ప్రేమనే ఇతని ప్రాణము.
1: అండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
1: కనుకనే
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that love.
0: విశాలమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచాలి.
1: It should be expansion of love.
0: ఈ విశాల ప్రపంచమనందు
1: in this vast
0: మన ప్రేమ విశాలంగా ఉండాలి.
1: Our love also should be
0: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
1: Compassion should be also be brought.
0: ఇంత విశాలమైన ప్రపంచమనందు నీవు ఇంత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైనటువంటి మానవత్వం కాదు.
1: In this vast world you cannot afford to have love in a limited sense, a fraction.
0: అంతా విశాలమైపోవాలి.
1: Everything should be broadened and widened.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Then you will be able to know the true human value.
0: ఈ దేహానికి, ఈ మనసుకు ఎన్నో కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: The body and the mind faces so many obstacles, so many difficulties and problems.
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమే కాని శాశ్వతమైనవి కాదు.
1: They are all passing clouds, none of them are permanent.
0: కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి.
1: They come and pass off.
0: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డెవలప్.
0: ప్రతి ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ది వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
0: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ prescribed the ways of conduct in society.
0: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
1: The day we give up the tradition and the prescribed procedures, we ruin ourselves.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is highly.
0: ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
1: In spite of the passage of time, it continued eternal and steady.
0: ఒక విశాలమైన వృక్షం ఉంటుంది.
1: Here you find a gigantic.
0: ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
1: The gigantic tree has got its roots that have gone to the depth and sucking the drawing the water.
0: ఈ పాతాళలోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
1: The roots do not grow to that extent, it is bound to
0: fall. మిగతా దేశములు యందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడాను ఏనాడో వెళ్లిపోయినాయి.
1: The cultures of the remaining countries, they are lost.
0: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి, నాటికి, ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
1: It is the only the culture of Bharat that has remained. It is one of continuity to eternity.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళాలకు కూడా దిగిపోయినాయి దీని వేర్లు.
1: బికాస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇట్స్ రూట్స్.
0: జలమే ఈ యొక్క వృక్షములకు, ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ద వాటర్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ దట్ హాస్ బీన్ సప్లైడ్ టు ద రూట్స్.
0: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
0: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
0: ఇది చేంజ్లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
1: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
0: కావలసినంత సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
0: కానీ సుఖం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
0: శాంతి లేకపోతుంది.
1: నో పీస్ ఎనీవే.
0: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
1: When there is no peace, do you consider that you are happy?
0: శాంతి కావాలి మానవునికి.
1: Man needs peace.
0: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుంది అది.
1: Man has progressed in every way.
0: దీన్ని ఒకానొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
1: చర్చిల్ said the same thing at once.
0: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
1: Man achieved everything.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
1: He experienced.
0: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
1: But he could not know himself. He could not conquer himself.
0: Man has conquered all.
1: Man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself. That's what he said.
0: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యు కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్?
0: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద దెన్.
0: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
0: నాన్న,
1: ఫాదర్,
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
1: యు కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
0: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
1: బట్ యు కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: లోకమునన్నయును గడియలోన జయించిన వాడవు.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యు కాంకర్డ్ ద వరల్డ్.
0: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నాం.
1: యూ కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
0: అన్నింటినీ సాధిస్తున్నాం.
1: యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
1: బట్ యూ కుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్.
0: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
1: యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్
0: అచీవింగ్? మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
0: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి?
0: గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము.
1: గురువు ఇస్ నాట్ మియర్లీ టీచర్ హూ టీచర్స్ ఆల్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్.
0: కానీ అందరూ గురువులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ గురుస్.
0: అందరూ అధ్యాపకులు.
1: ఆల్ ఆర్ టీచర్స్ ఓన్లీ.
0: కానీ గురువు ఒక్కడే.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: అతనే దైవము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు, గాడ్ హింసెల్ఫ్.
0: అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి
1: we said many people
0: ee guru purnam dinamu guru poojalu guru dakshanalu ee vidhamaina vyaparanaku prarambhisthunnaru.
1: On this day of guru purnami at many places people start offering gifts to their gurus and worship them.
0: gukaro gunatitaha rukaro roopavarjitaha. ee roopavarjitudainatvadu gunatitudainatvadu bhagavantu okkade.
1: gu stands for attributeless, ru stands for formless.
0: gu aneetundi ajnanamu.
1: గు స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: రు అనగా దాని నిర్మూలము.
1: రు మీన్స్
0: అజ్ఞానం నిర్మూలనం చేసేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను.
1: వి ఫైండ్ సో మెనీ గురుస్ ఆర్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ద గురుస్ యాజ్ యు నో దే టేక్ యు ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ దేర్ ఆర్ మెనీ గురుస్.
0: నైతిక, భౌతిక, ధార్మిక అన్ని మార్గములు యందు గురువులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ గురుస్ ఇన్ వేరియస్.
0: వీరందరూ వచ్చి వ్యాపార రంగంలో ప్రారంభమైంది.
1: అండ్ దేర్ లైస్ ద బిజినెస్ దేర్.
0: ఈనాడు కలియుగం నందు
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఆధ్యాత్మిక కూడా ఒక వ్యాపారంగా రూపొందింది.
1: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఎ బిజినెస్ నౌ.
0: ఈనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయిందో ఈ ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ద డే దట్ స్పిరిచువాలిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇస్ నో లాంగర్.
0: ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ ట్రేస్ ఆఫ్
0: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్.
0: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్,
0: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
1: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవత్వము.
1: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పవిత్రము.
1: దిస్ ఇస్ సాంక్టిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
1: Spirituality runs in this direction, opposite to the worldly way.
0: ఈ ప్రాకృతమైన మార్గములో మనం ప్రవేశించి
1: we tread along the worldly direction.
0: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We waste our life in every possible way.
0: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: This is external path.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: We should proceed in the inward path.
0: లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: We can do the worldly activities.
0: అయితే ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: whatever we might do,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
1: We should offer all our actions to please God.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: చదువుకో.
1: Study.
0: గొప్ప పదవిని పోరు.
1: Occupy exalted position.
0: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
1: Receive them all as the gifts of God.
0: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
1: Then you can really enjoy and experience the true human life.
0: మానవుడు అనగా ఏమిటి?
1: Who is manava, human being?
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్శీలము,
1: గుడ్ క్యారెక్టర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ combination of these three is human life.
0: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
1: We should never give up truth.
0: ప్రేమను నిరంతరము ప్రవహింప చేయాలి.
1: We should see that love flows ever and ever.
0: కానీ ఇదియే నిజమైనటువంటి జీవన అది మన యందు.
1: This is the true river of life within us.
0: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు,
1: the other day when there was some conversation there in Bangalore,
0: ఆయన చెప్పాడు,
1: నేను
0: నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
1: He said that he takes bath in this river of life there in Bangalore.
0: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
1: Where is this permanent?
0: జీవనది ఎక్కడ కనిపించడం లేదు.
1: There are no rivers in Bangalore anywhere.
0: అంటే ఆయన చెప్పాడు.
1: Then he said,
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
1: He considered city drainage water as this true river of life.
0: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
1: This drainage water
0: ఎండిపోయేటువంటిది కానే కాదు.
1: It never gets dry.
0: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
1: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
0: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ సఫర్స్.
0: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ హెల్త్?
0: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
1: మ్యాన్ ఇస్ సిక్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్.
0: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
1: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
0: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తున్నాయని అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
0: మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్
0: ఎఫెక్ట్. కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
1: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హీ కన్సిడర్
0: 90% ఆఫ్ మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తున్నాయి.
1: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ సైకాలజీ.
0: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఎంగ్జైటీ వారే.
0: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
0: అతని నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో అని తను కూడా యోచన చేసుకునేటువంటి
1: వాడు. దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ హి ఇస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
0: కట్టకడపటికి అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
1: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
0: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
1: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ ఎ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
1: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
0: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
1: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
0: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: ఇది ఒక లాక్.
1: దిస్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: దీన్ని లాక్ లో పెట్టి
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్ లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: ఈ లాక్ కావడానికి, ఓపెన్ కావడానికి సేమ్ లాక్, సేమ్ కీ.
1: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్. సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: అదే డిటాచ్మెంట్.
1: దట్ ఈస్ ది డిటాచ్మెంట్.
0: టర్న్ వరల్డ్ సైడ్. అదే అటాచ్మెంట్.
1: టర్న్ వరల్డ్ సైడ్. దట్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ బంధన మోక్షములకు ఈ రెండింటికి మనసే కారణం.
1: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్.
0: ఈనాడు మన మనసునంతా కూడాను ప్రాకృతమైన యొక్క భావం చేత, కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలోకి ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to be filled with worldly thoughts and ephemeral thoughts.
0: Sarvam kalividam brahma, anta brahma gane bhavinchuko.
1: Consider that everything is divine.
0: Edi chuchina brahma gane undali.
1: Everything should be atmik or brahman.
0: Ide Ramakrishna daggariki velli aneka mandi prashnalu vesaru.
1: Many went to Ramakrishna and asked him.
0: Vivekananda kuda vellaru.
1: Vivekananda also went.
0: Swami ji.
1: Swami.
0: Meeru devunni chuchara annadu.
1: Swami, have you seen God?
0: అవును చూచాను అన్నాడు.
1: ఎస్,
0: ఎట్ట చూచారు అన్నాడు.
1: వెరీ హ్యాపీ.
0: నిన్ను నేను ఎట్ట చూస్తున్నానో, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావో నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ సీ మీ, జస్ట్ యాజ్ ఐ సీ యూ, ఎస్ ఐ హావ్ సీన్ గాడ్.
0: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
1: Then why can't you show him to me?
0: నీవు చూడవచ్చును అన్నాడు.
1: You too can see.
0: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు.
1: How is it I don't
0: see? పచ్చన్న పిచ్చాన పసతి మూడో మూడో మూడో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యు సీ గాడ్ బట్ స్టిల్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దెన్ యు.
0: ప్రాక్టికల్ ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
1: యు సీ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ విజన్.
0: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
1: బట్ ఐ సీ ద వరల్డ్ త్రూ ద డివైన్ ఫీలింగ్.
0: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అయితే ఒక్కటి,
1: బట్ వన్ థింగ్ హియర్,
0: ఈ లోకంలోని మానవుడు,
1: you are the man in the world,
0: bidalu kosam yedustunnaru,
1: cry for children,
0: varulu kosam yedustunnaru,
1: cry for wife,
0: danam kosam yedustunnaru,
1: cry for money,
0: danyam kosam yedustunnaru,
1: rain,
0: kaani daivam kosam yedchetunte vaadu okkadaina kanipinchaledi.
1: Is there any one man who cries for God? Not even one.
0: Daivam kosam yedchinappudu daivam kanapadtadu.
1: If you cry for God, yes, you will see him.
0: Yedchedantappudu lokam kosam.
1: You cry for the world.
0: కనిపించాలి, దైవం కనిపించాలి.
1: But you want to see God.
0: ఎట్లా కనపడతాడు?
1: How is it possible?
0: It is impossible.
1: It is impossible.
0: దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
1: If you cry for that, that you will be able to see.
0: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: అని బోధ చేశాడు వివేకానందకు.
1: That was the teaching of Ramakrishna to Vivekananda.
0: నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు.
1: Child, you are crying for many things.
0: కంటిదారులు దైవం కోసమే వర్చా బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
1: You should shed tears for God and not for the world.
0: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
1: Cry for
0: God. తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
1: God is sure to manifest himself to you.
0: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటుంది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: Everything is within the mind, not outside.
0: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
1: Therefore, if you want to see and experience God, dedicate yourselves for God.
0: Kanuka manam dharadhanya bhoga yashasulu kosam manam paatu padutunnam.
1: We struggle for the wealth, the prosperity, the name and fame.
0: Kevalam bandhu mitrulu kosam manam paatu padutunnam.
1: We make all efforts for our friends and relations.
0: Kaani inka peru pratishthulu kosam paatu padutunnam.
1: We want the name and fame.
0: Kaadu aa yokka padeetundi baadalanni kudunu okka chananga neevu daimu kosam padu.
1: Of all this stress and strain, if you spend yachinta bhumi
0: putra mitra bharana vyapara sambhashane,
1: that stress and strain that you exert for money, the wealth and
0: yachinta bhumi nandanandana padadvandara vinde chane,
1: if you just concentrate a moment on the lotus feet of God,
0: okka chalamu nee aa bhagavantuni paina nilipu,
1: concentrate a moment on the feet of God,
0: gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala paina nilputunnavu,
1: instead of spending hours and hours on the worldly
0: affairs, okka chalamaina daivam paina nilpadaniki nee prayatnam cheyadam ledhu,
1: you are not making an effort to concentrate
0: daivam yetani nilputunnavu,
1: then how is it possible?
0: Yamaraj Bhima sada dwara prayane prabhu annadu,
1: and you say that you
0: bhayankaramaina dwaramulu kuda nu teravabadutundi,
1: even those gates of heaven will be open to you if you think God. When?
0: Daiva chintan chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kuda nu terchukuntayi.
1: When you think of God, even those gates, they will be open to you.
0: Adi hrudaya kavatamo.
1: That is the door of our human heart.
0: Danni terchukovalante premane deeniki sairainatti key.
1: Love is the proper key to open the door of our heart.
0: Aa prema aneetunte yokka deenni manam చాలా భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to safeguard and keep in custody.
0: ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము.
1: Without love you cannot accomplish anything.
0: ప్రపంచంలో సర్వం కూడాను ప్రేమ ద్వారానే సాధిస్తున్నాము.
1: Everything can be achieved through love only.
0: ఆ ప్రేమను దైవం వైపున మరల్చాలి.
1: Direct this love towards God.
0: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకత్ త్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
1: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
0: తల్లిని ప్రేమించు.
1: Love your mother.
0: మాతృదేవో భవ.
1: Love your mother.
0: పితృదేవో భవ. తండ్రిని ప్రేమించు.
1: Love your father.
0: గురుదేవో భవ. గురువును ప్రేమించు.
1: Love your teacher.
0: ఈ ముగ్గురిని కూడా గౌరవించు.
1: Respect them.
0: తగినటువంటి సేవ సల్పు.
1: You serve them.
0: కానీ
1: but
0: వీరందరూ దైవ సమానులే, కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
1: But they are equal to God but not God.
0: బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు.
1: You just look at them with the divine look.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ.
1: అంతా
0: నీవే అనుకుంటున్నాము.
1: ఐ కన్సిడర్ దట్ యు ఆర్.
0: అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
1: తల్లి
0: దైవమే, మాతృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్.
0: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే.
1: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్ టేకెన్
0: తల్లి దైవ సమానమే.
1: మదర్ ఇస్ గాడ్.
0: తల్లి వలని దైవంగా ప్రేమించు.
1: యెస్, లవ్ హర్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: తల్లి నివసించేది ఎక్కడ?
1: Where does she live?
0: ఒక ఇంటిలో నివసిస్తుంది.
1: Mother resides in a residence.
0: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
1: So she is God into that.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Where does he stay?
0: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
1: He also stays in a house.
0: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
1: He is also the deity of that family.
0: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Teacher, where does he stay?
0: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
1: He stays in a hermitage.
0: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
1: You also love and respect.
0: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
1: But God, where does he live?
0: ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు.
1: He resides in the altar of
0: హృదయవాసి దైవము.
1: God dwells in the altar of your
0: కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
1: Therefore love God who is present in you, in your heart.
0: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
1: All the rest are momentary and passing.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses, is weak when it is going to fall.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: Though 100 years are stipulated, you cannot go by.
0: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదిమియందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent enough, know yourself in this lifetime.
0: ఈ దేహము,
1: what is this body?
0: మన్నపు కొంప.
1: It is full of dirt.
0: రోగమున బ్రగ్గడి సేవక గంప.
1: Afflicted with disease.
0: జాత సంచలనం పొందుదుంప.
1: Takes life after
0: life. భవసాగరమే ఈదగలేని గంప.
1: It cannot cross this life.
0: అమ్ముల మదిలంపు మన బెంపు దలంప.
1: It's full of bones.
0: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, don't confess.
0: పాదములు ఆశ్రయించవి.
1: Think, chant the glory of Hari.
0: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
1: This is the teaching of Vedanta.
0: పుస్తకములు పఠించి తిని.
1: I have gone through books.
0: పుస్తిక చూచి సర్వశాస్త్రములు.
1: I have read all.
0: నిశ్చలమైన విద్యలను నేర్చుతున్నంతటి గర్వమేలా.
1: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
0: నీ హస్తయుగము మోర్చి.
1: Join both hands.
0: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
1: If you can't join both the hands and worship God, what for?
0: ఈ విద్యలంత ఎందుకు?
1: Why this education then?
0: ప్రయోజనం లేదు.
1: No use at all.
0: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
0: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికి ఏ సాధకుడైన కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
1: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
0: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
1: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు.
1: It's full of selfish activity.
0: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
1: No one does for God.
0: ఎవడు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
1: In fact, if you do it for God, you become God.
0: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahma himself.
0: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
1: You say, I meditate for now.
0: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
1: For whose sake you are doing?
0: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: Do it for yourself.
0: జపం చేస్తున్నాను.
1: You do japa.
0: ఎవరి కోసం చేస్తున్నావు?
1: For whom?
0: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Yes, you help yourself.
0: అంత పూజలు చేస్తున్నావు.
1: ఆల్ వర్షిప్.
0: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: యు డూ ఇట్ ఫర్ యువర్
0: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
1: యు డూ ఇట్ ఫుల్లీ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్, బట్ యు డిక్లేర్ దట్ యు డూ ఇట్ ఫర్ గాడ్.
0: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
1: దెన్ ఇఫ్ యు ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, కన్సిడర్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
1: ఐఎమ్ గాడ్.
0: ఐఎమ్ గాడ్.
1: ఐఎమ్ గాడ్.
0: అని ఆ విధంగా నీవు సాధించుకో.
1: Do it again and again with the feeling I'm God.
0: జ్ఞానము.
1: This is the true meditation.
0: నిన్ను నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of Guru.
0: ఎందుకంటే తనంతాను దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
1: So consider yourself divine.
0: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
1: Don't consider yourself a human being.
0: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
1: If you think that you are a man, it's half truth.
0: I am man, half truth.
1: If you say I am man, it's half truth.
0: I am not animal, అది హాఫ్ ట్రూత్.
1: I am not animal.
0: I am man, not animal. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
1: I am man, half truth. I am not animal, half truth. Do it again and again with the feeling I am God.
0: జ్ఞానము.
1: This is the true meditation.
0: నిన్ను నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of Guru.
0: ఎందుకంటే

0: మ్యాన్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ నాట్ అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు
1: ఐఎమ్ మ్యాన్ హాఫ్ బ్రూట్ ఐఎమ్ నాట్ అనిమల్ హాఫ్ బ్రూట్ దెన్ ఇట్ బికమ్స్ ఫుల్
0: ఈ మనిషి దైవ స్వరూపంగా
1: మారిపోతుంది మ్యాన్ బికమ్స్ గాడ్
0: దైవం మానుష రూపేణ
1: హ్యూమన్ ఫామ్
0: కనుక మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి
1: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ డివైన్
0: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుగుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ 21,600 times వీ రిపీట్ ది సోహం సోహం
0: ఈ సోహం అంటే ఏమిటి దీని అర్థం
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం
0: ఐ ఆమ్ గాడ్
1: సోహం మీన్స్ ఐఎమ్ గాడ్
0: సో దట్ గాడ్ నేను
1: ఐఎమ్ గాడ్
0: హమ్ అనే అది దేవుడు
1: హమ్ ఇస్ గాడ్
0: కాబట్టి ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము
1: ఐఎమ్ గాడ్
0: నువ్వు ఎందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి
1: దెన్ వై డోంట్ యూ
0: దేహము మానవ దేహం
1: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ
0: కానీ దైవం నివాసము
1: బట్ గాడ్
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి
1: బాడీ ఇస్ జస్ట్ టెంపుల్
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు ఇది క్షేత్రము
1: ఇస్ ద బాడీ
0: తాను క్షేత్రజ్ఞుడు
1: అండ్ ఈ ద నోవర్
0: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీని క్షేత్రము అని పేరు వచ్చింది
1: బికాస్ ఆఫ్ నోవర్ అండ్ ద నోన్ యు కాల్ ఇట్
0: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు
1: వెన్ దేర్ ఇస్ నో నోవర్ క్షేత్రజ్ఞ దేర్ ఇస్ నో క్షేత్ర ఆఫ్ ద ఫీల్డ్ ద బాడీ
0: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతి వాణి ఎందుకు కూడా ఉంటున్నాడు
1: సో క్షేత్రజ్ఞ ద నోవర్ ఇస్ ప్రెసెంట్
0: అట్టి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి
1: దట్ ఫెయిత్ వి
0: అప్పుడే మనకు దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దూరం అయిపోతాయి
1: దట్ డే వెన్ వి నో దిస్ క్షేత్రజ్ఞ ద నోవర్ యు విల్ నాట్ హావ్ ఎనీ బ్యాడ్
0: హ్యాబిట్ పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కని ఉంటుండాలి
1: వి ఫైండ్ ఎవరీ బిగ్ డిసీజ్ టుడే ప్రెవలెంట్ ఇన్
0: ఎవరీ ఏ జబ్బులకైనా నివారణ చేసే మందు ఉన్నది కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ బట్ ది వన్ దట్ ఇస్ నాట్ ఎ క్యూర్ వాట్ ఇస్ దట్
0: అహంకారం
1: దట్ ఇస్ ది డిసీజ్ ఆఫ్ ఈగో
0: చిన్న వాడికి చిన్న అహంకారం పెద్దవాడికి పెద్ద అహంకారం
1: An young fellow will have ego of that standard
0: and a big man of that level.
1: And we find ego in everyone.
0: Container patti needu nimputuntadi.
1: As is the container, so is the amount of water we collect.
0: Quantity difference kaani quality okkate.
1: There lies the difference in the quantity but the quality.
0: Ahankarame manam nirmulam cheyali.
1: Kill the ego totally.
0: ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము
1: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము
1: ఈగో అండ్ అటాచ్మెంట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ వైసెస్ అండ్ బ్యాడ్
0: సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంది
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ బికాజ్ ఆఫ్ దీస్ టూ
0: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు
1: ద డే విన్ వీ గివ్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ యూ బికమ్ డివైన్
0: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్
1: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్
0: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు
1: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్
0: అనగా ఏమిటి
1: వాట్ డస్ ఇట్
0: మనం ప్రేమతో మాట్లాడాలి
1: We should talk with love.
0: సత్యంతో జీవించాలి
1: లీడ్ ద లైఫ్ ఫుల్ ఆఫ్
0: శాంతంతో బ్రతకాలి
1: రిమైన్ ఇన్ పీస్
0: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం
1: Then you transform yourself.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: But you can speak always obligingly.
1: But you can always speak obligingly.
0: ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది
1: With this mentality, the human life can be transformed into the divine life.
0: కనుక మానవుడు ఆకార మానవుడే కానీ నిజంగా మాధవుడే
1: ఇన్ ఫ్యాక్ట్ దో ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫార్మ్ ఇన్ రియాలిటీ ఈజ్ డివైన్
0: రసో వై సహా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్
0: మానవుడు పానకము
1: అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్
0: పంచదార అతని హృదయమే
1: అండ్ ది షుగర్ ఈజ్ వెరీ హార్ట్
0: అది లేకపోతే ఇతని మానవుడు అనేటువంటి పానకమే కాదు
1: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ ద హ్యూమన్ బీయింగ్ ద సిర
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే
1: ఎవరీ ఇండివిజువల్ ఇస్ డివైన్
0: దైవం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్
0: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ డివైన్
0: సైవం సర్వం సర్వవిధం బ్రహ్మ
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ మానిఫెస్ట్ ఇన్ ఎవ్రీ వే
0: ఈశ్వర సర్వభూతానాం
1: గాడ్ ఇస్ ప్రెసెంట్
0: ఆల్ ఈజా వాస్తే మిదం సర్వం
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: ఎక్కడ చూసినా దైవమే ఉండేది
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: అది ఏ విధంగా రూపొందుతుంది మనలో ప్రేమను పెంచుకోవాలి
1: డెవలప్ లవ్ విత్ ఇన్ యూ
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది
1: ఇఫ్ యు గాట్ ది కలర్డ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి కలర్ఫుల్ ఆల్ అరౌండ్
0: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది
1: ఇఫ్ యు పుట్ ఆన్ ది రెడ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్ ఇన్ కలర్
0: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది
1: సో వేర్ ది గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి

0: లవ్లీ.
1: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
0: బట్ ది గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్, యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
1: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
0: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
1: అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్.
1: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
0: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
1: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
0: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
1: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
0: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
1: దైవ భావము. ఆ దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ది డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
1: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
0: బట్ ఇఫ్ యు వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
1: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద ఫాదర్.
1: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యు విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
0: యు డు సో మెనీ స్పిరిచువల్.
1: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
0: God doesn't want them.
1: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
0: God is not in need of your devotion.
1: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
0: God expects your love.
1: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
1: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
1: అప్పుడు చెప్పాను నేను.
0: దెన్ భగవాన్ సెడ్,
1: నాయన దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
0: Dasa, the servant, is the one who serves basing on his body, with the body identity.
1: భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
0: Devotee is the one who thinks of God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం భక్తుడు.
0: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
1: నిరంతరం కొన్ను దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
0: Whereas the servant Dasa is the one who serves continuously.
1: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: శంకరాచార్య has 5 disciples.
1: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: One is pure heart.
1: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
0: They all came there to receive the knowledge from sacred book.
1: ఈ తర్క వ్యాకరణాన్నంతా కూడా చదువుతూ వచ్చారు.
0: They were going through the logic and grammar.
1: ఒకనాడు శంకరాచార్యులు వారు నది గట్టున పైన కూర్చొని వీళ్ళకి ఏదో తర్కం బోధిస్తున్నాడు.
0: One day శంకరాచార్య was teaching this logic.
1: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
0: One disciple wanted to attend on the personal needs of guru.
1: తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటం, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
0: What he does is he would collect all the clothes of the guru, take to the
1: guru. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
0: This disciple got himself completely involved in attending to the personal needs of guru.
1: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
0: Thinking, chanting, repeating the name of the guru, he started washing clothes.
1: అతనికి తెలియదు నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
0: And he finds there the rising waters of Ganges.
1: తన తొడల వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
0: The rising water of Ganges full of flood.
1: అతను తల ఎత్తి చూచాడు.
0: Then he got up and saw.
1: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
0: He was not fear stricken because that he would be drowned or die.
1: గురు సేవ చేయలేకపోతానే.
0: Well, I may not be able to serve.
1: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
0: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
1: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
0: I should hand out this.
1: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
0: Doesn't matter even if I am to die.
1: అన్నాడు గురుజీ, గురుజీ, గురుజీ అనుకుని ఆ వస్త్రాలు తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
0: He kept the bundle of clothes on his head. Repeating his guru's name, he went on proceeding step by step.
1: ఆ పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
0: Wherever he kept his footstep over there arose a
1: అతని పేరే పద్మపాదుడు.
0: Lotus flower, the పద్మపాద.
1: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
0: And he was summoned and he was blessed.
1: Guru sevane goppadi.
0: Service to guru is greatest.
1: Guruve daivanga bhavinchukunnavu.
0: Guru is God.
1: Daivam vere kaadu.
0: God is
1: guru not separate. Brahma, guru Vishnu, guru devo maheshwara, guru sakshat parabrahma, tasmai sri gurave namaha.
0: గురు ఇస్ బ్రహ్మ, గురు ఇస్ విష్ణు, గురు ఇస్ మహేశ్వర.
1: అనగా ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణు అంటే మోసం అవుతుంది.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై టుడేస్ ఇంటర్ప్రిటేషన్.
1: దైవమే గురువు,
0: గాడ్ ఇస్ గురు,
1: దైవమే విష్ణువు,
0: గాడ్ ఇస్ విష్ణు.
1: అంత ఏమి సృష్టిస్తున్నాయి మూడు కూడా దైవమే.
0: ద క్రియేషన్ సస్టెన్స్ ఎనిహిలేషన్ ఆఫ్ డివైన్ క్వాలిటీ.
1: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
0: కన్సిడర్ గాడ్ యాజ్ యువర్ గురు.
1: ఇంకొక వ్యక్తులు నీవు గురువుగా తీసుకోవద్దు.
0: డోంట్ టేక్ ఇండివిజువల్స్ యాజ్ యువర్ గురుస్. దట్ వాస్ ద టీచింగ్.
1: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
0: అండ్ హి బ్లెస్డ్ పద్మపాద.
1: అంతకుపూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
0: ద అదర్ ఫోర్ డిసైపుల్స్ యూజ్ టు మేక్ ఫన్ ఆఫ్ దిస్ పద్మపాద.
1: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
0: At a moment of time, he could repeat what all that he studied.
1: Chala goppaga chadivina varakante guru goppaga thanu bodhisthu vachadu.
0: In fact, he was better than all those people that read every day.
1: Nayana nee evariki bodhisthunnav, evariki bodhisthunnav, ye vidhanga chintistunnav annadu Shankaru varu.
0: Shankara asked, how are you reading, how are you teaching,
1: what is girija naresha paresha besi bhushanapo samba sadashiva shambho Shankara charanam metava charanayivam annadu. Isa girija naresha paresha birese bhushanapo సర్వము నా యొక్క ఇవి నీ దగ్గరలు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
0: యు ఆర్ ఎవ్రీథింగ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
1: శంకరుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ శంకర?
1: శంక లేని వాడే శంకరుడు.
0: శంక ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్ శంక ఈ శంకర.
1: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
0: శంకర హ్యాస్ నో డౌట్.
1: అలాంటి వాడిని నేను ఆశ్రయించాను.
0: ఐ సరెండర్ మై
1: దైవం పైన ఎవరికి ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకూడదు.
0: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
1: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
0: ఇఫ్ యూ హావ్ డౌట్ యూ కెన్ అచీవ్.
1: పూర్ణ విశ్వాసం చేత,
0: టోటల్ ఫెయిత్,
1: పూర్ణ ప్రేమ చేత,
0: టోటల్ లవ్,
1: ఏమైనా నీవు ప్రయత్నించి అన్ని సఫలమైపోతాయి.
0: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
1: సక్సెస్ఫుల్. అన్ని విజయాన్ని సాధించగలవు.
0: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
1: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
0: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్
1: గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్,
0: గాడ్స్ గిఫ్ట్.
1: ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్ట్.
0: ఆల్ ఫైన్ ఆర్ట్స్
1: నీవై నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
0: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై యోర్సెల్ఫ్.
1: అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కనుకనే దైవానుగ్రహం ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోపము రాదు.
0: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
1: బాధలు ఉండవు.
0: He will never suffer.
1: ఎట్టి దోషములు చేయలేడు.
0: There will be no mistake.
1: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
0: Because he surrendered to God.
1: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
0: He has considered God has very life, therefore God becomes one with him.
1: కనుక మనసును దైవం పైన మరల్చండి.
0: Direct your mind towards God.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: கட்டடையினையட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ஏ கட்டின் பெட்டுனு பெட்டினட்டனு பவிம்பக திரது. கட்டடையினையட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ఏ గతిం పెట్టును పెట్టినట్లను భవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down, closer to the tree?
1: పట్టును ఎవరైనా పట్టు తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడి టైడ్ అప్ ది ట్రీస్ ది వర్డ్స్ టు ది ట్రీ?
1: అది దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ యానిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీస్ ఫేసింగ్, హౌ ఈజ్ దట్ హీస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది ఈ కర్మ, నేను చేసిస్తే వస్తున్నదా లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఓల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లా అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ యట్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ యీల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డిన్ డివోటీ, ఎ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired and prayed to Swami that Bhagavan should be there by her side when the last moment approaches and that he should make her sip water.
1: Tappaka nenu aanadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హీ వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ద టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ది వార్.
1: పునామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకుని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనమల్లి హైవే రోడ్ రెసిడెన్స్ 16 నంబర్ ఎ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందు కూడా ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడాను ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెంట్స్ లీవ్ ది రెసిడెన్స్.
1: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
2: The devotee was staying there all alone.
1: Sare appudu nannu aa intilo dimpukunnadu.
2: And he received Bhagavan.
1: Chala garavanga oka vantavanni pettaru naaku vaddistu vachadu.
2: And he employed a cook to make all the preparations for Bhagavan.
1: Nenu 3 dinamulu akkada unna tarvata nenu tirigi vachesanu.
2: Bhagavan stayed there for 3 days and returned.
1: Vachi కారులో వచ్చాను.
2: హి రిటర్న్డ్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
2: బట్ సమ్ పీపుల్ వర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
2: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
2: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
2: While Bhagavan was on his way to Puttaparthi, the Jatkawala told, Bhagavan, don't you know this?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
2: స్వామి హస్ట్ వాట్ ఇస్ ఇట్?
1: కళ సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
2: అండ్ భగవాన్ హస్ట్ వేర్ ఇస్ సుబ్బమ్మ?
1: వారి తల్లిగారింట్లోనే వరండాలో పెట్టారు స్వామి డెడ్ బాడీని అన్నారు.
2: అండ్ ఆన్సర్ దట్ మ్యాన్ గేవ్ వాస్ దిస్, ద బాడీ వాస్ దేర్ రెస్టింగ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ ద వరండా.
1: నేను గట్టిగా నవ్వాను.
2: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరవలేదు, తాను మరవలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
2: Swami has not forgotten the promise given to her, and she too also is quite mindful of the promise received from Bhagavan. So it is clear that she has not died.
1: నేనేరుగా ఆ బండిని సుబ్బమ్మ ఇంటికి తీసుకుని పోయాను.
2: And Swami went straight to the residence of Subbamma.
1: కడపటి వరకు తమను తలుచుకుంటూనే వెళ్ళింది సుబ్బమ్మ అన్నారు.
2: They all said in one voice that Subbamma left her body thinking of Swami till the last moment.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
2: Swami innocently has put this question, where has she gone?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు, ఆమెలో ప్రాణం లేదు.
2: They said, where she has gone we do not know, but she is not alive.
1: డాక్టర్స్ అందరూ చూచారు.
2: Doctors examined.
1: ఆనాడు బ్రాహ్మణులు కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
2: Brahmins in those days didn't allow anybody to come close to them.
1: Ullanta cheemala pattirai.
2: And the body is full of ants all around.
1: Kappinatvanti oka duppati teesi paravesaru.
2: And the blanket covering the body was removed.
1: Ullanta cheemaru.
2: And the body is full of ants all around.
1: Appudu nenu daggariki velli Subbamma Subbamma ani pilichanu.
2: Bhagavan went close to the body and said, Subbamma, Subbamma.
1: Kanulu terchindi.
2: She opened her eyes.
1: Swami eppudu vacharu ani prashninchindi.
2: She asked Swami, when did you come?
1: Ippude vacharu Subbamma anna.
2: And Bhagavan said, Subbamma, I have come just now.
1: Ara kanulu terchi Swami vaipu chustu maatladutu undetappudiki tana sodarulu tana sisters tana talli gabagaba intu lopata chusaru.
2: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: Endukante Swamiki vantalu cheyalani.
2: Because they were all there to make preparations for Swami.
1: Naaku vantalato pani ledamma.
2: Swami said, I am not bothered about
1: this. Subbamma chuttaniki vachanu.
2: I have come here to see Subbamma.
1: Aamenu chuchanu.
2: I have seen her.
1: Nenu ikka neruga Puttaparthiki povachu.
2: And I can go straight to Puttaparthi now.
1: Terchi చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
2: స్వామి కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్?
1: సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటున్నాను స్వామి అనింది.
2: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
2: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
1: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
2: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
1: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అందుంది కదా అంది.
2: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ?
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు, డాక్టర్స్ అందరు కూడా వచ్చేశారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్లెడ్ దేర్.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
2: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్, నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
1: ఆమె చెయ్యి తీసి నా చెయ్యి పట్టుకుంది.
2: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
1: స్వామి ఎంతటి మార్పు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
2: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
2: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
2: హిస్ నేమ్ వెరీలీ సత్య.
1: చెప్పినంతా కూడా సత్యమే కానీ అసత్యంగా మారదు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చెయ్యి తీసుకుంది, తన నొసట ప్రాంతం వేసుకుంది.
2: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట రాశాను.
2: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
2: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
2: ఆల్ దట్ యు హావ్ బీన్ వరీయింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండాలి. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
2: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ యు హావ్ టు లీవ్ ఎట్ ఎ టైమ్ వెన్ స్వామి ఇస్ నాట్ హియర్, దట్ యు కుడ్ నాట్ టాక్ టు హిమ్, దట్ యు కుడ్ నాట్ హ్యావ్ సిప్ ఆఫ్ వాటర్ యాజ్ ప్రామిస్ గివెన్ అర్లియర్. నౌ యూ కుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: నేను అప్పుడు సుబ్బమ్మతో చెప్పాను, సుబ్బమ్మ నేను ఇక పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
2: దెన్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
1: మంచిది స్వామి, మంచిది.
2: హి సెడ్ yes స్వామి, yes.
1: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టపర్తి చేరండి అనింది.
2: షీ సెడ్ భగవాన్ సెండ్ మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హావ్ గాట్ టు బి సెంట్ అండ్ దెన్ యూ లీవ్ దిస్ ప్లేస్.
1: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
2: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
2: అండ్ ఆల్ ది రైట్స్ అబిచ్యురీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
1: నేను వెళ్లి పుట్టపర్తి చిత్రావతి నది వరకు వెళ్లాను.
2: భగవాన్ వెన్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
2: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
2: సుబ్బమ్మ గాట్ ద బుల్లక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
2: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బుల్లక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
2: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: పొగ వస్తూ ఉండాలి.
2: అండ్ స్మోక్ వాజ్ అబ్జర్వ్డ్.
1: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అదే ఈ పొగ అని చెప్పాను.
2: భగవాన్ సెడ్ ది స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాస్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
1: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
2: దేర్ ఇన్ ద సేమ్ బుల్లకాట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహమమ్మాయి ఈశ్వరమ్మ.
1: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
2: చంద్రమౌళి సెడ్ హౌ ఇస్ ఇట్ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
1: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను దక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
2: భగవాన్ సెడ్ చంద్రమౌళి ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. As per my promise, well, I came here to see her last moment.
1: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
2: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
1: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
2: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్ టు హర్.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
2: ద హోల్ ప్రాపర్టీ ఇన్ దట్ విలేజ్ బిలాంగ్స్ టు హర్.
1: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడాను గౌరవించేటువంటి వారే.
2: All respected Subbamma.
1: Kani swami vachi cherinchin tarvata evvari mukamu chuseledu ame.
2: But ever since she met swami she didn't care anymore.
1: Tellavaru lechina modalukoni ratri parundunanta varaku kudanu swami panle swami panle swami panle.
2: Right from dawn to dusk she attended all jobs works associated with swami.
1: Nenu appudappudu cheppakunda ikkadana bayatiki poyinappudu kondaranta tirigeetundi paapu ame.
2: Then Bhagwan left this place without telling anybody. She used to search for Bhagwan.
1: Oka bag lopala
2: a bag
1: oka tiffin carrier pettukoni
2: with a tiffin carrier inside
1: upma dosa vada idli ivanni chesukoni pettukunde atvanti papu
2: with that carrier upma vada idli she was carrying that
1: దోశ కూడా పెట్టుకునేటువంటి దేవత.
2: ఇంక్లూడింగ్ దోశ.
1: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
2: Supposing if Swami asks, what is that you brought for me? Well, she should be in a position to say, Swami, whatever your relation.
1: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
2: Swami said, give me dosa.
1: నన్ను ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
2: She served it in a plate and gave it to Bhagavan.
1: సుబ్బమ్మ, ఈ దోశ నాకు బాగలేదు.
2: Swami said, Subbamma, this dosa is not nice.
1: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
2: I want idli.
1: ఇడ్లీ కూడా వడ్డించింది.
2: She served idli also.
1: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
2: Swami said, I don't want idli now.
1: ఉప్మా పెట్టు అన్నాను.
2: Then I want upma.
1: ఉప్మా కూడా పెట్టింది.
2: She served upma now.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
2: In fact, she prepares all these things right from the morning and waiting for Bhagavan.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాప సుబ్బమ్మకు.
2: Because she was not sure what Swami would ask.
1: Subbamma, neevem bhayapadanakkaledu.
2: And Bhagavan said, Subbamma, don't fear.
1: Nee yokka bhakti prapattulu bhavishyattulo itharuku cheppalani uddeshamtone nee ninni prashnalu vesanu.
2: I ask this question, I have put these questions because in future the world should know your sincerity of devotion.
1: Appudu tarvata Swami, meeru teesukunnaru కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
2: భగవాన్, యు యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
2: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
2: హి హస్ స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము, చంద్రబాబుడు తోలుతున్నాడు. స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
2: అండ్ చంద్రబాబు సెడ్ స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్
1: టువర్డ్స్ యువర్. దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
2: వి కెనాట్ ఎస్టిమేట్ అండ్ డిస్క్రైబ్ యువర్ కంపాషన్ ఫర్ డివోటీస్.
1: ఆ భాష కూడా మాకు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయాకరుణ ఇంత అంత అని కాదు.
2: And your love and compassion for Subbamma is beyond all our estimation.
1: Subbammaku swami paina unnatundi oka bhakti prapattudu ittivi attivi ani cheppadaku veelu kaadu.
2: So also the faith and devotion of Subbamma towards Swami also
1: itti
2: great
1: karanam Subbamma yokka gatini prahladudiki devote ekkuga kanipinchindi vaadaku. Subbamma yokka bhakti prahladudu vane kanipinchindi.
2: Subbamma devotion is comparable to the devotion of Prahlada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
2: బోత్ ఆఫ్ దెమ్ సాట్ ఇన్ ద కార్ట్.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
2: అండ్ దే వర్ రిటర్నింగ్.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
2: అండ్ ద కార్ట్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్.
1: ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటికి వచ్చాను.
2: బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ ఆఫ్టర్ సమ్ టైమ్ స్వామి కేమ్ అవుట్.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
2: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ద హోల్ వరల్డ్ నౌ టుడే.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
2: రైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డే మోటార్ కేడ్ నమ్ మెనీ కార్స్ రీచ్ దిస్ ప్లేస్.
1: సుబ్బమ్మ బ్రతికిందట. సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్లారట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ
1: సుబ్బమ్మ ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
2: Everyone started complimenting her, how lucky you are.
1: ఇతనికి ఇచ్చినటువంటి మాటలు ఎట్టు ఉండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
2: వాట్ ఆర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
2: ఆల్ దిస్ ఈస్ నోటీస్డ్ బై కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
2: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
2: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ద నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
2: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోటిలో నీరు పోయాలి అంత సమయంలో.
2: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అనుకోవలసినటువంటి విషయం లేదు.
2: In fact, there is nothing more to ask.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
2: And Swami said, yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
2: And he was so happy because Swami will certainly stick to his promise.
1: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
2: One day night Swami went there walking along.
1: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
2: That was the only way to reach. One has to walk the distance.
1: పోయేటప్పటికి చూచాడు.
2: And he noticed
1: కొండమరాజు.
2: కొండమరాజు saw Swami.
1: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
2: He said, ఈశ్వరమ్మ.
1: అనగా ఈ దేహానికి తల్లి.
2: The mother of Bhagavan.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
2: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
2: He said, I am not going to live any longer.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
2: And got the rice pudding be ready.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగా చేసి పెట్టు.
2: And also make certain other preparations also.
1: ఎవ్వరికి తెలియదు ఆమెను చేసి పెట్టింది.
2: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైటి బయటికి పోయినట్టుగా పోయాడు.
2: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
2: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమి అర్థం కావటం లేదే.
2: కొండమరాజు సెడ్ స్వామి హౌ powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
2: స్వామి మిక్స్డ్ అండ్ మేడ్ హిమ్ ఈట్.
1: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
2: హీ వాజ్ ఏజ్ 102 అట్ ద టైమ్.
1: అట్టి వాడైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
2: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
1: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
2: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పశు వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
2: అండ్ హిస్ రెస్పాన్స్ వాజ్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
1: ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
2: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poi cheppi tatta iskon vachindi Isharamma.
2: Isharamma brought the plate.
1: Idigo tata ee rotte meeru tinandi, ee vodiga meeru bhujinchandi.
2: And Bhagwan said, grandfather, you eat this, these preparations.
1: Nor techadu.
2: And he opened his mouth.
1: Nene tunchi konchi notla pettu vachanu.
2: Swami made him eat bit by bit.
1: Ba enta madhuranga untundali Isharamma. నీవు ఏనాడు కూడా ఇలాంటి ఓడిగ చేయలేదు కదా, ఈనాడు ఎందుకు ఇంత గొప్ప ఓడిగా ఉంటుండాలి అని చాలా మెచ్చుకున్నాడు.
2: అండ్ కొండమరాజు ప్రైజ్ ఈశ్వరమ్మ, యూ నెవర్ ప్రిపేర్డ్ లైక్ దిస్, ప్రిపరేషన్స్ ఆర్ ఎక్సలెంట్ హీ సెడ్.
1: స్వామి నేను కోరి చేస్తుంటే అన్నీ తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
2: When I do it purposefully, things are not in the way as they are today.
1: నా శక్తి సామర్థ్యం ఏమి కాదు తన మామ అనింది.
2: These are not my skills and capacities, no.
1: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
2: In the meantime, పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు sons reached there.
1: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
2: And Swami served them also.
1: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
2: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
1: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
2: ఈశ్వరమ్మ సెడ్ దిస్ నాట్ స్లీప్,
1: ఇది స్వామి యొక్క సంకల్పమే.
2: దిస్ ఇస్ స్వామీస్ విల్
1: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
2: అండ్ స్వామి సెడ్ లెట్ ఆల్ ఆఫ్ యూ గో.
1: నేను చెప్పాను పెద్ద వెంకమరాజుకు చిన్న వెంకమరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
2: Swami instructed Pedavenkamaraju, Chinnavenkamaraju to make all the preparations ready. All could know this.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
2: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యము.
2: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
2: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
1: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
2: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ డిఫరెంట్ వే బట్ కొండవరాజు ఆల్వేస్ అడ్రెస్ హిమ్ యాజ్ సత్య
1: సత్య సత్య సత్య.
2: హీ ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
1: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
2: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్డ్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
2: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురు జన్మలు సార్థకమైపోయినాయి.
2: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
2: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
1: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి తగ్గించుకోరు.
2: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
2: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ and forget later.
1: కనుక ఈ విధంగా తప్పించుకొని పోయేటువంటి వారు.
2: That's how the people are. They don't believe.
1: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: Swami really intends to take care of the orphans. Those who are left with none, Bhagwan is their refuge.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచుంటారు. పుట్టపర్తికి దగ్గర లోపలనే,
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి,
1: వారికి ఒక ఇండ్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్.
1: వాళ్లకు వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్ టు దెమ్.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
2: అండ్ భగవాన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they didn't get through first class even.
1: First class kaakapoyinappudiki aa pillalu 10th class lo pass ayinaru.
2: And today they could pass 10th class.
1: Vaalle english nechukotam, vaalle telugu nechukotam, vaalle anni vidhala paatalu vaadukotam, anni vidhala vaalle ippudu 10th class pass chesaru.
2: They have learnt all english language telugu, they started practicing music and they passed successfully the 10th class.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
2: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
2: There are lots and lots of things that could be shared with you.
1: Vidyarthulara,
2: students,
1: meeru kuda naaku ento prema.
2: Swami loves you very much.
1: Kanukane meerandaru kuda manchi abhirudhiki vachi manchi peru techukondi.
2: You should progress, advance in life, get a good name.
1: Aa peru techukunnatunte variki nenu enthaina krutagnataga untanu.
2: And Swami will appreciate you. If you come up in life,
1: నీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలా కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుండయి.
2: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిసన్ అండ్ హార్మనీ heart to heart, love to love between Swami and his students.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
2: Many people had శిక్షణ training, రక్షణ protection from the divine hand.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
2: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడి.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే ఆయన నువ్వు ఈ పని చేసావా మంచిది ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
2: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్ డోంట్ డూ దట్ డోంట్ రిపీట్ ఇట్.
1: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
2: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
1: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు.
2: Some say, how is it that he has no anger? How is it possible?
1: వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
2: At least for the circumstances, he had to pick up anger and speak harshly.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
2: In fact, they were not truly there within.
1: నోటి నాలుక నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పదవి.
2: It is only to correct people, verbal, vocal, oral expression.
1: అందరిపైన నాకు ప్రేమనే.
2: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నాన్ ఎ పేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
2: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
1: కనుక మీరు నాపైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మాపైన కోపమేమో, స్వామికి మాపైన అయిష్టమో ఏమో అని మీరు ఏమాత్రం తలచండి.
2: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ దట్ స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
0: యు ఆర్ లిస్నింగ్ టు ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద 9th ఆఫ్ మార్చ్ 2005 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ మహా

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి

0: చదువు సరైన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఇస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విదౌట్ దిస్ ట్రూత్ ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతుడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: Paropakaram anetundi ekkada kuda na kaligavichaledu.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jaligipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: Adokkate daivani nirupinchevetidi.
1: The spiritual education only proves the divinity.
0: Ee bhautika education anni kudanu ee laukika education anniyu పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: ద ఫిజికల్ ద ఎఫిమరల్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీస్.
0: ది ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: విదౌట్ క్యారెక్టర్ యు మే హ్యావ్ ఎనీథింగ్, దాట్స్ ఆల్ యూస్లెస్.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: టుడే వీ హావ్ డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ ఎ సీక్రెట్ గోల్.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్తో చదువుతున్నారు, కానీ అదంతా ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్టి చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: యు మే బి ఏబుల్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఫిజికల్ తగినటువంటి యొక్క ఇది అది కాదు. అంతర్ముఖమైనటువంటి యొక్క భావము, బహిర్ముఖమైనటువంటి యొక్క తేజ రెండు కూడాను ఒక్కటిగా ఉండాలి.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu otti nishprayojanamainatvi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: అన్ని కూడా ఒక భక్తికి సంబంధించినట్లుగా ఉండాలి.
1: అవర్ అసోసియేషన్ టు ఎడ్యుకేషన్, అవర్ కమిట్మెంట్ టు ద ఫ్యామిలీ షుడ్ ఆల్ బి వన్ ఇన్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ.
0: ఇవన్నీ యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ is full of selfishness, selfishness alone.
0: Kari nijamaina education selfless.
1: But the true education is to be selfless.
0: Adi tana yokka swarthamani mari tanu paradheenamainatvanti yokka parulu yokka meru aashistuntaru.
1: The true education will never confine you, will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: Ekkadiki vellina kudanu tanaku edaina oka swartham unnada ani vichinchistunnaru.
1: Today wherever we go, our thought would be self-centered or selfish.
0: Kani nijamainatvanti self tana yokka atmani.
1: Truly speaking, the true self is one's own spirit or atma.
0: దానినే చైతన్యం శక్తి అంటారు.
1: That's what is chaitanya or consciousness.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతని ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: The same self is present in all of the living beings, the creatures.
0: Kaluga neevu aa swatanni nu vadala petti nijamainatuvanti yokka parartham maatmatvame bhavinchali.
1: Therefore you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: Ee naatu vidya ante kudunu swartham swartham.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయం పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: Next stage, help.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు గాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: The self, help and sacrifice will shape you as a true human being, and you cannot be a true human being without these three.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్ నాట్ బై బర్డ్స్ బీస్ట్ అండ్ ఎనిమల్.
0: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: ది సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవదేది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help,
0: kani pashupashupulu gaadulu endu ekkada vetikinu okkati kodanu manaku chikkadu.
1: These things you do not find among birds, animals and bees.
0: Kani okka character endu maatrame manishiki viluva untundali.
1: Man has a value if only he has character.
0: Adi lekunda undina vaadu manishe kaadu.
1: Without character you cannot call him a human being.
0: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబీలు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina made dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: వెన్ వన్స్ ది సెల్ఫిష్నెస్ స్టెప్స్ ఇన్ టు అవర్ లైఫ్ వీ బికమ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అందరి ఎందుకు కూడాను ఇట్టి క్యారెక్టరే చాలా ముఖ్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ క్యారెక్టర్ కు సత్యధర్మములే ప్రధానమైనటువంటి పునాదులు.
1: ఫర్ దిస్ క్యారెక్టర్ సత్య ఆర్ ది ట్రూత్ ధర్మ ఆర్ ది రైచియస్నెస్ ఆర్ ది ఫౌండేషన్.
0: ఈ రెండు కూడాను ఒకటైపోతాయి. మరి
1: both of them however get unified.
0: Satyam nasti paro dharmaha.
1: There is no dharma beyond satya.
0: Satyam ane punadi pranayam
1: basing on the foundation of truth.
0: Dharmam ane bhavanam nilchi undi.
1: the building of dharma righteousness stands.
0: Satyame kudipote dharmam anedi pere kuda undadu.
1: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: Kaduka ee satya dharmam rendu kudanu manavulaku pradhanamainatvanti yokka angamulu.
1: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
0: Satya dharma premam ee rendu chedinappude prema bayaledutundi.
1: When one satya and dharma are together, there is a place for prema or love. Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma prema chanturu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: Ee moolu lekunda gelipothe అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడీ, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పెరస్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ విల్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, he is born as a human being today.
0: Aa rendu lekapothe vaadu manavude kaadu.
1: Without these two, he loses the very human quality.
0: Leka danavudaine kavachunu, leka animalaine kavachunu.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: Ee rendu undinatattu vaade nijamaina manavudu.
1: Therefore, you can be a true human being if you have satya and dharma.
0: Manava.
1: There are three letters, ma, na, va.
0: Ma anaga prapanchavyamohamu.
1: Ma means attachment to the world.
0: Na anaga lekunda.
1: Na means without attachment.
0: Who means unnadu.
1: Va here means the one who lives without attachment to the world.
0: Attachment lekunda undinatuvadi vaade nijamainatuvanti manavudu.
1: A true human being, manava, is the one who has no attachment.
0: Manavudiga unnadu kaani attachment ante emiti? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్యుడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: హీ హాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: హీ హాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీలు లేదు.
1: యట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు గెట్ పీస్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దిస్ పీస్,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసెస్ కూడాను సుఖం లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ వన్ పాయింటెడ్నెస్ that God is present in everyone and move about freely.
0: Aa freedom lenappude manavudu bandhigittu avutadu.
1: When once this freedom of oneness is lost, man is in bondage.
0: Aa lust vachinappude love dooram aipothundi.
1: And once there is lust, he is far from love.
0: Gulabi mokalo oka gulabi pushpam untadi.
1: And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love.
0: Anaga chakkari gunamunu chakkari nadavadikalu chakkari margamunu chuputundi.
1: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: ఈ గుడ్ థాట్స్ గుడ్ బిహేవియర్ ఉండటం చేతనే వాడు మంచివాడు అవుతాడు.
1: యు విల్ బి నేచురలీ గుడ్ ఇఫ్ యు హావ్ గాట్ ది గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్ టుగెదర్.
0: ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
1: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యు ఆర్ అటాచ్డ్.
0: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
1: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యు ఆర్ డిటాచ్డ్.
0: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
1: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
0: నీవు సర్వులకు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడీ,
0: కానీ బీదను చూస్తే జాలిపడు.
1: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
0: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడీ.
0: కానీ ఉత్తర దేశంలో వెళ్ళినప్పుడు,
1: when he visited the North India,
0: akkada oka doctor ni chusadu.
1: He met a doctor.
0: Aa doctor ku family tho unnadu.
1: And the doctor has got his family.
0: Appudu taanu Shankara tho vaadam cheyalani digaru.
1: And they were prepared to argue with Shankara.
0: Kaani argue chesinappudiki daniki evarane oka saachi undali kada, evaru jeyincharani.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandala Mishra bharya.
1: And the judge happens to be the wife of Mandana Mishra.
0: Mandana Mishra was secretary to Jagannamadinappudu,
1: when Mandana Mishra was ready to face Shankara,
0: evaru jayincharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivaledu anetundi nirnayinchadaniki Ubhaya Bharati unnadu.
1: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవ్వరు కూడా పనికే రారు.
1: ద మోడర్న్ జడ్జెస్ దట్ యు ఫైండ్ టుడే, దే స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉభయ భారత్.
0: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: దే డు నాట్ నో వాట్ ట్రూత్ ఈజ్.
0: కానీ ట్రూత్ ఈజ్ గాడ్.
1: బట్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని ఉభయ భారతిని నీవు సాక్ష్యం అంటే మనం చెప్పారు.
1: ఉభయ భారతి హ్యావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ decided to
0: Shankara vare adigaru Mandana Mishra.
1: Shankara himself requested Mandana Mishra,
0: mee bhari niku sachiga undochuna annadu.
1: Can your wife be a judge?
0: Satyaniki evaraithe emi bhari aina talli aina bidda aina evaraina naaku sarvulu okateinu annadu.
1: To judge what is truth doesn't matter if one is a wife or father or husband whosoever.
0: Kaluka tappaku undochu annadu.
1: He said certainly she can be the judge.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: షీ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ కంటెస్టెంట్స్.
0: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
1: అండ్ ఈచ్ వన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అదర్ అండ్ రిప్లైయింగ్.
0: కట్టగలప్పటికీ
1: అల్టిమేట్లీ
0: ఆ శంకరుడే జయము అన్నాడు.
1: షీ డిసైడెడ్ దట్ శంకర్ వన్.
0: మండన మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
1: మండన మిశ్రా లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంత కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హిమ్సెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబ్రేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
0: వినింది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్.
0: కరెక్ట్ కాబట్టి జయము శంకరుడు లేదు అంది.
1: అల్టిమేట్లీ శంకర వన్.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Oka sannu kodu kadigarante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: And that I don't want, she said.
0: అందువల్ల సన్యాసం తీసుకున్నాను.
1: Therefore, this step of renunciation is accepted.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నాడు ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: And one day, being a renunciant, he was very close towards that river Ganges to have his bath.
0: పోతూ ఉంటే ఇసుక పైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంత పెట్టుకుని, అనగా కుండ, పిచ్చిమి తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హి సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హి యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారతి సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: Without any reply, he was sleeping.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: And she said, disciples, look here, not only one desire, there are two desires here.
0: అని చెప్పిన అది విన్నాడు.
1: And that man heard it.
0: తను మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి,
1: by the time they finished their bath and were returning,
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: And he took away that pot and broke it.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: And he threw the pieces.
0: మీరు తెలుసుకున్నారని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిల్చుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: అండ్ హీ ప్రామిస్ టు కంటిన్యూ టు బి డిజైర్లెస్.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: దెన్ ఉభయ భారతి వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ది గురు ఆఫ్ ఉభయ భారతి బిఫోర్.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: ద మాస్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఫైండ్ ద హైట్స్ అటైన్డ్ బై ఉభయ.
0: ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ రినన్షియన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా, నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి సన్యాసం పూనుకున్నాడు.
1: And then he decided to be totally renunciant.
0: సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబ్రేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రెక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: బట్ టుడే పీపుల్ అపియర్ యాజ్ దో దే హ్యావ్ గివెన్ అప్ ఆల్.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: ద వన్ హు హాస్ గివెన్ అప్ ఆల్ వాంట్స్ టు ఎక్వైర్ ఆల్.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్ యాజ్ యూ స్టడీ.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: వాట్ ఈస్ ద డిజైర్?
0: బ్రహ్మచర్యం.
1: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి, మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి, వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్ టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
1: The moment they leave this compound campus, desires will follow them in sequence.
0: Kanuka inada manavudi endu sthana balamu, thana balamu, pushi balamu, daiva balamu, nalugu balamulu untunnayi.
1: Therefore man has got All four forms of strength. The sthana bala represent the place where you live. Dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: Kanuka manam sthana balam kuda chusukovali.
1: So we should also think of the place where we live.
0: Rama Lakshmana iddaru kudanu aranyamlo tirutunnaru.
1: Rama Lakshmana were moving about in the forest.
0: Oka chettu kinda poi kucchunnadu Lakshmanudu.
1: Lakshmana sat under a tree.
0: Akkada nunchi vachadu, chi naaku ee sthalame naaku kaadedu anna manam vellam ayodhyaku annaru.
1: Immediately he got up and said, "Oh brother, we don't want to continue to be here any longer. Let me go," he said.
0: Annitiki virodhamaipoyinadu. Ramu cheppinatundi maata kuda virodhanga maatladutunnadu.
1: Lakshmana started negating whatever Rama said, saying no to him.
0: Rama ni aagyanu nenu vadilechuttu vaadu kaadu ani akkada promise chesaru antemudu.
1: And in fact, in the beginning he made a promise that you strictly adhere to the command of Rama.
0: Yemi command chesina nenu dani javadatanu unnadu.
1: He made a promise that he will never disobey any of the commandments given to him.
0: Appudu Sita cheppindi.
1: Then Sita said,
0: "Em Lakshmanudu ee vidhanga maaripoyade, endukosam nikemana cheppada?" ani Sitanu prashninchadu Ramudu.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama, and she went on asking Rama, "What happened to him? Why is he saying no to you now?"
0: Ramudu deegha aalochan chesadu.
1: Rama thought over the matter.
0: Yochan chesi idantha kudanu kevalamu idiriyatundi rajyam.
1: And Rama said, "This negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatundi pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam lekapoyinappudiki rakshasa buddhulu vachayi atariki."
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Raman poi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki namaskaram chesi.
1: Though he's a brother, younger brother, he saluted him.
0: "Brother, manam ikkada velidamu, ikkada undalakkaledu."
1: He said, "Brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inkoka adaviki podam.
1: If not here, we'll go somewhere else."
0: Ante kaani thi Ayodhya anetuvanti maata nivu palakaddu.
1: "And don't speak of the past Ayodhya any longer."
0: "Past is past."
1: "Past is past."
0: "Forget the past."
1: "Forget the past."
0: "Future is future."
1: "Future is future, uncertain."
0: "Manam present lo unnam."
1: "Live in the present."
0: "Present is love it."
1: "And present is present and you love it."
0: "Kanuka manam podam pondu."
1: "So let's go now."
0: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
1: And Lakshmana sat under the tree at a different place in a forest.
0: Sita Ramudu oka chotu unnaru.
1: Sita Rama sat at another place.
0: Tirigi parigetti poi Sri Ramudu yokka padamulu pai pettadu.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: "Anna, naaku teliyakunda eyo rakshasa kudamu naalo pradeshinchi ninnu inni vidhamuga kudanu dushinchindi."
1: "In fact, I had to say no to you in the past because the demonic qualities and temperament that have crept into my mind."
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.
0: Appudu Ramudu chaala santoshinchi.
1: Then Rama was extremely happy and pleased.
0: "Sita, neeku ee vidhanga telisindi ee okka vishayamu," annadu.
1: And then said, "Sita, how could you know the reason for this attitude of Lakshmana?"
0: "Ee okka deentlone unnanu. Nee venta tirigeyatundi vaanni elanti vaadu emto kanukovalani unnanu."
1: Sita said, "Since I am with you, I'll be watchful. I know the attitude of the person, Lakshmana, who is following you."
0: "Manam enaadaina kuda manam iddaru kalisi undali."
1: "Any day we should be together."
0: "Kabatti mana kalyakanu chedagottutundali rakshasa kudamulu."
1: "Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers."
0: "Friendship ga undinappudiki vaarnu chedinchali annindi."
1: "Therefore you have to give up the demonic temperament, however close you may be."
0: Appudu Ramudu aanati nunchi chaala jagrataga untunnadu.
1: And since then Rama was extremely cautious about the place where they stay.
0: Kanuka evari snehamo vaari yokka gunamule veerillo vastuntayi.
1: As is the friendship, so will be the qualities that you develop.
0: Oka raju tana kumaruni prashninchadu.
1: One king questioned his son.
0: "Nayana, neeku edi ishtamu?" annadu.
1: "Your son, what do you want? What do you like?"
0: "Naaku ee rajyamulo ennaina kavala," annadu.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi. Bommanari atalli.
1: And then said, what a shame it is, better you go.
0: ఇలాంటి కుమారుడు నాకు పుట్టేదానికంటే కుమారుడు లేకుండా ఉండటమే చాలా మంచిది.
1: అండ్ హీ ఫెల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ ఎ సన్ హూ ఇస్ ఓవర్ అంబిషియస్ బెటర్ ఐ డోంట్ హావ్ ఎ సన్ అట్ ఆల్.
0: నాకు కుమారుడు కావాలి కుమారుడు కావాలి అని అందరూ ఆశిస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు హావ్ ఎ సన్
0: సన్ సన్ సన్ సన్
1: ఎవ్రీవన్ వాంట్స్ టు హావ్ ఎ సన్ బి గెట్ ఎ సన్
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా
1: సన్ హౌ షుడ్ హీ బీ
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడా లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ ఎట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్నుగా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ దట్ టైప్.
0: కనుక వీడు చెడ్డి సాహసాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
0: సీత అన్ని రకాలుగా చెప్పింది.
1: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీవే.
0: తండ్రి అయినా సరియే.
1: Let him be father.
0: తల్లి అయినా సరియే.
1: Let him be the mother.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతుంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
1: Never have faith in that person who is in a bad company.
0: అప్పుడు రాము చాలా తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said out of good company you will have this detachment. Out of this detachment you will have purity of love that would take you to liberation.
0: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: Right from that time Rama was not in the company of anybody.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని మొదలుపెడుతున్నాము.
1: Today we are not in the company of good people satsanga.
0: Bad sangam tho tham cheripothunnamu.
1: We are in the company of bad people.
0: Andukosame kali yugamu kalaha yugamu annaru.
1: Therefore kali age, this age of kali is called kalaha, the age of conflict.
0: Kaluka mana sangamu chetane manam cheripothunnam kani manlo etti doshamlu levu.
1: In fact there is no mistake or fault within anybody for that matter. It is because of the company.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: Therefore people got rid of all the bad company and bad thoughts.
0: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
1: And today we find many many bad books.
0: మన దోషాన్ని పెంచేటువంటి వైపోయినాయి కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటి విలేం.
1: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు చూచారో లేదో,
1: వెదర్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడున్నాయని చక్కగా వెతుకుతారు.
1: వాట్ డు దే డూ? దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్
0: బ్యాడ్ నావెల్స్.
1: బ్యాడ్ నావెల్స్
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: టుడే యూ ఫైండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గోయింగ్ త్రూ బ్యాడ్ బుక్స్.
0: బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్ అవుతుంటుంది.
1: అండ్ దిస్ బ్యాడ్ బుక్స్ బ్యాడ్ లిటరేచర్ హ్యాస్ గాట్ మోస్ట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్.
0: అంతేకాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: పీపుల్ డూ నాట్ థింక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ దట్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి పాస్డ్ ఆన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక మనకు యూత్ వల్ల, మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ and the bad literature, the cheap books available around.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ యు ఆర్ బౌండ్ టు బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: దేర్ వర్డ్స్ ఆర్ సో స్వీట్ అపారెంట్లీ.
0: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్ యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: Such sort of money, how long will it be of help to you?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: ద మనీ దట్ యు గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: Therefore, we should accept it that which is acceptable, which is respectable.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: యాజ్ యూ వాచ్ వాట్ ఈజ్ ఇట్ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ ది లైబ్రరీ.
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏమాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
1: సచ్ బ్యాడ్ పర్సన్ విల్ నాట్ స్పీక్ ఎనీ గుడ్ వర్డ్.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: When once you open the book, you will see
0: boy,
1: bad,
0: bad matters.
1: All bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore, today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది ప్రిసెప్టర్.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచితనంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: They'll just kick their teachers.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: They betray the person who is responsible for your maintenance of life.
0: నీ కూడి పెట్టిన వారిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundalla.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్, హీ బిహేవ్ హిజ్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్, హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
0: పోనీ వారిని స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వాళ్ళతో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: In fact, love is through education.
0: నిజంగా మానవునికి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: He is a true teacher. If he teaches love, the process of acquisition of love.
0: ఇలాంటి టీచర్స్ ఇలా ఎంతో మంది ఉన్నారు పూర్వం.
1: In the earlier times, there were many, many teachers of this sort.
0: నాలుగింట్లు బిచ్చబెత్తి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: They will feed their students, they will beg for them, they maintain their life and teach them.
0: అప్పుడు రెండు విధాలు కూడాను ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: In both the ways, they know the spirit Atma.
0: Atma అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: The Atma is the spirit. Acts in the decent way. It symbolizes goodness.
0: కనుక అతి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: And we don't have faith, ఆత్మవిశ్వాస on Atma the spirit.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: Today we need good students.
0: అందుకోసమే నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
1: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: Teachers చెప్పినా కూడాను పిల్లలు వినరు.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: అలాంటి బ్యాడ్ థాట్స్ తో పోవడానికి ఇష్టం ఉండదు.
1: Students will never entertain bad thoughts.
0: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
1: When they go home, they don't stay there at least for some time.
0: తల్లి చెప్తుంటారు.
1: The mother starts telling him,
0: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమతిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Brindavan for the last 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
0: Rajoguna sambandhamainatvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tippalalantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ee vidhamainatvanti food ni kuda meeru marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: You are from Sri Satyasai Hostel. Can you eat this stuff? They will ask him.
0: మంచిది కాదు.
1: It's not proper. Not good.
0: వదలండి.
1: Give up that habit.
0: అని బుద్ధి చెప్తారు.
1: They will teach him a lesson then there itself.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి యొక్క గుణం వాళ్ళ ఉండాలి కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: Therefore, teach others. Never give scope to be taught.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను
1: many people with devotion and forbearance
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ లైఫ్ దట్ దే విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: నింబమును గొనుని సూత ఫలంబు నాటి.
1: అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు.
2: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to Him. All idols and all figures which we worship represent Him. In everyone He is present.
1: Pavitratma Swarupulaina Vidyarthulara, Ananta Jagattunandu, Akhila Koti Jeevarasulu Yandu, Anni Margamulu Yandu Kudanu, Manavudu, Agraganyudaneetuvanti Yokka Vishayamunu, Atmagnula Yokka Nudi.
2: Pavitratma Swarupas, students, that in this infinite world there are many manifold jivas, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
1: Dharmo hitesham adhiko visheshaha, jnanam hitesham adhiko visheshaha. మానవులకు మిగిలినటువంటి పశుపక్ష మృగాదులకు ఆహార నిద్ర భయ మైదునాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవులకి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని ఎందు ఇముచ్చబడినటువంటిది.
2: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ and all other beings in the creation, man is distinguished by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
1: Aite ee dharmamu jnanamu ivatundi pashupaksha mrugadulaku aahara nidra bhaya maidunadulu yendu samanyamainatundi yokka vruttulainappatikini manavulaki

0: ది అదర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: అయితే ఈ ధర్మము జ్ఞానము ఈ మానవుని యందు లేకుండినా మానవుడు కూడాను మిగిలినటువంటి ప్రాణకోటిలో చేరినటువంటి వారుగానే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ దీస్ టూ క్వాలిటీస్ ధర్మ అండ్ జ్ఞాన ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్ దట్ పర్టిక్యులర్ మ్యాన్ విల్ ఆల్సో హ్యావ్ టు బి పుట్ అలాంగ్ విత్ ఆల్ అదర్ బీయింగ్స్.
1: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We should recognize in the very first instance what this word dharma means.
1: Dharana dharma ityasamu annaru anaga darinchinattu deni pranakotulaku oka vidhamainattu nibandhanalanu niminchi tadwara varini kaapadeattu deni kudanu dharmamunuku oka vyakhyanamu.
0: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
1: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi tana yokka kartavyanni kudanu gurtimpa cheyetundi yokka vyaktitvanni kudanu tanaku andimpa cheyetundi kudanu dharma ani peru.
0: Also in many ways man is taught the various restrictions and the rules under which he has to function. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma.
1: Dharmo dhara yate prajaha annaru anaga prajalaku ee dharmamunu ye vidhamainatundi yokka margamunandu avalambinchalani konni rakamulainatundi paddhatulanu niyamamulanu variki anugrahinchi తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంను కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మం అని కూడాను మరొకటి.
0: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ వాట్ లేస్ డౌన్ ది రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ విచ్ పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ టు ఫాలో ఇన్ ఆర్డర్ దట్ దే మే హ్యావ్ ఎన్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ ఆత్మ ఇన్ దెమ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కామెంట్ ఆన్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ.
1: ఇంకా కేవలము రక్షించడము మానవులను తగినటువంటి యొక్క మార్గములను నడిపించడము వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతను అందించడమే కాకుండా ఇంకా ధర్మను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యం అని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
0: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ such as putting them along the right path, such as introducing certain correctives with regard to their future life, there is also another significant explanation for dharma. Dharma will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
1: Yedo dharma tado vidyani మనకు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అనేటువంటిది కూడాను ఈ ధర్మం యొక్క పవిత్రత.
0: ఇట్ ఈస్ ఆల్సో అనదర్ సీక్రెట్ క్వాలిటీ ఆఫ్ ధర్మ దట్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ధర్మ దేర్ విల్ బి విక్టరీ యాజ్ వెల్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ధర్మ శబ్దమునకు అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము.
0: దిస్ సీక్రెట్ టర్మ్ ధర్మ ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ కామెంటెడ్ అపాన్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ జస్ట్ నౌ ఎక్స్ప్రెస్డ్ బై ఎల్డర్స్ ఇన్ దిస్ కంట్రీ. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
1: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మముని

0: ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సీక్రెట్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner atma and it expresses the divine nature of the atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: ఇట్ ఈస్ నాట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ మైండ్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ అపేరెంట్ ఎక్స్టర్నల్ గ్రాస్ బాడీ బట్ ధర్మ హ్యాస్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఆల్ దీస్ త్రీ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ వన్ వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వన్ ఆర్ ది అదర్.
0: ఈ ధర్మం యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
1: So it is only when we have our heart as a pure and truthful one, it's only when we have it as clean and when we have it as a selfless heart, we will be able to give the proper meaning to this word dharma.
0: Meeku sulabhanga arthamaye reetiga cheppal anukunnappudu evaru manamalnu baadhinchitam cheta mana hrudayamu konta kalata jendutundo alanti baadhalanu మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యు హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యు మే అండర్స్టాండ్ ఇట్ వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్ యూ ఇన్ రిటర్న్ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ దేర్ హార్ట్స్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ధర్మ.
0: ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయడానికి పూనుకోవాలి.
1: వాట్ ఎవర్ ఎనీ వన్ ఎల్స్ డస్ ఇఫ్ దాట్ కాజెస్ హ్యాపీనెస్ టు యూ దెన్ యూ ఇన్ యువర్ టర్న్ షుడ్ మేకప్ యువర్ మైండ్ టు డూ సచ్ థింగ్స్ యాజ్ విల్ కాజ్ హ్యాపీనెస్ టు అదర్స్.
0: కానీ ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: But to say that what others have done is wrong and at the same time we undertake to do the very same things which we have found fault in others, this would be called adharma.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aite, ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and enquire about one other issue.
0: ఒక్కొక్క సమయమును పురస్కరించుకొని, ఒక్కొక్క కార్యమును పురస్కరించుకొని, ఒక్కొక్క వయసును పురస్కరించుకొని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకొని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: Sometimes and under some circumstances and at some age and in some place, depending upon these things, sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
0: ఒక్కొక్క తోరి వారు బాధపడతారే అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంటది.
1: Sometimes even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: అయితే ఇట్టి కఠిన పదములు కాని ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడాను ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయమునందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
0: Kattito podichinatuvanti vaari yokka vyaktitvamu maha kruratvam ani cheppadaniki veelu kaadu. Aithe ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వాని యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
0: Kanuka ini desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamunu kani kontha kathinamainatundi deentlo upayogaparchavalasuttundadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
1: Therefore, depending upon the time, upon the circumstances and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
0: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
1: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్, దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
0: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
1: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is karma relating to an individual. There is karma relating to one's own heart. There is Sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
0: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
1: ది కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ధర్మాస్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ధర్మాస్ ఈజ్ సనాతన ధర్మ.
0: దానిని పురస్కరించుకునియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే that all religions are your own, all forms are your own.
0: ye dharmamaina kani tallidandrulu dikkarinchamani guruvulku panganamamulu pettamani asatyamulu aadamani oka katinamainaatundi deentlo oka pranamulu thivamani ye dharmam kudanu manaku bodhinchatam ledu.
1: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
0: Kanuka ye vidhamainatvanti yokka anni matamulu yendukudunu samattamainatvanti vishayamulu yevi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi cheppanatvanti vaati paina vismarinchi కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
1: ఆల్ రిలిజియన్స్ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఈజ్ టు నెగ్లెక్ట్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ బై ఆల్ రిలిజియన్స్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ హ్యాస్ నాట్ బీన్ సెడ్ బై దీస్ రిలిజన్స్ ఈజ్ అట్రాక్టింగ్ అవర్ అటెన్షన్ అండ్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ వాట్ హ్యాస్ నాట్ బీన్ స్టేటెడ్ యాజ్ ధర్మ బై ఎనీ వన్ ఆఫ్ ది రిలిజన్స్. దట్ ఈస్ ది రీజన్ వై వీ హ్యావ్ టుడే టేకెన్ టు ది పాత్ ఆఫ్ అధర్మ.
0: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ యందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
1: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, దెన్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్ అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
0: మతం పైన విశ్వాసము కలదని చెప్పుచూ ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధనకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
1: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, do things which are against what has been told in that religion, one can understand how much faith we really have in our religion.
0: Nijamuga aa matham paina vishwasame unte nijamuga aa matham yokka satyatnu suktulanta kudanu vishwasinchi unte deeniki viruddhamainatundi margamlo nadachadaniki ee matram kudanu veelu kaadu.
1: If you have true faith in the religion which you profess, if you believe in the sayings of that religion truly, then there is no chance of your behaving in a manner contrary to the contents of that religion.
0: ee naadu mana vishwasamulu anni kudanu kevalamu oka buraka vale kanipinchutunnadi. Vishwasam aneetundi buraka vesukotamu తిరిగి ఆ యొక్క స్వరూపమును తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
1: టుడే ఆల్ ది ఫెయిత్ వి ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది ఇన్సైడ్ ది ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ యూఆర్ వేరింగ్. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది గ్రేటెస్ట్ అధర్మ.
0: మన యొక్క భక్తి శ్రద్ధలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడాను ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించడం లేదు.
1: ఆల్ అవర్ డివోషన్ ఆల్ అవర్ ఫెయిత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ అపియరింగ్ టుడే యాజ్ ఎ సార్ట్ ఆఫ్ అపియరెన్సెస్ అండ్ ఎగ్జిబిషనిజం. దే ఆర్ నాట్ ట్రూలీ ఇన్ యూ.
0: ఏ క్షేత్రములకు వెళ్లినప్పుడు ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్లినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటాము. తిరిగి ఆ స్థానం వదల్తిమా మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుండాయి.
1: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూ ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daaniki manam satya cheppi tirigi viruddhamainatvanti gunamulnu manam abhruddhi parichukuntunnam.
1: Our peace, our forbearance and our good qualities, we are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలమునకు మాత్రమే ఒక నియమింపబడినటువంటి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గమని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు.
1: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: Small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
1: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: Kani atana chetiyandu oka torch ni teeskunnadu.
1: He took a torch light in his hand.
0: Aa torch light vesi chuchinappudu edo oka 10 gajamulu maatrame dani velthura prasarinchindi.
1: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: Leka oka arakin lantern teeskunnadu. ఆ అరకిన్ ల్యాంటన్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హస్ ఎన్ అరకిన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరకిన్ ల్యాంటర్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
1: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
1: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
1: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్?
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ల ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
1: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada,
2: ఆ యొక్క వెలుతురు 4 గజములు మాత్రమే దూరం ప్రసరించినప్పటికీ నీ పర్వాలేదు, నీతో పాటు ఆ లైట్ ను కూడా నువ్వు ప్రయాణం సలిపించు, ఎంత దూరం నీవు వెళ్లగలవో ఆ లైట్ కూడా నువ్వు నీతో అంత దూరం రాగలదు అన్నాడు.
1: He said, "You ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling. Then the light will come all the way with you."
2: అదే విధముగానే మనము ఒక ఉత్తమమైనటువంటి భావములను, ఒక పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములను, ఒక దివ్యమైనటువంటి యొక్క శాంతమును మన వెంటనే పెట్టుకుని మన జీవిత ప్రయాణం సలిపినప్పుడు మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
1: In the same manner, if we have a sacred idea or a good quality or the divine quality of peace in us and keep them with us, wherever we go, wherever we may travel, all these good qualities will also be traveling with us.
2: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకొని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
1: God is omnipresent. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
2: కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
1: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
2: Koni sarvavyapakatvanni neevu samshayinchinappudu deho devalaya prakto jeevo deva sanatanahani ee dekhame tanayokka devalayam ga neevu bhavinchukoni hrudayame tanayokka peetham ga neevu viswasinchukoni aa jeevude devunu ga neevu bhavinchukunnappudu ee jeevudu kuda nu dehamto paata sarvatra sancharistunnadu kada kanuka deham ekkado jeevudu akkada kanaka jeevudu ekkado devudu akkada కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
1: You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
2: Kanuka sarva karmani yendu kudanu, సర్వ ప్రదేశముల యందు కూడాను, సర్వ వ్యక్తుల యందు కూడాను పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
1: Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly.
2: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు, బైబిల్, ఖురాను, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
1: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
2: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
1: We must devote sufficient time for such good company.
2: Manaku unnatundi kaalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu migilinatundi kaalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kaani paraartham chinta marchipothunnamu.
1: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. but we are not spending any time at all with regard to matters which are spiritual.
2: కనుక మనము పరోపకారార్థమైనటువంటి యొక్క కర్మలయందైనా కూడాను మనము ఈ కాయమును ఇముడ్చి తద్వారా పరమాత్మ సేవనగా విశ్వసించి మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
2: ఈ వయసులోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్లోపల మనం సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
1: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
2: Kanuka manam yuvakulainatvanti meeru mee somaratvanni kontha varaku nu pakkaku netti bhagavat vishwasam mee hrudayamunandu abhivruddhi parichukoni sarva jeevulayandu kuda nu sarveshwaratvam aneetvanti yokka divyatvanni meeru kontha varaku nu vishwasinchi మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
1: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ షుడ్ రిగార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్ అండ్ యూ మస్ట్ డూ సర్వీస్ అండ్ సేక్రెట్ సర్వీస్.
2: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
1: దర్ ఈస్ an inner meaning in all our stories and in all our itihasas.
2: Diniki konni rakamulainatvanti prayatnalu kodanu manam cheyali.
1: We must also make some effort in this direction.
2: Oka chinna udaharanamu.
1: It's one small example.
2: Eesharudanaga kevalamu manamu jata juta dariyai trishula dariyai trinetra dariyai kontha varakunu gada charmamunu gattukoni తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
1: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్ హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్ హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
2: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేలెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాధరమ్ముతోడ తటహేమమ్మయ వద్ద తాటంకములతోడ విక్షాశ్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయలు మేలితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
1: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ of the same picture of Ishvara.
2: Aithe Ishvaratvam anaga sakala aishwaryamulu kalagaadaneetunte Ishvaratvaniki sariyainatunte artham.
1: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
2: Aithe itti Ishvaratvamlo shreshthamainatunte vaadu Maheshwarudu ani.
1: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
2: Atti Maheshwarini yokka sankalpamu chetane ee srishti sthiti layamlaneetunti kudanu kalugutunnavaneetunti kudanu mana yokka samskruti yokka artham.
1: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
2: Itti Maheshwarini yokka vayu bhagamune ఒక విష్ణువని దక్షిణ భాగమునే శివుడని ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
1: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు అనదర్ పార్ట్ యాజ్ శివ అండ్ ది సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
2: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు, మంగళమును అందించేటువంటి వాడు, కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
1: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
2: మనకు అనేక రకములైనటువంటి మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము, ధనాశ్వర్యము, గుణాశ్వర్యము, బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ One who gives us all the, who shows us all the ideal paths, who gives us all kinds of wealth, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth, he who gives to us, he has also been described as Shiva or Shankara.
2: Sem karudu, kara, anaga emti, niku, sem anaga sukamunu andincheetvanti vadu. అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు.
1: శం కర, దట్ ఈస్ కర ఈస్ వన్ హూ డస్, హూ హ్యాండ్స్ ఇన్. శం ఈస్ ప్రాస్పెరిటీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆనంద, చిదానంద ఆర్ సచ్చిదానంద ఈస్ కాజ్డ్ బై శంకర.
2: సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు.
1: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
2: Itti pavitramainatundi arthamulnu puraskarinchukoni ninnati dinamu pragnalu moodu ga cheppanu jeeva pragna, ishvara pragna, aatma pragna ani.
1: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna, the jeeva prajna, the ishvara prajna and the atma prajna.
2: Jeeva prajna tanam taanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
1: It was mentioned to you yesterday that jeeva prajna binds himself, binds oneself. Whereas Ishvara Prajna can bind others, but the Atma Prajna does not bind anyone, it liberates and frees you.
2: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandinchunu aneetvanti oka sandehamu bayalderindi.
1: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
2: Anaga aishwaryamula cheta parulanu bandinchadaniki taginaatvanti prayatnam salapavachu.
1: That means by using wealth one can make an attempt to bind others.
2: Anaga yetti aishwaryamulaga dhanamuto bandhinchavachu, balamuto bandhinchavachu, janamuto bandhinchavachu, buddhito bandhinchavachu, gunamuto bandhinchavachu, premato bandhinchavachu, ivanni kudanu aishwaryamul kindane lekka.
1: What kind of wealth? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
2: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchatam cheta bhaktuniki swadhinudu ayipoyadu bhagavantudu.
1: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
2: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetvanti oka vidhamainatundi sada asattu lopala undetvanti oka tattvaniki idi samanvayam aipothuntadi.
1: Therefore this idea that Aishwarya or the nature of Ishvara in so many different forms can be used to bind one. This is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
2: Yavaru jnanamunu pondi jnayata jnaya swarupamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu. Attivanini tadevattvam అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
1: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
2: తత్ ఏవ ఆత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
1: దిస్ మీన్స్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ బ్లిస్ అండ్ హీ హాజ్ రీచ్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ ఇన్ దట్ బ్లిస్ హీఈస్ లైక్ హీఈస్ వన్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ది జ్ఞేయ స్వరూప.
2: అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే తమేవ తత్ అన్నారు.
1: బట్ దిస్ జ్ఞాత ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్ వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్ హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
2: తత్యేవ తత్వం, తత్యేవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి ఎందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
1: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
2: అనగా తత్వ స్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
1: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ యాజ్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్ హీఈస్ ది గురు.
2: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
1: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
2: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanam lopala nilchinetvanti vaadu.
1: Guru stands in the place of Tat.
2: Sat
1: anaga
2: aa satyaku samipamulone nivasincheetvanti vaadu shishyudu.
1: The disciple or the student also lives in close proximity to this sat.
2: Kanuka samipamunande santarinchetvanti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parichukunnappudu tirigi guruvu taanu iddaru kudunu ekamayyetvanti paristhiti kinda vachi tadwara nivrutti lopala kudunu leenam avataniki avakasam untuntadi.
1: This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
2: When deeniki samipamlo manam untamo dani yokka swabhavam manaku alavadali appude daniki samipamlo unnadanduku sariyainatundi artham.
1: When you are in proximity of something, then you must get yourself the nature of that something, then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
2: Inka rendo vishayanga meeku chakkaga artham cheppalanukunnappudu mana Bharatadeshamulo kontha bhagavatti yokka aaradhana salaputu upavasamulu salapatamu upasanalu cheyatamu ilantivanta kudanu jarugutu undatam kudanu sahajam.
1: If I have to explain to you easily and more clearly, one has to state that it is the practice in our country that while worshipping God, we undertake fasts sometimes.
2: Idi upasana aneetvanti daniki upavasamu aneetvanti daniki manam chakkaga artham teeskovali. Vasam anaga nivasinchatamu, upa anaga samipamu, samipamulo nivasinchatamu upavasamu, upasana samipamulo kurchotamu upasanam.
1: To get at the significance of this, we have to understand the correct meaning of the two words, upavasana and upasana. Upavasana is to live close by. Upasana is to sit close by.
2: Aithe, ee daggara kurchotam cheta, manaku kaligetvanti, vacchetvanti phalitam emiti?
1: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
2: మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు, మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్లటమో జరుగుతూ ఉంటుంది.
1: వెన్ వీ ఫీల్ వెరీ వార్మ్ వీ ఐదర్ పుట్ ఆన్ ది ఎయిర్ కండిషనర్ ఆర్ వీ గో టు ఎ ప్లేస్ విచ్ ఇస్ కూల్.
2: అయితే ఎయిర్ కండిషన్ కి సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
1: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
2: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ ని పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వి సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్, హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
2: Aithe ee naadu manamu upasanalu upavasamlu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
1: So today why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
2: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manaku vachinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manaku ostundi manalo unna durgunamulu manaku dooram aipothundi.
1: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Satchidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
2: Kanuka bhagavantuniki samipamulo poyye atvanti yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukovatamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నాం అనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేరి మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది ఇది ఉపవాసం కింద సంబంధమా?
1: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat one dozen chapatis, one dozen bananas and one share of milk, is there any meaning in this upavasana?
2: Kanuka manamu pavitramainatundi bharatiya samskruti yandu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teesukonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
1: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
2: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, ఇట్టి యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంలో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యు హావ్ కమ్ హియర్ ఫర్ ది సమ్మర్ క్లాస్ అండ్ యు ఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ ఎ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యు మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this and I will bring this discourse to a close.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakra kanti teepi Chakra kanti teepi Dadi saramu kantenu ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా

రామనామము చక్కెర కంటే తీపి, దధి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పల్క పల్కగా. అమృతమే అనిపించును కానా,

0: And hence the name, the capital, happens to be Ayodhya.
1: Manu Chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
0: It is the one built by the emperor Manu.
1: Vaikunthamulo sankalpinchukunnatvanti okka brahma sankalpame jagattunaku oka pravahanga roopondinadi.
0: It was the will of Brahman in paradise that has manifested in the form, the thought that has taken in the form of creation.
1: Atti sankalpame manasa sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manasa sarovaramu ani peru vachindi.
0: As this happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
1: Andulo oka bhagamu Ayodhyaku samipamulo pravahistu unnadi.
0: Part of this Manasa Sarovara flows across this city, Ayodhya.
1: Dinini Sarayu Nadi ani pilicharu.
0: That is called by name Sarayu River.
1: ఇట్టి పవిత్రమైన అయోధ్యను పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
0: The king of that land happens to be Dasaratha.
1: సర్వసౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
0: In spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasaratha was feeling so sad and here as he had no children.
1: Gunasiludu, pavitra hrudayudu, nirmala nisvartha parudu, ainatvanti sumantudu, okanadu Dasarathuni daggara cheri, prabhu, mee vicharamunaku naa yokka chinna sankalpamunu విన్నవించుకుంటున్నాను అన్నాడు.
0: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు దట్ కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
0: ఫర్ ది కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఎ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగం,
1: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
0: అండ్ టు హ్యావ్ చిల్డ్రన్, అనదర్ సీక్రెట్ రిచువల్ బై నేమ్ పుత్రకామేష్టి మస్ట్ బి పర్ఫార్మ్.
1: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
0: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ సీక్రెట్ రిచువల్ పుత్రకామేష్టి యాగ, వన్ కెన్ బిగెట్ చిల్డ్రన్ అండ్ మేక్ ది హోల్ కంట్రీ హ్యాపీ.
1: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటని శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
0: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
1: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
0: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
1: అనేక మంది యజ్ఞయాగాధికృతులకు ఋత్విక్కిష్ఠులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు.
0: There are so many priests who would undertake this, performing this పుత్రకామేష్టి యాగ, but a chief priest is very much required.
1: అతనే ఋష్యశృంగుడు.
0: He happens to be ఋష్యశృంగ.
1: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు.
0: Sumanta wanted Rishyasringa to be the chief priest to conduct this putrakameshti yaga.
1: Ide vidhamgane angadesamni palincheetvanti okka Rishyasringudu kudanu anga padmapadulu kudanu lokamulo chaamam yerpadindi.
0: It was the time of the famine where Rishyasringa and Padmapada happened to stay.
1: Aa padmapadulu kudanu ఋష్యశృంగుని పిలిపించి తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
0: ఇట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద that Rishyasringa should perform a sacred ritual in order to see that the people will be free from all suffering and famine.
1: Sumantudu, Dasarathudu, Muvuru Cheri, ఆ ఋషిశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానములకు ప్రయాణం అయి వెళ్లారు.
0: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋషిశృంగ దేర్.
1: ప్రార్థించి ఋషిశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
0: దశరథ ప్రేయర్ ఋషిశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ.
1: యాగము జరుగుతుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
0: యాజ్ ద సీక్రెట్ రిచువల్ వాజ్ గోయింగ్ ఆన్ అమిడ్స్ ది ఫ్యూరీ ఆఫ్ ఆల్ ద ఫ్లేమ్స్ దేర్ ఎమర్జ్డ్ ఎ పర్సన్ విత్ ఎ వెరీ బిగ్ కంటైనర్.
1: ఆ పాత్రయే పాయసం పాత్ర.
0: దట్ ఇస్ ద కంటైనర్ ఆఫ్ ద రైస్ పుడింగ్ పాయస.
1: ఆ తేజోవంతుడైనటువంటి యొక్క మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు.
0: దట్ మ్యాన్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ పాస్డ్ ఆన్ దిస్ కంటైనర్ విత్ రైస్ పుడింగ్ టు కింగ్ దశరథ.
1: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
0: ది పర్పస్ బిహైండ్ దిస్ పాయస వాజ్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ టు దశరథ. So that it would be distributed among the three of the consorts.
1: కాని ఈ పాయసమును పంచేటువంటి విధానంలో కమ్మ రామాయణం ఒక రకంగాను, తులసి రామాయణం మరొక రకంగాను, వాల్మీకి రామాయణం మరొక రకంగాను, ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
0: The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki.
1: Kani ivi evi kudanu sariyinatvanti yokka samadhanamulu kavu.
0: None of them gives the exact proportion.
1: Sahajanga manavuni yokka jeevithamulo ee vidhamainatvanti yokka sthitini puraskarinchukoni ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకుని ఏ చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద విల్ హ్యాస్ టు మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద లైఫ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్.
1: వశిష్ఠుడు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూడు భార్యలకు కూడాను మూడు కప్పులు పోశాడు.
0: వశిష్ఠ distributed this payasa to three of the three queens in the presence of
1: samanamgane ichadu.
0: In fact it was distributed equal.
1: Endukante aa kaalam kaani ee kaalam kaani samatvanni panche samaya lopala samadrishtini penchukovali.
0: Then and now the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
1: Abhinga sthanamana aacharinchi vachi rishishrungini daggara meer ee payasamanu భుజించాలి అని చెప్పాడు.
0: ద క్వీన్స్ వర్ ఆస్క్డ్ టు టేక్ ద హోలీ బాత్ దట్ మార్నింగ్ అండ్ హ్యాడ్ టు పార్టేక్ దిస్ పాయస.
1: కౌసల్య ఆనందించింది.
0: కౌసల్య వాజ్ ఎక్స్టాటిక్.
1: కైక ఆనందించింది.
0: కైక వాజ్ బ్లిస్ఫుల్.
1: కానీ సుమిత్రకు ఆనందం లేదు.
0: సుమిత్ర వాజ్ నాట్ హ్యాపీ.
1: పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
0: She was not prepared to disobey her.
1: విశిష్టుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
0: షీ కుడ్ నాట్ సాటిస్ఫై హర్ సెల్ఫ్ బికాస్ షీ హ్యాస్ టు నెసెసర్లీ పార్టేక్.
1: అభ్యంగ స్నానం చేసింది.
0: ఆఫ్టర్ హ్యావింగ్ హోలీ బాత్
1: ప్యాలెస్ టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
0: షీ క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ స్టాండింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద ప్యాలెస్.
1: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
0: She kept the cup on one side. దీన్ని
1: భుజించి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of eating this food, sacrificial food?
1: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
0: The eldest is eligible to rule.
1: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
0: In fact, the queen's son would be the legal heir.
1: కేకేయ రాజ్యమునకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వానికి రాజ్యము దక్కుతుంది.
0: As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king.
1: నాకు ఎట్టి ఆధారములు లేవు.
0: I don't have any evidence.
1: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి,
0: if Sumitra is to have a son,
1: ప్రయోజనం ఏమిటి?
0: Why, what for?
1: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు నువ్వుకుంటుండాలి.
0: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of depression. పనికత్తెలు
1: పరిగెత్తి వచ్చి
0: frustration.
1: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
0: There was a message that Sumitra was to report to Dasharatha.
1: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: She tied up her plant at that time, and in the meantime it so happened eagle came over there and collected this container.
1: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
0: And she was feeling more sad this time.
1: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
0: and how Dasharatha would be angry. She would be put to curse.
1: Vasishtha vaaru em dandistaro,
0: Vasishtha would punish.
1: Ivanni okadani paina okati kalisi melasi aame marinta baadha kaligimpijesindi.
0: She was full of anxiety and worries repeatedly.
1: Parigetti poyindi.
0: She ran
1: Kausalyaku Kaikaku idi bodhinchindi.
0: She told everything what all that had transpired.
1: Akka, nenu chesinatundi parapaatu idi.
0: This is my mistake, she admitted.
1: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
0: ఇట్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఐ లాస్ట్ దిస్ కంటైనర్.
1: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
0: ఐ హావ్ నాట్ డన్ ఇట్ వాంటన్లీ.
1: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
0: ఇన్ దోస్ టైమ్స్ ది స్టెప్స్ సిస్టర్స్ ఆల్సో మూవ్డ్.
1: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
0: ఇంటిమేట్లీ
1: గమనించుకునేటువంటి వారు.
0: అండ్ దే యూస్డ్ టు అబ్జర్వ్ ది కంఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్.
1: చెల్లి బాధపడవద్దు,
0: సిస్టర్ డోంట్ ఫీల్
1: అని బయటికి లోపలి వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
0: షీ హస్ గాన్ ఇన్ అండ్ బ్రాట్ ది
1: కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
0: కౌసల్య హస్ షేర్డ్ పార్ట్ ఆఫ్ హర్.
1: కైక కూడాను తన భాగంలో అర్ధం పోసింది.
0: సో ఆల్సో కైక ఫాలోడ్ ది సూట్.
1: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పును తీసుకుని పోయారు పూజా మందిరంలో.
0: ఆల్ ది త్రీ క్వీన్స్ రిటర్న్ విత్ ఆల్ ది కంటైనర్స్.
1: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
0: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
1: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు, ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరు అని చాలా ఆనందించింది.
0: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్.
1: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
0: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ నేచురల్ వే.
1: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్చర్.
0: Whereas some of the authors composed on mathematical basis the proportion.
1: Bhujincharu mugguru.
0: They all had partaken this prasada.
1: Bhujinchina tarvata.
0: After that.
1: 9 nalla ayindi.
0: 9 months passed.
1: Kani Kausalyaku kumarudu puttadu.
0: Kausalya gave birth to a son.
1: కాని ఎట్టి సమయం లోపల,
0: పంచభూతము
1: సమస్థితంలో ఉంటుండి ప్రభవించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
0: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
1: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
0: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
1: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
0: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
1: Sumitraku kumarudu puttadu.
0: Sumitra gave birth to a son.
1: Lakshmanudu puttadu.
0: Lakshmana was born.
1: Mari konni nimisham lopale Shatrughna vachadu.
0: And after a couple of moments Shatrughna was born.
1: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
1: అతనే భరతుడు.
0: అండ్ హీ ఇస్ భరత.
1: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు నాలుగు వేదములుగా పుట్టాయి.
0: ఆల్ ద ఫోర్ సన్స్ సింబలైజ్ ద ఫోర్ వేదస్.
1: చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు.
0: ద ఫోర్ సన్స్ రిప్రజెంట్ ద ఫోర్ వేదస్.
1: వారందరికీ తెలిపించి 10వ దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
0: ఆన్ ద 10th డే ద ఫోర్ సన్స్ వర్ నేమ్డ్.
1: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామా అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, The one so who is so blissful and the one who draws and attracts everybody is named as Rama.
1: Inte kadu.
0: Not only this.
1: Atanu aneka vidhamuluga prati okkari hrudayamunandu kudanu addamunandu pratibimbanni chuchinattuga prati hrudayamunandu kudanu aatmanu darshinchetuvanti vaadu.
0: In fact, he has got the capacity to experience, to visualize the principle of self in everyone like the reflection in a mirror.
1: కనుకని అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వుని యందు కూడాను కనిపించేటువంటిది.
0: Therefore everybody could visualize that effulgence, brilliance around him.
1: ఆ యొక్క జ్యోతి ఏ విధంగా కనిపించేటువంటివి?
0: How was the light?
1: సర్వుల హృదయమునందు కూడాను చంద్రాకారంతో కనిపించేటువంటివి.
0: The light was in the form of a moon in the heart of everybody.
1: ఎక్కడ చూసినా చంద్రుడిని చూసినట్టుగా చాన అనిపించేటువంటిది.
0: It looks as though the moon is shining all through.
1: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
0: అండ్ సో హీ ఇస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర.
1: వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
0: ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైమ్.
1: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు. పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడాను ఏడుస్తూ ఉన్నారు.
0: ద టూ సన్స్ ఆఫ్ సుమిత్ర, దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్, దే వర్ నాట్ స్లీపింగ్, దే వర్ హైలీ రెస్ట్లెస్, క్రైయింగ్.
1: వారితో పాటు సుమిత్ర కూడాను ఏడుస్తూ ఉండాలి.
0: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
1: నా దురదృష్టవశాత్తు నేను మొదలు ఏడుస్తూ ఉన్నాను.
0: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ లక్ ఐఎమ్ క్రైయింగ్.
1: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
0: ద టూ సన్స్ బోర్న్, దే టూ స్టార్ట్ క్రైయింగ్. నా దురదృష్టము, I am very unlucky.
1: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
0: She was feeling extremely sad.
1: ఎవరూ లేని సమయం చూచి,
0: at a time when there was no one around,
1: వారి దగ్గరికి వెళ్లి,
0: she approached her sister.
1: గురుజీ, ఈ బిడ్డలు నాకేమి ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అనింది.
0: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough.
1: వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
0: Why they are not sleeping?
1: ఏ బాధలు లేవు.
0: They have no suffer, no complaint.
1: శారీరక సంబంధమైనటువంటి నొప్పులు లేవు.
0: They don't have any pain whatsoever.
1: ఇలాంటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడాను ఏమి ఈ వ్యాధి?
0: Why is it that they have been restless, crying?
1: వశిష్ఠ వారు కన్నులు మూశారు.
0: Vasishtha closed his
1: eyes. జ్ఞానమగ్నులైపోయి జ్ఞానంలో ప్రదర్శించాడు.
0: Sat in meditation.
1: అమ్మా సుమిత్ర,
0: నీవు
1: అదృష్టవంతురాలు.
0: You are really lucky one.
1: అందరి అందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దాని నీ పేరు సుమిత్ర.
0: యువర్ సుమిత్ర, యువర్ నేమ్ సో బికాస్ యు ఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: నీవు ఏడ్చనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు క్రై.
1: ఒక్క చిన్న పని చేయి.
0: జస్ట్ డూ అకార్డింగ్లీ.
1: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
0: గో టు కౌసల్య, గో టు కైక అండ్ సీక్ దే పర్మిషన్.
1: లక్ష్మణ్ణి రామతో ఉయ్యాలలో పండబెట్టి, శత్రుఘ్నుని భరతుని ఉయ్యాలలో పండబెట్టి వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వ విధమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్, లైక్ వైజ్ మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: సుమిత్ర కైకేయి చాలా ఆనందించారు.
0: అండ్ దే స్టార్ట్ స్లీపింగ్. సుమిత్ర వాజ్ హ్యాపీ.
1: కౌసల్య కైకేయి చాలా ఆనందించారు.
0: కౌసల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ.
1: అక్క తీసుకుని రా.
0: Yes,
1: వారు నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
0: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ది చిల్డ్రన్.
1: రాముని తీసుకెళ్లింది, లక్ష్మణ్ తీసుకెళ్లింది,
0: లక్ష్మణ
1: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
0: వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ.
1: శత్రుడిని తీసుకెళ్లింది, భరతుడు పండుకుంటున్నట్టు ఉయ్యాలలో పండబెట్టింది.
0: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్.
1: పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువులు కూడా ఏడ్చటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ క్రై.
1: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
1: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
0: దిస్ హ్యాడ్ హ్యాపెన్.
1: నేను ఎంత అదృష్టవంతురాలను.
0: ఐఎమ్ వెరీ లక్కీ.
1: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
0: Though nothing has been done, I am so happy to find my children playing.
1: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
0: She was so happy watching children going to sleep.
1: Okana oka samayam lopala,
0: at one time
1: వశిష్ఠ వారు ఏకాకిగా కనిపించినప్పుడు
0: వశిష్ఠ వాస్ ఫౌండ్ ఆల్ అలోన్
1: స్వామి
0: స్వామి
1: వీరిరువురు అక్కడికి చేరడానికి కారణమేమిటి?
0: వై ఇస్ ద చిల్డ్రన్ వర్ ఇన్ ద కంపెనీ?
1: లక్ష్మణుడు రాముడితో చేరడానికి, శత్రుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత?
1: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
0: And he said, look here, you are noble one,
1: pure
0: hearted, without any kind of pretentious nature.
1: నీ పాయసము కప్పు తీసుకెళ్లిపోయినప్పుడు గరుడ,
0: when the cup was taken away by the
1: brother, నీ ఇరువురును సహకరించి,
0: both of you have cooperated,
1: కౌసల్య భాగములోది కొంచెము,
0: and part of కౌసల్య
1: కైక భాగములోది కొంచెము, and పోయటం చేత కైక భాగములో ఉన్నటువంటి అంశమే ఈ శత్రుఘ్నుడు భరతుడితో చేరిపోయాడు.
0: And the Shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share
1: of కౌసల్య యొక్క భాగములో ఉన్నటువంటి యొక్క పాయసం యొక్క అంశమే లక్ష్మణుడు రాముడితో చేరిపోయాడు.
0: And Lakshmana was born because of part of the కౌసల్య. I had to be in the company of
1: ye ye amsham aaya amsham tho cheri pothu untai.
0: Therefore each one was in the company of the other.
1: Bhagavad Gita yendukudanu mamai vamsu jeevaloki jeevabhuta sanatana andaru naa amshamile.
0: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
1: Ane vidhamgane
0: likewise
1: ramamsham ramunato bharatamsham bharatunto cheri poyine.
0: So happened that the spark of Rama was in the company of Rama, so also of
1: Bharata.
0: Since then they were spending time.
1: Yukta vayassu vachindi.
0: At an engage.
1: Dasharathudu veeriki vivaham cheyalani sankalpinchukunnadu.
0: Dasharatha thought that it's time to get them married.
1: Kani ee samayanni sariga oka doota vachi swami Vishwamitrulu vaaru yetinchinaru ani prarthinchadu.
0: In the meantime a messenger came and said and reported the arrival of sage Vishwamitra.
1: ఆ కాలములకు అన్ని కూడా సరిపోతుంటాయి.
0: థింగ్స్ వర్ ఇన్ రైట్ స్టేజ్.
1: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
0: గాడ్ హ్యాస్ గాట్ ఎ మాస్టర్ ప్లాన్ టు ప్రొవైడ్ ద సిచ్యువేషన్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ మిషన్.
1: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
0: దశరథ గాట్ అప్ అండ్ అషర్డ్ ఇన్ ద సేజ్ విశ్వామిత్ర పర్సనలీ.
1: స్వామి, నా అదృష్టం పండింది.
0: I'm so lucky.
1: ఈనాడే బాలులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
0: Is my view to get my sons married.
1: మీ ఆశీర్వాదం చిక్కింది.
0: We are blessed by your visit.
1: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
0: I'm so happy that you have come here.
1: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: I want to know why you are here.
1: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
0: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
1: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
0: It is something like bomb blast in the heart of
1: Dasaratha. ఎంత కాలమునకు నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
0: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is that he is going to do being so young?
1: ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు.
0: He never visited forest.
1: రాక్షసులను చూడలేదు.
0: He never saw demons.
1: పోరాటం జరగలేదు.
0: And no war.
1: ఎవరితోన ద్వేషం లేదు.
0: He has no hate.
1: సహనస్థితుడు.
0: And he is
1: సౌభాగ్యవంతుడు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి?
0: And he is so kind and compassionate. How am I to send him to the forest?
1: అని బాధపడుతూ,
0: so feeling sad.
1: ఋషివర్య, నా కుమారులు బాలురు.
0: He said, oh,
1: యుక్త వయస్సు కూడా కాలేదు.
0: My children are so young boys.
1: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
0: How can I send such young boys?
1: ఆయన ఒకే మాట.
0: And it was only one word he said.
1: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
0: Are you going to fulfill the promise given or are you going to send your children with me?
1: ఇచ్చాకుడు వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
0: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
1: దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
0: దశరథ, యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
1: ఇది నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
0: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ.
1: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
0: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
1: ఏమి చేసి గురువుల వారిని పిలిపించాడు.
0: అండ్ హిస్ wanted the guru to come.
1: Vasishtha varu vacharu.
0: Vasishtha came.
1: Vasishtha vache cheppadu. ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ.
1: దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు.
0: దశరథ, దే ఆర్ నాట్
1: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
0: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
0: They are born out of fire, the very personification of wisdom.
1: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
0: They will not have any trouble.
1: ఎట్టి ప్రమాదములు జరగవు.
0: They will never face any danger.
1: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
0: As per the promise, better you send your sons along with me.
1: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: Here a point must be noticed.
1: విశ్వామిత్రుడు రాముని ఒక్కరిని మాత్రమే కోరాడు.
0: విశ్వామిత్ర wanted Rama only to follow him.
1: రాముడు ప్రిపేర్ అయినాడు.
0: Rama was ready.
1: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
0: అండ్ హి వాస్ జాయినింగ్ ద కంపెనీ.
1: లక్ష్మణ్ని ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుడు వారు రమ్మని కోరలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హి వాజ్ నాట్ కమాండెడ్ హి వాజ్ నాట్
1: రాముని వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
1: హంసము
0: బికాజ్ హిస్ పార్క్
1: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్లిపోతుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
1: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర థాట్
1: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
0: థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్.
1: అయితే వెళ్లే ముందుగా దశరథునికి మాత్రము ఒక వాగ్దానం చేశాడు.
0: బట్ ప్రయర్ టు దేర్ డిపార్చర్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు దశరథ.
1: దశరథ, నాలో లేని శక్తులు లేవు.
0: దశరథ, ఐ హావ్ గాట్ ఆల్ కెపాసిటీస్.
1: నాలో సమస్త శక్తులు కూడా ఉంటున్నాయి.
0: ఐ హావ్ గాట్ ఆల్ ద పవర్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
0: ఐ గాట్ ఆల్ పవర్స్, ది ఎథీరియల్, ద ఫిజికల్, ద వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
1: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
0: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ది సీక్రెట్ రిచువల్
1: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
0: ఐ ఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడి.
1: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
0: ఇట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలోడ్.
1: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
0: ఆర్ ఎల్స్ వై డు ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
1: నాకు అవసరం లేదన్న.
0: ఐ డోంట్ నీడ్ దెమ్.
1: వెళ్ళి యజ్ఞ సంరక్షణ జరిగింది.
0: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్
1: వెళ్లే సమయం లోపల.
0: యాజ్ దిస్ వాస్ హ్యాపెనింగ్
1: సరయు నది తీరానికి వెళ్లాడు.
0: దే వర్ వెరీ క్లోజ్ టు సరయు రివర్.
1: విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచడం లేదు.
0: విశ్వామిత్ర వాస్ టాకింగ్ టు రామా ఓన్లీ ఆల్ అలాంగ్.
1: రామా ఇటు రా అన్నాడు.
0: సెడ్ రామా కమ్ ఓవర్ హియర్.
1: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
0: దో లక్ష్మణ వాజ్ నాట్ కాల్డ్ యెట్ హీ ఫాలోడ్ అండ్ సాట్ బై సైడ్ ఆఫ్ రామా.
1: చెప్పాడు, నాయన
0: హి సెడ్
1: ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము.
0: దిస్ ఇస్ రిచువల్
1: సిద్ధాశ్రమం.
0: దిస్ ఇస్ సిద్ధాశ్రమ.
1: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
0: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
1: అంత ఋషులు, ఋషిపతులు, శిష్యులే ఉంటున్నారు.
0: అండ్ హియర్ వీ ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్.
1: కనుక నాయన మీరు రాజపుత్రులు.
0: యు ఆర్ ప్రిన్సెస్.
1: సుఖభోజనం చేసేటువంటి వారు.
0: యు ఆర్ యూస్ టు కంఫర్ట్.
1: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: యు లీడ్ ద లైఫ్ ఆఫ్ లక్షరీ.
1: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
0: యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్.
1: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
0: హి సెడ్ దట్ ఐ విల్ టీచ్ యు ఏ మంత్ర.
1: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
0: రామా హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర.
1: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: బల, అతిబల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
0: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతిబల వర్ టాట్ టు హిమ్.
1: ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి.
0: దే విల్ సీ టు ఇట్ దట్ యు డోంట్ నీడ్ టు హ్యావ్.
1: ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
0: ద వాట్ వే యు ఆర్ గోయింగ్ టు సేఫ్ గార్డ్.
1: నిద్ర రాకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు స్లీప్.
1: ఆహారములకై పరితపించకూడదు.
0: యు షుడ్ నెవర్ బి హంగ్రీ.
1: ఇవి రెండింటినీ త్యజించాలి.
0: యు హావ్ టు సాక్రిఫైస్ బోత్.
1: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్రాహారం లేకుండా ఉండవచ్చు.
0: యాజ్ యు రిపీట్ ది టూ మంత్రాస్ యు నెవర్ ఫీల్ థర్స్టీ నార్ హంగ్రీ.
1: వారు మంత్రములు జపిస్తూ
0: యాజ్ దే వర్ చాంటింగ్
1: ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలములు గడుపుతూ వచ్చారు.
0: దే నెవర్ హ్యాడ్ ఎనీ హంగర్ ఆర్ థర్స్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: యుద్ధము సంభవించింది.
0: అండ్ ఇట్ హ్యాడ్ హ్యాపెన్.
1: మారీచుడు వచ్చాడు.
0: మారీచ కేమ్.
1: అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు.
0: హి వాజ్ షాట్ డెడ్ by one arrow.
1: ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు.
0: And Maricha fell at a long distance.
1: ఇది జరిగిన తక్షణమే
0: ఇమీడియట్లీ
1: శూర్పణఖ వచ్చింది.
0: శూర్పణఖ
1: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
0: హేమిడ్ ఎ బిగ్ సౌండ్.
1: స్వామి ఏమిటి ఈ శబ్దము, పర్వతాలు ఊరేనట్టుగా ఉంటున్నాయే.
0: వాట్ ఈస్ దిస్
1: అన్నాడు రాములు.
0: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
1: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
0: నథింగ్ టు డూ విత్ ఎనీ మౌంటైన్ ఆర్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్, హర్ వెరీ వాయిస్ ఇస్
1: ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడా భయపడిపోతుంటారు.
0: ఎవ్రీ వన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్.
1: కాబట్టి వస్తుండాలి శూర్పణఖ.
0: శూర్పణఖ వాజ్ అబౌట్ టు కమ్.
1: రామ సిద్ధము అన్నాడు.
0: రామ బీయింగ్ రెడీ.
1: రామును సందేహిస్తూ వచ్చాడు.
0: రామ వాజ్ డౌటింగ్.
1: స్వామి శ్రీవధ చేయకూడదు కదా.
0: ఐఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ద వుమన్.
1: ఇది స్త్రీ.
0: హియర్ లైస్ ఎ వుమన్.
1: స్త్రీని ఏ రీతిగా నేను సంహరించాలి?
0: వాట్ వే కెన్ ఐ కిల్?
1: క్షత్రియ ధర్మం ఇది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
1: కానీ నా తండ్రి కూడా నువ్వు ఆజ్ఞాపించలేదు.
0: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
1: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
0: అండ్ యు ఆర్ ఓన్లీ కమాండింగ్ టు డూ సో.
1: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి?
0: How can I kill Tataki?
1: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు సేడ్
1: యజ్ఞ సంరక్షణ సమయం నందు
0: వై ప్రొటెక్టింగ్ యజ్ఞ
1: స్త్రీ పురుష భేదమే లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు అబ్జర్వ్
1: మాన్. ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, అంత ఆత్మారాములే.
0: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం సెల్.
1: మీరు ఎట్టి చింతలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు వారీ.
1: కాబట్టి దీంతో స్త్రీ పురుషుల యొక్క భేదమును ఏమాత్రము నీవు విచారించకూడదు.
0: ద డిఫరెన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ డస్ నాట్ అరైజ్.
1: సరే గురువాజ్ఞ కదా అని పెట్టాడు, చంపినాడు.
0: అండ్ ఇట్ వాజ్ ద కమాండ్ ఆఫ్ ద గురు.
1: క్షణంలో చచ్చినటువంటిది కాదు, ఎంతో యుద్ధం జరిగింది, దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నరేషన్, ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
1: చంపిన తర్వాత
0: ఆఫ్టర్
1: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
0: ద సిద్ధాశ్రమ was a place of peace.
1: దేవతలు పుష్పవర్షమును కురిపించారు.
0: అండ్ దర్ వాజ్ ఎ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ బై డైటీస్ ఓవర్ దేర్.
1: ఇది ఇట్టు ఉండగా
0: యాజ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్
1: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతుడి నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాజ్ సెంట్.
1: అందులో ఏముంది?
0: వాట్ ఈస్ ఇట్?
1: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించావు.
0: ఇట్ వాజ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ దట్.
1: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
0: ఇట్ వాజ్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
1: బయలుదేరాడు విశ్వామిత్రుడు.
0: అండ్
1: వీళ్ళకి ఏమి సన్యాసులు, తాడు పేడు ఏమి లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
0: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెమ్.
1: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు.
0: వెల్ దే వర్ జస్ట్ గోయింగ్.
1: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు
0: విశ్వామిత్ర. సెడ్ రామలక్ష్మణ్ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
1: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
0: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది యజ్ఞ.
1: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
1: ఇది చాలా గొప్ప యజ్ఞము.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్.
1: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
1: శివధనస్సు.
0: ఇట్ వాస్ శివధనస్సు.
1: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ పవర్.
1: కదిలించడానికి ఎవరికి చేత కాదు.
0: నోబడీ కెన్ మూవ్ ఇట్.
1: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
0: And the daughter of King Janaka could lift it.
1: Aanaatu nunchi Janaka Maharaju ee yokka Shivadhanasuni ettinatundi vaadiki nen naa biddunichi pendi chestanani taanu sankalpinchukunnadu.
0: And Janaka has taken a vow, the one who would break this Shivadhanas would be given in marriage to his daughter.
1: Kanaka ee naadu aa dhanasuni ette vishayamai prarambhincharu yagnam.
0: And therefore this yagna is undertaken to fulfill the vow.
1: Ee Midhulapura janulanta vacharu.
0: The meeting all people
1: Desamulo yokka rajulanta vacharu.
0: Everybody, all kings
1: attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
0: రావణ ఆల్సో వాజ్ వన్ అమంగ్ ది
1: ఇన్వైటెడ్. వచ్చారు.
0: ఆల్ అటెండెడ్.
1: ఆకాయ భూషుడు ఈ రావణుడు.
0: రావణ ఈజ్ మైటీ వన్.
1: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
0: హెస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ.
1: మొట్టమొదట తానే ఎత్తడానికి మంచి వచ్చాడు.
0: హి వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ ద శివధనస్.
1: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
0: యావెస్ హి వాజ్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ది హెఫ్టీ పర్సనాలిటీ ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్.
1: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు.
0: King Janaka, how is he going to offer his daughter so tender and dedicated to this person? They were not able to.
1: ఈ ఆకారమే ఇంత వివరంగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: The personality itself was the size of a mountain.
1: సరే ఏమైనా కానీ అనుకుని ఎవరిలో వారు తందుకున్నారు.
0: Okay, they just pacified themselves, thinking that things happen as per divine will.
1: ఎడం చేయి పట్టాడు.
0: And he caught hold of the left hand.
1: కదలలేదు.
0: And they say that
1: రెండు చేతులు పట్టాడు. కదలలేదు.
0: And Ravana used both the hands.
1: బలమంతా ఉపయోగ పెట్టాడు.
0: And he used all his strength.
1: కదలలేదు.
0: They say that he didn't
1: move. కట్టకడపడి క్రింద పడిపోయాడు.
0: He fell down ultimately.
1: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
0: హీ వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
1: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటాయి.
0: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి హ్యూమిలియేటెడ్.
1: అహంకారం అత పతనము అన్నారు.
0: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
1: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
0: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
1: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు.
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
1: అహంకారమునకు అవమానమే దీనికైనటువంటి ఫలితం.
0: And ego will certainly ruin you.
1: పడిపోయాడు పాపం.
0: And Ravana fell down.
1: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
0: All were taken surprised, taken aback.
1: ఎవరి చేత కాదింకా.
0: And it's not possible for anybody.
1: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
0: No one attempted to get up.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
1: రామ కనుసైగ చేశాడు.
0: హి జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
1: రాముడు లేచాడు.
0: రామ గాట్ అప్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: హి వాస్ వెరీ యంగ్ అట్ ద టైం.
1: 15 సంవత్సరము.
0: ఏజ్డ్ 15.
1: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
0: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
1: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
0: ద వెరీ జెస్చర్ ద స్టైల్ ఆఫ్ వాక్
1: ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైన
0: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిటీ
1: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
0: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
1: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
0: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
1: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు. కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
0: ఆల్ కింగ్స్ ఆర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. హీ కేమ్
1: చిరునవ్వు నవ్వుకుంటూ
0: స్మైలింగ్లీ
1: అంగవస్త్రం సర్దుకుని
0: అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్
1: ఎడమ చేతితో దాన్ని పట్టాడు.
0: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సేవదన్
1: పట్టిన తక్షణమే అది లేచింది.
0: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్
1: కానీ దాన్ని దారాన్ని కట్టాలి.
0: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి
1: దాన్ని వంచాలి.
0: ఇట్ హాస్ టు బి బెండ్.
1: ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టము.
0: టు లిఫ్ట్ శివధనుస్సు ఈజ్ ఎ బిగ్ డీల్.
1: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
0: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
1: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
0: అండ్ హీ టైడ్ అప్.
1: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్సు.
0: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్సు ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
1: ఆ శివధనుస్సు విరిగేటప్పటికి
0: యాజ్ ఇట్ బ్రోక్
1: బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది.
0: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ బిగ్ సౌండ్.
1: అందరూ ఉలిక్కిపడ్డారు.
0: ఆల్ ఓవర్ సర్ప్రైజ్.
1: ఏమిటి ఈ విచిత్రము?
0: వాట్ ఈస్ దిస్?
1: ఏమిటి ఈ రామశక్తి?
0: వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ?
1: అని యోచించుకుంటూ కూర్చున్నారు.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
1: తక్షణమే
0: ఇమ్మీడియట్లీ
1: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
0: సీత కేమ్ దేర్ ది గార్లాండ్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సార్
1: రామ నువ్వు సిద్ధమేనా?
0: ఆర్ యూ రెడీ?
1: స్వామి నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
0: స్వామి
1: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
0: స్వామి ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
1: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడాను నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
0: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
1: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
0: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ఇయర్ ఆఫ్ జనక.
1: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
0: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
1: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
0: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
1: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
0: ద హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
1: 3 dinamulu pattindi.
0: It took 3 days time for them to reach.
1: 3 dinamulu kudanu రామలక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
0: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
1: చిన్న తమాషా.
0: హియర్ సంథింగ్.
1: రాములు కాలుపైన కాలు వేసుకొని
0: రామ సిట్టింగ్ క్రాస్ లెగ్
1: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ ప్రెసింగ్ వన్ ఆఫ్ హిస్
1: మసాజ్ చేసుకుంటూ.
0: హీ వాజ్ జస్ట్ మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
1: చూచారు.
0: హీ డస్ నోటీస్డ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద వెంట్ దేర్.
1: చిన్న సందులో చూచాడు.
0: హీ జస్ట్ వాచ్డ్ హిమ్.
1: పాపం రాజకుమారులు. హీ ఇస్ ఎ ప్రిన్స్.
0: హీ ఇస్ ఎ ప్రిన్స్.
1: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
0: ఏనాడు
1: కూడా వారి ఇంత శ్రమ పడి ఉండరు. పాదాలు నొప్పిగా ఉన్నాయేమో, తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
0: సో హీస్ మసాజింగ్ హిజ్ ఓన్
1: ఫీట్ అని ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ సర్ప్రైజ్డ్.
1: లక్ష్మణుని పిలిపించాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
1: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
0: లక్ష్మణ ఓపెన్
1: అన్నదగ్గరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడి కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
1: లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: లక్ష్మణ నాకు నొప్పులు కాదు.
0: లక్ష్మణ దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
1: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
0: దిస్ ఈజ్ ఓన్లీ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ
1: లక్ష్మణ్ కూడా తెలుసును.
0: లక్ష్మణ్ ఆల్సో నోస్.
1: రామునికి ఎట్టి బాధలు లేవని.
0: రామ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: ఎట్టి బాధలు రావని.
0: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
1: కానీ
0: బట్
1: మూడు దినములు గడిచిపోయింది.
0: త్రీ డేస్ పాస్.
1: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
0: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
1: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్ టూ,
1: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
0: భరత శత్రుఘ్నులు ఆల్సో కమింగ్.
1: వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్ కమింగ్.
1: అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు.
0: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
1: వచ్చారు, దిగారు.
0: దే కేమ్ ఇన్ గాట్ డౌన్.
1: ఒకరికొకరు చేర్చుకున్నారు, చాలా ఆనందించారు.
0: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
1: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
1: భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
0: అండ్ ఆల్ ఫోర్ బ్రదర్స్ అసెంబ్డ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
1: అంతా జరిగింది. నాలుగవ దినం కళ్యాణం.
0: అండ్ ఫోర్త్ డే ద హోలీ వెడ్
1: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
0: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
1: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
0: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
1: జనకుని యొక్క మొదటి పుత్రిగా ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
0: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
0: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
1: ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హాస్ టు బి దేర్.
1: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
0: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
1: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
0: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
1: ఈ నలుగురిని చూచారు.
0: అండ్ ఆల్ ది ఫోర్.
1: ఎంత అదృష్టవంతుండే నేను.
0: హౌ లక్కీ.
1: దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
0: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: కుశద్వితుని బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు మాండవి శృతకీర్తి.
0: మాండవి శృతకీర్తి
1: అనగా జనక మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు.
0: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ జనక.
1: సరిగా సరిపోయింది.
0: ఇట్ ఇస్ దే సూటెడ్
1: ఈ నలుగురు బిడ్డలకు. నలుగురు బిడ్డలు సరిపోయినారు.
0: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
1: నిల్చుకున్నారు.
0: దే స్టూడ్.
1: ఇంకా మాలలు వేసుకోవాలి.
0: దే వర్ అబౌట్ టు బి గార్ల్డ్.
1: ఆ మాలలు వేసుకునే సమయం లోపల
0: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
1: రామేమో చాలా అజానబాహుడు.
0: ఓ దే హాడ్ గట్ వెల్ బిల్ పర్సనాలిటీ.
1: నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
0: సీత వాజ్ షార్ట్.
1: ఆమె ఈ అజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
0: హౌ కెన్ షీ గార్లెండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
1: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు వీచినటువంటి వాడిని, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
0: రామ ఫెల్ దిస్ వే ఐ బ్రోక్ దట్ శివధనస్ ఐ కాంట్ బెండ్ డౌన్ మై.
1: పురుష లక్షణం అక్కడ కూడా నిరూపించింది.
0: దట్ ది మాస్కులిన్ సుపీరియర్ మేల్ డామినేషన్ వాస్ దేర్ ఈవెన్ ఎట్ ద టైమ్.
1: శిరస్సు వంచటము రాజు యొక్క ధర్మం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: అందులో ఇంతమంది ప్రజల లోపల ఒక స్త్రీ నిమిత్తమై నేను శిరస్సు వంచటము చాలా అవమానం.
0: దట్ టు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ వుమన్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: చక్కగా నిల్చుకున్నాడు రాముడు.
0: రామ స్టూడ్.
1: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
0: షీ వాజ్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
0: రామ వాజ్ సో టాల్ షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామ. హౌ టు గాల్ అని వాజ్ ద ప్రాబ్లం.
1: చూచేటువంటి వారు కాదు.
0: అండ్ రామ విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
1: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
0: అండ్ సీత వాజ్ అబౌట్ టు గాల్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
1: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామ.
1: మెత్తగా తల వంచి లక్ష్మణుకి సై చేశాడు రాముడు.
0: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
1: ఇది నీ యొక్క సిగ్నల్ అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు.
0: ఇఫ్ దట్
1: చీట ఒకటి మాత్రమే పెరగదు.
0: ఇఫ్ దట్ ఎర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ ద ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి
1: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్
1: ఎందుకు ఇతను తల వంచడం లేదు, ఈమె అతని మెడలో ఆలు మాల వేయటం లేదు, దీనికి కారణం ఏమిటి?
0: Why is it Rama doesn't bend? He said, why is it that Sita is not garlanding him? What's the reason behind it?
1: ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ ద హోల్ థింగ్, లక్ష్మణ కేమ్ రన్నింగ్ ఆల్ ద వే, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: రాముని పాదాలపైన పడినవాడు లేవలేదు.
0: అండ్ హీ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ హీ డిడ్ంట్ గెట్ అప్.
1: ఎంతసేపు అయినా చూచాడు రాములు.
0: రామ వెయిటెడ్ లాంగ్.
1: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టాడు.
0: So Rama had to bend Lakshmana, it's time for you to get up.
1: ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మెడ
0: వాచింగ్ ది రైట్ అప్రోప్రియేట్ టైం, నోటీసింగ్ దిస్ సీత ఇమ్మీడియట్లీ గార్లెండ్ రామ.
1: ఇది లక్ష్మణ యొక్క యుక్తి.
0: దిస్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సేడ్
1: కపివారది దాటునా
0: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ దిస్ ఓషన్.
1: లక్ష్మణుండు వలచునా
0: విల్ లక్ష్మణ సర్వ్
1: లక్ష్మీ దేవి కొలచునా
0: విల్ కాన్సర్ట్ లక్ష్మీ లవ్ హిమ్
1: బుద్ధి గల లక్ష్మణ భరతుడు చూచి చూచి బ్రొక్కున
0: సచ్ ఇంటెలిజెంట్ భర్త ఆఫ్ ఆల్ ద పీపుల్ హి ఎవర్ సర్వ్ హిమ్
1: ఎంతో గొప్పరా.
0: ద పవర్ ఆఫ్ రామ ఇస్ సో మైటీ సో గ్రేట్.
1: ఈ పరమభక్తి యొక్క శక్తి ఎవరు కనిపెట్టలేరు.
0: That is the power of intense devotion. No one can measure.
1: Pendi ayindi, anta ayipoyindi.
0: The wedding happened.
1: Sari venka goppa vaibhavanga andaru kuda ayodhyaku vacharu.
0: It was all celebrated.
1: Madhyalo kuda kalahalu kuda jariginayi. Madhyalo kalahalu kuda sambhavinchayi.
0: But there happened some conflict.
1: See, pleasure is an interval between two pains ani. Rendu sukamla madhya lopala oka kashtam kuda vastuntadi.
0: There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains.
1: Appudu edho jayinchadu. అయోధ్యకు వచ్చి చేరాడు.
0: దే రీచ్ అయోధ్య.
1: చేరిన తర్వాత
0: ఆఫ్టర్ దాట్
1: కొన్ని దినములు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ పాస్డ్
1: దశరథునికు ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
0: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
1: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యం అవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
0: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ all that he dreams in the early hours of the morning will come true.
1: Em vachindi,
0: what was the dream?
1: Thanu vruddudainattu,
0: as if
1: chetru kallu unukutu unnattu,
0: as if his age, the hands and feet were shivering,
1: apashaknalanta kuda jariginattu,
0: well, he was facing all kinds of bad omens.
1: Chaala baadapadutu lechadu
0: and feeling so sad he got up.
1: Nenu ikku kaalam undalenu.
0: I don't think I would live long.
1: Ramuniki patta abhishekam cheyali.
0: Rama must be called.
1: He sankalpichukunnadu appadikappude.
0: That was his determination.
1: Raju talaste deeniki em kodu untuntadi.
0: When king decided, everything will necessarily happen.
1: Ee party gear party emi avasaram ledhu.
0: Arrangements are not necessary.
1: Kabatti cheyalannadu.
0: So he was prepared for to coronate Rama.
1: Vasishtulu varini pilipinchadu.
0: He summoned Vasishtha.
1: Atan daggara kodina aadya teeskunnadu.
0: And he took his permission.
1: Kaani Ramulu,
0: but Rama
1: సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
0: ఇన్ఫాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్ ద సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్ బై రామ.
1: అందరూ సమత్వంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి ఈక్వల్.
1: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
0: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
1: భేదములకు అవకాశమే అందించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
1: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
0: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే.
1: జీవులు అందరూ ఒక్కటే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
1: దేవుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవులు అనేకత్వము.
0: గాడ్ ఈజ్ వన్.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాడు.
0: ఇట్ వాజ్ ది ఫీచర్ ఆఫ్ రామ టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వశిష్ఠుల వారు అంగీకరించారు.
0: వశిష్ఠ అక్సెప్టెడ్.
1: రాముని దగ్గర పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్. రామ,
1: నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
0: ఇట్స్ మై ఐడియా టు
1: రేపటి దినమే సిద్ధంగా ఉంటుందన్నాడు.
0: బీ రెడీ, యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
1: రాముడు సర్వజ్ఞుడు.
0: రామ ఈజ్ ఓమ్నిస్
1: సర్వశక్తిమయుడు.
0: హీఈస్ ఆల్ పవర్
1: సర్వవ్యాపకుడు.
0: హీఈస్ ఆల్ పర్వైజ్
1: సర్వచింతామయుడు.
0: అండ్ హీ నోస్ ఎవరీథింగ్.
1: యోచించాడు.
0: అండ్ హీ థాట్,
1: ఒకరు చెప్పనక్కర్లేదు.
0: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీబడీ.
1: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
0: అండ్ హీ వాస్ థింకింగ్ దిస్ వే దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
1: నాన్న,
0: హీ సెడ్ ఫాదర్,
1: భరత్ ఇక్కడ లేడు కదా.
0: భరత ఇస్ నాట్ హియర్.
1: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
0: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
0: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ది కరోనేషన్?
1: నీకు అనవసరము.
0: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
1: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
0: యు ఫాలో మై కమాండ్, హీ సెడ్.
1: మంచిది,
0: హీ సెడ్.
1: కానీ
0: యట్
1: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
0: In fact, all four brothers are born in the same
1: spot. ఒక యజ్ఞ హోమం పాయసం నుంచి పుట్టాము.
0: One is born because of the sacrificial food.
1: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
0: All the four started learning alphabet
1: నామకరణం సమానంగానే చేశారు.
0: In fact, all were trained in the same way.
1: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
0: The sacred thread ceremony was performed on the
1: same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
0: And the marriage also were performed.
1: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
0: Why is it I alone should be coronated? Why?
1: నలుగురికి ఒకేతరి పట్టాభిషేకం కట్టాలి.
0: All the four be coronated at the same moment.
1: అప్పుడు దశరథుడికి చాలా ఇదేసింది.
0: Then Dasharatha was.
1: ఆయన రాజ్యం ఒక్కటి.
0: In fact, there is only one.
1: రాజు ఒక్కడే.
0: One king, that's
1: all. కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
0: And it's not possible to coronate all the four.
1: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగములు అందించు.
0: And he said, let this kingdom be split into four.
1: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి.
0: Let all the four of us be declared as
1: kings. జరగడానికి వీలు లేదు అన్నాడు.
0: There should not be any kind of differences among us.
1: దశరథుడు తల తిరిగిపోయింది.
0: దశరథ felt the reeling sensation.
1: రామా నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
0: He said, Ram, better you leave, spend some time.
1: రాముని పంపించాడు.
0: And he sent away.
1: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
0: And he called Vasishtha, started consulting him.
1: వశిష్ఠుడు వారి కూడాను రాముకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
0: వశిష్ఠ సెడ్ దట్ యు
1: మన తరతరమల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
0: సిన్స్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ ది ఎంటైర్ కింగ్డమ్ వాస్ కానీ ఇప్పుడు
1: రాముని యొక్క సంకల్పానుసారంగా అనేక విధములైనటువంటి ఒక రాజ్యమును విభజించాల్సి.
0: అండ్ టుడే రామా వాంట్స్ ద కింగ్డమ్ టు బి స్ప్లిట్.
1: విభజించటం కాదు, ఒక్కొక్క రాము ఒక్కొక్కరికి.
0: No, that in fact a part should be given to one, each of them.
1: ఈ విధంగా తాను విభజించడానికి వీలైనప్పుడు రాములు అంగీకరించలేదు.
0: And this has not been acceptable.
1: ఇంతే కాకుండా ఈ దశరథునికి వృద్ధుడైపోయాడు.
0: Dasharatha was aged.
1: వయసు వచ్చిన తర్వాత బుద్ధి అస్తవ్యస్తమైపోతుంటాది.
0: Quite old in age, he is suffering from this.
1: చింతలంతా అతనికి సరైన అర్థం కలగదు.
0: And he could not understand the reality.
1: కనుక అతనికి అర్థమయ్యే రీతిగా భర్త శత్రుఘ్నులు రావాలి అన్నాడు.
0: And to make him understand, he said that Bharata Shatrughna should be present.
1: రావడానికి 15 దినములు పడుతుంది.
0: And it will take 15 days for them to be here.
1: కాబట్టి దీని వల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు.
0: In the meantime, they can
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి, చిత్రమైనటువంటివి.
0: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
1: అందరూ సమర్థంగా ఉండాలి.
0: Everybody should be equal.
1: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రధమ సత్యము.
0: దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సర్వ లోక సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: దట్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
0: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్.
1: తరువాత భర్త శక్తుడిని పిలిపించారు.
0: ఇన్ ద మెయిన్ టైం భర్త శక్తుడు నాకే.
1: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు.
0: పీపుల్ గో త్రూ రామాయణ.
1: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
0: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కంఠస్థం చేస్తుంటారు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్.
1: కానీ సారాన్ని ఇంతైనప్పుడు దాన్ని గ్రహించలేరు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
1: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
1: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ స్పీకింగ్ దట్ కౌసల్య ఈజ్ ద క్వీన్ అండ్ ఎవ్రీవన్ విల్ హావ్ నెసెసరీ ఫాలో హర్. షీ ఈజ్ వన్ ఆఫ్ నోబిలిటీ.
1: కడపటి భార్య కైకేయి.
0: అండ్
1: ఆమె ఆజ్ఞకు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: And Kaika was the youngest of all. No one can interfere. If he says sit down, one has to do so. So everything was under the control of Kaika. As things are happening,
1: Sumitra never talked.
0: No one was talking to Sumitra.
1: Sumitra yokka gunamu,
0: the character of Sumitra.
1: Shatrughna yokka gunamu,
0: the character of Shatrughna.
1: ఎటువంటిది ఎటువంటిది అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
0: And they cannot be narrated in full by anybody.
1: ఒకానొక సమయంలో రాముల అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
0: At one time,
1: ఈ పట్టాభిషేకం జరగలేదు.
0: The coronation did not take place.
1: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
0: Kaika wanted that Rama should spend 14 years in exile.
1: ఈయన వెళ్లిపోతున్నాడు.
0: He was proceeding.
1: కౌసల్యకు నమస్కారం చేయడానికి వెళ్లాడు.
0: And he was about to
1: ఏడుస్తూ ఉంటుండాది.
0: షీ వాస్ క్రైయింగ్.
1: అంతఃపురం అంతా కూడాను ఏడుపులే.
0: ఎవ్రీవన్ ఇన్ ద
1: ప్యాలెస్ ఎక్కడే గాని ఏ ఆనందమో జరగలేదు.
0: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
1: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గర పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
0: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
1: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
0: షీ సెడ్ వన్ థింగ్.
1: నాయన లక్ష్మణ,
0: లుక్ హియర్ మై సన్. లక్ష్మణ,
1: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
0: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ది ఫారెస్ట్.
1: అది అరణ్యం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
1: రాములు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే అరణ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్
1: రామ లక్ష్మణుడు జీవించేటువంటి ఒక అరణ్యమే అయోధ్య.
0: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య.
1: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
1: రామునే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
0: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
1: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దేమ్.
1: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
0: విల్ ఎనీ మదర్ టాక్ లైక్ దాట్?
1: ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాముని అరణ్యానికి పంపవచ్చును.
0: దాట్
1: నీవు పోనక్కరేమి.
0: As per the boon granted to
1: Kaika,
0: Rama can go to the forest. You don't have to go.
1: కానీ ఏ తల్లి కూడా ఆ విధంగా చెప్పలేదు.
0: నో మదర్
1: మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందు కనిపిస్తూ వచ్చాయి.
0: ద వర్చ్యూస్ ఆఫ్ ద చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
1: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
1: రామునే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
0: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్

0: మూర్తుని యందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్రి యందు కనిపిస్తూ వచ్చాయి.
1: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
0: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా,
1: టు మేక్ ఇట్ పాసిబుల్
0: ఊర్మిళ చెప్పిపోదాము అన్నాడు పాపం.
1: అండ్ హీ వాంటెడ్ ఎ థింగ్ టు బి కన్వేడ్ టు ఊర్మిళ.
0: జనక మహారాజు ఒక మొదటి బిడ్డ.
1: ఊర్మిళ ఇస్ ది ఫస్ట్ డాటర్ ఆఫ్ జనక.
0: ఆమె గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ నోబుల్.
0: ఆమె త్యాగము ఆమె ఔదార్యము ఎవరికి లేదు.
1: దట్ సాక్రిఫైస్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ జెనరాసిటీ.
0: ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది.
1: అండ్ షీ వాస్ పెయింటింగ్ ఎట్ దట్ డే.
0: ఏమిటి పెయింట్?
1: వాట్ వాస్ ద పెయింటింగ్?
0: రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
1: షీ వాస్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరమనీ ఆఫ్ రామ అండ్ సీత అండ్ హ్యాస్ ది హోల్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు హర్ ఫాదర్ కింగ్ జనక.
0: అది వేస్తూ ఉండినది పాపం.
1: షీ వాస్ పెయింటింగ్.
0: ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ
0: ఒక్కతూరి ఉలిక్కి పడి లేచినట్టుగా లేచింది.
1: షీ జస్ట్ గాట్ అప్.
0: లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాజ్ ఇరేజ్.
0: అయ్యో నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతున్నాడు.
1: షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
1: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
0: రాముల యొక్క నిజ పట్టాభిషేకము
1: కరోనేషన్
0: కౌశల్య చెడగొట్టింది.
1: కరోనేషన్ వాస్
0: పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్ ది కరోనేషన్.
0: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వారీ.
0: నేను వెళుతున్నాను.
1: ఎక్కడికి? వేర్ ఆర్ యూ గోయింగ్?
0: రామసేవకు అన్నాడు.
1: ఐఎమ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ.
0: ఆమె ఆనందంగా అంగీకరించింది.
1: అండ్ షీ వాస్ సో హ్యాపీ.
0: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే, నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమీ ఒత్తిడి పెట్టలేదు.
1: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: నాత, నిన్ను, నీ సోదరుణ్ణి, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్. దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్.
0: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని.
1: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్.
0: లక్ష్మణుడు రామ సేవ కోసమని.
1: లక్ష్మణ ఇస్ బాన్ టు సర్వ్ రామ.
0: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి.
1: సో లెట్ యూ
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి.
1: లెట్ యూ డూ యువర్ డ్యూటీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఒక్క మాట మాత్రం చెప్పింది.
1: షీ సెడ్ వన్స్,
0: ఏ సమయంలోనైనా కూడా 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు.
1: During the 14 years of exile, never think of me.
0: Varyane cheptunda itla.
1: Will any wife talk like that?
0: Evvaru chepparu.
1: Nobody.
0: Sankalpincharu.
1: Nobody.
0: Nannu kshanamaina kuda meer chalanchakoddu.
1: And you should not think of me even for a moment.
0: Rama Sita yokka sevaku abhyantaram kalugutundi.
1: Because it may come in the way of service.
0: Sita Ramuni yokka ninne chintistu.
1: And you should think of Mother Sita.
0: Varni ee vidhamaina atankam lekunda kaapaadutuntaru.
1: Without any obstacle in the way.
0: Nannu maatram purti marchipondi 14 samvatsaramlu.
1: And that you forget me during this period of 14 years.
0: Aa vishalamainaatti bhavamunaku lakshmanude kantidarla gaachadu.
1: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
0: Neekinta goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
1: I never thought that you are so broad minded. సెడ్ లక్ష్మణ.
0: కనుక నీ విశాల హృదయం నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
1: అండ్ ఐ కీప్ వాట్ యూ సెడ్ బికాస్ యూ ఆర్ బ్రాడ్ మైండ్.
0: అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
1: యూ డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
0: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
1: అండ్ యూ థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
0: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
1: అండ్ యూ సీ దట్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
0: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరం కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
1: షీ సెడ్ దట్ నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ యాజ్ హీ సర్వ్స్ రామ. ఊర్మిళ
0: గుణవంతురాలు,
1: ఊర్మిళ ద వర్చువస్ వన్, ఊర్మిళ
0: సుమిత్ర వంటి మాతృమూర్తులు,
1: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
1: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
0: యుద్ధం లోపల
1: దేర్ ఇన్ ద వార్
0: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
1: లక్ష్మణ ఫెయింటెడ్.
0: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
1: లక్ష్మణ,
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు. చిక్కడు చిక్కడు, నేను లక్ష్మణ్ని కోల్పోయినానే, ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుంటారండి అన్నారు.
1: అండ్ సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
0: వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ కేమ్.
0: ఎగిరాడు ఒక దుంకు.
1: హి ఫ్లూ ఆల్ ద వే.
0: సంజీవ పర్వతాన్ని, తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకు

0: where that actual medicinal plant was available, as he could not trace it out, the whole mountain was
1: gone.
0: And he was proceeding across this village Nandi.
1: Nandi gramam lopala Bharata unnadu.
0: There Bharata stayed there in Nandi gram.
1: Chuchadu.
0: He saw
1: evado rakshasudu ee parvatanni isthunna potunnadani okka thuri ambu vichadu.
0: And Bharata shot an arrow thinking that it was a demon proceeding.
1: Aa parvatamto paatu Lakshmanudiki hanumantudu kinda paddadu.
0: Along the mountain Hanuman also fell on the ground.
1: Kinda padinatundi hanumantudu నమస్కరిస్తూ అందరూ చేరాలి. ప్రజలంతా కూడా,
0: ఆల్ పీపుల్ అసెంబుల్,
1: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
1: చూచారు,
0: దే సా దిస్.
1: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
0: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
1: భరత,
0: భరత,
1: మీ సోదరుడు అయినటువంటి లక్ష్మణ్ని మూర్చని నాడు.
0: అండ్ లక్ష్మణ్,
1: అతన్ని బ్రతికించే నిమిత్తమై
0: to see
1: Lankapuri doctors anta kudanu ee sanjeeva parvatanni teeskunu ramannaru.
0: To see that he is conscious again, this mountain was is brought.
1: Sanjeeva vrichamoni,
0: there lies a plant by name Sanjeeva.
1: Avichu naaku teliyadu ganuka danni teeskunu pothunnanu annadu.
0: Since I do not know where this Sanjeeva plant is, I brought the whole mountain.
1: Deeni kosam anna Lakshmanu moorcha padipoyadu.
0: Lakshmana faint.
1: Lakshmanu moorcha vineetappadiki,
0: as he heard the news that
1: Lakshmana, ammaru kanti daralu gaacharu.
0: Everybody feeling sad.
1: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడు. అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
0: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ? రామ ఫీల్
1: ఈ కారణం లోపల ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆడవాడు చెప్పనక్కర్లేదు.
0: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ దేర్ ప్లైట్ అట్ దట్ మూమెంట్. విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
1: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
0: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
1: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
0: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
1: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
0: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
1: ఎవరు?
0: హూ ఇస్ షీ?
1: ఆమె సుమిత్ర.
0: షీ ఇస్ సుమిత్ర.
1: ఆమె కంటిదారణ కారలేదు.
0: షీ డిడ్ షెడ్ ఇట్ హియర్.
1: ఎందుకు దీన్ని కూడాలా?
0: వై?
1: రాములకు ఎట్టి బాధలు కలగవు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
1: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
0: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్.
1: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణు కూడా రామనామంలో నిండి ఉంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింగ్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
1: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
0: సో నథింగ్, నో ప్రాబ్లమ్, నో వరీ.
1: ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
0: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
1: ఈ ధైర్యాన్ని చూచి
0: భరతుడు భరత
1: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
0: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ,
1: అనగా లక్ష్మణి యొక్క భార్య.
0: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
1: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
0: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
1: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
0: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ది సేమ్ రూమ్ యాస్
1: ఫర్ ద ప్రొటెక్షన్ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
0: దట్ వాస్ ది వౌ ద డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
1: భరతుడు వెళ్లి
0: భరత వెన్
1: వదిన
0: సెడ్,
1: ఇదిగో ఇతను హనుమంతుడు.
0: Here lies Hanuman.
1: తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి.
0: And she was listening what all that has been said to her.
1: ఎక్కడి నుంచి వచ్చాడు?
0: Where you come from?
1: రామ రావణ యుద్ధం సంభవించింది.
0: It was the time of the war.
1: లక్ష్మణుడు మూర్చ ఉన్నాడు.
0: And లక్ష్మణ సూ
1: రాముడు బాధపడుతున్నాడు.
0: And Rama was feeling sad.
1: లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ.
0: And you saying
1: ఈ బ్రతికి ఎందుకు?
0: Rama was shouting the name of లక్ష్మణ.
1: రాముడు చాలా బాధపడుతున్నాడు.
0: Rama was not prepared to live.
1: లక్ష్మణ్ కాపాడే నిమిత్తమై నేను ఈ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకుపోతున్నాను.
0: ప్రొటెక్ట్ లక్ష్మణ్, ఐఎమ్ క్యారింగ్ ది సంజీవ మౌంటైన్.
1: ఒక్కతూరి ఊర్మిళ కూడా పక్కు నవ్వింది.
0: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్స్.
1: హనుమాన్ నీవు వాయుపుత్రుడు.
0: హనుమాన్ యువర్ సన్ ఆఫ్ విన్ గాడ్.
1: నీవు సంకల్ప సర్వ సంకల్పపరుడు.
0: యు నో ఎవ్రీథింగ్.
1: నీకు కూడా అంత మాత్రం తెలీదా?
0: డోంట్ యు నో దిస్ మచ్.
1: లక్ష్మణుడు పీల్చే గాలి తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
1: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
0: Will that Nama, the name of the Lord, will ever face any problem? Nothing can happen.
1: కాబట్టి లక్ష్మణికి ఏమాత్రము ప్రమాదం లేదు.
0: లక్ష్మణ విల్ నెవర్
1: ఒక ప్రశ్న అడిగింది.
0: దట్ వాస్ ది సిచ్యువేషన్.
1: ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు అని.
0: What is that Rama was doing at that moment?
1: రాములు బాధపడుతున్నాడు.
0: రామా వాస్ ఫీలింగ్
1: కంటిదారాలు కారుస్తున్నాడు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: లక్ష్మణుడు కన్ను మూసుకుని ప్రశాంతంగా ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ జస్ట్ లైయింగ్ డౌన్ విత్ హిస్ ఐస్ క్లోజ్డ్.
1: అప్పుడు చెప్పింది ఊర్మిళ
0: దెన్ ఊర్మిళ సెడ్
1: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకుని ఉన్నాడు.
0: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ హి వాస్
1: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి వీళ్ళంతా కూడా రాములకు తగులుతున్నా కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
0: అండ్ రామా వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది వర్ ఆరో షాట్ ఎట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామా.
1: కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
0: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ద మిస్టరీ అండ్
1: ఇలాంటి పవిత్రమైన
0: ఊర్మిళ అండ్ సుమిత్ర
1: ఆనాటి ఉండటం చేతనే
0: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
1: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
0: అండ్ దట్ వెరీ ఇంపార్టెంట్
1: మూర్తి అయినటువంటి యొక్క సతిమూర్తి
0: అండ్ షీ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్
1: ఊర్మిళ సుమిత్ర
0: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్
1: ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
0: అండ్ దే వెరీ చెస్టిటీ
1: నొబిలిటీ అందరూ కూడా మిత్రులుగా ఉండాలి.
0: సో సుమిత్ర లెట్ యు బి ఫ్రెండ్లీ
1: పేరు మిత్రుగా ఉంటుండే మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీ
1: అందరూ సుమిత్రులే కావాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర
1: అందరూ సుపుత్రులే కావాలి.
0: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్
1: అది ఏ దేశం కోరేటువంటి ఈనాడు.
0: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
1: పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
0: In fact, most of you must have necessarily heard Ramayana.
1: కొన్ని వేల సంవత్సరము జరిగినప్పటికీ నేటికి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదిరిగిపోలేదు.
0: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
1: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది.
0: Ramayana is ever new, ever brilliant, ever fresh.
1: రామనామము తలచినటువంటి వారికి
0: the one who chants name
1: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి
0: the one who sees Rama form
1: లేదు.
0: They don't have any kind of holy desire.
1: ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు.
0: వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామంకు మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలంతా చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kuda ee naadu vividhi pettukotam marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayatiki vastane turchi vestaru.
1: They will have it at home and erase it the moment they come out of the house.
0: ఈ విధమైన ఫ్యాషన్ గా మై బెల్ దేరింది.
1: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ ఫ్యాషన్ ఏ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
1: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్.
0: కనుక మనం ఎవరైనా ఏమైనా అనుకోని,
1: ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్,
0: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి ఎ ఫ్రైట్.
0: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
1: వై షుడ్ బి ఎ ఫ్రైట్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
0: కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చంట్ రామాస్ నేమ్.
0: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
1: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్, ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
1: అండ్ టుడే వి హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
0: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
0: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి ప్రవేశపెట్టింది.
1: దేర్ ఇస్ నో సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్, దేర్ ఫోర్ ఆల్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
1: అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్.
0: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
1: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
0: ఏమిటి ఈ ధనము?
1: బట్ ఫార్
0: ఇవి మనం రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యు.
0: ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో?
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిచ్.
0: ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారు సుఖశాంతిని పొందుతున్నారా?
1: డు యు థింక్ దే ఆర్ హ్యాపీ? లేదు.
0: మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
1: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సోఎవర్.
0: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వాడికి అవి అదో గతే పడుతుంది.
1: ది పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
0: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
0: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
0: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
1: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: నమో నారాయణ అష్టాచర స్వరూపము.
1: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
0: ఈ పంచాక్షర స్వరూపము అష్టాచర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
1: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వీ హావ్ టు ఫాలో అడ్హియర్ అండ్ రిపీట్.
0: కనుకనే భగవంతుడు చెప్పాడు,
1: గాడ్ సేడ్
0: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము.
1: And this, the letter ma,
0: ee ashtachanlo unnatundi yokka aksharamu,
1: and this eight letter
0: prakaram
1: ra,
0: ee rendinti yokka ekatvame,
1: the combination of ra and
0: rama
1: is rama.
0: Panchachamlo untundadi.
1: And then we find panchacham
0: om namo namasivaya.
1: Namasivaya five letter.
0: Namasivaya.
1: Namasivaya
0: makaramegi lekunda gini pothe andulo
1: without this letter ma.
0: నశివాయ అంత అమంగళమేమి.
1: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: మకారమే చేరినా అంత మంగళమే.
1: వన్స్ దేర్ ఇస్
0: నమశివాయ.
1: నమశివాయ
0: నామ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
1: దెన్ మా ఇస్ డిలీటెడ్ వెల్ దేర్స్ నథింగ్ ఆఫ్.
0: నమో నారాయణాయ.
1: నమో నారాయణాయ
0: అనగా అక్కడ మకారం ఉండాలి.
1: అండ్ దేర్ ద నా ఇస్ నెసెసరీ.
0: ఆ మకారం అనేటువంటిది
1: వితౌట్ దిస్
0: లేకపోతే అక్కడ కూడా అమంగళమే.
1: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
0: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
1: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ
0: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
1: రెండు
0: చేరే రామా అని
1: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామా.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: ఎల్డర్స్,
0: భక్తులారా,
1: డివోటీ,
0: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు రెస్క్యూ.
0: ఎటువంటి పదవులైనా రాని ఈనాడు వస్తాయి, రేపు పోతుంటాయి.
1: పొజిషన్స్
0: అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మనం దీనికోసం మనం పాటు పడకూడదు. ఎలాంటి వారికైనా కానీ ఒక అధికార బలం రావచ్చు.
1: యు మే హావ్ పొజిషన్.
0: దేనివల్ల?
1: వై
0: పాలిటిక్స్ వల్ల.
1: పాలిటిక్స్
0: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
1: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్
0: ఊపితే పోతుంది.
1: దే జస్ట్ వానిష్.
0: కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
1: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
0: హృదయం నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు పుణ్యుడు.
1: వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్, దట్ సోల్ ఇస్
0: లిబరేటెడ్. ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చు.
1: అండ్ దోస్ పీపుల్ డు నాట్ రిలీజ్.
0: నీకొద్దు, నాకు కావాలి.
1: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.
0: నీ ప్రియుడు రాముడు నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్
0: నా రాముడు లేడు అంటే నీవెవరు?
1: వాట్ రైట్ హ్యావ్ యూ?
0: హూ ఆర్ యూ?
1: Who are you? The question we have to put.
0: నా రాముడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై
0: నా శివుడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై సెల్ఫ్.
0: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: వాట్ రైట్ హ్యావ్ యూ టు డినై మై గాడ్?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ వాట్స్ హియర్.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
1: దిస్ రైట్ ఇన్ డివినిటీ వీ హావ్ టు ఫైట్.
0: కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు.
1: ఎనీవేర్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వీ షుడ్ ఎవ్రీవేర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడా కదలకుండా మెదలకుండా ప్రతిష్ఠ చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఇన్స్టాల్ దీస్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఎ స్టడీ వే, ఇన్ అన్షేకబుల్ వే.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి,
1: యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ రామప్రసాదం దిస్ మార్నింగ్.
0: రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా.

సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి ఉబుద్ధమను పాల నెయ్యి వేసి అబద్ధమని ఎటి మరి నము తీసి ఆదిమును తిని పాకము గట్టిరి.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margam jnana manam vimana yanamukade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: People have been deliberating, arguing amongst themselves, which of the three paths is great? The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vichara hrudayulainatunti varu, vicharana chesi chusinappudu, ee moodinti yokka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: Though these three names and forms are different, but the destination is one and the same.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni Sangama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischala nisvarthamainatundi yokka tattvam.
0: It is pure, unsullied and selfless.
1: Karma anaga Ganga nadi.
0: Action is Ganges.
1: Sarira madhyam karudharma sadakam. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగా అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: యమున అండ్ గంగా స్టాండింగ్ ఫర్ యాక్షన్ అండ్ డివోషన్ దే ఆర్ అపారెంట్ విజిబుల్.
1: కర్మ భక్తి ప్రభావములు రెండు కూడాను మానవుని యొక్క ఆచార విచారముల చేత మనకు స్పష్టమవుతుంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్గ్రెయిన్డ్ విత్ ఇన్ ద ట్రెడిషన్ అండ్ ది ప్రాక్టీసెస్ అడాప్టెడ్.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్స్ ద వన్ దట్ ఒరిజినేట్స్ ఎమనేట్స్ బట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైన ప్రసరింపచేస్తుంది.
0: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదని.
0: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అనియు.
0: Worship is a tender fruit.
1: జ్ఞానము ఫలం వంటిదనియు.
0: Wisdom is a ripe fruit.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower there cannot be a tender fruit, much less a ripe
1: fruit. మూడింటి పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: ద డిక్లరేషన్ వాట్ వీ సే ఇస్
1: సంకల్పించటమే, ఇది జ్ఞాన మార్గము.
0: ది అల్టిమేట్ బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేటివి కూడాను వేరువేరుగా భావించి అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, that, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunte palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayeta madhuraksharani govinda damodara madhaveti. Hey jihve naluka, neevu satyamunu palikeetunte naluka, neevu mrudumadhuramainatunte naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకూడను

0: अम्बुद्वेग करं वाक्यं మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: That is true.
0: Satyam brujat. Priyam brujat. Na brujat satyam apriyam. Satyam ne palakali.
1: Speak truth.
0: Ee satyam ataniki priyam kaadu kadani asatyamunu matram cheppakoodu.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: Ee satya satyamulu rendintini kudanu visarjinchi oka vidhamainatundi oka mounam dalchina kudanu manchide kaani asatyamunu matram manam velladu cheyakoodu.
1: It's rather better to observe silence when we cannot speak truth, when cannot distinguish between truth and
0: false. కనుక కర్మోపాసన జ్ఞానములో మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటి సోపానం.
1: There, that's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ త్రూ ది యాక్షన్ వీ అండర్టేక్ సో మెనీ యాక్టివిటీస్ అలాంగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది డెస్టినేషన్ ది ఎయిమ్.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకూడను ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ కేటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ compartments, first class, second class and third class.
0: Aithe ee dehamuniki ippudiki 70 vasamulu ainappatikini nenu inka rail ekkinatuvanti anubhavam nenu eppudu naaku kanipinchaledu.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi choodalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కానీ దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: There is third class compartment.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: We are put to a lot of inconvenience and suffering when we sit in third class.
0: దీంట్లో ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: You find so many people there in third class.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: Travel in third class compartment is not that comfortable and convenient.
0: కొంచెం కష్టతరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును. కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: You will have a sitting place in second class compartment, but you cannot sleep.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: First class, you can roll as you feel.
0: Aithe ee moodu pettalu kudanu oke station ke poi cherutuntayi.
1: However, all these three compartments go to the same station.
0: Inte kaakunda deeniki maroku konni upamanamulu.
1: There are other examples too.
0: Ordinary train travel antuntaru anaga samanyamainatundi oka train lo prayanam cheyadam okati.
1: Traveling by ordinary train or passenger train is one type.
0: Neevu dharmam lekite హైదరాబాద్ చేరాలని ఉంటుంటాది.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కానీ ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకును ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హవెవర్ ఇట్స్ ఎ త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: The train that takes you directly to destination
0: through
1: is wisdom.
0: Through compartment, ఒక భక్తి.
1: Through carriage is devotion.
0: Ordinary train traveling, ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: Travel by passenger train is part of action.
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: In the path of action, there are certain obstacles on the
0: way. ఉపాసన మార్గంలో అప్పుడు కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: In the path of worship, there is comfort and inconvenience.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: In the path of wisdom, there are no problems.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అది ఒక్కటే తత్వము.
1: Because it's only one.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Non-dual.
0: ఏక దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: Wisdom is non-dual.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: That which is dual is devotion.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: The diversity is the path of action.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: Unity in diversity is wisdom.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: Multiplicity in unity is devotion.
0: కాని ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూచేటువంటిదే కర్మ.
1: Unity and diversity are viewed different. That is a path of action.
0: కనుకనే కర్మ అనేటువంటిది ప్రప్రధానమైనటువంటిది.
1: Therefore, action is most important.
0: ఈ కర్మ చేతనే మనం ఉపాసనను సాధించవచ్చు.
1: Through action only you can accomplish devotion.
0: ఈ అన్నింటి యందు కర్మ చాలా ప్రధానమైనటువంటిది.
1: Of the three, action is most important.
0: కర్మ చేయక ఎట్టి ఉపాసనను మనం చేయలేము.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: Without devotion you cannot attain
0: wisdom. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The unity in this trinity is atomic principle.
0: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: We should not consider devotion, action, wisdom separate and make certain changes to our condition and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: Karma chetane janmam manaku praaptistundadi.
1: You have this human birth because of this karma action.
0: Kanukane ee karma ku motta mota manam namaskarinchali.
1: First we should pay our respect to
0: karma. Idi ee upanishad yokka prabodhalu.
1: This is the teaching of Upanishad.
0: Tasmai namaha karmane.
1: I offer my obeisance.
0: Oh karma neeku motta modata namaskaram annadu.
1: Oh action I pay my obeisance.
0: Endukosamani.
1: Why?
0: Naa cheta ee deham cheta ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నారు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ స్టార్ట్ ఆర్ గెట్ ఇన్ టు గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ యాక్షన్.
0: ఈ దేహము రావటమే కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ మనుష్యలోకం అంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈ చైన్డ్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు,
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాలి.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుక నీ సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుక నీ కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore, we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారశ్చ, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇస్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, కానీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there. అన్నింటి
0: యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
0: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్.
0: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: వెన్ మైండ్ డిసైడ్స్, హ్యాండ్స్ వర్క్.
0: మనస్సు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: వెన్ మైండ్ వాంట్స్ టు సీ, ఐస్ వుడ్ సీ.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్.
1: Therefore, mind is the master of all senses.
0: కనుకనే దేహం కిందది.
1: Therefore, body is at the bottom.
0: దానిపైన సెన్సెస్.
1: Above the senses.
0: దానిపైన మైండ్.
1: Over the mind.
0: దానిపైన బుద్ధి.
1: Over the
0: intellect. బుద్ధిపైన ఆత్మ.
1: On the top, ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ది సెన్సెస్. మనయేమ
0: మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: Therefore, the mind that makes the body to take the activity.
0: ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: Is the mind that delights by taking the activity.
0: దుఃఖించేది మనసే.
1: Is the mind that feels sad because of that
0: activity. జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: There's no relation between these two.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: Therefore, with this body, whatever you do, the action or devotion or wisdom,
0: కర్మ అనిత్యం.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Jnanam anityam. Kani emti valla? Deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore, the whole world is temporary. And there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. Kanukane nivu. నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యూ.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: at the time of birth one is a child.
0: 10 years ago he is boy.
1: At the age of 10 he is a boy.
0: 30 years ago he is man.
1: At the age of 30 he is a man.
0: 75 years ago he is grandfather.
1: At the age of 75 he is grandfather.
0: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
1: Therefore child, boy, man and grandfather are one and the same.
0: Kanukane nenu pooram cheppanu.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనసు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of
0: ఆత్మ. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness
0: mind. కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది మైండ్ కేమ్ ది వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: Therefore
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: They all belong to family of Atma.
0: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: Therefore you should have atmic feeling in the mind.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: You should also spell out, speak out with atmic feeling.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్ దే లూజ్ ది స్ట్రెంగ్త్.
0: దీంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: ఇట్ సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒకటి ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఎప్పుడు ప్రబోధిస్తూ వచ్చి.
1: All of them teach the same common property.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్ ప్రాపర్టీ?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: This common property
0: mind
1: of this family.
0: Atmalo untundadi, vaakulo untundadi.

0: కనుకనే ఇవన్నింటి యందు కూడా నువ్వు ఏకతత్వాన్ని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చు.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా నువ్వు మనం విశ్వసించరాదు.
1: వీ కెనాట్ బిలీవ్ వాట్ ఈస్ సెడ్ టుడే వెన్ దే సే దట్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్
0: బ్రదర్హుడ్ అందరు కూడా నువ్వు సోదర భావం అనుకుంటారు.
1: We say that there's
0: సోదర భావంలో కలిసి నెలసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీంకోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి దేశాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers, there's hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది, ఏకభావము, ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: Beyond this brotherhood of man, the principle of unity, oneness is much more important.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: It's only same ఆత్మ ప్రజలు.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు.
1: When once this feeling is there is no scope for hatred.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు, నీ భ్రమనే.
1: In fact, we are deluded. We are an illusion. In fact, it's no illusion at all.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You don't have faith in your own truth.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: ఇది కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీవ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ కన్సర్న్.
0: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయన అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మై, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకునిపోతుంది అది.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుంది అది.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith
0: in God? మొట్టమొదట faith. Confidence రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ యాక్షన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుంది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ ఎ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ ఎ సౌండ్.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్.
1: దేర్ఫోర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: the sound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of
0: upasana
1: devotion. What is upasana?
0: ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం
1: సర్విచ్చు
0: స్నేహమాత్మ నివేదన
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్.

0: selfless friend.
1: God okkade.
0: God is only the real friend.
1: Tallaina kontarku swartha saprayojanal kosam premistundi.
0: Mother loves with some
1: tandrina oka swartha saprayojanal kosam premistadu.
0: Father loves with selfishness.
1: Wife aina oka swartha saprayojanal kosam premistundi.
0: Wife also loves with selfishness.
1: Daivamuniki etti swarthamu ledu.
0: But God is selfless.
1: Etti saprayojanamu ledu.
0: No self interest.
1: Nirantaram kudanu arpitamu arpitamu arpitame.
0: All the time he gives and gives and gives.
1: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ
1: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
0: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
1: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
0: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
1: రామును సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేసుకున్నారు.
0: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
1: ఈపే బలం లేకుండాగానే పోయింది. ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
1: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
0: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్ రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో వి ఆర్ సిక్స్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
1: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
0: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
1: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
0: అందరూ
1: చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
0: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
1: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
0: We thought we are only
1: కాదు కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
0: We are six life principles.
1: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
0: Without Sugriva we wouldn't have known.
1: విభీషణుడే లేకపోతే రావణి వద సంహారం.
0: Without Vibhishana it would not have been possible.
1: కనుకని అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
0: There is mighty power in every factor.
1: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
0: All this power is divine.
1: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
0: You need some toothstick that is useful at least.
1: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడా?
0: Don't you think that man who is alive?
1: ఎవరిని మనం దేశించకూడదు.
0: So don't hate anybody.
1: అద్వేష్టా సర్వభూతానాం.
0: Don't hate anybody.
1: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
0: We should not differentiate people.
1: అందరినీ ఏకం చేయాలి.
0: We should make them united.
1: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
0: There lies in unity all the strength and sanctity.
1: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
0: What Bhagwan tells us, unity in diversity.
1: Beings are many.
0: Beings are many.
1: But breath is one.
0: But breath is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: Sky
0: is one.
1: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: When the humanity stands one, they will know the divinity as one principle.
1: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
0: Therefore, to know such divinity, we have to follow these three paths.
1: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నంలో మాత్రమే.
0: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
1: అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటి?
0: Yet we are not able to achieve our target. Why?
1: కానీ భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణం.
0: బికాస్ వాట్ ఆల్ వీ సే అవుట్ ఆఫ్ డివోషన్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: రామభక్తులము రామభక్తులం అని అనుకుంటున్నాము.
0: వీ థింక్ వీఆర్ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
0: బట్ ఆర్ వీ ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
1: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
0: రామ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్. డు వి డు
1: దట్? భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు. ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
0: హి హస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్. ఆర్ వీ
1: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
0: హి కెప్ట్ టు ది ప్రామిస్. He left the kingdom and God.
1: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
0: Do we observe truth?
1: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
0: Do we keep our promise?
1: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
0: Then how do you say that we are devotees of Rama?
1: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి యందు పార్ట్నర్షిప్ లేదు.
0: We are only devotees of Rama for namesake.
1: No partnership.
0: But there is no partnership.
1: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
0: But we don't have partnership with Rama.
1: ఎప్పుడు వస్తుంది అది?
0: When do you get it?
1: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞించిన ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
0: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
1: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
0: We say we're devotees of Krishna.
1: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
0: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
1: ఆచరించటం లేదు.
0: No.
1: ఈ కృష్ణ భక్తులు ఎంత అవుతారు?
0: How do you say you're devotees?
1: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
0: You say you're
1: సాయి. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
0: Who is following
1: సాయి? ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
0: They have been here over years.
1: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
0: They listen to so many
1: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
0: They are permanent.
1: ఏం ఆచరిస్తున్నారు?
0: What is their practice?
1: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
0: Not even 1/4.
1: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
0: Then how do you call yourself that you would be resisting?
1: వినటం కాదు ప్రధానము.
0: Listening is not important.
1: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
0: He is not speaking.
1: సంకల్పించడం కాదు ప్రధానము.
0: It's not that.
1: ఆచరించడం ప్రధానము.
0: Practice is most important.
1: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
0: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
1: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్ట పోతుంది?
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
1: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
0: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
1: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
0: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ
1: ఆకలిగా ఉండేటువంటి వానికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
0: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
1: rogambu teeruna
0: will sickness be relieved or cured?
1: Aushadha mahimambu anta vinna
0: by just knowing the mystery of the medicine.
1: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vadistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emiti?
0: Likewise we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
1: Innamu kudanu bhagavata parayanam chestune untaru, bhagavad geeta parayanam chestune untaru.
0: They go on reading.
1: Sahasra namalanta kuda uchcharistuntaru.
0: They also chant sahasra nama.
1: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
0: It's only textual information, knowledge.
1: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
0: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
0: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
0: ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: ఏదో ఉన్నారు సమీపం లోపల.
0: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
1: పుష్పాలపైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
0: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
1: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు, ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
0: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
1: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
0: హియర్ ద నియర్ అండ్
1: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
0: You are near but you are not dear.
1: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
0: That those honeybees are dear.
1: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
0: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
1: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to practice one at least.
1: ఆచరణలో లేనప్పుడు
0: when it's not practice,
1: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
0: You may listen to any number of discourses. It's like a tape recorder.
1: ఈ టేప్ రికార్డర్ చూస్తుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
0: When you watch the tape recorder, you don't hear anything.
1: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్క ముక్కలుగా కత్తిరించు, దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
0: Even if you cut the tape into number of pieces, you don't hear.
1: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు, ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
0: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
1: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
0: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
1: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
0: All the collection of matter must lead to connection with God.
1: Appude neevu danni select chesukunechunte vaadtavu.
0: Then it leads to selection. You will be selected.
1: Ah, selection is your ishtam.
0: That selection is what you like.
1: Ichashakti.
0: That is ichha.
1: Ah, ichashakti ye kriya shakti ga maarutundi.
0: That is the will.
1: Ee kriya shakti ye gnana shakti ga roopondutundi.
0: Therefore the desire will lead to action and wisdom.
1: Gnana shakti. Ee moodinti oka swaroopamle karma, upasana, gnanamulu.
0: Therefore, ichashakti, the one that you desire, leads to kriyashakti, action, that gives the jnana shakti, wisdom finally.
1: Kanukani prati karma kuda nu chitta shuddhiga manam cheyali.
0: So we should do every activity with pure heart.
1: Yedi chesinappudikini idi bhagavat karma ga manam visvasinchali.
0: Whatever we do, we should take it divine.
1: Sarva karma bhagavat pritiyartham, chala sulabhamaina margamu.
0: Easy path is to offer all actions to God.
1: Adi tappaka bhagavantuniki chendipothundi.
0: Certainly they will reach God.
1: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
0: Therefore, action, devotion, wisdom are not separate.
1: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
0: All the three are one and the same.
1: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
0: There's no difference.
1: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
0: The names and forms may be different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: But the principle of Atma is same.
1: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
0: in full faith in this atma which is
1: divya margamlo praveshinchi
0: we should enter in the pathway
1: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
0: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: పలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యూ ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. Just as you find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఎవర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్పస్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్, ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: Manavattamulandu unnatuvanti yokka divyatvanni gurtinchi samajamunaku bodhinchi swayamga anubhavinchi aanandinchatame deeni yokka kartavyam.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: Annintiki ni bhavam atyavasaram.
1: It is the feeling which is most important.
0: Bhavame sarvamunaku moola karanam.
1: And it is the feeling which is the prime cause.
0: Oka chinna letter rayalante,
1: if you want to write a small letter,
0: em rayali?
1: What is to be written?
0: Evariki rayali?
1: To whom?
0: Etta rayali?
1: How?
0: Ye vishayam rayali?
1: What is to be written?
0: Ani modalu tanayandu chintinchukoni tadupari ఈ యొక్క పేపర్ నందు లిఖింపచేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదటి దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore we have to know the divinity in the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దీనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మనయందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think so you become, you assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ ద సెయింట్స్, హీ కుడ్ బికమ్ నోబుల్ లేటర్.
0: కానీ ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామరూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavibhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైనీ థాట్ హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time, when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా నువ్వు పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తామో, దేనిని మనము చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only you inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మకు
1: not part of the divine.
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఏ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine,
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ ద డివైన్ థాట్ షుడ్ ఒరిజినేట్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ యాక్టెడ్ యాజ్ ద చారిటర్ మేకింగ్ అర్జున సిట్ దేర్ ఆన్ ద థ్రోన్ ఇన్ దట్ చారియట్.
0: కేవలం ఆ సమయంను పురస్కరించుకుని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అట్ దట్ మోమెంట్ అర్జున స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ క్వశ్చన్స్ టు కృష్ణ.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ, ఐ థింక్ ఆఫ్ యూ ఆల్వేస్.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను మిత్రులను సర్వలోకులను కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పంపండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున, స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్. అనుస్మరణ,
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana anaga sarvakala sarvavasthali endu kudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times everywhere.
0: Arjuna, ni oka kalamunu oka neemamunu puraskarinchukoni nee smaristunnavu, kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana chese samlo nenu eppatiki nu untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy
0: anusmarane mamanu anusmaryajyata anusmarana
1: anusmara. Think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyata yuddhamlo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamunu chekurchunnatvanti sutram.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kodanu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principle untuntadu oka kalashalalo.
1: A college has a principle.
0: Atanu aa kalashala principle ga undinanta varaku kodanu ఆ యొక్క కాలేజీ ఎందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందు కూడా తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్ వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ది ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ది క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఈజ్ మారకము ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మారిపోయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడా లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము,
1: దిస్ ఇస్ కాల్డ్ తారక.
0: సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience
0: all. కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంతా గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers,
0: we should also leave.
1: I carry on this so long, the responsibility is with
0: me. కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this my property, my family, my wife, my children, yes, no doubt you have to take care of them.
0: Kani idi bhagavantudi ichinatvanti duty.
1: But this is all the duty entrusted to you by God.
0: Bhagavantudu anugrahinchinatvanti prasadame.
1: It's all the gift of God.
0: Idi oka badhyataga manam teesukovali kani నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ యాస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యు హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaradugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaradugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాస్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యముల పైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీత చేశాడు?
1: Is that a boy?
0: Konda doddadi.
1: It's a big mountain.
0: Mahabharambu itandu moyanga jalada.
1: Can he bear the weight of that heavy mountain?
0: సందేహిస్తున్నారు.
1: They started
0: ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: Such a big mountain, how can he lift it up?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: All those doubted, they were frustrated and totally depressed.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యూ సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ది రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్నలేదా?
1: Don't you find butter inside?
0: కావాల్సిన పదార్థములు లేవా?
1: A lot of eatables.
0: నీవు మను తిన్నావు?
1: Why have you eaten the mat?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then he started.
0: తల్లి కూడాను దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started saying,
0: mother, manunanganne shishuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry? Am I hungry or am I mad?
0: Nannu balunu maatrame chustunnavu, nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫేస్డ్

0: Is it all the dream alone of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపికల యొక్క వియోగ భారం భరించుకునలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, "Oh gopikas, come here, listen to the message of Lord Krishna."
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: "Uddhava,
0: Uddhava,
1: maa hrudayam nindukudanu krishnu yokka prema bhavamule nindi untunnayi."
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa naaluku paina krishnu yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణు దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ
0: వచ్చారు. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ
1: మైండ్. ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: There is love in every tree.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: There is life in every
1: tree. ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: Every tree can respond.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: Every flower can give the joy.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: This truth is known to gopikas only.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: Gopikas who knew this truth went to every bush there.
1: నల్లని వాడు,
0: the one with dark complexion,
1: పద్మనయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట అన్ ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలిసిన,
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? Yes, they know.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వాడు ఒక్కటి కూడా లేదు.
0: In fact, there none actually there who are not
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, ఎమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: The hearts of Gopikas is like
1: vennanaga emti chaala mettani dannamu.
0: The butter is so soft,
1: pavitramainatundidi,
0: it is sacred,
1: parishuddhamainatundidi, madharamainatundidi, aanandamainatundidi,
0: it gives you joy.
1: Karukane vaari yokka hrudayam anetundi dani aparistu vachadu.
0: Therefore Krishna started stealing the hearts of Gopikas.
1: Yashoda kuda cheppindi.
0: Yashoda also said,
1: Krishna,
0: Krishna,
1: pettinadi tinavu,
0: you don't eat what is served.
1: Nee pettinadi tinavu,
0: you don't కొల్లల
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దే.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ది నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్, వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అట్టాచ్మెంట్. అత్తలు
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న,
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్,
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్,
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ,
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్,
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ అనేటువంటిది స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్

0: not angry.
1: Yatakegaru.
0: They don't go anywhere.
1: Beetila boru.
0: They are not afraid.
1: Gopikal. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఈ అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు ఈగో.
1: మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There is no living creature without this.
1: Kani manavudu inta lotunku digatam ledu.
0: But man doesn't go to that depth.
1: Kevalamu bahyamaina prakrutamaina ee laukikamainatundi oka jagattini visheshinchatam chetane manavudu inni rakamainatundi abhimanamunku kulipothunnadu.
0: Man ruins himself because of too much of attachment as his worldly carried on by this ephemeral external world.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: Therefore man is grief stricken totally.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: When once you have got a strong feeling that you are spark of the divine, you will never feel sad.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: We should have strong full faith that God is total and holistic.
1: ఇటలీ దేశము లోపల
0: there in Italy
1: Anthony అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు.
0: Great devotee by name Anthony.
1: అతను వయలిన్ అంటే ఆంథోని వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటిది.
0: ది వయలిన్ మేడ్ బై ఆంథోని వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రుడు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే వర్ వెరీ యాంగ్రీ.
1: ఏ ఆంథోని, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: ఆంథోని, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్?
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever message should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore in order to satisfy that God who is totality, he should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు?
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైన చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for that.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are everywhere.
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుంది.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి?
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.

0: I pray to God to
1: నా దగ్గర లేదు, నేను దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give it.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peace.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: Happiness.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: It is not present anywhere.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: The worldly happiness is momentary.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: Permanent happiness, bliss is with God.
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: Permanent bliss is in the hands of God.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్డ్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్ యు.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యు.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందమును ప్రార్థిస్తున్నాను కాని నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఆంటోనీ.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, Tyagaraj is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్. వై షుడ్ ఐ.
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా.
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్.
1: విచారించాడు.
0: ఎంక్వైర్.
1: నేనెప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్. దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది.
0: దేర్ ఇస్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ.
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ మీ సైడ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్.
1: చీ చీ చీ. నేను చాలా పొరపడుతున్నాను.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ ఐ మిస్టేకెన్.
1: రాముల్లో శక్తి లేదా.
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు.
0: There's no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామ.
0: రామ, if there's no power in you.
1: కపివారది దాటున.
0: Will that monkey cross the bridge?
1: కలికి రోటగట్టున.
0: Is it possible to bind to the mortar?
1: లక్ష్మీ దేవి వలచున.
0: Will Lakshmi love you?
1: లక్ష్మణుండు కొలచున.
0: Will Lakshmana serve you?

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama
1: nee
0: is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate your power.
1: Lakshmi Devi vachi nee paadalu ottutunda?
0: If you have no power, will Lakshmi come and press your feet like
1: that? Sushamudigala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భర్త సర్వ్ యూ? విల్ హీ ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింసెల్ఫ్.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ, నన్ను క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ త్యాగరాజు, త్యాగరాజు ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసం కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టెన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోటీ.
1: గంగానది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకు నీ జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మియర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్, దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ద ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హీ స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంటరీ,
1: కాలమును కూడా నువ్వు వ్యర్థము గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డూ భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద ఇన్నర్.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యూమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ దివినిటీ.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వీ డు
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైన హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వీ మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్, సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి ఈ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యు ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మంది కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్ గ్యాదరింగ్.
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్ ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: వై కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: 10 మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకొని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్, ది అసెంబ్లీ, ది గ్యాదరింగ్ అండ్ అకేషన్, వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనమేమిటి? చూసి ప్రయోజనమేమిటి? చెప్పి ప్రయోజనమేమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren

0: the enthusiasm. Prema
1: sudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga muradi ganamu seyagadi.
0: As a rivers of love flow continuously, O Krishna, play on murali.
1: Ma hrudyanni karigimpajesetundi ganam paadali.
0: We should sing as to make our
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard, we should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది.

0: In such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full
1: Veda
0: of love.
1: Veda saramanta desi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu ma Krishna.
0: O Krishna, sing for us.
2: Niyokka. వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ థ్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
2: Mana dehame murali.
0: Our very body is murali.
2: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
2: Aite.
0: Then.
2: Ee venumunandu madhyalo e maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
2: Idi e maatram e padartham addu vachina idi susvaranga untundadu.
0: There's no matter inside a flute.
2: Kanuka naa yokka deham aneetundi murali lopala ee vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్
2: కలి ప్రపంచాలన్నీ కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
2: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: Every moment is sacred for that matter.
2: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
2: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
2: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
2: ఇన్ హిమ్. నీవు రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీ ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్
2: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: నిర్మలమైనటువంటి
2: హృదయం కలిపినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
2: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
2: అందరి ఎందుకు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు అక్యూజ్
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్నెస్.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్స్?
2: అతని కాదు సాధువు.
0: నో.
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్ సాధువు.
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి ఒక తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వకర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివే.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఇస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
2: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
2: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చి
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
2: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విదిన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యువర్
2: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితే అప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: should question like Bhagavantuni this? Amshame nenu.
0: And the spark of God.
2: So that anxiety should not be
0: there. So that anxiety should
2: not be there. పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
2: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరైనటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
2: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
2: గాడ్. ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: Because they don't belong to you.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
2: యూ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: మధ్యలో పెట్టాడు భగవంతుని. ఇవన్నీ
0: గాడ్ హాస్ బ్రాట్ దెమ్
2: అంతా బాధ్యతనిచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంట్ టు డు యువర్ డ్యూటీ
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వి హావ్ దట్ ఫీలింగ్ వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఇస్ లవ్.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
2: జలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar, salutations, kindly
2: receive. నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything is
2: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
2: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గాని భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇస్ ఇనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made.
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
2: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
2: బ్రహ్మైవ భవతి.
0: It's all known the Brahman.
2: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: Darwin became like that.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: So also ప్రహ్లాద.
2: నారదుడు అట్టనే అయ్యాడు.
0: ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే
0: మారాడు.
2: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితంలో అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
2: అందువల్ల మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
2: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు
2: హావ్ గివెన్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: without that broad mindedness
2: సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
2: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
2: నా ఆకారం మానవత్వము.
0: సారీ,
2: నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాకలోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డు యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కరుణి, నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
2: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
2: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్?
2: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
2: body. మానవత్వములు ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: But keep our life.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, the word means the one with faith.
2: ఏం విశ్వాసం కావాలి?
0: What sort of faith?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: You have got a very good safari suit.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
2: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
2: చాకలవాణికి వేస్తున్నావు,
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
2: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియా ద వాష్మన్, యూ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్
2: కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద హెయిర్ కట్, యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గరికి పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషనర్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
2: చేంజ్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్
2: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్,
2: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
2: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
2: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాష్మెన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
2: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
2: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
2: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
2: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
2: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్
2: ఇన్ యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God, this is the secret of greatness.
2: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
2: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లు నమ్మగలరు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
2: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First we must have faith in God.
2: మిగతాదంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if we don't have faith in others.
2: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
2: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door and to the burial
2: ground. నిన్పాయని ఆపద్ బంధు భగవన్ నామేమిర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
2: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
2: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
2: కానీ దైవం అది కాదు, దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
2: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే.
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
2: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చా.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
2: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
2: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
2: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
2: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోట్ ఇన్ టెన్.
2: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
2: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
2: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
2: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
2: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
2: సీతారాముల చెరువులకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
2: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
2: నో ఇది ఏమాత్రము తప్పు కాదు.
0: నో మిస్టేక్ ఇట్ ఆల్
2: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ
2: చెప్పాడు.
0: హి సెడ్ సో.
2: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
2: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
2: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
2: రామచంద్ర.
0: రామచంద్ర
2: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాస్ సో సాడ్.
2: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్, ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ సెడ్
2: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్.
2: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
2: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్,
2: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్,
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
2: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు,
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
2: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
2: జయ విజయులు నారాయణ్ని వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్
2: టు పార్ట్ ఫ్రమ్ గాడ్. కానీ శాపవశాత్తు వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ది కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
2: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
2: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యు ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
2: నాయన మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
2: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
2: నేను ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
2: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
2: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
2: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
2: కంసుడు కూడా నువ్వు నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూ
0: వచ్చావు. కంస హేటెడ్ కృష్ణ.
2: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
2: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
2: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
2: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
2: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించారు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
2: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర విన్ యూ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
2: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
2: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
2: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
2: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
2: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
2: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
2: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
2: సాంక్చువరీ ఏ రీతిగా చేసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
2: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
2: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
2: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
2: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్.
2: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ
2: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి గోల్డ్ స్మిత్.
2: ప్రణతి నూనె వత్తి గలదు, దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్?
2: అని ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
2: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
2: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
2: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
2: అదే విధంగానే
0: లైక్ వైజ్
2: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవుడు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
0: గాడ్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
2: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
2: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: వై ఇన్కార్నేషన్?
2: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
2: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
2: పుట్టినారు జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: హ్యూమన్ బర్త్ ఈస్ రేర్.
2: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో యాస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
2: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
2: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా,
0: యు నో హౌ కౌస్ ఆర్,
2: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
2: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
2: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప
0: చేసుకుంటాయి.
2: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
2: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
2: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
2: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening but never forget what you listen.
2: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
2: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
2: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
2: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్,
2: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
2: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
2: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

రణరంగమందు పరాభూత రిపుడవుచు రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున పొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును, భాగ్యనిధుడగు దాసుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమున బంధు

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamuna gala aneka sadhanalu yendu kudanu bhakti sulapamu. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఎ పర్సన్ హూ ఇస్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈస్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్రాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈస్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపము ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అర్చన ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.

0: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
1: గార్గ ఋషి ఒపాయం ద డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రికరణ.
0: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
1: యాజ్ఞవల్క ఉపాయం డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
0: చిత్తమును ఆత్మవైపున మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
1: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్ ద డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్ టర్నలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మహనీయులు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావాత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
1: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
0: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎందు జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
0: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
1: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
1: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
1: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
0: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
1: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
0: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
0: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము ఇది ఒక భక్తి.
1: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
1: అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ డివోషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హార్ట్.
0: ప్రేమ చేత ప్రేమను పొందటమే ప్రధానమైన భక్తి.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈజ్ అటైనింగ్ లవ్ త్రూ లవ్.
0: ఈ ప్రేమ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
1: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ a permanent entity, that is God.
0: Prarthana anaga kevalamu adukkotam matram kadu.
1: Prayer doesn't mean only seeking or asking for things.
0: Tana yokka aarthini, tana yokka badhanu, tana yokka korikalu paramatmanato cheppukovatame.
1: It refers to expressing and conveying to the Lord his own feeling of want, hurt, and whatever difficulties that he has.
0: Tana yokka gamyamunu, tana yokka dhanyamunu, tana yokka punyamunu paramatmanaku arpitamu gavinchatame.
1: Offering all the merit that he has earned and keeping himself as the goal and praying to him.
0: Kanaka bhakti annatundi kevalamu laukikamainatundi yokka karyakalapam yendu matrame kaaka hrudaya parivartana yendunu hrudaya pravrutti yendunu idi militamai undali.
1: Love should not merely be with reference to the worldly matters and things. It should be basically concerned with transformation of the heart and flowing of love unceasingly to the Lord.
0: Bhagavantinto ekatvamunu koreetunti yokka divya tattvame bhakti.
1: Devotion is that prayer which aspires to have unity with
0: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
1: This is two types.
0: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
1: One is through education, recognizing the knowledge about Lord and sanctifying one's life.
0: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
1: A true and a natural devotion refers to the devotion associated with the physical body and then reaching to the realm of the mind and ultimately reaching to the lotus feet of his Lord.
0: Vidya valana, vaijnanam valana, ishwarattva yokka shaktini gurtinchinatvanti vyakti taanu maatrame tarinchagaladu.
1: The person who recognizes the power and the real nature of Ishwara, and that is the Lord, only through education and through the scientific inquiry, we can save only himself.
0: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడాను తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
1: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. ది ద సెకండ్
0: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
1: దట్ మీన్స్ దట్ హీ షుడ్ బి ఫస్ట్ సేవ్డ్ అండ్ షుడ్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ అదర్స్.
0: మానవత్వమునందు అనంతమైనటువంటి యొక్క ప్రేమ ప్రవాహం అనేటువంటిది అఖండంగా ప్రవహిస్తూనే ఉన్నది.
1: ఇన్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్ లవ్ ఇస్ ఫ్లోయింగ్ సీజ్లెస్లీ కంటిన్యూస్లీ ఇన్ అ టారెన్షియల్ ఫ్లో.
0: ఈ ప్రేమను ప్రాకృతమైన మార్గమును మరల్చి తద్వారా ప్రాకృతమైనటువంటి వాంఛనీయందు ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వం పైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ ఆబ్జెక్ట్ అండ్ ది గోల్ ఆఫ్ లైఫ్ బై డైవర్టింగ్ అండ్ ఛానలైజింగ్ సచ్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: ఇట్టి దివ్యత్వమైనటువంటి ఆనందము చదువులందు లేదు, శాస్త్రమునందు లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ సుప్రీం బ్లిస్ అండ్ జాయ్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ స్క్రిప్చర్స్.
0: ఇది హృదయమునందు మాత్రమే ఉంటున్నది.
1: దిస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హార్ట్ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి హృదయం ఎరిగినటువంటి యొక్క దివ్యతత్వము ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
0: మందార పుష్పము నందు గల మకరందమును గ్రోలగలి ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పూల పైన ఉరుకులెత్తున
1: ద బీ విచ్ నాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూస్లెస్ ఫ్లవర్.
0: ఆకాశ గంగలు ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలమునందు ప్రవేశించిన
1: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
0: చెలగి మధువు గ్రోలైనటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
1: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరెంట్.
0: దివ్య భావముల చేత పవిత్రమైన ఊహల చేత అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున
1: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లాఫ్టి ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్ల్డ్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్.
0: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
0: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
1: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
0: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పురుపుగానే ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ ఎన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
0: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
1: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
0: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
0: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిములకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
1: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయిడ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
0: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
1: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
0: వేదము కేవలం ఒక మార్గమే.
1: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
0: వేదాంతమే ఒక గ్రామము.
1: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
0: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
1: అంటే యూ రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
0: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
0: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్లేషించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
0: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
0: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపకంగా తీర్చిదిద్దేటువంటిది.
1: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్.
0: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
1: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
1: The principle of divinity will give you protection even when there is punishment.
0: Kopamunandu kudanu karunam velvelutundi.
1: Compassion is expressed even in anger.
0: Dandana yandu kudanu dayanu prasarimpa chestundi.
1: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
0: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
1: we should not feel sorry and feel sorrowful.
0: Idu dayanu kundeetunti okka margam dandana.
1: Punishment is only a method of reaching this
0: karunanu chekusukune nimittame ee krodhamu.
1: Anger is also used only to acquire
0: rakshana punde nimittame ee okka sichchana.
1: Punishment is only to get protection.
0: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
1: దట్ పర్సన్ ఈజ్ అ ట్రూ డివోటీ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ వెల్కమ్స్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ సచ్.
0: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
0: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ నైన్ టైప్స్ అండ్ నైన్ పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనము, వందనము.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలోపు మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైన నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattham jeevitame vyatthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: samayamunake Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment, at that time Sukha Maharshi also came.
1: Evariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ది ఋషి శుక అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: Bhagavantuni yokka leela gunagala visheshamulanu kalyanadbhutamainatundi yokka tattamulanu nirantaram kudanu ratri pagalu bodhinchadaniki prayatninchadu Sukudu.
0: Sukha tried to teach day and night the life of the Lord which is full of leelas.
1: Ee prema pravahamunandu manavuli yokka hrudayamu kevalamu ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: ఉన్మత్తులయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందమును మునిగిపోయాడు.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతనను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanamu Chetane Divyatvanni Anubhavinchina Chunti Vadu ee Chakravarti Parikshit Maharaju.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta Bhagavantuni Nirantaramu Kirtinchuchu భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంను ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలుపుచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం ను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమును చోటివ్వక నిరంతరముకున ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమే ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతని గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదమనే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్ బై బ్రహ్మ.
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి
2: కాల సర్వావస్థల యందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములకే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈజ్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందరము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ by vandanam, offering obeisance to
2: Him. Kevalam vandanam anaga rendu hastamulu chechatam maatrame kaadu.
3: Vandanam doesn't refer to merely bringing these two palms together.
2: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendintiki yokka cheriki ayinatundi dasendriyamulu paramaatmaniki arpitam gaavinchatame.
3: It is offering five gnanendriyas and five karmendriyas together, all the
2: Yetavata,
3: organs.
2: Deenine saranagati ani kuda nuvu visvasinchadu.
3: The sum and substance of it is that he has considered this as a type of surrender.
2: Yettido tana phalitamu attidi.
3: Results depend upon the type of faith that you have.
2: Kanuka ee akkuvudu sarvatra krishna swaroopanni darshinchagaligadu.
3: He was able to get a vision of Vishnu everywhere.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది హనుమంతుడు.
3: దిస్ ఈజ్ హనుమాన్.
2: ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు హిమ్.
2: ఇతను సామాన్యుడు కాదు.
3: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
2: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హి వాజ్ వన్ హు హాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
2: వైరాగ్య విద్యయందు మహాప్రవీణుడు.
3: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ for the first time and originally the Gita which was expounded by Bhagavan Krishna.
2: Vyasuna kante purame geetam rachinchinatundi mahaneeyudu ee hanumantudu.
3: Even before Vyasa wrote Gita, Hanuman had written it in Paisachika language.
2: Kanukare itaniki goppa title ga istu vachadu Ramulu. Shantudu, Gudavantudu, Hanumantudu, Balavantudu annadu.
3: That is why Rama gave a great title to this Hanuman as a person of peace, as a person of devotion, as a person of strength and wisdom.
2: ye padarthamu muttinappatikini aa padarthamulo ramanama unnada leda ani parikshinchetunti vaadu.
3: Hanuman was one who would examine whether the ramanama, the name of Rama, is found in any
2: ramanama lenetunti ivanni kudunu raalato samanam anukunnadu.
3: He considered any precious thing as useless stone if it did not contain the name of Rama.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ టు లంక, హీ టుక్ ఎవ్రీ స్టోన్, రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ త్రూ ఇట్ ఇంటు ద ఓషన్.
2: ఇతను మహాగుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
3: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. దేర్ఫోర్ హీ రోట్ వన్ లెటర్ రా ఆన్ వన్ స్టోన్, మా అండ్ అనదర్ స్టోన్, అండ్ దీస్ టూ జాయింట్ టుగెదర్ బికాస్ రామ టుగెదర్ ఫార్మ్ వన్ నేమ్.
2: తన దేహమునందరిని ఉండేటువంటి రోమ రోమము రామనామమునే కలుస్తూ వచ్చేటువంటిది.
3: ఈచ్ హెయిర్ ఆన్ హిస్ బాడీ was repeating the name of Rama.
2: Manu kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayamlo kuda daivanni marchipothuntavu.
3: At a time when we are happy we forget the name of God.
2: Sukha dukha samayamlo rendinti endu kuda samatvanni vahinchinatundi maha balavantudu ee hanumantudu.
3: Hanuman was such a great soul who has exercised equanimity in the times of sorrow as well as joy.
2: అహంకారము లేనటువంటి గుణవంతుడు.
3: హీ వాజ్ సచ్ ఎ వర్చువస్ పర్సన్ హూ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఈగో.
2: అహంకార మమకారాత్మను త్యజించినటువంటి మహనీయుడు.
3: హీ వాజ్ వన్ హూ హాడ్ గివెన్ అప్ ఈగో సెన్స్ అండ్ మైండ్నెస్ బిలాంగ్.
2: లంకలో స్వేచ్ఛా విహారం కల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయం నందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ యూ ఆర్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ వాజ్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
2: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. Then they come out of shrine room, they remove it with their kerchief.
2: Swami chanta undinappudu inkey vidhamainatundi okka samipamlo sancharinche samayamlandu anni vidhala kudanu bhaktulu gane prakatistaru.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
2: yenaina bhakti viruddhamainatundi okka pradeshamlo poyeyatiki danini anni kudanu nenu sai bhaktulu kaadu pothuntam vastuntam anta maatrame అని చెప్పటం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: బట్ దీస్ వెరీ పీపుల్ వెన్ దే గో టు ఎ ప్లేస్ వేర్ ఇట్ మే నాట్ బి అప్రిషియేటెడ్ దే సే వి జస్ట్ జనరలీ గో దేర్ అండ్ కమ్ బ్యాక్ వీఆర్ నాట్ డివోటీస్ ఆఫ్ స్వామి. దిస్ కైండ్ ఆఫ్ టిమిడ్ ఫెలోస్, హౌ కెన్ యూ కాల్ దెమ్ డివోటీస్ ఆఫ్
2: స్వామి? ఎట్టి ప్రదేశం నుండి పోయినప్పటికీ దానిని కొట్టి చాటాలి అలాంటి ధీరమైనటువంటి యొక్క శక్తితో కలిగి ఉంటుండాలి భక్తి.
3: టు వాట్ ఎవర్ ప్లేస్ యూ గో విత్ ఎ సెన్స్ ఆఫ్ కరేజ్, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: Ee vidhamaina unti yokka dheerattamto kodinatundi vaadu hanumantudu.
3: Hanuman was such a great courageous hero.
2: Kanukane taanu sevalanu aacharistu tana janmanu saarthakam gaavinchukoni chiranjeeviga nilichipoyadu. Maitri itane arjunudu.
3: Friendship for this Arjuna may be taken as an illustration.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడాను వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ, ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నియో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నియో నిందలను నిష్ఠురములు కూడాను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ, హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
2: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హింసెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
2: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
3: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
2: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
2: ఇతనినే పార్థసారథి అని పిలిచిపెట్టుండ.
3: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
2: పార్థుని యొక్క జీవితములకు సారథి.
3: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
2: ఇంకా కడపటిది 9వ వాడు ఆత్మార్పణం.
3: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్సెల్ఫ్.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: The one who offered himself and his atma and totally surrendered, that is
2: itane Bali Chakravarti.
3: That emperor was Emperor Bali.
2: Itanu Prahladuni yokka manamudu.
3: He was the grandson of Prahlada.
2: Itanu kudanu Bhagavantuni yokka bhakti prapattulato leelamainatunti vaadu.
3: He was one who was engrossed in devotion and surrender to the Lord.
2: Vishwajit yagamunu chesi విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ది ఎంటైర్ యూనివర్స్.
2: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిస్ హెడ్ అండ్ వెంట్ ఇంటూ ద నెథర్ వరల్డ్.
2: ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
3: He was one who firmly believed under all circumstances it is only God.
1: Guru ayinatundi Shukracharyudu danamunaku addu tagilinappatikini ledu ledu నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమేనని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed nine types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
3: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
3: వి ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
3: వి ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరేటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
3: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్ దిస్ ఈజ్ ఎ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
3: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
3: దే ఫర్మ్లీ బిలీవ్ దాట్ with their broad mindedness that the entire world and universe must be happy.
1: ee vidhamaina putti margamunu anusarinchinappudu desamu suchyamaanni anubhavistundani kudanu talancharu.
3: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: veyni 469 lopala
3: in 1469
1: sikkula guru ayinatundi guru nanak
3: who was guru of Sikhs
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
3: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదట పునాది గురునానక్.
3: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
3: later on in 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్ధములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: త్యాగరాజు గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పార్టిసిపేట్ ఇన్ ది మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ this community singing and bhajans started.
1: ee bhajanlu anetunte kevalamu oka vidhamainatunte oka kalaharanam gaavinchukuneetunte oka karmalu kaadu.
3: Bhajans are not some kind of spending the time.
1: Andari manasulu andari bhavamulu andari raagamulu andari taalamulu andaru stutulu kudanu ekamaipoyi divyattamainatunte anekattamloni ekatvanni nirupincheetunte bhajana ni gurtistu vacharu.
3: They also recognized that bhajan is unifying the minds, unifying the feelings and bringing about unity in the raga and in every aspect of the singing.
1: Yetavata deeni yokka antaratham emanaga samuhika bhajanalu chaala saravantamainatuntivi samarthamainatuntivi.
3: The sum and substance of this is that community singing and bhajans are fully efficacious. They bring about very good results.
1: Bhakti yandu bhajanaluku pradhanamainatundi sthanam nandincharu.
3: They gave an important place for bhajan in devotion.
1: ee bhajanlu kudunu prema puritamainatundi bhajanlu kavali.
3: These bhajans must be full of love.
1: Pallali endu idi kramakramina motta motta prarambhinchinappudu Tyagaraja cheppadu.
3: When this was started in the beginning, when this was sung in
1: rangi punyatulara sri ramuni bhajanaku rendi kanyatulara
2: రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము, రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
3: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
2: రండి మనమందరూ కూడి కోదండరాముని భజన చేద్దాం.
3: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండరామ.
2: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
2: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
3: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఈజ్ నియర్ యూ దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
2: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
2: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
3: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
2: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి చూసుకోలేదు.
3: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
2: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
3: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీటన్ ది హార్ట్ ఫర్ ది పీపుల్.
2: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
3: Only then this kind of devotion can emerge.
2: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andariyandu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
3: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
2: Devunni poojinchatamu jeevullu baadinchatamu bhakti kaaneradu.
3: Worshipping God and harming and hurting the individual soul is not devotion.
2: Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
3: We have to pray to God who is resident of all hearts.
2: Bhagavantudu evaru? Love is God. Live in love.
3: Who is that God? It is love.
2: Adane prema swarupudu.
3: He is the embodiment of love.
2: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
3: We should develop love for the sake of love.
2: Ee premane paramatma swarupam.
3: Love is the form of God.
2: Adiye bhaktiki roopamu.
3: This is another form of devotion.
2: Adi divyattaniki pratibimbamu.
3: This is the reflection of divinity.
2: Adi aatmanandamulaku gamyamu.
3: This is the goal of supreme bliss.
2: కనుక ఆనందం మనయందే ఉన్నది.
3: Bliss is hidden in us.
2: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
3: We need not search outside of us.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
2: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
3: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
3: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: ఇదే గొప్ప విద్య.
3: This is real education.
2: ఈ విద్యను మనం అభ్యసించాలి.
3: This broad type education we have to cultivate and develop.
2: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
3: We should enjoy the bliss which cannot be explained in this way.
2: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
3: We should enjoy the supreme light which is expansive.
2: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
3: This is the ultimate goal of life.
2: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
3: This is the correct path which will have to take life to the goal.
2: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
3: We should start loving for the sake of love.
2: ఇదే way of life.
3: This is the way of life.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తి అని పూజలు పునస్కారములు యాత్రలు పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
3: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
2: Bhajan bina sukha shanti nahi.

0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: Sarira indriya manasu yokka tattvamu kevalamu oka nirupayogamainatuntivi.
0: The principle associated or the basis of the physical body, the senses and the mind is by itself useless.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్, and the rope may also be very strong and sturdy, but if there is no charioteer, all these are useless.
1: Kanuka jeevita yatralo buddhi atyanta pradhanamainatundi.
0: Therefore in the journey of life, intelligence is a very important instrument.
1: Nishchayatmaka buddhi hi annaru. Idi నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధములైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్.
1: అయితే ఈ యొక్క పరిహారమునకు ఏది ప్రధానమైన సూత్రము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కెన్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్?
1: బుద్ధి,
0: దాట్ ఈస్ ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క ప్రవేశము లేక మన యొక్క సమస్యలు కానీ, మన యొక్క సంబంధమైన చిక్కులు గాని తీరుటకు వీలు కాదు.
0: వితౌట్ ఇంటెలిజెన్స్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్,

0: impossible for us to solve any problems of life.
1: Samsi atma vinastati. సంశయములకు నిర్మూలం గావించినటువంటిది బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియములకు అతీతమైనటువంటిది కనుక ఇది సంశయాత్మకమైనటువంటి ఒక స్వరూపం.
0: యాజ్ ఇంటెలిజెన్స్ ట్రాన్సెండ్స్ ది సెన్సెస్ ఇట్ ఈస్ దాట్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ డిసైడింగ్ అండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: There are two bands prescribed by Bhagavad Gita for its flow.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు బాధలకు అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bands or two banks, then it faces innumerable dangers and problems.
1: ఒకవైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ దిస్ ఫ్లో దేర్ ఇస్ ఎ ఎయిట్ లెటర్డ్ మంత్ర ఆఫ్ బోత్ ద సైడ్స్ అండ్ విత్ ఇన్ దిస్ ఇఫ్ ఇట్ ది లైఫ్ ఫ్లోస్ it can reach the goal of grace and enjoy it.
1: Oka vaipuna shraddha van labhate ganam, idi 8 aksharam yokka mantram.
0: This eight lettered mantra one such is shraddha van labhate gnanam.
1: Maroka vaipuna samsayatma vinasyate, idi ashtachara mantram.
0: The other side is samsayatma vinasyate ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
0: హ్యూమన్ లైఫ్ కెన్ రీచ్ ఇట్స్ గోల్ ఓన్లీ వెన్ ఆన్ వన్ సైడ్ ఇట్ హ్యాస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆన్ ది అదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డౌట్స్.
1: కనుక మానవునకు శ్రద్ధ నిస్సంశయము అత్యవసరమనేటువంటిది గీత నిర్ణయపరుస్తూ వచ్చింది.
0: గీత హెస్ ఎక్స్పౌండెడ్ దట్ ఫర్ మ్యాన్స్ హ్యాపీ లైఫ్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ సైడ్ శ్రద్ధ అనదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ డౌట్స్.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: దిస్ ఇంటెలిజెన్స్ బుద్ధి హ్యాస్ డిఫరెంట్ నేమ్స్.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ వాయిస్.
1: సమస్యలు చెలరేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
0: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండా తాను సంతృప్తిని ఏమాత్రం ప్రకటించలేడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్ నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఈజ్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి ఇట్ ఇస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లెన్స్ ఆల్సో విల్ బి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్ మై కాన్షియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
1: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్ హూ ఈస్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ for this buddhi ఇంటెలిజెన్స్.
1: దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
1: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి ఒక పేరు కాదు.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ అప్లికబుల్ టు ద ఫిజికల్ వరల్డ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఈస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటారు.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యు సే దాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
0: దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్ టు ది పార్టిసిపెంట్స్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా,
0: ఓ గ్రేట్ స్కాలర్స్ హూ హ్యావ్ మాస్టర్డ్ ద వేదాస్ శాస్త్రాస్ ఇతిహాసాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ అండ్ హూ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: ది క్వశ్చన్ కంటిన్యూడ్, అమంగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అసెంబ్డ్ హియర్ who has the power to reach moksha liberation.
1: Aithe ee panditulu aneka panditya galiginatunte vaaru ainappatikini deeniki dhairyanga sahasanga jababunu cheppadaniki sahasinchaledu.
0: These scholars who have assembled have no doubt scholarship, but they did not dare come out with an answer for the question of the king about liberation.
1: Aa samaveshamlo sabha anta kudunu sthambinchipoyindi.
0: There was perfect silence and stillness.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దెర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దెర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: All these scholars who were assembled were jealous of this ordinary man who dare answer that he would go to liberation as he has not mastered or studied any of the scriptures, Bhagavad Gita, Vedas, Upanishads, Brahma Sutra or anything like that.
1: Yetti sadhana sampattini kudanu erugunatundi ee paamarudu.
0: This particular person who has not acquired
1: any patience. Nenu mokshamunu nenu pote povachunu ani cheppina dhairyanga cheptunnade. Idaniki ekkadi nunchi vachindi ee dhairyam? దీనిని బట్టి చెప్తున్నాడు, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వారి లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చును అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చును అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్ వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ హీ సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో, హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దాట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, we should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to ఆత్మ.
1: ఆత్మకు సమీపంగా ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Shuddhamaina addam vantidi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka grahamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపున త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ the rays of the sun to reach your home where there is darkness. You make the rays of the sun reflect on the mirror, turn the mirror in such a way that the rays will reflect into the house and then light is shed.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్. అద్దం
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇంటు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణ.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి, అనగా బుద్ధి పైన పడి, బుద్ధి నుంచి మనసు పైన పడి, మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: In the same way, the power of Atma, after falling it on intelligence, and then on the mind, and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power.
1: Kanuka, manamu, ee pavitramainatuvanti buddhini, parishuddhamainatuvantiga teerchididdukunnappudu, ee buddhi yokka prabhavamu, directga deham paina kuda padadaniki avakasam untundi.
0: If we can make the intelligence pure, then it is possible that the power which intelligence derives from Atma may be directly allowed to fall on the body.
1: Buddhi yokka pavitrataku, buddhi yokka nirmalatvamunaku manavudu prayatinchali.
0: Therefore, man has to make effort to keep his intelligence sacred and pure.
1: Dasyopanishattulandiyadu, oka pradhanamainatuvanti upanishattu, Taittiriya upanishattu.
0: Among the Upanishads, తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: The right wing has been described as rutam.
1: Yadam vaipunnatunte rekka peru satyamu ani nirupinchindi.
0: The left wing has been called satyamu truth.
1: Majjanunna dehamunaku mahatattvamu ani peru pettindi.
0: The body, the proper, is described as mahatattvamu.
1: Deeni tokaku yogamu ani namakaranam chesindi.
0: The name given to its tail is యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: The remaining body is mahatattvam.
1: Toka yogamu.
0: The tail is yoga.
1: Kanaka buddhi anaga kevalamu okka bhagamuto koodinatvanti kaadu. Rutamu, satyamu, mahatattvamu kevalamu oka vidhamainatvanti okka yogamuto koodinatvanti.
0: Therefore, when you say intelligence, it is associated with ruta, truth, interest, mahatattva and yoga.
1: Buddhi samanyamainatvanti kaadu.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హీ కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా, లేక మేధా ప్రధానమైనటువంటిదా, బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: He asked the members in the assembly whether it is Shraddha, interest, or Medha, intelligence, Medha or Buddhi. Which of these three?
1: Buddhiki Shirasthane kinti Shraddhane leka pote idi yematramu prayojanam ledu.
0: Intelligence without the head of Shraddha, interest.
1: Ee pandita samaveshamlo aneka mandi aneka vidhamulaga kodanu cheptu vacharu.
0: Different people in the assembly gave different answers.
1: Katta kadapatiki medha shaktiye goppa annaru.
0: Ultimately they said that this power of medhas, that is a very important one.
1: Vikramadityudu panditulu yokka jawabunaku chaala chintinchi deeniki sariyainatuvanti jawabunu cheppalekapoyaru kada ani yochinchadu.
0: King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the pandits.
1: Ayana cheppadu.
0: He told them,
1: Ascha Astha Swastatyaya Swat Medhaye Nirupayogaha Kim Prayojanaha annadu. Anaga Astha Swastayaya Naswat Medhaya కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి,
0: ఓ స్కాలర్స్
1: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్,
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ a desire and steadiness is useless, he said.
1: Aneka mandi chala medha shaktuluga undavachunu.
0: There may be many people who will have that power of medha.
1: Shraddhane lekapothe ee medha tho em sadhinchagalaru?
0: Without interest, what is it that they are going to achieve with that medha shakti?
1: Ee medha shakti paine oka sthirathvame lekapothe ee karyam nu vaadu sadhinchaledu.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stedda sthirattamu rendu undinappude aasakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kanuka mottamoda aasakti.
0: The first one is aasakti,
1: sthirattamu.
0: The second one is
1: ee rendu koodinatvante buddhi.
0: Intelligence must be associated with these two.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకొని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ థింగ్స్ దట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్ గివ్ హిమ్ సక్సెస్, హీ ఈజ్ మిస్టేకన్.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్.
1: ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు స్టెడీనెస్.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘన కార్యం లేనప్పుడు సులభంగా సాధించగలడు.
0: దెన్ ఓన్లీ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ you would not be able to gain either success or joy in life.
1: Adu matram agni mana yokka chetiki chikkinappudu dani saddare unte aneka rakamga dani fan veso inke vidhamaina pitti margamlono danini goppaga abhiruddhi gavinchukovachu.
0: Even if you can get a spark of fire, if only you have interest, you can develop that into any amount.
1: Thalenaatunti vaaniki tattadu nippulu techi pettina kodanu ashraddhato aaragottukovachu.
0: On the other hand, even if you give any quantum of fire, if he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatundi marriginjani teeskoni vachi shraddhato poorchi dani sarainatundi oka shraddhato poshinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, If you can just develop into a tree, it can become a very big, vast tree.
1: Kanukune ano raniyan mahato mahiyan. Adavu nunchi ghanam varaku kuda penchadaniki shraddha atyavasaram.
0: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha, interest, which is essential.
1: Kani manavunaku shraddha unnadi.
0: Man has interest.
1: Deni paina shraddha.
0: But on what does he have?
1: Phalamu paina shraddha unnadi kani kriya paina shraddha ledu.
0: He has interest in the fruits of action and not of action.
1: Adi spirit of work.
0: And not the spirit of work.
1: Idi manavuli yandu sannagalinadi.
0: He is not having that spirit of work in him.
1: Ee science yokka develop valla abhivruddhi valla
0: on account of the development of this science
1: manavudu sukhamunaku marigi
0: man has become indolent.
1: Somanatvanni penchukoni
0: has developed laziness.
1: Shraddhanu kramakramena sannagimpa chesukunnadu.
0: He has lost all the interest which is inherent in him.
1: Science cheddadi kaadu.
0: Science is not
1: kaani mana upayogam aneetundi dani valla peda margam padutundadi.
0: But the use of science is going on the wrong path.
1: Manu prati vishayamunandukunu pavitramainatunte premanu chinna bhinnamuga avinchukuntunnam.
0: We are destroying the love by diffusing it and diverting it into many directions.
1: Kanukune aadhyatmika margamunandu ee premanu abhivruddhiga avinchukovali ekatvanga nirupinchali aneetunte vishayanni ee naadu pracharam atyavasaram.
0: It is necessary to teach properly that you will have to integrate this love and divert it into
1: samalamulo ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికము. స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ స్పిరిచువాలిటీ. స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే.
0: There is only a small word.
1: Kani idi anantamaina arthamato koodi untundali.
0: But this is pregnant with meaning.
1: Laukikamainatti bhoga bhagyamulanu anukoola sadupayamulanu kevalamu ee vaigyanam manaku andistu untundali.
0: Science confers worldly comforts and worldly benefits.
1: Kani manaviki kavalsinatundi antar sambandhamainatti aanandam.
0: But what man really needs is inner joy.
1: Koredi aanandam.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనము నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామికము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్.
1: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టీ.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు గెట్?
1: ఎవరి నుంచి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు?
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: హౌ ఈజ్ ఇట్ కనెక్టెడ్ టు వేరియస్ థింగ్స్?
1: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్ ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
1: యూరిన్. అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: Annamu manasu ganu neeru pranam ganu cheri manavuni yendu rendintu yokka sammilitamainatuvanti swaroopame vijnanamayanga maarutundadi.
0: The food becomes mind, the water becomes life. Food, the mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: Ee vijnanamenaga kevalamu భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వన్.
1: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: But this is not useful for understanding the principle of atma or its functioning.
1: Aithe bahyanni aadharam chesukoni antarbhavamunu poshinchukovadaniki tagina krishi cheyali.
0: We have to make efforts to base our understanding on the external life.
1: Anni manayandu manayande untunnavu kani baita ekkadi nunchi raavatam ledhu povatam ledhu.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: Atmaku అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
1: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ తలంపు నుండియే వాక్ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత వాక్, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈస్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్ పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రాట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీరం సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఇస్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారము అది అహంకారం కాదు.
0: ద ఈగో
1: కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ సే,
1: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
1: అహంకారం అని చెప్పకూడదు.
0: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
1: ఒకరికి విద్య ఉండి కూడా నువ్వు ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
0: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్
1: ధనం ఉండి కూడా ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
0: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూషన్ ఆఫ్ ది.
1: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార.
1: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతనికి అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క వృతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ వృతం.
1: వృతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలెన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత వృత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే వృతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ వృతం.
1: అయితే సత్యమునకును వృతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
0: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే వృతము, వృతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ వృతం అండ్ వృతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: అయితే వృతం అనేటువంటిది అది కాదు.
0: వృతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి వృతము అన్నారు.
0: వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: వృతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈజ్ కాల్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
1: కానీ త్రిలోక భాజ్యం వృతం.
0: బట్ వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది వృతం. కనుకనే వృతము అనేటువంటిది కూడాను సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ వృత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
1: వృతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: ఈ తోక ఎందు కోసం?
0: Why is this tail?
1: రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu kriya roopamulo prasarimpa cheyadaniki ee yokka yogamu aneetundi toka avasaram.
0: The tail of yoga is necessary for making man practice rutam and satyam in daily life.
1: Laukika jagattunandu airplane manam chustuntam.
0: We'll be seeing in the world the airplane.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
0: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
1: ఈ రెండు రెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
0: while sitting in the plane, I don't know whether you have seen it.
1: ఎక్కే సమయంలో ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While going up, one wing slightly goes upwards and another.
1: ఎక్కే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While landing, one wing will be on.
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, రుతం వెనుక వస్తుంది.
0: When you are carrying on your worldly work, satyam comes first and rutam comes next.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: When you are looking into and inquiring into spiritual world, rutam comes first.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: All this depends upon the balance.
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
0: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: కేవలము రుతము సత్యము యోగము లేకుండా పోతే ఇది బుద్ధే కాదు.
0: యూ కెనాట్ కాల్ దట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ రుతం సత్యం అండ్ యోగం.
1: ఈ యోగం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై యోగ?
1: ఏమిటి, క్రియాయోగమా?
0: ఈజ్ ఇట్ క్రియాయోగ
1: లేక హఠయోగమా?
0: హఠయోగం
1: లేక రాజయోగమా?
0: రాజయోగం.
1: ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
0: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ given to maintain the body.
1: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: రియల్ యోగా ఇస్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
1: ఈ యోగం అనేటువంటిదే తోక,
0: దాట్ ఈస్ ది టెయిల్.
1: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్
1: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
0: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
1: ఇది తెలివివంతుడు కావచ్చు,
0: హీ మే హావ్,
1: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
1: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
0: తెలివి ఆర్
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, రుతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండి దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
0: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
1: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అదే మహత్తరమైన తత్వం తత్వము అని.
0: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
1: మహత్ అనగా గొప్ప అని అర్థం.
0: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
1: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
0: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
1: అందువల్లనే మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు.
0: ఇన్
1: తత్ త్వం అసి అదే నేను అన్నాడు.
0: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్
1: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
0: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
1: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
0: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
0: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
1: స్వరూప సంధానమే తత్వము.
0: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
1: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
0: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్
1: సెల్ఫ్. బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలరు, అదే నిజమైన బుద్ధి.
0: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విత్
1: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
0: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
1: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
0: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
0: హూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
0: You can say that this is a reaction of Atma.
1: Idi Atma yokka reflection ane cheppavachunu.
0: You can say that this is a reflection of Atma.
1: Idi Atma yokka resound ane cheppavachu.
0: You can say that this is resound of Atma.
1: Kanuka resound, reflection, Atma yokka tattvame buddhi yokka pramanam.
0: The real intelligence is the reaction and reflection and resound of Atma.
1: Kanuka vidyarthulu ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
0: ఓన్లీ అవుట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
1: వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
0: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
1: May. Adi medha shakti. Medha. Tantlo putin it vanti shakti.
0: It is the power which has taken its origin.
1: Ee medha shakti e maya shakti.
0: This power of medha is itself illusion. The power of maya.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయమునందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పి కోరింది.
0: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
0: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది
0: ఏది
1: డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
1: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ద రీజన్ ఈజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ డివినిటీ బేసికలీ. ఇన్ ఆర్డర్ దట్ డివినిటీ మేనిఫెస్ట్,
1: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: వెన్ ఇట్ ఈస్ టోల్డ్ డైరెక్ట్లీ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: ఆమె ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను, నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
0: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్, వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
1: చూచింది, చూచేటప్పటికి ఎక్కడ చూసినా గాని మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
0: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
1: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియునది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: Kaikeyi returned. Rama asked, Mother, did you have your bath? What did you find? What animals did you find?
1: Nayana, gorlu, mekalu, pachigaddini mestunnayi annadu.
0: And she said, well, these goats and sheep were grazing.
1: Avi ye vidhanga shabdam chestunnayi annadu.
0: What sound were they producing, Mother?
1: Dani swabhavam kada me me me ani arustunnayi annadu.
0: It is their nature to shout me me.
1: Me ante emiti annadu.
0: He asked, what do you understand by
1: nenevaru aneetundi
0: may means who am I?
1: Gorlu kudanu aasistunnayi nenevaru ani prashnistunnayi kanuka neevu manavudai puttukodavu neevu nenevaru aneetundi dani gurtinchukolekapothe neevu goritho samaname annadu.
0: Even the sheep go on asking who am I after being born as a man. If you are not in a position to know, put the question to yourself to
1: know. కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
0: టుడే యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యూ రియలీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
1: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ?
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ?
1: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
0: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
1: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
0: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
1: కోహం అనగా నేనెవరు నేనెవరు,
0: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
1: సత్య అంతవరకు నేనెవరు నేనెవరు అని సత్యేసిస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై asking the question who am I, what is the use of life?
1: Puttinapudu koham ani puttavu, satya samayalo soham ani chavali, ade sarthakam.
0: When you are born you said who am I, when you are dying you should say I am that and die. That sanctifies your life.
1: Kanuka manavuni yendunnatundi ahankara tattvanni manam nirmoolam kavinchukovalante oka marganni manam anusarinchali.
0: If we want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
1: ఇది ఒక భగవత్ యొక్క మార్గములో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా ఫలింప చేయదు.
0: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
1: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
0: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
1: పరీక్ష గావించు.
0: You go on observing your own breath.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమని పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
0: Enquire into what you are inhaling and exhaling produces a sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను.
1: సహం
0: బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాగా చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐఆమ్ దాట్.
0: సోహం అనగా సహా

0: ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాధర్ యు.
0: ఇది వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి, ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను శ్రీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: Ramayya, Krishnaya అనుకొని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: With the feeling that you are Ramayya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కాని పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. No, name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటినీ ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యూ యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ వుడ్ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానందం.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ayinadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunti vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandarikini partha sarade. Aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni yokka atma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni,
1: as intelligence is a reflection of God,
0: ee pennidhi ainatundi yokka bhagavantuni sannidhini cheradaniki krushi cheyandi.
1: With itself try to reach the lotus feet of the Lord.
0: Ee annintikini prema atyavasaramu.
1: Love is essential for all these things.
0: Prema lekunda ye karyam kudano manam cheyadaniki veelu kaadu.
1: It is impossible to accomplish anything without love.
0: Kevalam tinatamu tragatam kudano prema undinappude dani tinadaniki tragadaniki konukuntam.
1: Even eating and drinking depends upon the love.
0: Kanuka aa prema swaroopude bhagavantudu.
1: God is the very embodiment
0: of bhagavantudu.
1: He is the sadgunamulaku
0: nilayamainatundi vaade sat.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: ప్రేమస్వరూపుడు ఉదాత్తమైన లక్ష్యమునకు సాధించే నిమిత్తమై జీవితమునైనప్పుడు త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునికి.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied. ఇంకను
1: తన జీవితంలో ఎన్నో లక్ష్యములు సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: He dreams of achieving many, many more things.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దాట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడాను అనుభవించవచ్చును.
0: ది 70 crores ఆఫ్ పీపుల్ ఆఫ్ భారత్ కెన్ అచీవ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇఫ్ ఓన్లీ దే వర్ టు వర్క్ టుగెదర్.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: ది నోషన్ ఆఫ్ వన్స్ ఓన్ కంట్రీ డస్ నాట్ మియర్లీ గెట్ కన్ఫైన్డ్ to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai e vidhamuga upayoga pettano ade vidhamuga samajamunu kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వి షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క నిత్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హి మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దాట్ హి షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిస్ మదర్ ఇన్ దిస్ కేస్ ద మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ స్టేటస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: ది ఎర్త్ ఇన్ మెనీ వేస్ షోస్ హర్ ట్రూ నేచర్.
1: తాను నిస్వార్థమైన త్యాగి.
0: ది ఎర్త్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ ఎంటిటీ.
1: నిర్విరామ కర్మ యోగి.
0: ఎంటిటీ ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: The earth rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రి పగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ఈ రాత్రి పగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66000 mailu vegamuto gantaku tiruguchundadu.
0: In addition, the earth revolves around the sun at 66000 miles an hour.
1: Ee vidhamga tirugatam cheta rutuvulu yerpadutunnavi.
0: In this manner we have the occurrence of seasons.
1: Rutuvulu valla varsham.
0: And through the seasons we have the rains.
1: Varshamu cheta aahara పానీయములు ఏర్పడుతున్నాయి.
0: Rains in turn give man plenty of water and food.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: And these rains and food help man to survive and also help the animal kingdom.
1: కనుక భూమి తాను చేయునటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో ఇన్ ఎ సెల్ఫ్లెస్ మానర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: నౌ వెన్ వి టేక్ ఎ లుక్ ఎట్ ది ఎర్త్ అరౌండ్ us త్రూ ఎన్ ఎక్స్టర్నల్ వ్యూ వి ఫైండ్ దట్ ద మౌంటైన్స్ ఆర్ నథింగ్ బట్ రాక్.
1: భూమి మృణ్మయము.
0: The earth, likewise, is also of matter.
1: Parvatamunu silamayam.
0: Mountains are of rock.
1: Vrutchamunu kashtamayam.
0: If you take the trees, they are of wood.
1: Dehamu maamsamayam.
0: If you take the body, it is full of flesh.
1: Manayokka vyavahara nimittamai veetiki konni roopanamamulu kalipinchi anubhavinchutunname kaani lekapothe panchabhootamulu yokka vikaramule ivanni.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these. But essentially, They are made up of the five elements.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of the door.
1: ఈ చైర్ ఆ తలుపు కూడుకూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వల్లే నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes. But deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి స్వార్థరహితమైన యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for Atmananda, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is
1: నమే పాప్తాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్యరీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కాని జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను నిష్కామ కర్మను నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కానీ తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా ఉంచుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసిస్తున్నాడు, కాని అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ. హీ డస్ నాట్ రియల్లీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిజ్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree.
1: అందరికి కనిపించినట్టుగా గుండు పైన పెట్టినంత మాత్రమే నాది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగాని మనము అహంకారం అనేటువంటి గుండు పైన కూర్చున్నంత మాత్రమే మనకు గౌరవం కాదు.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego, అది
1: వినయమైనటువంటి యొక్క మార్గములో మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకనే సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: సర్వ రసముల సారమే కరుణారసంగా విశ్వసించాలి.
0: Their sins of all the rasas either karuna rasa or compassion.
1: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెడుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made a lot.
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకని తాను లక్షల మైలు అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రయేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకనూ తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over. His sight gets blurred, his mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaja sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitvanti udyogamula nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ourselves. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ours షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ దట్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ us.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రము అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కానీ తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
0: బట్ వాట్ డస్ ద ఓషన్ డూ? ఇట్ కీప్స్ విథిన్ హర్సెల్ఫ్ ది ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్ అండ్ థ్రోస్ అప్ టు ద సర్ఫేస్ ఆల్ వాల్యూలెస్ షెల్స్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పనికిరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ హీ ఇస్ ట్రైయింగ్ టు థ్రో అప్ టు ద సర్ఫేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఇన్ హిమ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ డీప్ విత్ ఇన్ హిమ్ ఆర్ ద ప్రెషియస్ వన్స్ ద గుడ్ థింగ్స్.
1: కూడబెట్టడమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. Jaga swabhavam kaliginatvanti meghamulu paiki velli garjistunnayi.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: Jagam kaliginatvanti vyaktiye unnata sthayiki cheyagaladu.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టడమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: సో దట్ పర్సన్ ఇట్ ఈస్ హూస్ నేచర్ టు అక్యూములేట్ హీ టెండ్స్ టు బి ఆల్వేస్ అట్ ఎ లో లెవెల్.
1: కనుక మానవుడు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫేమ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ ఫ్రమ్ ది అదర్స్ because of his external position.
1: Kani bhagavantudu tyaga shilatanu chuchi aadaristunnadu premistunnadu.
0: But God looks for those who have the spirit of sacrifice and to them
1: ee naadu mana telivitetalanta kudunu mitimiriga mana pechukuntunnam.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: Ati telivi perigipovatam chetane anumanamulu kudunu adhikanga perigipothunnayi.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు. అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: Manavulaku pradhanamainatundi guname.
0: What man needs for himself is character.
1: Ee naati manavuni yokka nadatalu sakramainatundiga kanipinchatam ledu.
0: Today man's activities are not on the right path.
1: Kevalam anni inukudu kuyuktulato kodinatundi nadatalaga untundayi.
0: It has become his nature to tread the crooked path.
1: Swarthamu swarthamu swartham. ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వం లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: హీఈస్ డీప్ విథిన్ డీప్ ఇమ్మర్స్డ్ డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ది సెల్ఫిష్ యాటిట్యూడ్ ఆఫ్ హిస్.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish he cannot really aspire to live by himself in an isolated
1: parlu yokka manchi chedalu kodunu parisilinchinappude manavattam divyattani pondutundi.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: Ee naati manavudu kevalam taanu sampadinchinatundi dhaname goppadi anukuntunnadu.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: Taanu abhyasinchinatundi vidyane goppadi ani bhavistunnadu.
0: The education that he has got he feels is again a great achievement.
1: Tane yokka keertine pradhanam ani bhavistunnadu.
0: His fame he feels is the thing.
1: Kaadu kaadu kaadu.
0: But no,
1: aishwaryamunakante vidya kante keerti kante vyakte goppavadu.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాడు మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man
1: earns. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, correct.
1: ఈ జ్ఞానములన్నీ కూడా కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: ఇట్ ఈస్ మియర్లీ అవర్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ దట్ వి కాల్ ఈస్ జ్ఞానా టుడే.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైన ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: We look around us, that is our view point, and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said,
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుందని అన్నాడు.
0: The path to hell, Jesus said, was very broad.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుందని అన్నాడు.
0: The road to heaven, he said, was extremely narrow.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉంటున్నారు, అందువల్లనే పెద్ద రోడ్డు కావాలి.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికి ఒక్కరే కోటికి ఒక్కరే ఉంటుంటారు.
0: అండ్ దోస్ హూ మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ,
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharamu cheta chedagaatam aadutunnaru, sarvamunu kudanu hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money. He plays with money.
1: Kaani deeni valla manavattu e maatram kudanu prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: ముఖ్యముగా మన యొక్క తెలివితేటలు యందు గుణములు చేర్చుకుని తద్వారా సేవకాభావమునందు సమాజంలో మనం అడుగు పెట్టాలి.
0: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: సమాభావాన్ని మనము పెంచుకోవాలి.
0: For example, the spirit of forgiveness should
1: be బలహీనుని యొక్క బలము.
0: Now it is this kshama that gives a lot of strength to the weak.
1: బలవంతునకు ఆభరణము.
0: And it's an ornament to the strong ones.
1: కేవలము సిరి సంపదల సమయమునందు తన యొక్క పొరపాటును ఏమాత్రం కూడాను మానవుడు గుర్తించడు.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: తన అన్ని విధములుగా సుఖముగా ఉంటున్నప్పుడు తనలో అన్ని కూడాను అవగుణములే బయలుదేరుతుంటాయి.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: కష్ట సమయములందే సుగుణాలంత కూడాను ఉప్పొంగుతుంటాయి.
0: It's only when he is put to a lot of trials and tribulations.
1: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
0: That his innate goodness comes out to the fore.
1: కష్టములే లేకుండిన సుఖమునకు విలువనే లేదు.
0: It's only through this process of trials that we can see comfort.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manamu ee naadu branthini pondi kashtamulu undakoodadu sukame kavali antunnadu.
0: But today man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham. సుఖము ద్వారా మనకు సుఖం లేదు, కష్టము ద్వారానే సుఖం.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడా చక్కగా గుర్తించాలి.
0: Now man has to understand this.
1: 24 hours కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
1: ఒక గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition.
1: కనుకనే మనకు కష్టములో మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కాని ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులారా, మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: In monuments of love, we find that now we have built huge mansions, giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: It is not as if you are experiencing comfort and happiness. In fact, it's the other way around. It is comfort which is experiencing you.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: Through a continuous process of experiencing you, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉన్నచాలని ప్రభుత్వం కూడాను చాలా పాటు పడుతుండాలి.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశం బాగుపడదు.
0: By merely putting up big industries, the country cannot progress.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశం బాగుపడదు.
0: By securing plenty of comforts for man, the country cannot progress.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: The progress of a country do not get linked up with this material progress.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడుతుంది?
0: Today, without this essence of morality, how can we feel that the country will progress?
1: మనసునందు విశాల భావములు లేవు.
0: We don't have a broad vision.
1: ఇవంతా కూడాను narrow mind, సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
0: We have a very narrow outlook.
1: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
0: We should try to derive this principle of
1: drushyamunaku adrushyamunaku madhyana unnatvanti okka vantane manavattvam.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: Ee manavattvam kontha adrushyamunaku drushyamunaku kontha sambandhanni yerparchukovali,
0: and through this medium we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలము.
0: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
1: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: కాని ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ఏ పని చేసినా నాకు ఏమి సుఖము, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏమి ఆదాయము, ప్రతి దాని ఎందుకును తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
1: Tellavari lechinadi modalukoni raatri parundunanta varakunu oka pavitramaina karyamulu kaani oka paramaatma chintana kaani ye maatramu ledu nirantaram kudanu oka vidhamaina kutti yokka laukika bhogamulake paatu padutunnam.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
1: ourselves.
0: Embodiments of love. What is inside man?
1: Mana prema ni
0: penchukovali. The animal quality. We should develop love.
1: Tailamu oka vattiki jeevitanni istundi.
0: Oil gives life to a wick.
1: Kani prema manishike pranam postundi.
0: But love gives this essential quality which will make a man keep moving.
1: Daivattam paina manamu sampurnamaina vishwasamunu penchukovali.
0: We should have full faith in the Lord.
1: Ekkada daivattam paina manaku nammakam untado akkade prema abhivruddhi avutundi.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: It was Gandhiji who said that God certainly exists. Where? Truth is God. And truth is everywhere. So God is everywhere.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there is no season. There is no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం అన్నది అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: When a doctor cures us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచి నీళ్లు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful towards
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఇస్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ?
1: కేవలం ఇది దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
0: He says, this is my body, but I am not this body.
1: కనుకనే దిస్ ఇస్ మై బాడీ అంటున్నామే కానీ ఐ ఆమ్ బాడీ అని ఎవరూ చెప్పడం లేదు.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: ఇది మై కర్చీఫ్, కర్చీఫ్ సపరేట్ గా ఉంది, నేను సపరేట్ గా ఉంది.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: అదే విధంగా మై మైండ్, మై బాడీ, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, మై అంతఃకరణం అంటున్నాం, బట్ హూ ఆమ్ ఐ?
0: In the same manner we say, this is my body, this is my mind, my intellect, my organs and so on. But has anybody asked this question, who's this mind?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఈజ్ మాయా, మై.
0: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఇస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది నా వారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ, బట్ నోబడీ హస్ రియల్లీ బదర్డ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూస్ దిస్ మై.
1: కనుకని అన్నింటి ఎందుకు సాక్ష్యభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
0: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్, that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulithuru muttati teenikai neduva vidumayo karunaye purivayo ani tamil. Ee kadalil kulithuru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini neenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni muthyani nenu sampayinchukunnanu, deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchu.
0: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God.
1: Vidumayo karunaye purivayo ani Tamil. Ee kadale kulithuru ee samudram aneetundi deen lopala enni alalo ఎన్ని విధమైన ముసళ్ళు ఎన్ని విధమైనటువంటి మృగములో ఉండినప్పటికీ

0: I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
1: ఈనాడు మానవత్వం లోపల కేవలం ఆధ్యాత్మికం అంటే ఏమో అదిరి పడిపోతున్నారు.
0: Today we find that man gets frightened by the very word spirituality.
1: ప్రాయమున్నప్పుడే భగవంతు కనుగొనాలి.
0: When one is young, he does not try to seek God.
1: కాయముడిగిన ఎంత కాంచలేవు.
0: And as he becomes old, or when it goes, the body goes away, ముందు ముందని
1: ఎంచు మోసమ్ము చెందకు.
0: Don't keep saying that later on. You are only deceiving yourself.
1: సర్వుల యందు కూడాను మానవత్వం ఒక్కటిగానే మనకు కనిపిస్తూ ఉండాలి.
0: Man's nature is something which is present in every being.
1: ఫిలిము రికార్డ్ గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తూ ఉంటాయి.
0: ఇన్ ఎ గ్రామ్ఫోన్ రికార్డ్ when we look at it, we find that everything seems to be together.
1: Soundu basunandu savarinchi chuchina paatalu enno vidamu palukuchundu. ee plate chuste anni samanangane untuntadi kaani sound box lo savarinchi chuste veru veru veru paatalu ga kanipistuntayi.
0: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
1: Kani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru kani manavattam evari endu untundado aa practical lopalle telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what his really is like.
1: Kondaru mahaniyuluga untuntaru, kondaru telivitetalu varaga untaru, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
0: There are some who have evolved. There are some who are intelligent. There are some who are foolish.
1: మంచి వారికి మాటలు ఉండవు.
0: Those who are good, they are men of few words.
1: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
0: Those who are intelligent, far too many words.
1: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
0: And the foolish ones go on arguing and debating.
1: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటుంది.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: చిన్న చిన్న దానికి కూడాను వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు కానీ మానవత్వం కాదు.
0: That nature which goes on arguing and debating is the nature of a real.
1: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏ మాత్రము పాల్గొనరు.
0: And the intelligent ones waste away their time in words, do nothing in action.
1: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
0: An empty vessel makes much noise.
1: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే కానీ మనం ఎంటీ వెసల్స్.
0: We think this is our intelligence, we are clever, but this is nothing but an empty vessel.
1: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది కాని ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వదు.
0: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అనే అర్థమవుతుంది.
0: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one. It is this atmic principle.
1: కాని మనం ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
0: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
1: కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
0: This sacrifice, the spirit of sacrifice, what actually it gives us in return is something which we really see around us.
1: ఇప్పుడు మనము గాలిని తీసుకుంటున్నాం.
0: For example, we breathe in.
1: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
0: The air that we breathe in, we should also breathe it out. So that otherwise the lungs may go bad.
1: ఆహారం తీసుకుంటున్నాము దానిని మరొక వైపున విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: We take in food, but through some other channel we'll have to put it out.
1: మన చేతిలో ఒక ప్రదేశంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తము ప్రసరించకుండా అక్కడే నిలిచిపోతే అక్కడ ఒక గుళ్ళగా తయారైపోతుంది.
0: It is the nature of blood to circulate, but if the

0: కాబట్టి మనం త్యాగం చేత ఎంత క్షేమం ఏర్పడుతుండాలి.
1: A boil develops at that particular spot. So we see
0: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
1: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
0: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
1: So it is through this sacrifice that we have yoga.
0: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
1: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
0: దీనికి అభ్యాసం అత్యవసరం.
1: Now in order that we take this new path.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
1: We need this abhyasa of practice. Practice is essential. It's at the root of everything.
0: Oka chepana pattal anukunte manamu erranu kutti danni choopinchi chepana padutunnam.
1: If you want to catch fish we spread a net.
0: Aneka vidyamulainatundi practice cheta kruramaina mruganni kudanu swadhinam chesukuntunnam.
1: We have a bait for the fish. If you want to catch wild animals we have a bait against
0: fish. Vishasarpanni kudanu manamu aa yokka vishadantamulu periki vesi dantu nirbhayanga manam aadukuntunnam.
1: A poisonous snake, we get hold of it, remove it, the poisonous fangs and play with it.
0: Snake ku manasuku rendu kudanu okke jantalaga untunnayi.
1: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
0: Sarpam eppudu kudanu chakkaga podu adi onkari tinkariga potundi.
1: It is the snake's nature to keep moving in a zigzag manner.
0: Yedi chikkite dannanta karustu vellutundi.
1: And whatever it comes across, it bites and goes.
0: అదే విధంగా మనసు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడాను వంకరకి ఇంటికేలా పోతుండాలి.
1: In the same manner, mind also treads a crooked path.
0: చూచిన దానంతా ఆశిస్తుండాలి.
1: Whatever it sees, it desires for.
0: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
1: That's why the mind has the qualities of a snake.
0: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
1: If that snake were to bite, well, the poison would get into the body.
0: అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
1: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
0: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
1: In the same manner, we have these two poisonous fangs, abhimanam, attachment, and mamakaram, desire.
0: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
1: By removing these two fangs, our life becomes ours.
0: మనం ఏ రీతిగా తీయటం?
1: How do we remove these?
0: దీని కూడాను ప్రాక్టీస్ చేయాలి.
1: For this also practice is essential.
0: ఇది ఒక పేపర్.
1: This is a piece of paper.
0: దీన్ని బాగా చుట్టినాం.
1: We roll it up.
0: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
1: As we roll it, we find it gets folded.
0: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
1: If you want to make it straight, we must unfold it in the opposite direction.
0: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
1: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
0: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
1: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
0: కనుకనే మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
1: So putting aside the worldly view, we should try and look within ourselves.
0: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
1: We have a torch in our hands.
0: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
1: I want to go in one particular direction.
0: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
1: If I flash this torch in the direction which I have to go,
0: నేను పోయేది ఒక మార్గము వేసేది ఇంకొక మార్గము టార్చ్.
1: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
0: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
1: In the same manner, that divya drushti, that spark of inner vision is within us, that spark.
0: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
1: If that sight of ours, if we were to turn inwards,
0: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించడము బహిర్వైపున మాత్రం దాచివేయటం.
1: We want to know true nature, but we flash the torch to the external world.
0: సాధ్యమవుతుంది.
1: How is it possible?
0: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
1: We want to go in a particular direction, we should try to look in that direction.
0: Kana prati manavattamlo kodanu ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emti.
1: Today we find lot of restlessness in the world. What's the cause for this?
0: Hrudayamuleni maatalu perigipothunnayi.
1: we have words and words without the heart.
0: ఇది కాదు మనకి ఇప్పుడు అత్యవసరమైనటువంటిది మాటలు లేని హృదయం కావాలి.
1: What we want is a heart without words.
0: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
1: This is what we must look for.
0: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
1: Mere words do not give us any.
0: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
1: It is through work that we can achieve a lot of things.
0: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
1: So every man should jump into
0: the కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
1: Into this field of karma.
0: సమాజ సేవను మనం చేయాలి.
1: Service of society.
0: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: It's the society which sustains our life.
0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: We cannot live even for a second.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: By removing ourselves from the society.
0: But we don't. మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
0: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: At least for a fraction, for an iota, we should try to
0: ఏక తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: Have good words for the others.
0: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds, and we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుందా, దివ్యమైనటువంటిగా ఉంటుందా.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: Jealousy is not.
0: అహంకారం మానవత్వం కాదు.
1: Ego is not.
0: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
1: All these are animal qualities.
0: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులము మానవులం అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్లా ఉద్ధరించగలము?
1: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనము మానవులం అనుకున్నప్పుడు మానవ కుడములను పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: Prema, daya, karuna, tyagamu, sanubhuti. Ee panch pranamulu cheta manamu ee jagatunu kotta varaku uddharinchali.
1: Love, compassion, mercy, kindness and sympathy for others. It is these five which form the cornerstone.
0: Ee vidhamainatuvanti darini manam penchukunnappude konni kashtamulaku manam guriki avasam vastundi.
1: It is unavoidable that we come across.
0: Manchi margamulo manam praveshinchinappudu konni dukkamulu kudanu manam anubhavinchavalsi vastundi.
1: That we come across troubles. Now when we want to do something,
0: manchi variki anni kudanu konni kashtamule ventaadutuntayi.
1: Those who want to do good are always up against.
0: Viluvainatuvanti diamond ku chaala kotalaku vastuntaru.
1: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మదును మక్కా నుంచి తరమగొట్టి.
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమని చెప్పిన కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్ హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద శాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగెన్స్ ఆర్డర్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్.
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటున్నా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside,
0: sweet juice manaku labhistundi.
1: By removing the bitter skin, we can get the sweet juice.
0: Kalukane kashtamulanu nashtamulanu dukkamulanu nindalanu nirudyogamulu annitti kodanu nirudyogam chesinappude dani tejinchinappude manaki shanti santoshamu sukhamu aanandamu manaku labhistundi.
1: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness, peace, and joy. Now man's life, which is full of love, ease, will also certainly become a fruit.
0: Tree.
1: Without love, you can't have the world.
0: Love is God. Live in love.
1: That's why love is God. Live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమా కూడా మనకు ఏర్పడుతుంటుంది.
1: Where you have this love, we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడాను మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడాను ఈ దేహము రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేదే.
1: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమను.
1: We talk about hundreds of years, but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: Death is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: నేను దీనికి పూర్వమంత బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో. కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
0: Prema swarupulara, meeru nijamuga nitya jeevithamlo sahajamaina manavulaga untundi chinna chinna vishayanni vicharinchukunte kudanu manaki ento viluvainaatvanti arthamulanta manaku gochalustayi.
1: Embodiments of love, every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
0: Oka chinna ekkadaina oka pendiki manam pevvalane prayatnam chesam.
1: Now we want to go to attend a wedding.
0: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avuthunnam.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: Oka cinema povalante kudanu edo konni rakamuluga oka cheppulu vesukoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avuthunnam.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: Leka sayankaram walking povalante oka walking stick aina chetilo vesukoni slippers tetchukoni prayanam siddham avuthunnam.
1: When we want to go for a walk, we take get hold of the walking stick and put on our slippers.
0: Kani ee naadu walking ku povachchu lekapothe cancel cheskovachchu.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
0: can do that. Leka cinema ku povachchu lekapothe repu podam ledi postpone cheskovachchu.
1: You can likewise postpone going to the cinema house to tomorrow.
0: Kani ee antya prayanamu cancel cheyadaniki veelu ledu, postpone cheyadaniki veelu ledu. Kani tappindi kaadu, manam emi ready avuthunnam.
1: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
0: Kanuka manamu maraname nischayamu buddhimantudaina dehamunnantalo taanu teniyavali.
1: Death is a certainty, so the one who's really intelligent gets ready for this.
0: Ee padava gattiga undinappude ee yokka jeevitham aneetvanti nadilo vesukoni gattuku cheradaniki prayatninchali.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: Kanukane manamu ee padava chilluna padi chidilamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: Dhanamu manamanna rakshinchadu.
1: Money or wealth is not going to
0: protect us. Bandhuvulu evaru mana vetta raru.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
1: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఇస్ సర్టెన్
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిన తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడాను రేషన్ అయిపోయింది.
1: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్ అప్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మడ్ దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యుయేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
0: కనుక మనం ఏమాత్రం కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ అస్. సో సో లాంగ్ యాజ్ వి లివ్ వీ మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్ వీ మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ
0: లోయర్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: To go to a lower level, you really need not do anything. It's only to go to a higher level that you must prepare yourself.
0: Konda pain unnatvanti gunnunu krindiki sulabhanga nettavachu.
1: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
0: Kani kinda ratini konda pai teesukopovalante shrama padavalsi vastundi.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: Kanuka manam konni shramalakaina nu vachi unnata sthayiki manam painiki ekkali.
1: So by undergoing such efforts and troubles, we must
0: chette
1: try to peru
0: go sulabhanga vastundi.
1: Bad is something which comes very easy.
0: Kani manchi perunu manam sampadinchali.
1: But we should try to get a good name.
0: Parukani, be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good. This is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మనం హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of love.
0: Bhakti, bhakti, bhakti annanta matramana kevalamu japam cheyatam matram bhakti kaadu, dhyanam cheyatam matrame bhakti kaadu, sarva jeevulanu preminchetunte yokka ekaikamainatunte margaanni anubhavinchinappude idi nijamaina bhakti.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: day. Idi manchi karmalanu cheppavachu.
1: This is something which is good.
0: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు.
1: But what is that we get out of it?
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
1: Through a good heart, try to do something good.
0: మనకు హృదయమే పాజిటివ్.
1: Heart is positive.
0: మన కర్మలే నెగటివ్.
1: Our work.
0: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: కానీ ఊరికే మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పనిచేయాలి.
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
1: We might do any number of things, but that only signifies
0: హృదయము చేరటమే క్వాలిటీ.
1: When the heart gets mixed up with it, then we have quality.
0: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
1: So when we seek both quality and quantity, we are really seeking divinity.
0: కనుకనే ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు.
1: ఇట్ ఇస్ ఇన్ యు, విత్ యు, అరౌండ్ యు, బిలో యు, అబౌ యు. డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
1: And you are around this divinity.
0: కాని దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around.
0: మన కంటి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
1: వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నాడు.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: Yeni paramanuga untundado danikatte mari kindane untundedo adi kudunu daivathvame.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: Kavim puranam anushasitam tanoraniyam smarajya tatasya ramachintam rupam aditya varnam tamasa parastatame. ఇదే వేదం. ఏది దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించుటకు వీలు కాదు.
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడా నువ్వు సృష్టించలేరు.
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడా నువ్వు పోషించలేరు.
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కాని పరిశోధన సాధ్యం కాదు.
1: You can possibly see it but cannot experiment with it.
0: కనుకని ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడా చేరి ఉంటుండాలి.
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: But it's only when this, the primary quantity, the primary entity is involved, then we have some
0: concrete thing. Atom, atom అని చెప్తూ వచ్చింది.
1: This is what we call is the atom.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: This atom is present everywhere.
0: కానీ ఈ ఆటమ్ తోని సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైన స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హ్యావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటారు.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డు మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటారు.
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ద హోల్ ఎంటిటీ.
0: దీనికి అంత్యమనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: ఎనీ పాయింట్ దట్ యూ స్టార్ట్ ఫ్రమ్ యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము.
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: టేక్ ఎ సెమీ సర్కిల్ స్టార్ట్ ఎట్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద సెమీ సర్కిల్ యూ గో అరౌండ్ ది హాఫ్ సర్కంఫరెన్స్.
0: ఈ సెమీ సర్కిల్ సి అన్నారు.
1: నౌ దిస్ సెమీ సర్కిల్ రిసెంబుల్స్ ది ఆల్ఫాబెట్ సి.
0: ఈ సీనే సైన్స్.
1: దిస్ సి ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర వచ్చి నిలిచిపోతుంది.
1: It begins at one point and ends at another.
0: ఒక దాన్ని మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక కొత్తదిగా బయలుదేరుతుంటారు.
1: సో వీ స్టార్ట్ ఎట్ వన్ పాయింట్ బై వే ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్, దట్ ఇన్ టర్న్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్.
0: కనుకని సి సైన్స్ అని, ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటిది అని ఆధ్యాత్మికము అని చెప్పారు.
1: సో సి హెస్ బీన్ లైకెన్ టు సైన్స్ అండ్ ద ఫుల్ సర్కిల్ టు స్పిరిచువాలిటీ.
0: ఈ సైన్స్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని చెప్తూ వచ్చారు.
1: Science keeps asking, what is this, what is this?
0: Yuka full circle no, what is that, what is that annaru.
1: The full circle of spirituality questions, what is that?
0: Adhyatmikam, what is that? Science, what is this?
1: Spirituality asks a question, what is that? Science asks a question, what is
0: what
1: this?
0: What is this ante empty? Near. Deenini this annaru.
1: Now what is this meaning? What is this? This is something which connotes that which is
0: that
1: near.
0: That means far.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
0: Below sense ane antide prakruti.
1: That which is below sense is this nature.
0: Deenine above sense ane antide paramarthikamu.
1: And that which is beyond is paramarthikam.
0: Ee rendintikini sannigita sambandhamu.
1: These two are got to some point.
0: Kanukane adi tat, idi tvammu.
1: There you have tat, that, tvam.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద వర్డ్
0: దీనిని తత్ త్వం అసి, ఈ రెండింటినీ కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుక నీ ప్రకృతిని పరమాత్మను రెండింటినీ ఏకత్వంగా ఉంటుండాలి.
1: So nature on the one hand, the Lord on the other, these two.
0: Thread leni batta ledu.
1: Without the thread we don't have this piece of cloth.
0: Silver leni plate ledu.
1: Without silver you don't have the plate.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: Without Brahma you don't have prakriti.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: So this prakriti of nature is full of this.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: We cannot separate the two.
0: కనుక ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతో తొలతులు లాగుతూ కలకలలాడుతూ ఉంటుంది.
1: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
0: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమి దీనికి రూపం లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చోంటారు.
1: There are others who always port a castor oil face.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడాను కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: This is not man's nature. He should always be radiating happiness.
0: ఆనందం కాని.
1: He should not feel that this is trouble or distress and that is happiness.
0: సుఖము కాని.
1: That is trouble, this is
0: happiness. Passing clouds.
1: All these are nothing but passing clouds.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: Kanuka mana hrudayame aakashamu.
1: Our heart is like the sky.
0: Mana buddhiye suryudu.
1: Our buddhi is like the sun.
0: Mana manase chandrudu.
1: Mind is like the moon.
0: Mana thoughts are passing clouds.
1: Thoughts are like the passing clouds.
0: Kanukane chandrama manaso jatah chakshu suryo ajayata mukha indrascha agnischa ani vedam bodhistu vachindi.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: Kanuka, manam appudappudu ee engage lo chaala thoughts vastuntadi.
1: Now in the young age, thoughts do come to us.
0: Ee thoughts vachinappudu ee buddhi, manasu rendu block aipothayi.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకనే కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: In such moments we go about in a blind way.
0: కానీ అట్ల పోకూడదు.
1: But
0: కొంత వరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead we should pause and take stock of things and try to ask the question.
0: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: We should always inquire and then only we should undertake an action.
0: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: మైండ్ వాంట్స్ టు ఎవ్రీథింగ్ దట్ వి థింక్.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: బట్ అవర్ ఇంటెలెక్ట్ కీప్స్ టెలింగ్ us, cautioning us, not this and that.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
1: నౌ దిస్ ఇంటెలెక్ట్ ఆఫ్ ours, బుద్ధి హస్ గాట్ దిస్ ఆత్మశక్తి.
0: ఇది ఆత్మ.
1: ఆత్మ ఇస్ అట్ ఎ సర్టన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: Below that is the intellect.
0: Idi kinda mind.
1: Below that is the mind.
0: Idi sense.
1: And below that is the sense.
0: Idi body.
1: And then we have the body.
0: Body enta attadugunu untunda chudandi, atma high lo untundali.
1: In this gradation we find that the body is the lower level.
0: Kanuku atmaku buddhi samipamulo untundali.
1: And buddhi is very close to the atma.
0: Kanukane atma yokka prakasham buddhi paina padutuntadi.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: ద లైట్ ఫ్రమ్ ద సన్ ఫాల్స్ ఆన్ ద మూన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మూన్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ స్పార్క్, దిస్ రేడియన్స్ from the intellect should fall on the mind. That in turn should
0: kanuka manamu buddhini anusarinchinappude manamu sariyainti karmalu acharinchavachu.
1: It's only when we follow the buddhi that we can really undertake good acts.
0: ఈ బుద్ధిని అభివృద్ధిగా ఉంచడమే విద్య అన్నారు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ దిస్ బుద్ధి వి హావ్ విద్య.
0: విద్య యొసగును వినయము.
1: దిస్ విద్య లీడ్స్ టు హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: అండ్ త్రూ హ్యూమిలిటీ వి గెట్ డిజర్వ్.
0: పాత్ర వలన ధనము.
1: అండ్ త్రూ దిస్ డిజర్వెడ్నెస్
0: ధనము వలను ధర్మము.
1: త్రూ వెల్త్
0: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
1: అండ్ త్రూ దిస్ ధర్మ వి గెట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్
0: బియాండ్. కనుక మనము ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మభావము, దయాభావము, ప్రేమభావాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, వీ షుడ్ హ్యావ్ ధర్మ, వీ షుడ్ హ్యావ్ దయా, అండ్ వీ షుడ్ హ్యావ్ ప్రేమ.
0: ఈ సంస్కృతి ఒక్క భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: దిస్ రిచ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఓన్లీ టు ఇండియన్స్.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharat are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something
0: sthirakirti.
1: It is something which has been long lasting.
0: Priyamaina matrumurti.
1: And something which has been there forever.
0: Ilanti yokka tyaga murtini manam durvinivogam cheyakoodadu.
1: And such an entity as this
0: prati okkaru kudanu Bharata putrule.
1: Everyone is the son of Bharat.
0: Ee naadu kevalam swartham aneetundi daarini abhirudhi parchukoni kevalam Bharata deshanni mukkala mukkala mukkala mukkala chestunnam.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: Maari Maharashtra, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశము యొక్క చేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఎ రూమ్.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరం ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమానికి కూడా పోవాలి.
1: ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ రూమ్ కెనాట్ ఫర్ ఎవర్ లివ్ ఇన్ దాట్, హీ హస్ టు గో టు అదర్ రూమ్స్ ఆల్సో.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ వీ షుడ్ లెర్న్ అదర్స్ లాంగ్వేజెస్, వీ షుడ్ మూవ్ విత్ అదర్స్, మిక్స్ విత్ అదర్స్. అండ్
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ విథిన్, అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేహం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యూ కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ది బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ.
0: కనుక దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ద కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ద బాడీ, ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ ఆల్సో హావ్ ఎ లైకింగ్ ఫర్ ద నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ వర్షిప్ ద లార్డ్.
0: కనుకనే ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తుంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ద లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ, దీస్ టూ షుడ్ గో టుగెదర్ ఇన్ ఆర్డర్ దట్ వి మే రియలైజ్ అవర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God, we have nothing.
0: విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకనే చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: దేర్ ఈజ్ మొట్ట వస్తుంది నో గాడ్ నెక్స్ట్ వస్తాను.
1: ఇన్ ది సెంటెన్స్ వీ హ్యావ్ దీస్ టూ వర్డ్స్ దేర్ ఈజ్ ఆఫ్టర్ దట్ కమ్ ద వర్డ్స్ నో గాడ్
0: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
1: సో విత్ ఇన్ దీస్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ద టూ మీనింగ్
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను సోదరి భావం చేతను అభివృద్ధిగా ఉంచుకుని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో పీపుల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ షుడ్ ట్రై అండ్ వర్షిప్ గాడ్ ట్రై టు సీక్ ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ట్రై టు డూ గుడ్ టు అదర్స్ బై ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ దట్ దిస్ మే బి అచీవ్డ్.
0: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వాట్ లింక్స్ వన్ మ్యాన్ టు అనదర్ ఈజ్ దిస్ ఆత్మతత్వం.
0: నిజమైన ద్వేషము ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
1: దేర్ షుడ్ బి నో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ బికాజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్స్ హేట్రెడ్.
0: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
1: వాట్ ఎవర్ వీ డూ దే ఫాలోవర్స్ ద ఫ్రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ షాడో. దీనిని
0: వీలు కాదు.
1: We cannot avoid the shadows.
0: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
1: Today you might try to escape, but the day will come when you cannot.
0: కనుక ఈనాటి నుంచినే మనం అటువంటి చెడ్డ కార్యముల్లో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: Dukkamu kaadu.
1: Nor misery.
0: Sukamu dukkamu. Rendinti yokka ekattvam tho koodina nija tattvam nandu ee yokka divyatvanni gurtinchadame nijamaina manavuni yokka pradhana kartavyam.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: Sukadukkamulu rendu kodanu sariyainatuvi kaadu.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatuvi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchu undaga దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్ ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు లేత హృదయం యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్ బీ దట్ ఆఫ్ ఎనీ కంట్రీ దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈజ్ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్ ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చు.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: యువకులు వృద్ధులు మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
1: In fact you have been deliberating on various subjects. The youngsters, the middle aged and old all mixed and discussed in depth.
0: కాని ఈ విచారణలో తేలినటువంటిది ఏమిటి?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidhamulainatundi oka gnanamunu abhyasinchinappatikini enni reetila kudanu manavudu sadhanalu salipinappatikini prema aneetundi bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudunu vyarthamule.
1: One may have knowledge to a great extent, one might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatundi prema tattvamu adi e nijamainatundi yokka bhakti prabhavam.
1: Therefore what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్ ద లైఫ్ పార్ట్నర్స్ ద చిల్డ్రన్ దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవం లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యం కాకుండినా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Premakai paatu padandi.
1: Let us struggle to earn this love.
0: Premanu sadhinchadaniki prayatnam cheyandi.
1: Let us make every attempt to achieve this love.
0: Premane mee yokka property aneetundi satyanni gurtinchandi.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it, it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్, యుల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evaranu telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagavan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాలు నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే వదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్,
0: కాలాన్ని గడుపుకునే వదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ది

0: When once you churn the life that is an ocean, what is that you draw out of it? It is only ashanti, restlessness. You think it is butter. It's not butter. Because of water still present in the butter, it smells foul.
1: ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి ఒక వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
0: When once the residual water in the butter is transformed into vapor, you get the pure ghee.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మనసు కాదు,
0: you are not the mind.
1: మీరు బుద్ధి కాదు,
0: you are not the intellect.
1: మీరు ఇంద్రియం కాదు,
0: you are not the senses.
1: మీరు అంతఃకరణ కాదు,
0: you are not the inner sense.
1: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
0: In fact, the primordial basic principle, fundamental principle is your true self.
1: అన్నిటికీ నీ మూలాధారం ఏంటంటే పాలు.
0: The fundamental basis here is milk.
1: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
0: When once you have milk, you can
1: పెరుగు
0: have
1: మనకు లభ్యమవుతుంది.
0: You can have curd.
1: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
0: You can also get ghee.
1: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: యు వాంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
1: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
0: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సత్య ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
1: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
0: One has to question, is this rightful path? Is it truthful path? Is it eternal path?
1: కాదు కాదు.
0: No.
1: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
0: It is not a right path.
1: ఇది మిథ్యమైనటువంటి సాధన.
0: And in fact, it is one that is eternal.
1: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
0: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ అట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
1: జపం చేస్తాము,
0: వీ డూ జప.
1: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
0: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
1: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
0: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
1: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
0: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
1: ధ్యానంలో ప్రవేశిస్తావు.
0: Then you start doing meditation.
1: Dhyanamlo praveshinchinappudu,
0: when you meditate,
1: aa dhyanam kudanu enta varaku vastundi neeku?
0: To what extent does it reach?
1: Dheyani ponde enta varaku nu dhyanam manaku labhyam avutundi.
0: Until you reach the goal, you follow meditation.
1: Dheyamnu pondina tarvata ee dhyanam em avutundi?
0: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
1: Tadapari sarvam mithyam aipothundi.
0: So everything will be lost.
1: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
0: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ టెంపరీ, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
0: ది టెంపరీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: టెంపరీ ఫలితాన్ని పొంది
0: యీల్డ్ టెంపరీ రిజల్ట్స్
1: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
0: అండ్ టు లీడ్ ఎ టెంపరీ లైఫ్ ఈజ్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
0: Therefore, we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
1: సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
0: We have to think of God all the time.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: We should think of God everywhere, all the time.
1: Sarvakala sarvavastari endukudanu manamu ee dhyanamunu sampadinchali.
0: And in fact, we have to be in meditation in all states, at all, everywhere.
1: Mana uchchasa nishwasamu ee vidhanga sahajanga sancharistunnayo,
0: just as breathing process takes place naturally,
1: adhe vidhanga mana jeevitam antai kudanu ee uchchasa nishwasamtone muginchali.
0: In fact, it should demonstrate the correct path. And we should end our lives with that.
1: ఈ ఉచ్ఛ్వాస విశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
0: This breathing process will indicate the truth.

0: స్పిరిచువల్ పాత్.
1: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయము.
0: అండ్ దిస్ ఇస్ ది ట్రూ డివైస్ టు ఎర్న్ డివినిటీ.
1: సోహం సోహం సోహం, ఇది ఏ మనం సాధించవలసినటువంటిది.
0: వాట్ యూ హ్యావ్ టు అచీవ్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
1: వచ్చింది మనం, సోహం వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ వీ హ్యావ్
1: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
0: దిస్ సోహం వేర్ ఫ్రమ్ వీ గాట్ ఇట్.
1: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
0: దిస్ సోహం ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కోహం.
1: కోహం అనగా నేనెవరు.
0: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
1: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
0: టు దాట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
1: మన జీవితం లోపల ప్రతి కర్మకుడును ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
0: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
1: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ బి ఫ్రక్టిఫైడ్.
1: ఈనాడు
0: టుడే
1: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధం.
0: టుడే we are building our mansions of life on water bubbles.
1: ye chanamlo munigipothundo ye chanamlo idi tarigipothundo.
0: At what moment it would collapse we do not know.
1: kanaka manavattamu satyanityamainatti yokka deeni paina manu aadharapadali kaani neeti pudiga vanti asthiramainatti dani paina manamu aadharapadakoddu.
0: Therefore human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
1: ee naati manavuni yokka jeevitham antai kudunu kevalamu chanabhanguranga maaripothundadi.
0: The human life today is just changing in a moment of time.
1: Deenini Shankara varu chepparu.
0: This is stated by Shankara.
1: Maakuru dhana jana yavana garvam.
0: Don't pride yourself because of your
1: harati nimishat kala sarvam.
0: Because of youth and wealth, because the whole time would
1: chanamlo chaaripothundadi.
0: It drops out in a moment.
1: చలంలో కదిలిపోతుండాలి.
0: And it passes off in a moment.
1: ఏది మనకు శాశ్వతంగా నిలచడం లేదు.
0: Nothing remains with us permanently.
1: ఇలాంటి శాస్త్రంగా లేనటువంటి దానిపై ఆధారం ఎందుకు చేసుకోవటం మనం?
0: In fact, why should we rely on these fleeting things?
1: శాశ్వతమైనటువంటిది మన ఆత్మనే.
0: So that which is permanent is our self, Atma.
1: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
0: This self or the spirit Atma is Brahma.
1: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
0: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
1: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
0: దిస్ నేచర్ ఆఫ్ డివినిటీ ఈజ్ కాల్డ్ బృహత్.
1: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
0: అండ్ ఆత్మ ఈజ్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ which is called aham subsequently.
1: Aham anetvantidi kevalamu shastramainatvantidi satyamainatvantidi.
0: This aham is truth and it is permanent.
1: Atti satyanityamainatvanti oka aham tattvanni gurtinchadaniki prayatninchali.
0: We have to make effort to know this principle and the nature of aham, which is truth and eternal.
1: Atma aham ee oka tattvamlo brahma moodinti oka ekatvanni mottamota gurtinchali.
0: We have to know the underlying unity in these three, Atma, Aham and Brahma.
1: ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
0: These three are synonyms but they convey the same meaning.
1: Kanukane brahma tattvam anetvantidi shuddha sattvam anetvantidi.
0: This brahman is pure and unsullied.
1: అది నిరంతరము మన వెంట జంట ఇంటా ఉండున్నటువంటిది.
0: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఇన్ అస్ అండ్ అరౌండ్.
1: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
0: యూ మే బీ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ డీప్ స్లీప్ బట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విల్ బీ విత్ యూ.
1: కనుక నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విచ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ.
1: ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము.
0: అండ్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది.
0: ద డివినిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీవే ఆ బ్రహ్మతత్వము.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీకంటే మించినటువంటిది కాదు. ఇక్కడ
0: ఇట్స్ నాట్ బియాండ్ యు.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
0: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ నాట్ వెంటనే
1: జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అలాంటి దైవత్వాన్ని నీవెందుకు ఇంత యోచన చేయటం?
0: Why should you search for him when God is everywhere?
1: కాని ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
0: But man is wasting his time because of his desires, likes and dislikes, and thus leading an artificial life.
1: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
0: In fact, all the desires that we have are mean.
1: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika, rajakiya, anni rangamana yendu kudanu unnatvantidi okkate.
0: In fact, it is one and the same in all the fields, physical, the secular and the worldly.
1: Kaani ee naati manavuni yokka jeevitam anta kudanu swarthamu saprayojanam cheta koodi untunnadi.
0: But today man is leading his life full of selfishness and self interest.
1: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్, వెల్ దేర్ కెనాట్ బి
1: స్వార్థ స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట గడుపుతుండాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
0: వన్ వుడ్ పుట్ దిస్ క్వశ్చన్, వితౌట్ బీయింగ్ సెల్ఫిష్ హౌ కెన్ ఐ లివ్.
1: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుండాలి.
0: బికాస్ యు ఆర్ సెల్ఫిష్ యు ఆర్ రూయినింగ్ యువర్ లైఫ్.
1: ఇది సరైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
0: వీఆర్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ వీఆర్ హెల్పింగ్ ది కమ్యూనిటీ, వీఆర్ హెల్పింగ్ ది సొసైటీ.
1: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
0: ఇట్ ఈస్ నాట్
1: హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్.
1: మీరు అపకారం చేస్తున్నారు.
0: యూఆర్ హార్మింగ్, యూఆర్ హర్టింగ్.
1: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యు హావ్ బీన్ థింకింగ్, డెల్యూడింగ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హార్మింగ్ దెం.
1: ఎవరు సొసైటీ?
0: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
1: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
1: అసోసియేషన్ రెండోది కావాలి,
0: అసోసియేషన్ నెక్స్ట్,
1: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
0: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
1: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
0: భగవాన్ సెట్ స్పిరిచువాలిటీ ఇన్ ద బిగినింగ్,
1: అసోసియేషన్ రెండవది,
0: అసోసియేషన్ నెక్స్ట్,
1: ఇండివిజువల్ ఇంకా మూడవది,
0: అండ్ ఇండివిజువల్ ఇన్ ద లాస్ట్.
1: ఆ ఇండివిజువల్ దే ఐ.
0: దిస్ ఇండివిజువల్ ఇస్
1: అసోసియేషన్ దే ఏ,
0: అసోసియేషన్ ఏ.
1: స్పిరిచువాలిటీని ఎస్,
0: స్పిరిచువాలిటీ ఎస్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
0: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
0: Therefore man should keep in view divinity.
1: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
0: With this divinity you can join the association.
1: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమైన నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
0: In association then you will start investigating your true self.
1: కనుకనే అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
0: Then you will know who you are in the true sense.
1: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
0: then once you know your true nature,
1: ee samajam ante emiti ani artham avutundi.
0: You can understand what this society is.
1: Ee samajam ante artham chesukunnappude,
0: when you understand society,
1: ee samajamlo unnatundi samasti swaroopudaina daivatvanni gurtinchukovali veelavutundi.
0: Then you can understand the cosmic principle of divinity.
1: Kanukani taana modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi ప్రైమరీ స్కూల్ లోపల వాళ్ళకు తగినటువంటి ఉత్తీర్ణులు గావించి వాటి ఉత్తమమైనటువంటి భావాలు పెంచాలని.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ప్రైమరీ స్కూల్స్ సో దట్ దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ నోబుల్ ఐడియాస్.
1: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
0: వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
1: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
0: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
1: ఇండివిజువల్ గా పాల
0: ప్రైమరీ స్కూల్.
1: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
1: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
0: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
1: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
0: First know your nature.
1: నీవెవరో నీవు తెలుసుకో.
0: Know thyself.
1: అప్పుడు ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
0: Then you will know the rest.
1: కనుక మొట్టమొదట మనము ఈ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దీస్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఈజీలీ.
1: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
0: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ certain worldly paths and pursuits and make every attempt to find out that eternal truth.
1: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
0: To start with, the body requires food.
1: ఇది ఫుడ్.
0: This is the food.
1: Food for head.
0: Food for head.
1: Head for God.
0: Head for God.
1: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
0: So we should have proper food.
1: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
0: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్
1: పవిత్రమైనటువంటివి,
0: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
1: నిర్మలమైనటువంటివి,
0: విచ్ ఆర్ ప్యూర్,
1: నిశ్చలమైనటువంటివి,
0: దాట్ విచ్ ఇస్ గుడ్,
1: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
0: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
1: అదే సాత్విక ఆహారం.
0: That is sattvika ahara or pious food.
1: Kooragayalu.
0: Vegetables.
1: Inka konni konni manam sampayinchukoneetuvanti aakukooralu.
0: And also green.
1: Ilanti vanni manam ee dehaniki konni penchukovali.
0: And all these things are required for the body.
1: Deeniki taginatuvanti ee gudlu maamsamu ichanti malinamainatuvanti ee maatramu cherchakoddu.
0: We should not take eggs, meat and so on.
1: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
1: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
0: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
1: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
0: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
1: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియం అన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
0: Because of this alcohol, the senses turn weak.
1: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
0: So for spiritual practice, alcohol will certainly an obstacle.
1: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
0: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
1: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
0: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
0: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్.
1: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
0: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
1: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్తే పుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అన్నారు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
1: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ నేచురల్ వే.
1: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏ మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
1: ఈ యొక్క మత్తు మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
0: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్.
1: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
0: దేర్ ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
1: ఈ ఆహారం ఎందు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
1: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
1: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
0: Such medicines should not be used.
1: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
0: Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: love. మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు.
0: All of you have been following spiritual practices.
1: చాలా మంది పాలు పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: And in fact many consider the milk and curd as pious అండ్ అక్సెప్ట్ రిసీవ్
1: అవి కూడా సాత్వికం కానే కాదు.
0: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
1: అందులో కూడా కొంచెం మత్త పదార్థం అంతా ఉంటుంటారు.
0: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
1: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
1: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భోజించకూడదు.
0: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
1: కనుక మితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
1: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
0: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
0: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
1: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
0: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
1: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
1: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
0: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
1: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ knowingly or unknowingly we commit certain mistakes.
1: Dhyanamu dhyanamu dhyanam ani dhyanamlo kurchuntunnaru.
0: In the name of meditation we sit.
1: Kaani ee meditation ante emitadi?
0: But what is meditation?
1: Emiti ee meditation yokka artham?
0: What is the meaning of meditation?
1: Emi cheyatam meditation anukuntunnaru?
0: What is the actual process, technique?
1: Concentration anukuntunnaru meeru.
0: We think it is concentration.
1: Ee concentration anipindi meditation kaadu.
0: Concentration is not meditation.
1: Ee concentration anipindi డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుండాలి.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
1: ఇది కేవలం సాధన కింద చేరదు.
0: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
0: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
1: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
1: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
0: While we take a path, we sit steady.
1: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
0: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనం కదలాలి.
0: We have to move.
1: మనసు కూడా చలించాలి.
0: The mind also naturally moves.
1: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: Out of this mind which wavers naturally, we should reach a state that which is steady.
1: కనుక చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
0: సో స్టెడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
1: అది ఏ నిజమైన ధ్యానం.
0: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
1: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
1: ఇవి కెమక్కెమైనా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం మనకు అంత వ్యర్థమైపోతుంది.
0: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
1: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
0: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
1: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
0: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
1: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
1: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
1: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
0: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
1: Anityamainatuvanti padarthamulu kaadu memu.
0: And we are not
1: nitya satyamainatuvanti oka padarthamulu.
0: I am eternal
1: ani ee chalincheetuvanti danto chalinchinatuvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
0: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
1: Ee naadu aneka mandi aneka rakamainatuvanti sadhanalu chestunnaru.
0: Many people follow spiritual paths.
1: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
0: They work for some time only.
1: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
0: Later we'll be lost without any result.
1: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
0: Therefore we should never follow such paths which are temporary.
1: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: We should never think that God is outside and start installing him
1: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
0: We should know the fundamental truth that God is in you.
1: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
0: In fact, one has to visualize the God within.
1: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
0: Not only he visualizes God within, he will help others to see.
1: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
0: All our spiritual practices today,
1: drama kattulu vale ganipistuntunnayi.
0: They are like, just like drama enactment.
1: Idi drama ku maatrame panikostayi gaani ee kattulu.
0: They are just for dramatic
1: champadaniki paniki raavu.
0: It is for dramatic purposes, not for permanent value.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనము ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore we should make every attempt to kill this illusion.
1: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
0: We have to distance ourselves from such delusion.
1: దీనికి అనేక రకమైన మార్గములు ఉన్నాయి.
0: There are many devices.
1: ధ్యానం అనగా
0: మెడిటేషన్ మెన్
1: సంకల్ప ధ్యానము స్థిర ధ్యానము చిత్త ధ్యానము కండక్టెడ్ ధ్యానము కండిషన్ ధ్యానము ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
0: There are many types of meditations, that which centers around the thought, that which is conditional, that which is emotional and so on.
1: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతుండారు, ఎమోషనల్ గా వస్తున్నారు.
0: We are proceeding along the emotional lines.
1: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
0: We should be away from such emotional line.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Meeku teliso teliyakano telisinatundi danni sthiramaina pettiga bhavinchukoni meeru sadhana jarugutunnaru.
0: Knowingly or unknowingly we have been following that which is known as true.
1: Kaduga meeku satyamaina petti dhyanam kavalanante nannu adagandi nenu cheptanu.
0: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
1: Yedi manaku akkarledu.
0: We don't need anything.
1: ఏ సాధనలు అక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
1: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
0: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
1: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనలతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
1: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
0: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
1: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
0: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
0: వి గో బై ఎ ఫార్మ్.
1: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
0: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
1: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
0: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
1: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము.
0: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్లెస్ స్టేట్.
1: నేను ఏం చేస్తాను, ధ్యానం చేస్తున్నాను.
0: ఐ సే ఐ మెడిటేటింగ్.
1: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి.
0: హౌ డు యు నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
1: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
0: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు.
0: నో.
1: కనుక నీవు మరిచినటువంటిదే ధ్యానము.
0: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీవు మరిచినటువంటిదే ధ్యానము.
0: That which makes you forget yourself
1: in meditation.
0: When you transcend yourself, that meditation.
1: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
0: That which increases your sanctity is meditation.
1: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
0: That which fills you with eternity is meditation.
1: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
0: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
0: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
1: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
1: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
0: దాట్ ఇస్ నాట్ ట్రూ.
1: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
0: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
1: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
1: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
1: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
0: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైమ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: తనను తాను మర్చిపోయాడు.
0: హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
0: Having lost himself, he has become one with the unity.
1: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
0: He was just moving about.
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
0: And this was noticed by Ananda.
1: చూచి ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
0: He said, oh brother, why are you moving about like this?
1: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
0: And then he could remind himself.
1: ఈ భౌతికమైన ఈ అనిత్యమైన అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
0: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly nature. So I should not think of the mind. In fact, there is only one mind. We may have any number of lives, but mind is same.
1: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: మైండ్ విల్ నెవర్ చేంజ్.
1: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
0: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: చూచాడు.
0: హి జస్ట్ వాచ్డ్.
1: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
0: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
0: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: నిర్వాణం పొందాడు.
0: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
0: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ
1: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
0: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
1: మనస్సునే స్మరించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
1: మనసే అన్ని విధముల కలతలు పెట్టించేది.
0: అండ్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎజిటేషన్.
1: మనం ఏవో మనుష్యానాం కారణం బంధమో చేహో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక ఈ మనసును మాత్రం తలచకూడదు.
0: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
1: మనసును మరచి
0: One should forget the mind.
1: మనసును విడిచి
0: అండ్ వన్ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్
1: డివినిటీ. దివ్యత్వంలో లీనం కావాలి.
0: అండ్ హీ షుడ్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము.
0: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
0: ఆనంద నోటీస్ దిస్.
1: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
0: అండ్ హీ టూ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్
1: దట్. కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
0: And within a moment of time, now the Ananda could also attain.
1: Dehaalu emiti venni?
0: What is this body?
1: Ee panchabhautikamaina dehaalu.
0: It is full of senses.
1: Idi kevalam kalpitamainatuvi.
0: And that's just artificial.
1: Nitya satyamainatuvi kaadu.
0: They are not eternal permanent.
1: Ilanti danni manam panasarinchi manam pondeetuvanti satyam etta avutundi.
0: Why should we follow this body? And how can we know the ultimate truth?
1: Deha bhrantini manam marchali.
0: So we should cut short.
1: దేహాభిమానం త్యజించాలి.
0: We have to sacrifice this body attachment.
1: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
0: And we should be attached to the spirit.
1: అది ఏ నిజమైనటువంటి ధ్యానం.
0: That is true meditation.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: That is true sacrifice.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క యోగము.
0: That is true yoga.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భోగము.
0: And that is real pleasure, bhoga.
1: ఆ భోగమే ఆనందము.
0: And that bhoga, pleasure is ananda, bliss.
1: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వరల్డ్లీ ప్లెజర్.
1: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ దేర్.
1: కనుకనే సత్యం బ్రూయాత్.
0: స్పీక్ ట్రూత్.
1: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
0: అండ్ స్పీక్ సాఫ్ట్లీ ఇన్ అన్ అక్సెప్టబుల్
1: బ్రూయాత్. సత్యం అప్రియం.
0: నెవర్ స్పీక్ అన్ ట్రూత్ దట్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్.
1: అప్పుడే నీ యొక్క నిర్వాణం నీకు లభ్యమవుతుంది.
0: దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ లిబరేషన్.
1: కనుకనే లిబరేషన్ కావాలనుకుంటున్నారు చాలా మంది.
0: మెనీ పీపుల్ వాంట్ దిస్ లిబరేషన్.
1: లిబరేషన్ కేవలము తాత్కాలికంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: లిబరేషన్ ఇస్ నాట్ దాట్ చీప్.
1: మనస్సును మర్చిపోతూ పోవాలి.
0: అండ్ వీ షుడ్ ఫర్గెట్ ద మైండ్ గ్రాడ్యువల్లీ.
1: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
1: ఇది నిజమైనటువంటి నిర్వాణం.
0: And that is true state of nirvana.
1: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది.
0: If you go by the ways of the mind, vagaries, well, how can you think of
1: nirvana? మనసును మర్చినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
0: The one who has withdrawn the mind can reach the state of liberation.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అనుకుంటారు.
0: You have not made any attempt to undertake this path, spiritual
1: practice. క్రమక్రమేణ దీని విషయం మనం చూసుకుందాము.
0: Gradually, you'll notice it.
1: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
0: First, to think of God with all the love.
1: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
0: Then you'll reach proper position and state.
1: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
0: And in fact, they started with the position of I to begin with.
1: తర్వాత we, we, we నుంచి వచ్చారు.
0: And then they thought of we.
1: తర్వాత ఆల్ అనేటువంటిది వచ్చింది.
0: అండ్ దెన్ దే కుడ్ నో ఆల్ ది రెస్ట్.
1: కనుక మొట్టమొదటి ఐ అనేటువంటిది పెట్టుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కీప్ దిస్
1: ఐని త్యజించాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ ఐ.
1: అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
1: జాయ్ జాయ్ జాయ్ అన్నాడు ఈ బుద్ధుడు.
0: బుద్ధ సెడ్ ఆఫ్ జాయ్ జాయ్.
1: జాయ్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది జాయ్?
1: జే ఓ వై జాయ్.
0: జే ఓ వై జాయ్.
1: జే అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జే?
1: ఏమిటో అర్థం కాలేదు తనకు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ ఓ.
1: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ వై ఐదా.
1: జే ఓ వై.
0: జే ఓ వై.
1: జే అనగా సర్వము.
0: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఓ అనగా సమస్తము.
0: ఓ ఇస్ కంప్లీట్నెస్.
1: వై నిర్వాణము.
0: వై నిర్వాణ లిబరేషన్.
1: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
0: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ JOY.
1: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలుంటున్నాయి.
0: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
1: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
0: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్. ఏదో
1: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
0: It might appear that mind is steady for some time, but we should not think
1: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
0: It might remain steady for some time. అదే
1: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
0: And mind will make you suffer.
1: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
0: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
0: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్
1: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
1: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
0: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాదశి, గురు పూర్ణిమ.
0: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
1: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
1: ఈ గురు పౌర్ణిమ
0: గురు పౌర్ణిమ
1: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
0: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
1: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
1: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
0: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
0: కీపింగ్ ప్రిసెప్టర్
1: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
0: అండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది
1: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
0: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: రేపటి దినము
0: టుమారో
1: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashantinilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్ సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వి డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంత రూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫామ్ ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్ God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖంగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కాని భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Ye puttinappatikini janminchinappatikini anta brahmam andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kalugane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతక జీవుడికే కాని దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులే పోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ సీయింగ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్ యు ఆర్ సీయింగ్ హిమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్ బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులున్నాయి చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer. And assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్ That's all God's words only.
1: Shadda Brahmamai, Characharamai, Jyotirmai, Vaumai, Nityanandamai, Paratparamai, Mayamai, Seemai. Yani, Abhidhulukunai Bhagavantarukku.
2: God has all kinds of titles. That is the origin of the sound. That is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluka, yavar matadinappudu, Daivamu matadutunnadu. అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ హూ సో ఎవర్ మే స్పీక్ is God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: Whatever may be said, praise or blame, they are just uttered, they are only said by man.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me, should be your feeling.
1: కనుక పోయిడను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్ బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
2: But if you identify every person just as a human being and try to converse, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ఈ టెంపర్, జెలసి, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame whatever may be, it's only God's word.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: Man will be redeemed if only he understands the unity in diversity.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
2: We go on putting questions like this, who are you, where do you come from?
1: Who are you, who is he? ఇతను అడుగుతారు గాని who am I అనేటువంటిది ఎవరు ప్రశ్నించుకోరు.
2: We put questions like this, who are you, who is she? But we don't put a question to ourselves, who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I, I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per His command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
2: At one time, Iswarama approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Iswarama.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హీ వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హీ ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పల్లెలుంచే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నో బడీ వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడికి పోయినా కూడా సరైన మంది ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: హీ ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను లేదు, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి యూఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పల ఊరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేటట్టు ఒక చిన్న స్కూల్ కట్టించండి.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి In order to have drinking water, we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kudanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte
2: one said, it will happen, don't worry anymore.
1: Mari konni dinamulu ayin tarvata vachi, Swami, నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు

0: చిన్న చిన్న పిల్లలందరూ కూడాను బిందెలు తీసుకొని దుత్తలు తీసుకొని చిత్తాలకు వెళ్లి తీసుకొని వస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది స్వామి అంది.
1: స్వామి వాచింగ్ ద సీయింగ్ యంగ్ చిల్డ్రన్ గోయింగ్ టు చిత్రావతి రివర్ విత్ ఆల్ స్మాల్ కంటైనర్స్ టు ఫిచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఐ రియల్లీ క్రాయ్.
0: అక్కడ కూడా నువ్వు చెవి తుప్పితే కానీ నీరు రావు.
1: అన్లెస్ దే గో ఇన్ దే కెనాట్ కలెక్ట్ వాటర్.
0: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
1: అండ్ చిత్రావతి రివర్ ఈజ్ నాట్ ఫుల్ ఆల్వేస్ ఆల్ త్రూ అవుట్ ది ఇయర్.
0: ఎప్పుడు వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
1: ద చిత్రావతి రివర్ విల్ బి ఫుల్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ రెయినీ సీజన్.
0: కనుక ఇది రెయిన్ సీజన్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: Therefore, the sustenance is based on the rainy season only.
0: మానవుడికి నీరు నిరంతరము ఉండాలి.
1: Man requires water continuously.
0: దేహమంతా కూడా నీరే.
1: The whole body is full of water.
0: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
1: When there is no water, even the whole body gets dried up.
0: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: Swami, we need drinking water. Please arrange a well here.
0: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
1: హీ హాస్ బిన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
0: చూడు, నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
0: ఆమె పోయే ముందుగానే,
1: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
0: చెప్పిన ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
1: Bhagavan said, whatever you desired will be fulfilled.
0: Kaluka neevem chinta pettukoku.
1: Do not worry any longer.
0: Gramam varandariki kudanu chadulu cheppistanu.
1: I will see that all the villagers will have proper education.
0: Me varandariki aarogyanni andistanu.
1: I will also see they will have the good health.
0: Kaluka meeru emi yojana cheyakandi.
1: Therefore don't worry.
0: Ani aanu undinattugane పుట్టిపత్రిలో ఒక స్కూల్ కట్టించారు.
1: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: పుట్టపర్తి కట్టిన తర్వాత, అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే, అందరూ పోవటం లేదే అనింది.
1: షీ సెడ్, ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ అటెండ్ ద స్కూల్, ఆల్ ఆర్ నాట్ అటెండింగ్.
0: తర్వాత నేను ఇక్కడ కాలేజీ కట్టించాను.
1: లేటర్ స్వామి కన్స్ట్రక్టెడ్ కాలేజ్.
0: స్వామి, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
1: అండ్ మదర్ ఈశ్వరమ్మ సెడ్, స్వామి ఐఎమ్ వెరీ హ్యాపీ.
0: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
1: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
0: హాస్పిటల్కి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
1: స్వామి కన్స్ట్రక్టెడ్ ఏ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
0: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
1: అండ్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఏ స్మాల్ హాస్పిటల్.
0: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
1: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
0: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
1: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
0: ఈస్ట్ గోదావరి.
1: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
0: అతను ఇక్కడ రామని చెప్పాను.
1: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
0: ఆయన భక్తుడు.
1: He is an ordained devotee.
0: Ayana ikkadike vachinchadu.
1: Dr. Sitaramayya came down and settled here.
0: Oka nurse oka doctor tho nenu kaalam gadutu vachanu.
1: The hospital was totally managed by one doctor and two nurses.
0: Kattagalapatiki aanu korina dani gatti adhikanga chesaru.
1: And the work is much more than what she expected and wanted.
0: Ippudu ade super specialty hospital ani pettaru.
1: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
0: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమె సంతోషిస్తారు.
1: Small things could become gigantic, stupendous service centers.
0: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
1: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్, ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
0: అది నేనే చూశాను.
1: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్డ్ పర్సనలీ.
0: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
1: యాడింగ్ టు దిస్

0: ఈశ్వరమ్ ఆల్సో ప్రేడ్ టు హిమ్
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
0: హీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు నేను తెప్పించాను.
0: భగవాన్ అరేంజ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 మైల్స్ టు దిస్ ప్లేస్.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
0: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
0: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
0: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
0: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
0: ఆల్ హర్ డిజైర్స్ ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
1: దానిని చూసుకుని అందరు కూడా బయలుదేరారు. ఇంకా
0: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti okka danini pedda college ga chesanu.
0: A small room later shaped into a very big college.
1: Chinna baaviga undatvanti danni nadiga pishtinchanu.
0: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
0: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: Only politicians could be benefited.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
0: Ever since politics stepped in, no village was totally benefited.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదు అని నేను ప్రత్యేకంగా ఒక కరెంటును చెప్పించాను.
0: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హి అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
1: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
0: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
1: ఇట్టి జలశీలు పెరుగుతూ వచ్చినాయి.
0: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: కానీ వారికి కూడా జలసీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: ద విలేజెస్ అరౌండ్ should not have these bad qualities like jealousy and envy.
1: Kaluka pratidani kuda nenu naaku ishtamayi chesadu kaadu itharulu ishtamulu purichukoni nenu danni sampurthi chestu vachanu.
0: Bhagavan did all these things not that he wanted. Bhagavan did all this in response to the fervent prayers and the needs of the whole community in and around and Puttaparthi.
1: Chudandi inta pedda hall lopala inta mandi kucchunnarante evaru chesindi.
0: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam paropakaram anetvanti chaala andariki mukhyamainatvanti.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచే కూడా సెల్ఫిష్.
0: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవన్నీ ఒక దుర్గుణముగా రూపొంది, ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్ దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: When there are no politics, all will prosper, all will grow.
1: చిన్న చిన్న వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: And we find youngsters also getting involved in politics.
1: బీజేపీ కొట్టి వాడు కూడా పాలిటిక్స్ లో దిగుతున్నాడు.
0: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి, దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: Now you say, I am the finance minister.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: What is finance?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: The finance minister does not know what finance is.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
0: They will have a feeling, whatever you want, you should approach me.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్, దే ఆర్ ఆల్సో బికమింగ్ పాలిటీషియన్స్ టుడే.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్, దే ఇంటర్ఫియర్.
1: మీరు ఎవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
0: దేర్ ఫోర్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎవర్ జాయిన్ పాలిటిక్స్.
1: నీ సొసైటీ పైన నీవు ఆధారపడి ఉండు.
0: యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ సెల్ఫ్ ఇస్ సెల్ఫే.
0: Your self is the real self.
1: దానిపైన ఆధారపడండి.
0: Rely on yourself.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేదైపోతున్నారు.
0: If you go on moving door to door soliciting votes, well, life will be in vain.
1: దైవం పైన ఆధారపడండి.
0: Depend on God.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతారు.
0: When once you depend on God, God will take care of every aspect of our life.
1: కనుక God is everything.
0: God is everything.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
0: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: Then only you'll be successful and victorious.
1: నీ యొక్క దీనిపైన కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపైన పొందినప్పుడు హెల్ప్ చేయలేవు.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: Kaluka, meeku manchi gunam ravali.
0: You need good virtues.
1: Chagamainatuvanti work cheyali.
0: You should take that work which is full of sacrifice.
1: Antukosamane karmanneva adhikarasyama pareshwara rajanani Geeta kuda cheppindi.
0: It is for that reason Geeta declared that you have got through every right on action but not on the result.
1: Meer action cheyali.
0: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సినా కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
0: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్ బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ does not specifically mention anybody.
1: Kaluka meeku meeru abhivruddhi kaandi.
0: Bhagavan wants everybody to grow and prosper.
1: Ee kutumbam abhivruddhi kavalante ee kutumbam manchi vidyarthi kavalante meeru kuda daivanni aashirvadinchali.
0: If you want your family to develop, to grow and prosper, have full faith in God.
1: Anni kuda ekkada chusinaa God e undadu.
0: You will find God everywhere, wherever you go.
1: Chukkalanneyu Brahma
0: and stars are divine.
1: చూడంగా అది బ్రహ్మ.
0: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
0: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
0: అండ్ యు ఆల్సో ఇన్ ది డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
0: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా గుట్టగా మారిపోతుంది.
0: ఆల్ దాట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
1: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మెట్ అవుతుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
0: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టే భేదం.
0: it is this soil that's responsible for the difference.
1: మరి మీ హృదయాన్నంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా అనిపిస్తుంది.
0: Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
1: కానీ హార్ట్ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ని ఎంజాయ్ చేసుకున్నాడని కాదు.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart. The enlargement of heart is the disease.
1: Heart ante ee gunde kaadu.
0: The heart does not mean the physical heart.
1: Mana hrudayamu.
0: It is hrudaya.
1: Andukosame Bhagavantuni hrudayavasi ani anipincharu.
0: That's why we say God is indweller in the heart full of compassion.
1: Andari endu untundadi.
0: And this hrudaya, the spiritual heart, is present in everybody.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: Therefore, that which is present everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: When once we have broadened our mind, you will have broad ideas.
1: మన చిన్న హార్ట్ గా ఉంటుంటే,
0: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
0: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన,
0: ఇట్ ఈస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన మాట్లాడటం కాదు,
0: నాట్ మియర్లీ సింగింగ్,
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ and broad vision and broad mindedness.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని పది మందికి పంచాలి.
0: You are not only happy for yourself, you make everybody happy.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
0: If you sing his glory loudly, make everybody in the vicinity listen to that song, they'll be full of joy.
1: నేను ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: In fact, whatever we do, whatever we sing, whatever we say, we should see that we will be broad-minded.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధి పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
0: Therefore, we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన మాత్రమే పెద్దగా ఉండాలి.
0: Today what is happening, we find selfish trend everywhere. One concentration thinks of one's own progress and advancement, neglecting everybody.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
0: That my family should be ideal and grow.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
0: That my family should be peaceful and happy.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
0: My family alone should be light and should be on the top.
1: ఇది చాలా చెడ్డది.
0: And this is very bad feeling.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: You should understand that others also will have similar desire.
1: కనుక నీకున్నటువంటి ప్రేమని వారికి కూడా ఉంటుంది.
0: Therefore, the love that you have is also present in everyone.
1: కనుక love is common. Love is one.
0: Love is one.
1: Live in one.
0: Live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి ఒక ప్రేమ.
0: That is the true love, the sacred love.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
0: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్ లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
0: దట్ ఆల్ షుడ్ బి వన్
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరి ఎందుకు నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: Therefore, we should ponder over, reflect upon the divinity.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
0: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
0: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: బ్రాడ్ మైండ్ గా ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
0: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ, నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ. దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
1: నా వల్లే ఇతరులంతా కూడా బాధపడకూడదు.
0: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
0: All should be happy, all should come up in life, should be our feeling.
1: Kanuka idi avalante prema pechukunnappudu e vidhamainatuvanti narrow minded raadu.
0: Therefore, when once we develop foster love, we will never be narrow minded.
1: Kanuka prema mudita manase tavo rama rama rama.

0: చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి వాడు అతని గుండె పండినట్టి వాడు
1: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ వన్ షుడ్ గివ్ అప్ ద డౌట్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇఫ్ హి పుట్స్ ఆన్ a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara
1: embodiments of love, boys and girls, students.
0: Ekam seno sthitam jagat ee prapanchamandai kudanu ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
0: సూర్యుడే లేకుండిన సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
1: జస్ట్ అస్ యు డోంట్ ఫైండ్ ద రేస్ విదౌట్ ద సన్, యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద యూనివర్స్ to sustain without the primordial basis.
0: Pushpam unnadi,
1: here is a flower.
0: Cup unnadi,
1: here the cup here.
0: Mic unnadi,
1: and the mic.
0: Kerchief unnadi,
1: so also the kerchief.
0: Pushpamunaku cupunaku micunaku tumblers anaga hand kerchief kudanu chivara bhagamu unnadi unnadi unnadi అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
1: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వి సే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈస్ ప్రెసెంట్.
0: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ పిక్చర్, there is a pot, there is a hill, at the end we say it exists, it is in existence.
0: ee unnadi aneetvanti unikiye paripurnamainatvanti oka bhagavat tattvanni nirupistundi.
1: This existence proves the divinity in total.
0: Bhagavantuni shakti kaani bhagavantuni oka leelalu kaani bhagavantuni oka vegam kaani భగవంతుని యొక్క ప్రకాశం కానీ ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
1: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
1: The five elements sustain, protect, uphold the entire world.
0: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
1: Of the five elements, the first one is earth.
0: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు నదులు సముద్రము కొండలు పట్టణములు పల్లెలు అడవులు అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడా ఆధారపడి ఉంటున్నది.
1: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్ రివర్స్ వాస్ట్ ఓషన్స్ సిటీ విలేజెస్ అండ్ ఫారెస్ట్.
0: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ the capacity and the latent power of the nature as it bears the heavy burden.
0: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
1: Earth has got infinite power.
0: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
1: All the powers that you recognize in the world are latent in this universe, the earth in particular.
0: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
1: Scientists have decided that the earth revolves.
0: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
1: Yes, truly speaking, it revolves.
0: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
1: Don't you think the mountains also have got to move because they are located on earth?
0: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
1: Should not the ocean also
0: ఈ అడవులు కూడా తిరగాలి.
1: So also the forest.
0: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్నీ తిరగాలి.
1: Cities and the villages, they should always be on the run and the move.
0: కానీ ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
1: They don't move, it's only earth that rotates.
0: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీనిని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
1: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
0: రైలు అత్యంత వేగంతో పరిగెత్తు ఉంటుంది.
1: The train runs very fast at a high speed.
0: ఈ రైలు పట్టాలపైన పరిగెత్తు ఉంటుంది.
1: It runs on the rails.
0: కానీ ఈ రైలుతో పాటు పట్టాలు కూడా పరిగెత్తినా ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ప్రాణములు ఏగతి అవుతాయి.
1: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
0: కాదు, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
1: The train runs fast but not the rails on which it moves.
0: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
1: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
0: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
1: The mic stands here on the table.
0: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
1: Without the table, the mic can't stand there.
0: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So I have to make an effort to know the relationship between the support and the supported.
0: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
1: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
0: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
1: You find electricity in earth.
0: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also magnetism.
0: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: The laser power is in earth.
0: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also the video power.
0: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
1: All powers are present in earth.
0: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
1: There's no power which is not present.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: బికాస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
0: రెండవది జలం.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
1: You may see or not, you don't find in any place where there is no water.
0: జలం సర్వత్రా నిండి ఉంటుంది.
1: Water is present everywhere.
0: ఈ జలమే మానవుల యొక్క జీవితాన్ని, ఈ జగత్తు యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఉంటుంది.
1: It is the water that sustains the life principle of the entire humanity.
0: జలము ప్రాణాధారమైనటువంటి యొక్క పదార్థము.
1: Water maintains life in general.
0: జగత్ అభివృద్ధికి మూలాధారము.
1: It's the basis for the progress of the world.
0: ఇది జలం యొక్క స్వరూపము.
1: This is the form of water.
0: ఇంకా మూడవ భూతము
1: The third element,
0: Agni,
1: is fire.
0: Agni, ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
1: Nobody can decide where fire is and where it is not.
0: మానవుని యొక్క దేహమునందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
1: In the human body, fire is present in the form of జఠరాగ్ని.
0: ఆ జఠరాగ్నియే లేకుండినా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీటే రాదు.
1: Without this latent fire in the body, you don't find normal temperature
0: 98.4.
1: As it is present in every human body, it is called Jataragni.
0: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in ocean.
0: దీనిని బడవాగ్ని అన్నారు.
1: Fire in the ocean is బడవాగ్ని.
0: ఒక చెట్టునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in a tree.
0: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
1: As branches rub against each other, there
0: ప్రతి రాయి ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: There is fire.
0: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: When you strike two stones, you find the fire.
0: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని అనే స్థానం కూడా జగత్తులో కానరాదు.
1: Investigations will show you that there's no place where there's no fire.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
1: Therefore, the divine power is all pervasive, all powerful.
0: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
1: You can find out for yourself. When the five elements creation are so powerful, the creator must have been much more.
0: ఇంక ఆకాశం ఉంటున్నది.
1: Then there lies the sky, the space.
0: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
1: It has no limit.
0: ఈ ఆకాశమునకు అన్నింటికీ ఆధారమైనటువంటిదే ఆకాశము.
1: And it is the space which is the basis for all of the elements.
0: అక్కడ నుండి ఏ శబ్దం కూడా ప్రారంభమవుతుంది.
1: సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్పేస్.
0: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
1: సో ఆల్సో ఎయిర్.
0: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
1: దేర్ఫోర్ ది స్కై ది స్పేస్ ఇస్
0: సమస్త భూతములకు ఆదర్శమైనటువంటిది ఆకాశము.
1: ఇట్స్ ఎన్ ఐడియల్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: సమస్త భూతములు కూడా ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎలిమెంట్స్ రైజ్ అవుట్ ఆఫ్ ది స్పేస్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు ఎందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని ఎందు కానరాదు.
1: దేర్ఫోర్ ద సుప్రీం పవర్ ప్రెసెంట్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ నోవేర్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
1: దేర్ఫోర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ గ్రాండ్ మైటీ వే.
0: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
1: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
0: భూత భవిష్యత్ వర్తమానములు కూడా గుర్తించినటువంటి భగవత్ తత్వమునకు ఈ శక్తులు ఒక అణుమాత్రమైనటువంటివి.
1: For the divine, who knows the past, present and future, these powers are nothing.
0: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: జగత్తంతా కూడా ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ నీ ప్రపంచం శూన్యమే.
1: జస్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఎంప్టీనెస్. ఈ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ మిస్.
0: మానవునకు కనిపించినను కనిపించకపోయినప్పుడు ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
1: యు మే సీ ఆర్ నాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ ఎయిర్
0: సరైన జవాబు రావటం లేదు.
1: వీ డోంట్ గెట్ ప్రాపర్ ఆన్సర్.
0: సర్వత్రా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీ చుట్టూ ఉన్నదంతా కూడా నువ్వు గాలియే.
1: ఇట్స్ ఎయిర్ దట్ ఇస్ అరౌండ్ యూ.
0: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: కనుక నీవు ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
1: ది ఎయిర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ విచ్ ఇస్ అరౌండ్ యూ.
0: కానీ కంటికి కనిపించదు.
1: But you don't see.
0: చేతికి లభించదు, చిక్కదు.
1: You can't catch hold of it.
0: చేతికి చిక్కని, కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
1: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
0: సర్వత్రా ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand that divine power.
0: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man is highly egoistic because he takes to credit to himself that all his achievements are because of his knowledge and the physical power.
0: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టినంత వరకు కూడాను మానవుని అడుగడుగున, క్షణ క్షణమున, కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
1: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
0: తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి యందు కూడాను లేదు.
1: No one has got any power to protect one's own self.
0: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
1: With God's support and power, one is able to protect one's own self.
0: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
1: This is called free will.
0: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
1: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
0: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛా స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
0: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతైకున్ను జగత్ సత్యేమ నిమిత్తమై చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
1: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
0: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి ఒక స్థితియే దైవము.
1: God is selfless.
0: ఏ కించిత్ భాగం కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
1: There's no fraction of selfishness in him.
0: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
1: He does everything for the progress of humanity.
0: సూర్యోదయం జరుగుతుండాలి.
1: You find sunrise.
0: సూర్యాస్తమం జరుగుతుండాలి.
1: Also sunset.
0: ఈ సూర్యుని కలిగేటువంటి లాభం ఏమిటి?
1: What is the benefit that sun gets out of this?
0: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
1: With the sunrise we have daytime.
0: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
1: During daytime we attend to our job.
0: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
1: The body that strains and struggles during the daytime will take rest in the night time as sun sets.
0: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: Who is responsible for the maintenance of all?
0: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
1: Without sunrise and sunset, day will not pass on.
0: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
1: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
0: దైవం కలిగేటువంటి యొక్క సుఖం కానీ ఏమాత్రము గుర్తించడు.
1: బై దీస్ యాక్ట్స్ గాడ్ ఈజ్ నాట్ బెనిఫిటెడ్ నార్ పర్సనలీ ప్రాఫిటెడ్.
0: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
1: వాట్ ఎవర్ హి డస్ ఇట్ ఇస్ ఫర్ హ్యుమానిటీ.
0: నరసింహమూర్తి చెప్పాడు.
1: నరసింహమూర్తి సేడ్,
0: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
1: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సేడ్, స్వామి when you fall down from the steps, what will happen to the body?
0: Vachindi deham,
1: for whose sake the body has come?
0: Vari kosame potundi deham.
1: The body will vanish for humanity.
0: Kanukune dehabhimanam lenatvanti de daivattamu.
1: It is the divinity that has no body attachment.
0: Dehabhimanam to kudatame jeevattamu.
1: It is the individual human who is
0: dehabhimanam to kudatame jeevattamuke inni kashtamulu, nashtamulu, dukkamulu, vicharamulu.
1: Human who has got the body attachment will pass through the troubles.
0: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
1: Since God has no body attachment, He is not bothered
0: of anything.
1: Many things do happen to the body.
0: For whose
1: sake?
0: దేహ నిమిత్తమే కాదు.
1: నాట్ ఫర్ ద బాడీ.
0: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
0: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీయులు చాలా మంచివారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
1: వాట్ ఆర్ స్మాల్ థింగ్ దే డూ, they want to please Swami.
0: Santoshamunaku trupti kaliginchali.
1: That Swami should be pleased and satisfied. Anetvanti
0: poorna hrudayamto veeru ee yokka aatala paatalu yandu praveshistu untaru.
1: Students do everything. They take to sports and games to satisfy and please Swami.
0: Adi naaku baaga telusunu.
1: Bhagavan knows it well.
0: Aithe,
1: however,
0: Swami preeti nimittame mem cheyali, Swami aananda nimittame mem cheyali, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కానీ స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యు హావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
1: Out of courage you may jump into the fire. Will it make Swami happy?
0: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
1: As an act of bravery you jump from the top of the lorry.
0: మోటార్‌సైకిల్స్ వేసుకొని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
1: On motorcycles you do so many stunts and feats. Jumping over 20 people lying on the ground, will it make Swami happy?
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: Prekshakulu sukhanga undali.
1: Also the audience.
0: Andariki aanandam nandincheetvadiga undali.
1: Everybody should be happy by witnessing the show.
0: Noppinchaka tanavvaka tappinchuku tirugu vaadu dhanyudu annaru.
1: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
1: యూ షుడ్ బి సెక్యూర్.
0: మీ నుంచి ఇతరులు కూడా ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
1: నో వన్ షుడ్ బి పుట్ టు సఫరింగ్.
0: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
1: దట్స్ వాట్ స్వామి వాంట్స్.
0: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం షో will never make Swami happy.
0: Nidarshana naaku aanandam.
1: It's only the nidarshana, the proof that is important.
0: Nee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
1: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
0: Naaku 6 nelala nunchi chakkaga telusunu.
1: Bhagavan knows pretty well for the last 6 months.
0: Ee pramadhi nama samvatsaram raabothundadi.
1: Pramadhi year is advancing.
0: Kanuka idi first నెల జనవరి.
1: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
0: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటారు.
1: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో, ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులుతానే ఉంటుంటుంది.
1: ఇఫ్ యు బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, దే ఆర్ అష్యూర్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్.
0: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
1: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
0: బెంగళూరు, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
1: దేర్ మే బి మెనీ రీజన్స్ ఫర్ స్వామీస్ డిసిషన్.
0: నేను కారణాలను లెక్క చేయను.
1: భగవాన్ ఇస్ నాట్ బదర్.
0: కార్యమే నా లక్ష్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
0: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాడు.
1: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
1: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎమ్మెమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకొని
1: let all your boys play different games like volleyball, badminton, ball, different types of balls.
0: ఏమాత్రం ప్రవేశించను. నేను ఏమాత్రమూ ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంటర్ఫేర్.
0: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: బట్ నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th ఆఫ్ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి ఒక అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
0: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫన్?
0: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
1: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
0: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
1: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
0: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
1: They said that sports ended up in a thumping grand success.
0: సంతోషమే, దిగ్విజయం కావటమే సంతోషము.
1: Thumping success makes you happy.
0: కానీ పిల్లలు బాగా చేశారు.
1: Students have done well.
0: ఎవరెవరి శక్తానుసారం వారు అన్ని విధాల కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని అందించారు.
1: Basing on their own capacities and talents, they made everybody happy.
0: నేను ఆ కాంపౌండ్ లోపల ద్వారంలో ప్రవేశించాను.
1: భగవాన్ stepped into the campus.
0: ప్రవేశించేటప్పటికి
1: there
0: రెండు లారీలు కనిపించాయి.
1: భగవాన్ సార్ టూ లారీస్ దే.
0: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
1: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ ద డేంజర్ అహెడ్.
0: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
1: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
0: మగపిల్లలు వస్తున్నారని.
1: దెన్ బాయ్స్ వర్
0: అప్రోచింగ్. దీనికి ఎవరు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్.
0: కానీ వాడు వీరు వీరు అని కాదు, కానీ జరగవలసింది జరిగే తీరాలి.
1: యు బ్లేమ్ సో అండ్ సో. నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
0: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్. ఇఫ్ యు ఆర్
0: భోగన్మాన దేహమి విధమున పోషించి రక్షించిన.
1: యు మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
1: What is bound to happen is.
0: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ కూడా తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుండదా?
1: Have you not noticed emperors and kings who wanted to save God and protect their life? Are they alive today?
0: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
1: So what is should to happen will happen.
0: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
1: But one should find an escape out of it.
0: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
1: భగవాన్ saw the lorry there.
0: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
1: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
0: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
1: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
0: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
0: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
1: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
0: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
1: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్ నాచురలీ హీ విల్ హావ్ హిస్ బ్యాక్ బోన్ అండ్ హెడ్ టోటలీ బ్రోకెన్.
0: ఒక పూర్వం ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
1: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలం బ్రోకెన్. నౌ
0: స్పైనల్ కాలం
1: పోతే
0: ఎవరు కూడా చెక్ చేయడానికి వీలు కాదు.
1: And when spinal column is fractured, none can correct it.
0: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: Boys should be safe and secure.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: కనుక పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
1: When boys are secure, Bhagwan is.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
1: When students are happy, Bhagwan is.
0: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
1: As the boy fell from this top, Bhagwan sent the ambulance and 10,000 rupees.
0: తల్లిదండ్రులు వచ్చారు.
1: Parents came.
0: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
1: You cannot describe the happiness, the joy of the parents.
0: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
1: which parent can do, render such help.
0: అక్కడికి పోయాడు, మా డాక్టర్ ని కూడా వెంట పంపించాను.
1: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
0: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదే అయింది అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
1: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
1: బై ది టైమ్ హీ రీచ్డ్ ద హాస్పిటల్ హీ సాట్ దేర్.
0: తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చున్నాడు.
1: ద బాయ్ కుడ్ సిట్ ఆన్ బెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్షియస్ వచ్చింది.
1: And he could have consciousness right from the
0: అక్కడ నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
1: And he could feel the sense of touch.
0: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
1: And everything went on.
0: ఏమీ ప్రమాదం లేదు.
1: No danger.
0: కారణం,
1: రీజన్,
0: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
0: నేను అక్కడ నిలిపాను.
1: భగవాన్ స్టాప్ దేర్.
0: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
1: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
1: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
0: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందం నేను ఎప్పుడు యోచించను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
0: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
1: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
0: పిల్లలకి ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
0: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిలుచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ రెడీ.
0: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
1: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్.
0: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
1: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్సైడ్.
0: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
1: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
0: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
1: డోంట్ మూవ్ ఎనీవేర్.
0: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
1: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
0: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండది కదా అన్నారు.
1: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
0: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్,
0: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చును, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కార్ దగ్గర ఉండాలా.
1: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ టు యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్. కానీ
0: వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
1: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్ డివోషన్.
0: ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
1: నో మిస్టేక్ ఇన్ ఎనీబడీ.
0: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు డూ విల్.
0: జాబ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
1: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
1: Bhagavan commanded Srinivas, stop the vehicle now.
0: Chesadu.
1: He did so.
0: Nen lechadu.
1: Bhagavan got up.
0: Lechi vice chancellor vachadu.
1: Vice chancellor came there.
0: Atanni pilipinchi maatadalanukune lopala taan em ayipindi adantha oka maya.
1: It was all delusion, a maya.
0: Oka kaalu kindane untundadi భూమి పైన.
1: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
0: ఇంకొక కాలు ఏదో బ్రేక్ పొత్తాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడో టచ్ వచ్చేసాడు.
1: వన్ వాజ్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హీ వాంటెడ్ అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
0: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయే పడిపోయాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: భగవాన్ టుక్ కేర్.
0: చేశాడు.
1: హీ డిడ్ సో.
0: నేను లేచాను.
1: భగవాన్ గాట్ అప్.
0: లేచి వైస్ ఛాన్సలర్ వచ్చాడు.
1: వైస్ ఛాన్సలర్ కేమ్ దేర్.
0: అతన్ని పిలిపించి మాట్లాడాలనుకునేదో

0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: భగవాన్ టుక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ.
0: స్టెప్స్ పైన కూర్చున్నారు ఆడవారు మగవారు.
1: బికాస్ మెనీ ఆర్ దేర్ ఆన్ ద స్టెప్స్ దేర్.
0: ఎంతమంది చుట్టూ ఉంటున్నారు.
1: మెనీ అరౌండ్.
0: ఏదో నేను కూర్చున్నట్టుగా కూర్చున్నాను.
1: జస్ట్ స్వామి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యువర్ సీటెడ్.
0: అప్పుడు నా స్పైనల్ కాలంకు, నా తలకు, చేతికి పెద్ద ప్రమాదం జరిగింది.
1: దెన్ ద స్పైనల్ కాలమ్, ద హ్యాండ్ అండ్ ద హెడ్ ఆఫ్ భగవాన్ వర్ డ్యామేజ్.
0: నాకు జరిగింది.
1: వాట్ ది బాయ్ వాస్ టు ఫేస్ వాస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
0: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు, ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి సాట్ హియర్, హౌ ఇస్ దట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ అప్.
0: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికో ప్రమాదం జరుగుతుంది. టక్క నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
1: భగవాన్ ఇమిడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హి ఇమిడియట్లీ
0: అందరికీ ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ వేవింగ్ హిస్ హ్యాండ్ టు ద క్రౌడ్స్.
0: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: The hand was completely damaged as if it was cut with a sword.
0: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
1: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
0: చొక్కా ఏమీ చినగలేదు.
1: Nothing happened to the shirt.
0: లోపల పెద్దగా కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: But the hand inside the shirt is totally damaged.
0: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
1: దెన్ దేర్ వాస్ ఎ బిగ్ డేంజర్.
0: వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
1: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
0: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను.
1: భగవాన్ విల్ దట్ హి షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
0: పోయినాను.
1: ఈవెన్
0: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
1: ఈవెన్ దేర్ క్లైమ్ ఆఫ్ ది స్టెప్స్ అండ్ హోయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
1: అండ్ ద హోల్ ది thing, the rope was completely wet with blood.
0: కాని ఇంకా ఎట్టైనా 10 మంది తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
0: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికి నీ టవల్స్ చాలేదు, అంత రక్తం అయిపోయింది.
1: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
0: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
1: But if the towel is kept in the bathroom, somebody will
0: notice. అదే టవల్ తిరిగి ఆ బాత్రూమ్ లో కొను సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
1: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
0: ఎలాంటి పరిస్థితి నాకు అలసట అనేటువంటిది కానీ బాధ అనేటువంటిది కానీ నొప్పి అనేటువంటిది కానీ ఎవరికి నేను చూపను.
1: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
0: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిదూరు బాత్రూమ్ పోతున్నారని.
1: అండ్ స్టూడెంట్స్ ఆ స్వామి
0: నా పని
1: ఇట్స్ మై జాబ్.
0: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతో నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
1: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
0: 5 టూర్లు 6 టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
1: As he has gotten 5 times because the entire robe was wet by blood.
0: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
1: అండ్ that time is approaching that it may be noticed.
0: ఆ సమయంలో పలు ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
1: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
0: బా ఒక చైర్ నుంచి దిగాను.
1: He got down from the chair.
0: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
1: Swami smiled, said his own divine miracle.
0: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
1: ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎ షాక్.
0: కాలు భూమిని కరుచుకోలేదు.
1: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
0: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
1: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను.
1: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: తిరిగి జ్యోతిని ముట్టించాను.
1: లైటెడ్ ద ల్యాంప్.
0: వీళ్ళు వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్.
0: కానీ ఇదంతా తడిచిపోతూ వస్తున్నారు.
1: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
0: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
0: అప్పుడు నేనే దండించుకున్నాను.
1: దెన్ భగవాన్
0: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
1: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏ బాధ లేనప్పుడు చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
1: Unmindful of the suffering, Bhagavan
0: walked. Neta hrudayalu ati madhuramaina hrudayalu aanandamuto appudu mukham kisinchukoni vachi kurchunnaru.
1: The children of the primary school with the nectarine beautiful pure

0: sacred hearts sat there.
1: Photo తీసుకోవాలని ఆశించారు.
0: They wanted to have a photo with Bhagavan.
1: నిరాశ చేయకూడదు.
0: They shouldn't be disappointed.
1: తక్షణమే దిగాను వాడి దగ్గరికి వెళ్ళాను.
0: Bhagavan
1: photos తీసుకున్నాను.
0: Bhagavan got down and had a photo with the children.
1: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
0: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: అది సహజమే.
0: It's quite natural.
1: అది ఒక jealousy కాదు.
0: It's not an act of jealousy.
1: కానీ తర్వాత మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
0: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్
1: ఫోటో. ఈ విధంగా 5 టూర్లు తిగటము రావటం పోవటం లోపల
0: as he was getting down 5 times
1: దేహాభిమానం పూర్తి పోయింది.
0: There's no body connection
1: అలాగా కనెక్షన్ లేకుండా పోయింది.
0: There's no body connection at all.
1: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
0: Or the whole body is
1: something తల ఉండినట్టుగా నాకు కనిపించలేదు.
0: And he didn't notice any part of the body there.
1: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
0: Let it be there or not.
1: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
0: I should make everybody happy.
1: ఎవరికి నీ తెలపకూడదు.
0: I should not tell anybody.
1: అని నాలో నేను పెట్టుకున్నాను.
0: He has decided himself.
1: ఈ విధంగా ఉంటుంది.
0: So saying.
1: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
0: The bleeding was there little noticeable outside.
1: తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్టేట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
0: And slowly he climbed up the steps nearing the flag.
1: దాని వెనకలు ఎవరు లేరు.
0: Because no one was there behind.
1: చూడడానికి వీలు కాదు.
0: Nobody can notice it.
1: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
0: Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను 5 గంటల సమయం నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
0: And Bhagavan sat there at 5 o'clock.
1: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
0: Bhagavan is telling all this so that the public and students might know.
1: ఇంకా ఇంకొక మానవ శరీరమే గనైతే
0: if it is for to be a human body
1: okka chanamaina kuda naaku chair pen kurchodaniki veelu kaadu.
0: Impossible to sit on the chair for a moment of time.
1: Kaalu deesi kaalu pettadaniki saadhyam kaadu.
0: Impossible to step forward.
1: Anta shock maadiri untundadi.
0: Something like an electric shock all over the body.
1: Chi shock edi kodutundi current kodutundi nene current naa current inkoti em kodutundi.
0: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock. And he allowed the program to go. Sat in the car and came here.
1: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
0: అండ్ హీ ఆస్క్డ్ దెం టు హావ్ దేర్ ఫుడ్.
1: శ్రీనివాసు మాత్రం వచ్చి స్వామి క్షమించండి అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
0: శ్రీనివాసన్ సెడ్ పార్డన్ మీ స్వామి.
1: నేను తలుచుకుంటా పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఐ వై డు యూ థింక్ ఆఫ్ దిస్ పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: అన్నాను. కూర్చున్నారు అందరూ భోంచేశారు.
0: అండ్ ఆల్ సాట్ దేర్ హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత
0: ఆఫ్టర్ ఫుడ్
1: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడి నుంచి కారుతూ వస్తుండాలి.
0: Then they noticed bleeding.
1: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
0: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
0: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను తుడుచుకున్నాను.
0: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు ఇందులాష.
0: ఇందులాష వాట్ ఇస్ దట్ స్వామి.
1: ఇందులాష జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
0: ఇందులాష వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ది బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీవు ఇప్పి కొంచెం అట్లా చూపించాను.
0: స్వామి సెడ్ నౌ యు సీ అండ్
1: అందరూ బాధపడ్డారు. రక్తమంతా ఉంటుండాలి.
0: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
0: If you feel sad, I don't allow you to be here. You should not tell anybody.
1: ఎవ్వరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
0: లైక్ దిస్
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
0: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
0: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయం ఎందే కాకుండా
0: నాట్ ఓన్లీ పొలిటిక్
1: విద్యారంగములందే కాకుండా
0: ఎడ్యుకేషనల్
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
0: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
1: ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు
0: కృష్ణుడు
1: ముందు కూర్చున్నాడు.
0: కృష్ణ సాట్ ఇన్ ద ఫ్రంట్.
1: అర్జునుడు వెనక పైన పై భాగంలో కూర్చున్నాడు.
0: అర్జున వాజ్ ఆన్ ద టాప్ బిహైండ్.
1: భీష్ముడు వేస్తున్నాడు అంబులు.
0: భీష్మ వాజ్ షూటింగ్ ది యారోస్.
1: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంటారు, కానీ అర్జునుకి ఏమాత్రం తగలదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎరో వాజ్ షాట్ ఎట్ కృష్ణ అండ్ అర్జున వాజ్ నాట్ ఎఫెక్టెడ్.
1: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి, ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
0: యాజ్ కృష్ణ వాజ్ సీటెడ్ దేర్ ఇన్ ద చారియట్, ఇన్ విచ్ డైరెక్షన్ ది చారియట్ హ్యాస్ టు గో, దేర్ ఆర్ సర్టన్ సైన్స్ టు ఇండికేట్.
1: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పినటువంటి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
0: టుడే వీ హావ్ సిగ్నల్స్ ఇన్ సైన్స్ టు గో టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దోస్ డేస్ దట్ వర్ నాట్ దేర్.
1: అర్జున యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన వేలు ఒత్తలు.
0: And the first finger, the toe of the right
1: foot has been pressed. And
0: Arjuna was wearing iron shoes.
1: So with that iron shoe of the
0: right foot he has to press
1: ఇక్కడ ఒత్తాలి.
0: And it has to be pressed on the left side.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
0: There Krishna also had this blood coming out of it because the constant pressure.
1: అమ్ములు అన్ని కూడా కృష్ణుడికి తగిలినాయి.
0: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్
1: అట్ కృష్ణ. ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
0: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
0: నో వన్ వర్స్ వాచింగ్.
1: అది వారు.
0: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
0: ఇట్ వాస్ ద డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
0: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే, కానీ కృష్ణుడు కనిపించడు.
0: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు?
0: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
1: Arjuna Dushyasana iddaru kuda chernappudu
0: and Arjuna and Duryodhana were there.
1: Dushyasana neekem kavali?
0: He said, what do you
1: naaku rendu properties unnai.
0: I have two properties.
1: Okati sipayas unnai, kavala nenu kavala.
0: You want the army or I here?
1: Dushyasana cheppadu naaku sipayalu kavali
0: annadu. And he said, I want the army.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
0: దెన్ హి సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యు.
1: అర్జున,
0: అర్జున
1: నేను నీకున్నాను.
0: అర్జున ఐ యామ్ హియర్ ఫర్ యు.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
0: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
1: కానీ ఇంజన్ నేనే.
0: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
0: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకుని పోమన్నాడు.
0: సో ఐ గివ్ యూ ద ఇంజన్, యూ గో.
1: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
0: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
1: కానుకని అర్జునికి సంభవించవలసినటువంటి అన్నీ కూడాను
0: దట్ ఫర్ వాట్ ఆల్ ద డేంజర్ దట్ అర్జున వాస్ టు ఫేస్.
1: అనేక రకమైనటువంటి ఇవి అనుభూతులు జరుగుతూనే వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ టు ప్లేస్ ఇన్ ద పాస్ట్.
1: కనుక
0: సో
1: ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
0: నో
1: లేక పిల్లల యొక్క దోషం కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
0: నారద పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగే తీరాలి.
0: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
1: ఇదంతా కూడా నా యొక్క దీంతే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
0: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడి.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయం ఏమాత్రం యోచించకూడదు.
0: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
0: అండ్ హీ సార్ట్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
0: ఎవ్రీడే రీస్ట్ కమింగ్.
1: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే, ఏమిటి అని
0: ఆస్క్ ఏమిటి స్వామి. ఓ హౌస్ దట్
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
0: భగవాన్ సెడ్, ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐఎమ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
0: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
0: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నారేటెడ్ టు యు,
1: ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
0: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
0: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 బాయ్స్.
1: వాళ్ళు చూచారు ఇదంతాను.
0: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
0: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
0: దెన్ భగవాన్ సెడ్
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద కమాండ్?
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగింది ఇది కాదు కదా.
0: హ్యాడ్ యూ బీన్ దేర్ దిస్
1: తప్పించుకునే మాట అంతా చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దాట్.
1: సరే వాళ్ళు బాధపడ్డారు.
0: దే టు ఫెల్ సెడ్
1: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగే జరిగిపోయింది అని.
0: దెన్ భగవాన్ సెడ్ డోంట్ ఫీల్ సారీ, వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ హ్యాపెన్డ్.
1: కనుక
0: సో
1: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడా జరిగిపోయినాయి.
0: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హస్ ఆల్రెడీ హ్యాపెన్డ్.
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: సరైనటువంటి భావంతో
0: విత్ గుడ్ ఫీలింగ్
1: చెప్పిన మాటను విని
0: ఫాలో ద కమాండ్,
1: మీరు చక్కగా నడుచుకొని
0: కండక్ట్ యువర్
1: సెల్ఫ్, మీరు క్షేమంగా ఉండండి, సమస్తకు మంచి పేరు తేండి.
0: You should be safe and secure, get a good name to the
1: institution. మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి.
0: And you should make your parents happy.
1: ఎందుకంటే రేపటి దినము మహాపుణ్యకాలం.
0: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
0: భీష్మ after long back,
1: కట్టకట్టకి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
0: భీష్మ the great warrior was waiting for
1: ఉత్తరాయణం.
0: He was on the bed of arrows for a long period of time.
1: కానీ ఈ 56వ దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
0: 56th days tomorrow.
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
0: then he called all Pandavas,
1: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
0: he taught them what they're supposed to do.
1: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాం నాయన అని బోధించాడు.
0: And he told Pandavas,
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
0: Tomorrow is the most auspicious time.
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
0: And it's highly sacred day.
1: కనుక ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణము చేస్తాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ది నార్త్ సైడ్.
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాడు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
1: దినకరుడు శాంతుడై తోచే,
0: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేసిఫిక్,
1: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
0: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవ్రీవేర్,
1: పొలములన్రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతునెత్తి పదములను పాడతుడగిరి,
0: అండ్ వి ఫైండ్ ద పెసెంట్రీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హీ,
1: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే,
0: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
1: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే,
0: అండ్ ద చిలీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
1: బంతి పువ్వుల ముఖములు అల్లంత విప్పే,
0: ద ఫ్లవర్స్ ఆల్సో బ్లాసమింగ్ ఇన్ ఫుల్,
1: మన గృహముల ధాన్య సంపదలు నిలిపే,
0: అండ్ యు ఫైండ్ ద గ్రెయిన్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ,
1: సరసురాలైన సంక్రాంతి పండగ వచ్చే,
0: అండ్ ఇట్స్ ద బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి దట్ ఈస్ అడ్వాన్సింగ్,
1: సర్వ విధమైనటువంటి ధాన్యములంతా కూడా మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి,
0: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గ్రెయిన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ గ్రానరీ.
1: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులు అందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ,
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: ఇది జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
0: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
1: స్త్రీలందరూ వచ్చి చేరారు.
0: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
1: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
0: భగవాన్ యూ డిసైడెడ్ 19th as the ladies day.
1: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
0: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
1: ఏమి చేయనక్కర్లేదు.
0: You don't need to do.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
0: You be happy, that is enough.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: But one or two told.
1: స్వామి చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: Bhagavan, many సేవాదళ members come here.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనకూడదు, సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేట్టుగా అనుగ్రహించండి అన్న.
0: భగవాన్ గివ్ us this chance to serve food to the సేవాదళ that visits ప్రశాంతి నిలయం.
1: చెప్పాను నేను సంకల్పించుకున్నాను ఇది.
0: భగవాన్ సెడ్ ఐ విల్డ్ ఆల్రెడీ.
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: ఈనాడు
0: టుడే
1: నేను సంకల్పించుకుని,
0: భగవాన్ డిసైడెడ్
1: 360 దినములు కూడాను,
0: all the 365
1: days, కాదు,
0: not one or two,
1: జీవితం అంతా కూడాను,
0: throughout life,
1: ప్రతి దినం కూడాను 3000 మంది సేవాదళం వారు
0: Every day we have 3,000 Sevadal members working
1: here. You will have very good food.
0: You will have very good food.
1: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం రేపటి నుంచి అన్ని షెడ్ గిట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్.
1: ఎవరికి తెలియదు.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
1: సత్యసాయి సైలెంట్ వర్కర్.
0: సత్యసాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
0: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము.
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి, అంత తినే తట్టలు, వడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్ ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ డాల్స్ ఆర్ రెడీ.
1: రేపు ఒక దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుందని.
0: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
1: Tarvata, Central Trust one pilchan.
0: Then Bhagavan called Central Trust members.
1: Yem meer chese pani emtundi?
0: What is that you are going to do?
1: Kevalam perlu pettukoni kuchunte prayojanam emti?
0: Are you there for name check?
1: Meer cheyavalsinatundi kuda konni cheyali.
0: You are supposed to do certain duties.
1: Nijanga paapu sevaku vachetundi varu chaala beedavallanta vastunnaru.
0: Many poor men.
1: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కమ్.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
0: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
0: అండ్ ది రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
0: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 కూడా చేరడానికి వీలు కాదు.
0: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
0: ది ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు, సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
0: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ది సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu, kathinanga vestanu.
0: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
1: Cheppanu.
0: He told them firmly.
1: ఎరాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
0: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
0: వి ఆర్ ఇన్ ఎ విలేజ్ వేర్ యాజ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
1: మీరు ఈ పని చేస్తే చేంజ్, లేకపోతే రిజైన్ చేసిపోండి అన్నాను.
0: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
0: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiate with the government and railways concessions are sanctioned.
1: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిదిగా జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: లేకపోతే మనిషి కూడా కదలడు.
0: Not otherwise.
1: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత,
0: because effect kali,
1: సోవరత్వాన్ని పెంచుకుని పోయినాడు.
0: Man is lazy more and more.
1: స్వార్థం అనేటువంటి పెరిగిపోయింది.
0: Full of selfishness.
1: ఈ స్వార్థము, ఈ యొక్క సెల్ఫిష్ అనేది చూసుకునేటప్పటికీ సోమర్చనము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వేర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
1: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి, లేకపోతే రిజైన్ చేయండి.
0: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్, డూ ఇట్ ఆర్ రిజైన్.
1: పోయి పూర్తి అయిపోయింది.
0: When
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్డ్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడాను ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు, ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావడం చాలా కష్టమైపోతుంది.
0: Sevadal, in order to reach the sanctum sanctorum prasanthalayam, they had to rely on several means of transport.
1: Central government kuda nu oka nirnayaniki vachindi.
0: The central government also arrived at a decision.
1: 50 crore sanction chesindi.
0: It sanctioned 50 crores.
1: Kankara line nu anni kuda nu collect chesesaru.
0: And they collected all the gravel and the stone.
1: Mana ippudu prasanthalayam daati main road ku poye turning lopala petrol bunk undi, akkada station okati nirnayinchesaru.
0: we are going to have very soon a railway station there near the
1: ధర్మవరము ప్రశాంతనిము చిక్కుపళాపురం ఈ రకంగా అన్ని దేశాలు కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి రైలును ప్రారంభిస్తున్నారు.
0: అండ్ విల్ హ్యావ్ ద రైల్వే కనెక్షన్ కనెక్టింగ్ దీస్ త్రీ పాయింట్స్ చిక్కుపళాపూర్ ధర్మవరం అండ్ పుట్టపర్తి.
1: రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా మొన్న మీటింగ్ జరుపుకొని ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాజ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతనిములో దిగాల.
0: Everybody should reach comfortably, conveniently by for
1: Mumbai ekkachunu, Madras lo ekkachunu, Hyderabad lo ekkachunu, inke vidhi Delhi lo ekkadi digina kani prashantane emochi cheripovatam.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenikosam meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation,
1: ఎప్పుడు కూడా నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉందో ఈ విధంగా అన్ని ఒకటి సమకూరినటువంటి తెలియదు.
0: ఇన్ నో టైమ్ యు ఫైండ్ ఆల్ థింగ్స్ జాయినింగ్ టుగెదర్.
1: ఇది చిన్న పల్లె,
0: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్,
1: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
1: రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: రైల్వే స్టేషన్,
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba, we find these impossible things happening here.
1: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
1: మీకు తెలుసును,
0: యూ నో దాట్.
1: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
0: దీస్ ఆర్ నాట్ థింగ్స్ టు బి సెడ్.
1: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు, ఇంకా కొంతకాలంలో కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది. మీరు
0: today at least you are near, after some time you have to be away 100 miles.
1: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: నెవర్ లూజ్ ద ఛాన్స్ హావింగ్ హ్యాడ్ భగవాన్.
1: పోయిన చిక్కది పట్టించుని ఈ పాదసేవ అయ్యండి.
0: నెవర్ గివ్ అప్ ది సర్వీస్ టు భగవాన్.
1: భక్తిని ఇచ్చి,
0: హావింగ్ కంఫర్ట్ డివోషన్
1: ముంచి,
0: గివింగ్ పవర్,
1: ముక్తి చేర్చునండి.
0: అండ్ హీల్ గివ్ యూ రిడెంప్షన్.
1: ఇతరుల మాటలు ఇంపుక నమ్మి కొంపదీయకండి.
0: నెవర్ లిసన్ టు ది వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్
1: నేర్చుకోండి. నేర్చుకోండి ఈ బుద్ధులను, నీవు తీర్చుకోండి కర్మం.
0: లర్న్ ఫ్రమ్ టుడే ఇట్సెల్ఫ్ అండ్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ కార్మిక్ ఎఫెక్ట్స్.
1: కనుక
0: సో
1: మీ అందరి ప్రార్థనలు నేను ఆలకించి
0: భగవాన్ రెస్పాండ్ టు అవర్ ప్రేయర్స్.
1: తెప్పించుకోవటం మీకోసమే తెప్పించుకున్నాను.
0: This has been brought for your sake.
1: ఇప్పుడు మీ కోసమే దీన్నంతా నేను నయం చేసుకుంటాను.
0: భగవాన్ has decided to cure himself for our sake now.
1: అంతా నయమైపోయింది, ఏమి యోచన పెట్టుకోవద్దండి.

0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect,
0: perfect. Perfect and perfect, nothing but perfect.
1: Kanuka, meerandaru kudanu cheppinattu nadchukoni.
0: Follow Bhagavan's command.
1: చక్కని పేరు ప్రతిష్టలు నిలుపుకొని
0: గెట్ ఎ గుడ్ నేమ్
1: మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్
1: ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: నేను ఆశించేటువంటి
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను
0: ది వాలంటీర్స్
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: సపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేమ్.
1: ఇంకా భక్తులు కూడా తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
0: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామడేట్ డివోటీస్.
1: అందరికీ కూడా కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: అండ్ 150 ఏకర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అకామడేట్
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తాం.
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామడేటింగ్ ఎవ్రీబడీ.
1: ఈ 75th బర్త్డే కి
0: ఫర్ ది 75th బర్త్డే
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కాని స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: బట్ ఇఫ్ భగవాన్స్ గ్రేస్ ఇస్ దేర్ వేర్ ఎవర్ యూ మే బి యూ బిలాంగ్ టు హిమ్.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు. ఎక్కడ చూసినా గానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: హియర్ ఆర్ దేర్ ఎనీవేర్ ఓన్లీ వన్ సాయి ప్రెసెంట్ హూ విల్
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక స్వామి దూరం అవుతాడని మీరు బ్యాంతకి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దండి.
0: నెవర్ బి డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ భగవాన్ విల్ డిస్టెన్స్ హిమ్సెల్ఫ్.
1: దృఢం చేసుకోండి.
0: హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: munmundu,
0: in future,
1: mee karyakramalu,
0: the programs,
1: sakramanga jarupukovachunu.
0: Do it in a proper way.
1: Raboye samvatsaramu,
0: the future year,
1: inka mee sports lopala mee uttejanga meer aadukovachunu.
0: You can play much more than before.
1: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్ నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి.
0: లెట్ ఆల్ యూ బి హ్యాపీ.
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము విచారము కష్టము అశాంతి.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ వరీ.
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్.
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% అంత డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: Depression perige koladi diseases perigipothunnayi.
0: Because of the depression the diseases increase.
1: Ee diseases anta kuda man deham nunchi puttinavi kaadu.
0: Diseases are not out of the body.
1: Manasu nunchi puttinave.
0: That is the products of the mind.
1: Manasuku shanti lekapodunna chetane ee yokka డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దేర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్
1: శారీరక పుష్టిని మీరు పెంచుకొని
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్.
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్స్.
1: ఆనందంగా జీవితం గడిపి
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లిస్. తోటి మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong. Grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యూ మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ వేర్ వీ ఫైండ్ బెస్టియాలిటీ అనిమాలిటీ.
1: కనుక ఈ పశుత్వము రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో యానిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను
0: ఆల్ ఆఫ్ యూ
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: యొక్క క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీఈస్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: ஆம், தேவன் எருகலேனின் தெளிவே மீ தெளிவையா, ஒட்ட கூட்டி கொரக்கு கிட்டு தெளிவி.
1: That intelligence which can enable a human being to understand and comprehend God alone can be described as real intelligence. What is the use of having plenty of intelligence which is as good as useless if that cannot help you to comprehend God?
2: Prema Swarupular.
1: Embodiments of divine love.
2: ప్రతి మానవుని యందును రెండు విధములైనటువంటి స్వభావములు ఉంటున్నవి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ టెండెన్సీస్.
2: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
1: వన్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ గుడ్, ది అదర్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ ప్లెజెంట్.
2: ఒకటి ప్రీతి, రెండవది అప్రీతి.
1: వన్ ఈస్ liking, the other is dislike.
2: దీనిని శాస్త్రము ద్వందములోని చెప్తూ వచ్చింది.
1: Scriptures have explained this as duality.
2: ఇట్టి ఇష్ట అయిష్టములనే వేదాంత పరిభాషయందు మరొక పేర్లుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: In the language of Vedanta, this has been described in a different way.
2: సన్నికర్ష, విప్రకర్ష అని చెప్తూ వచ్చింది.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంత లాంగ్వేజ్ ఆస్ సన్నికర్ష అండ్ విప్రకర్ష.
2: సన్నికర్ష అనగా ఒక వస్తువు దూరముగా ఉన్నటువంటి మరొక వస్తువును తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
1: సన్నికర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ which has got the capacity to attract another object which is at a distance.
2: Adhe vidhamugane oka manishi maraku dooramuga unnatundi manishini tana daggariki aakarshinchukovatam.
1: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
2: Viprakarsha anaga సమీపంలోనున్నటువంటి ఒక వస్తువును తన నుండి దూరము చేయటమే ఇది విప్రకర్ష.
1: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ ఈజ్ మేడ్ టు గో టు ఎ డిస్టెన్స్.
2: ఒక వస్తువునకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్ష.
1: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ makes the object which is close to it go to a little distance.
2: ee rendintu yokka sambandha bandhavyamunu puraskarinchukoni manavudu ee jagattunandu tama jeevitamunu saginchuvantu vastunnadu.
1: Man has been living his life based upon these two likes and dislikes.
2: ee sannikarshame parama bhaktiga bhavistu vacharu.
1: Sannikarsha has been considered as supreme devotion.
2: Bhakti anaga bhaja sevayam aneetunte dhatu nunchi puttinatundi.
1: The word bhakti is derived from the root word bhaja sevayami.
2: Bhaj aneetunte dhatu deeniki pradhanamaina moola sthanam.
1: The most important root word for this is bhaj.
2: Bhaj anaga koluvu ani oka artham.
1: Bhaj refers to a type of worship.
2: Bhayamato kudinatundi snehamu ani maroka artham.
1: Another meaning for that word bhaj is friendship accompanied by respect and fear.
2: Ee vidhamainatundi yokka bhakti prapattulanu jagattuku chaate nimittamai konni vidhamainatundi aadarshamulanu aadharamulanu koni appudappudu అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: ది ఇన్కార్నేషన్స్ అండ్ అవతార్స్ డిసెండ్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ అండ్ స్ప్రెడ్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ బై బోత్ ప్రీచింగ్
3: అండ్ ఆల్సో బై ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్స్.
2: కానీ కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
3: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వర్ల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
2: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
3: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ వేద.
2: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
3: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ రియల్ డివోషన్.
2: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
3: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
2: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
3: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
2: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
2: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
3: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కెనాట్ బి రియలీ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ డివోషన్.
2: ఇట్టి భేదము ఉండినంత వరకు కూడాను భగవంతుని ఇది తను శాశ్వతంగా కొలచలేడు.
3: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యు కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ ది ట్రూ సెన్స్.
2: అందువలననే భక్తుడు కొంతకాలము భజనలు, ధ్యానములు, జపములు, యోగములు చేసి క్రమక్రమేణా ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమునే కోల్పోతూ వస్తున్నారు.
3: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
2: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేద భావమే దీనికి మూల కారణం.
3: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ది రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
2: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
3: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
2: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
3: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
2: అగ్నికి ఏ విధంగా దహన శక్తి తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందు కూడా ఉన్నవి.
3: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్ ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
2: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందుకుడను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్ ఆనందములు కూడాను అతని ఎందు ఆవిర్భవించి ఉండాలి.
3: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
3: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకుడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
3: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
2: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణమును ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
3: వీ గెట్ ఎ న్యాచురల్ డౌట్ యాజ్ టు ఇఫ్ ఎ డివోటీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ కంటిన్యూస్లీ లవ్ ఇన్ హిమ్. హౌ కెన్ యూ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ హేట్రెడ్ జెలసీ యాంగర్ అండ్ సచ్ అదర్ డెమోనిక్ క్వాలిటీస్?
2: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించడం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
3: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
2: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
3: A heart which is impure cannot reflect the image of God in itself.
2: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
3: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
2: తనయందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
3: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state where he has not been able to recognize the
2: కారణము భిన్నత్వమే దీనికి కారణం.
3: The most important reason for such a state of awareness is that he is thinking himself different from God.
2: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
3: Does the fruit know the sweetness of the juice which it contains?
2: పువ్వులోని మకరందము తీగలు అనుభవించును.
3: Do the creepers enjoy the nectar which the flowers have?
2: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
3: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
2: నివృత్తి సార సాహిత్యం పవిత్ర పండితుండే తెలుగును.
3: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
2: పండు వృక్షమునందే పుట్టినది కాని ఆ పండు యొక్క మాధుర్యము వృక్షము ఏమాత్రము ఎరుగలేదు.
3: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
2: పువ్వులో పవిత్రమైన మకరందమున్నది సుగంధము పుతో కూడినటువంటి కాని తీగలు తాను అనుభవించలేవు.
3: There is perfume nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
2: అదే విధంగానే తరువ
3: in the same way as you go on searching and searching,
2: తరువున నలయము అనగా కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
3: In the same way, although fire is inherent in the wood, when you rub one wood against the other,
2: taruva puttu taruvuna nalayambu, taruva puttu dadini krutamu.
3: As you go on rubbing one piece of wood against the other, it generates fire.
2: In the taruva puttu taruvuna tattvamu, tanuvuna tattvamu.
3: As you go on meditating, you will be able to just get the tattva in you.
2: Palalo venna untunnadi,
3: there is butter in milk,
2: kani ee palanu madinchinappude ee venna manaku sakshatkaristundi.
3: You would be able to get butter out of milk only when you churn it.
2: Ee yokka palanu manu madinchaka andulo undinatvanti yokka venna manaku kanipinchadu.
3: Without churning the milk, you would not be able to get a view of butter which is there already in the milk.
2: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఈజ్ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
2: దానిని విచారణ ద్వారా, సాధన ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
1: త్రూ ఎన్క్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
2: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
2: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
1: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌవర్ మచ్ యు మే జస్ట్ డూ సాధనాస్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
2: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్.
2: దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.

0: తెలుసు మనం ప్రకటించాలి.
1: This sannikarsha in the form of devotion has to express itself in terms of showing due respect to elders, showing love and carrying out their commands.
0: మనతో సమానులను గుర్తించినప్పుడు వారిని ప్రేమించాలి.
1: When we see another equal of ours,
0: వారితో స్నేహం గావించుకోవాలి.
1: We have to make friendship and love them.
0: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడాను ఆశ్రయించాలి, ఆదరించాలి.
1: If we come across people who are lower in certain terms compared to us, we should have compassion for them, give them shelter, encouragement and help.
0: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
1: Only by this particular process would be able to recognize true divinity which is inherent
0: in us. We have to develop this
1: kind of discrimination.
0: అప్పుడు మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
1: Then only we would have developed divinity which is in us at least to some extent.
0: మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the fact that divinity is not merely within us, divinity is everywhere.
0: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
1: We have to also declare by practice the omniscience of God.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
1: Gopa Gopabalas are, they belong to that particular category who have experienced this and who have declared this to the world.
0: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: Gopikas and Gopabalas are those people who have experienced God's divinity in an immense way and enjoyed the ecstasy of his company.
0: వారు నిరంతరము కూడాను భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
1: All the while they were aspiring to have devotion.
0: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: They believed firmly that devotion is superior even to liberation.
0: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
0: అది దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: అదే అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్టరైన్.
0: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
1: Their faith was that only when they enjoy such sacred love and divine love they would become immortal.
0: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
1: Such love and such sweetness can be found only in devotion.
0: ఇట్టి భక్తిని మనం అనుభవించుటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: To enjoy this kind of devotion, there is no need for carrying
0: the samana manam anubhavinchanakkaraledu.
1: There is no need for undergoing any troubles either.
0: Karma, jnana, yogadulaku aneka vidhamainatundi samalanu manam anubhavinchavalsostundi.
1: If you want to take the paths of karma, jnana and yoga, you may have to put yourself to various troubles.
0: Loka kalyanarthamai,
1: for the welfare of the world,
0: iha paramana nimittamai,
1: for this world and for the world
0: nimittamai, స్వసుఖ నిమిత్తమై,
1: ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్,
0: అనేక విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి,
1: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్,
0: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి,
1: చారిటీ అండ్ సచ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకన్ అప్ బై పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్,
0: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
1: పీపుల్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ.
0: కానీ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం కాని దాన ధర్మాది తపస్సులు ఆచరించడం కాని ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్ యాగాస్ అండ్ ఆల్సో డూ పెనన్స్ అండ్ సచ్ అదర్ గ్రేట్.
0: దీనినే కర్మ మార్గం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ కర్మ మార్గ పాత్ ఆఫ్ యాక్షన్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి
1: క్యారింగ్ అవుట్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి దాన్ని గుర్తించి,
1: రికగ్నైజింగ్ డివినిటీ విచ్ ఈస్ ఎవ్రీవేర్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్,
0: నిత్యానిత్యములందు విచారణ కలిపి,
1: క్యారింగ్

0: ఎన్క్వైరీ ఇంటూ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్.
1: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితుడు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
0: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
1: ఇంద్రియములను నిగ్రహించి
0: కంట్రోలింగ్ ద సెన్సెస్
1: కఠినమైనటువంటి సాధనలు సలిపి
0: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్
1: ఏకత్వాన్ని అనుభవించి
0: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ
1: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
0: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
1: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
0: Such kind of sense control which is rather difficult, it is not possible for everyone.
1: దీనిని పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు.
0: పతంజలి హాస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: ఒక్క క్షణమైన మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటం ఇది ఎంత కఠినమైనటువంటి పని.
0: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
1: చెప్పుట సులభమే కాని చేయుట కష్టం.
0: It is easy to say but difficult to practice.
1: కనుక ఈ యోగ మార్గము కాని ఈ కర్మ మార్గము కాని ఈ యొక్క జ్ఞాన మార్గం కాని సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
0: Be it path of action, path of yoga or path of knowledge, these are going to be very difficult for ordinary human beings.
1: Kula mata bhedamulu leka,
0: without having any distinction of
1: vayo bhedamulu leka,
0: age, sex,
1: ye vidhamainatundi nishtalu leka,
0: without having any
1: kadinamaina sadhana salpaka,
0: without performing any rigorous
1: sulabhamainatundi margamulo bhagavantuni pondutaku oka bhakti margam okkate pavitramaina margam.
0: The path of devotion is the only easy path for every human being who can take to reach the divinity.
1: Kanuka nirantaramu kudanu bhagavantuni ponditu undatame amrutattamani kudanu gopikalu prapanchamunaku chaatutu vacharu.
0: Gopikas have declared to the world that thinking constantly of the Lord and loving the Lord is itself immortality.
1: Jalamu leka ye vidhamga matsyamulu jeevinchalevo.
0: Just as fish cannot live without water,
1: దైవము లేక భక్తుడు జీవించలేడు.
0: ఏ డివోటీ కెన్ నెవర్ లివ్ విత్
1: ఒక్క క్షణమైనా కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
0: హీ కెన్ నెవర్ లీవ్ గాడ్స్ కంపెనీ ఈవెన్ ఫర్ అ మోమెంట్.
1: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
0: దే హావ్ డిక్లేర్డ్ దట్ దిస్ ఇస్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఏ డివోటీ హ్యాస్ టువర్డ్స్ హిస్ చోజన్ గాడ్.
1: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
0: ఇన్ దోస్ డేస్ గోపికాస్ అండర్వెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ దట్ దే కెన్ ఎంజాయ్ వన్నెస్ విత్ డివినిటీ కంటిన్యూస్లీ.
1: దీనినే సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆల్సో యాజ్ సాధ్యభక్తి.
1: దీనినే పరమభక్తి అని కూడా అన్నారు.
0: The same thing also has been described as paramabhakti.
1: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
0: ఇట్ ఆల్సో హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
1: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్ అండ్ డివోషన్.
1: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ there will be natural interest.
1: ఎక్కడ శ్రద్ధ ఉండును శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అక్కడనే మనకు జ్ఞానం లభిస్తుంది.
0: Where there is shraddha, interest and faith, there he gets wisdom.
1: జ్ఞానం లభించినప్పుడే సాధన సలుపుతాము.
0: When one acquires knowledge, one would be able to carry on.
1: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
0: When sadhanas or exercises, spiritual exercises are carried out, you will be able to achieve the goal.
1: Sadhya bhakti ki mooladharamu vishwasam.
0: Therefore, for sadhya bhakti, the most important cornerstone is
1: kanuka vishwasam dwara mana premanu abhivruddhi bhavinchukovali.
0: We have to develop love through faith.
1: Kanukane mana yokka vishwasa premalu rendu leka దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము అందుకోలేము తెలుసుకోలేము.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ వీ కెన్ never understand divinity any day.
1: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా పరితపించారు.
0: గోపికాస్ అండ్ గోపాలాస్ వర్ రెడీ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ నైట్ అండ్ డే దే ఆస్పైర్ టు రీచ్ కృష్ణ.
1: మధుర మోహన మురళీనాదం విన్నంత మాత్రమునే వారు మైమర్చి
0: the moment they heard the sweet music of his flute they forgot themselves.
1: మత్తులై ప్రేమోన్ మత్తులై ఉన్మత్తులై అడవులంతా తిరిగారు.
0: They were intoxicated with a divine madness and ran into the forest in search of their chosen deity.
1: అర్ధరాత్రి సమయమునందు కూడాను తమను తాము ఆ మురళినాదమును కేవలము భ్రమతో అనుభవించటం చేతనే కృష్ణుడు ఊదుతున్నాడనేటువంటి యొక్క భావం వారిలో ఆవిర్భవించినప్పుడు భవనములు వదలి ఉద్యానవనములు యందు ప్రవేశిస్తూ వచ్చారు.
0: ఈవెన్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ యాజ్ ది బిగాన్ ఇమాజినింగ్ ది స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్లూట్ ప్లేడ్ బై లార్డ్ కృష్ణ మోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇమాజినేషన్ దే లెఫ్ట్ దేర్ ప్యాలసెస్ ర్యాన్ ఇన్ టు ద గార్డెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ద స్వీట్ లార్డ్.
1: అర్ధరాత్రి సమయంలో బృందావనములో కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు?
0: ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ ఇన్ బృందావన్ వేర్ డు యూ గెట్ కృష్ణ?
1: వారి హృదయములందుండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధురగానములు వినిపిస్తూ వచ్చాడు.
0: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్

0: they began appealing whether such sweet Lord is hiding himself with them.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేవర్ ignorant and they did not know that Krishna was not hiding himself there. It only spreads and declares to the world that they believed in the omniscience of Krishna. They thought Krishna is available everywhere.
1: Gopikala yokka bhakti prapattulu okka Krishnuku tappa anyulaku e maatram kudanu teliyadu.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: Okanoka samayamlo nenu panditulu nenchuvanti ahankaram cheta uddavudu prepallalo praveshinchi గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ గాట్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ అ గ్రేట్ పండిట్ అండ్ హీ న్యూ మెనీ థింగ్స్. హీ వెంట్ టు రేపల్లే అండ్ హీ వాంటెడ్ టు ప్రీచ్ టు గోపికాస్ వేదాంత.
1: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్ల్డ్ దేర్.
1: ఏ యోగము చెప్పుతాడు, మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుతో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ, ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
1: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: వన్ గోపిక క్వశ్చన్ ఉద్ధవ లైక్ దిస్,
1: అయ్యా మహానుభావ, మీరెవరు మాకు అక్కరలేదు, కానీ మీ ఉపదేశం ఏమిటో, మాకు సంయోగం కల్పిస్తావా, మాకు వియోగం కల్పించడానికి వచ్చావా, మొట్టమొదటి దీనిని తెలుపమన్నింది.
0: ఓ గ్రేట్ వన్, వీ డు నాట్ నో హూ యు ఆర్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐదర్, బట్ వీ వుడ్ లైక్ టు నో వెదర్ యు హావ్ కమ్ హియర్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ కృష్ణ ఆర్ టు జాయిన్ అస్ విత్ కృష్ణ.
1: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ ఐ హావ్ కమ్ to teach you as to how to go near the Lord and how
1: ni yogamu maaku akkaraledu maaku ee prapanchamu bhogamu maaku akkaraledu krishna yokka samyogam maaku kavali anna.
0: They said we are not interested in your yoga, we are not interested in the luxuries of the world and the comforts of the world, we are interested in having constant company of the sweet krishna.
1: Nirantaramu krishna yokka murali nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdam maayokka karnadvo andrantram dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
1: Maa kannu ninda aa sundaramainatundi krishna vigraham nindi untunnadi, tejarillutu untundadi, prakashistu untundadi.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: Kanuka ee kannulu maroka vastuvunu chudalevu.
0: These eyes are not prepared to have a look at any second object.
1: Nirantaramu aa murudu madhuramainatundi yokka aa krishna naamam maa naaluku paina naatyamaadutu untundadi.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: Kanuka inkoka padam ee naaluku uchcharinchaledu.
0: Our tongues are not prepared to utter a word other than Krishna's name.
1: Madhurati madhuramainatundi aa yokka krishna prema maa yokka manasulo nindi untundadi.
0: Our minds and hearts are full of the sweet love of the Lord Krishna.
1: Kanaka hrudayamantai kudanu krishna yokka madhura naamam lopala madhura prema lopala madhura kirtana lopala madhura shravanam lopala munigi untunnatundi ee gopikalaku maroka vedam maaku akkaraledanni maroka yogam akkaraledanni.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet word, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declare it to Uddhava.
1: ee maatalu vinnanta maatramne ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: ఉద్ధవ వాస్ థ్రిల్డ్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్, బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: హీ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు అబ్టైన్ దిస్ ఓన్లీ త్రూ స్వీట్ లవ్ ఫర్ లార్డ్.
1: ఈ భావం తన్నో తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుని ఎంతనో వర్ణించుకున్నాడు.
0: హీ రికగ్నైజ్డ్ దిస్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ సో మచ్ అప్రిషియేటివ్ ఆఫ్ ది గోపికాస్ అండ్ దేర్ డివోషన్ టు కృష్ణ.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: స్టిల్ హీ పుట్ వన్ మోర్ క్వశ్చన్ టు దెమ్, టు ద గోపికాస్.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణుని యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ దెమ్, వెల్ యూ హావ్ బీన్ వాండరింగ్ ఇన్ బృందావన్, యూఆర్ గోయింగ్ టు ట్రీస్ ప్లాంట్స్ క్రీపర్స్ ఫ్లవర్స్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ, క్వశ్చనింగ్ అబౌట్ కృష్ణ ఎట్సెట్రా, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ వాంట్ టు హ్యావ్ విత్ కృష్ణ.
1: విశ్వమే భగవత్ యొక్క స్వరూపము.
0: ది వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్,
1: ఏకోహర మహస్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతనే సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్, ది సెడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఈస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకుందు ఉన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ, వీ వుడ్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
1: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందు ఉన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్, వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
1: మేరు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుండుమన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బి ది మౌంటైన్, మేరు మౌంటైన్, వి వుడ్ లైక్ టు బి స్ట్రీమ్స్ ఫ్లోయింగ్ ఆన్ దట్ మేరు మౌంటైన్.
1: అనంత ఆకాశమే తానైనా మేము చిన్న చుక్క రూపై విధంలో చెరుగుచుందుమన్నారు.
0: ఇఫ్ వి టేక్ ది ఫారమ్ ఆఫ్ ది స్కై, వి వుడ్ లైక్ టు షైన్ అ స్మాల్ లిటిల్ స్టార్స్ ఇన్ ద స్కై.
1: సముద్రమే తానైనా పరుచుకుని పారదం మేము సెలయేరుమై అన్నారు.
0: ఇఫ్ హీ వర్ టు బికమ్ ఓషన్, would like to become streams and rivers and merge in him.
1: Edo oka vidhamuga krishnito meemu cheri povali.
0: In some form or the other would always love to be associated
1: krishnito cheri undatame maa yokka amrutattvamu, krishnito cheri undatame maa mukti tattvamu.
0: All that we aspire for in terms of immortality and everything, liberation is
1: meemu edabaatunu ye maatramu ye naadu kudanu ye chalam kudanu meemu aashinchamu.
0: To have continuous company, we cannot bear separation even for a minute.
1: కారణం యొక్క ప్రతిబింబలమే మేము.
0: ది రీజన్ ఈస్ వీఆర్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ.
1: దీనిని పురస్కరించుకుని వేదములు తత్త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద, తత్వం అసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి,
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
1: Mrugamulandu pasipachadulu endu kudanu daivattu aneetundi gocharistu untundali.
0: In the animals as well as in birds you find divinity.
1: Prati anuvunandu kudanu, prati krimikeetikadulu endu kudanu daivattam untundali.
0: In every atom, in every small little worm, you have divinity.
1: Chimayandu brahmanandu kudanu untunadani Tyagaraja kudanu varninchadu.
0: Tyagaraja also has described that God exists, be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato matrame varninchutunnam kani kriyacharanalo shunyamai pothunnam.
0: We are describing only in words, but in practice we are becoming a big zero.
1: అందువల్లనే మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: విశ్వాసం గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ ఫోమ్.
1: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
1: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కర్లేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నంను భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు
1: హ్యావ్ ఆకలి వస్తుంటుండాలి.
0: త్రూ అవుట్ ద లైఫ్ యూ షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: Kanuka manam ee naadu gurtinchavalasinatundi vishayamu daivatvamunakunu jeevitattvamunakunu ekatvam aneetundi unnadi aneetundi satyanni gurtinchali.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: Ee satyanni manam vishwasinchaka ఈ సత్యాన్ని ఆచరించక ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ నెవర్ అచీవ్ ది గోల్.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ అవర్ పార్ట్ ఇఫ్ వీ గో ఆన్ సర్చింగ్ డివినిటీ అవుట్ సైడ్ ఆల్దో ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అస్.
1: ఇంటి ఎందు చోటి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ లైట్ అండ్ ఫైర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గోయింగ్ సచ్ ఆఫ్ ఫైర్ టు ద నైబరింగ్
1: జ్యోతి. ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణులు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukade daivattam aneetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Vasudhanaya namaha aneetundi ee naamulu anniti endukodanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః మసూదనాయ నమః మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం విచ్
1: కృష్ణుడు పరిపూర్ణ స్వరూపుడు పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ లెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్ బట్ వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?
1: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదం లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితులు స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్ ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్.
1: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వి గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సెపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
1: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఇన్ ఆల్ ది అవతార్స్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భములందు రూపనామములను పురస్కరించుకుని దీనికి అనేక విధమైనటువంటి అర్థములు కల్పిస్తూ వచ్చారు మహాపండితులు.
0: ది గ్రేట్ పండిట్స్ have been attributing and giving different meanings to different names of the avatar.
1: ఇక్కడ కృష్ణః అని ఒక పదం ఉంది. కృష్ణః,
0: దేర్ ఇస్ ఎ వర్డ్ కృష్ణః.
1: క ష న,
0: క ష న ఆర్ ద లెటర్స్.
1: ఇది కృష్ణ,
0: దిస్ ఇస్ కృష్ణ.
1: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ నేమ్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్.
1: క ర ష న హ, ఇది ఐదు అక్షరములు.
0: The same Krishna can be described in five letters. Ka, Ra, Sha, Na, A.
1: ఈ ఐదు అక్షరముల లోపల కూడాను అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈస్ అవైలబుల్.
1: క అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: క రెఫర్స్ టు కమలకాంత.
1: ఈ కమలకాంతుడు కాకుండా కమలేశ్వరుడు,
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర,
1: కమలగర్భుడు,
0: హీఈస్ ఆల్సో కమలగర్భ.
1: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ సన్ రైజ్,
1: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: ద లోటస్ బ్లాజమ్స్, దట్ ఇస్ వై హీఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ.
1: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
0: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్, అవర్ హార్ట్స్ బ్లాజమ్.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: కా దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్
1: రమింపచేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: ష అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ష హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
1: ఆస్పెక్ట్. అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: The letter Na stands for Narasimhavatara.
1: Anaga Narasimha. Narudu Mrugamu rendinti yokka ekatvanga bhavistu vacharu.
0: It is an association of Nara and a combination of Nara, man and animal.
1: Aa anetvanti achara swarupudainatvanti vaadu.
0: Aa stands for achara swarupam.
1: Nirantaramu chayamulainatvanti vaadu.
0: The one who does not know what the decline is.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వమైనటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణత్వ కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనందతత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
1: sat chit ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as sat chit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani arthamu.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharam gaavinchetuvanti sat chit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore, names can be given different meanings.
1: పేరు పెట్టినవి గాని పుట్టినవి కాదు.
0: Name has been given. Name is born on its own.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలము యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఎన్ని విధముల వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరును తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
1: భక్తులు పండితులు దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను కొన్ని విధమైన మర్మములను దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్ దేర్ ఓన్ టెంపర్మెంట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
1: ఆకాశములో ఎన్నో పక్షులు ఎగురుతుంటాయి.
0: దేర్ కెన్ బి ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్
1: వాటి వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతుంటాయి, తిరిగి మరీ క్రిందికి వచ్చి పడుతుంటాయి.
0: విచ్ ఎ బర్డ్ కెన్ ఫ్లై డిపెండ్స్ అపాన్ ది పవర్ ఆఫ్ దేర్ ఓన్ వింగ్స్ అండ్ దేర్ ఓన్ కెపాసిటీ టు ఫ్లై.
1: కనుక
0: డౌన్ ఆఫ్వర్డ్స్
1: ఈ పాండిత్యము చేతను విద్యా చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
1: వేస్. కేవలం వారి భావరాలే కానీ భగవంతుని యొక్క తత్వంలో నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: భగవంతుని వదించడం ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
1: మరి అదే పండితులే చెప్తున్నారు యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసును కానీ వాక్కును కానీ సాధ్యం కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబం సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అంటే ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్ ది అదర్ ఈస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక గింజ ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎ సీడ్స్.
1: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసం జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: కనుక భక్తుడు లేక భగవంతుడు లేడు.
0: There is no God without devotee.
1: భగవంతుడు లేక భక్తుడు లేడు.
0: There is no devotee without God.
1: భగవంతుడు ఏ విధంగా భక్తులను సృష్టిస్తున్నాడో భక్తులు కూడాను భగవంతుని ఆ విధంగా సృష్టించాలి.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ తనలో తాను భావించుకుంటూ అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he goes on picturing and creating God in his own mind.
1: Kaluka daivatvame kevalam srishtikarta ani cheppudoka veelu kaadu. Daivatvanni kudanu srishtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: Anduvaranane jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
1: manava janmam chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
1: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
1: Yeviti jantunam narajanma dullabhamani mem kuda jantulame maakante manavudu enta goppavaadu etta goppavaadu.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
1: Meme goppavaram annaru.
0: We are greater than man. The dog's
1: karanam emanaga pattadu annam kosamani vaari kompalu kaachukuntu vaari chuttu tirukkuntu vaadu kottina tittina gaani pichina takshame tokalladinchukuntu ventapothunnam. Ee krutagnita manavulukunda.
0: Because we have a sense of gratitude for the sake of a fistful of food that is given to us, we are so loyal, we follow the master, we serve the master, and we are grateful to the master.
1: Bhagavantunu tindi tintunnaru.
0: God's food is being
1: bhagavantunu ichina jalamunu tragutunnaru.
0: People are drinking water given and supplied by
1: bhagavantunu ichina gaalini pilchutunnaru.
0: We are breathing the air supplied by
1: bhagavantuni yokka prasadame.
0: Everything is ది గిఫ్ట్ గివెన్
1: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: మెన్ ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ బికమింగ్ క్రూయల్.
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
0: మ్యాన్ హస్ బీన్ రిటర్నింగ్ ఇంగ్రాటిట్యూడ్ టు గాడ్.
1: మాకైనా కృతజ్ఞత ఉంది, మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
0: వీ హ్యావ్ దట్ sense of gratefulness and gratitude, but you are ungrateful and you have ingratitude. How can you be described as greater than we?
1: మా యజమానుడు మనని అనేక విధములు హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: Kani manavudu maa peru vinnante maatramane chi chi chi ani dooram kodutunnaru.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: Kanaka manavunni chi chi chi ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
0: It would be appropriate to condemn the man. We don't utter lies.
1: అన్యాయం సల్పటం లేదు.
0: We do not do any
1: injury. ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong.
1: మా దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: What is the use of having a lot of
1: ఎన్ని పదవులు ఏలి ఏమి ప్రయోజనం?
0: What is the use of
1: ఎంత తెలివితేటలు ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of having so
1: much మాకున్న కృతజ్ఞత మీకు లేకుండా పోతుండాలి.
0: You do not have the gratitude which we have towards our master.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సునక జన్మ దుర్లభం అను.
0: Why should it be just said that it is difficult to obtain the birth of human being? It would be more appropriate to say it is difficult to obtain the birth of a dog.
1: కనుక ఈనాడు కుక్కలకంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: Today what is happening is man is getting
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: Man is getting degraded into worse than even dogs. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులం అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self-interest, not to serve the God and not to earn his grace.
1: నీవు దైవము యొక్క అంశమును అనేటువంటి ఒక తత్వం నీవు గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
0: The moment you realize that you are an aspect of divinity, you'll be able to overcome this kind of selfishness and selfish desires and selfish interests.
1: Dehamu karathamu.
0: Body is only a chariot.
1: Atma rajikudu.
0: Atma is the charioteer.
1: Ee rendiki yokka ekatvanni manam anubhavinchali.
0: We should experience unity between the charioteer occupying the chariot and running the chariot.
1: Manavulu yandu aneka rakamainatundi bhedamulu undavachunu.
0: There could be a number of differences between man and man.
1: Inta srishti lopana kudanu ee yokka manavullo iddaraina kudanu samananga kanipinchetundi vaaru leru.
0: In this vast creation you can't come across two people who are exactly
1: alike. Yendu bhedamulu kanipistune untuntayi.
0: There could be some kind of difference are there between two persons.
1: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ దే ఆర్ బిట్వీన్.
1: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలర్.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ట్రాల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
0: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్
1: బీయింగ్స్. ఆహార నిద్ర భయ మైజనాలు ఎందు సర్వులు సమానమే.
0: In terms of food, sleep and such other mundane things,
1: janana maranamulu yandu sarvulu samaname. Kotisudu gani kooti peda gani,
0: be he the richest person or the poorest person, they are the same.
1: Itti samattamainatte atma tattvam nandu nijamainatte rati tattvam manamu abhirudhi pachukovali.
0: In terms of atma, we should develop equality.
1: Andari yandu unnatundi atma okkate.
0: Atma residing in every heart is one and the same.
1: Aneka patra lopala చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
0: మూన్ లైట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది
2: vessels. In the same way, God has been reflected in the human bodies which are vessels.
3: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: There is a distinction and separateness for these bodies.
3: కానీ అన్నిటి ఎందుకును ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
2: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
3: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop that kind of feeling and that kind of
3: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా.
2: If you don't develop that kind of feeling,
3: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారము ఇవే అని యోచించవలసింది.
2: Is it your position, your own education, your own power which you have to indulge in?
3: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తోలిపోవో తొమ్మిది తరణ తోలుబొమ్మ అన్నారు. ఈ తోలుబొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
2: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
3: ఇవి కదిలిపోయే మేఘమే వంటివి.
2: దిస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
3: కరిగిపోయే ఐస్ వంటిది.
2: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
3: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నావు.
2: వై డూ యూ బేస్ ఆల్ యువర్ ఫెయిత్ అండ్ యాక్షన్స్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ విచ్ గోస్ అవే అండ్ ఫర్గెట్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్?
3: ఏనాటికి నీ వెంట జంట ఇంట ఉండవు.
2: దిస్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ ఫర్ ఎవర్.
3: ఎప్పటికీ ఏనాటికైనా కూడాను మరువనటువంటిది విడవనటువంటిది కదలనటువంటిది తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
2: It is the principle of Atma which can will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
3: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని
2: we have to base all our actions
3: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకుని
2: we have to consider the worldly activities and the worldly life.
3: జీవితి యాత్రను సాగించుకోవాలి.
2: We have to carry on our life.
3: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
2: World is not permanent.
3: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
2: బిఫోర్ వి వర్ బోర్న్ ది వరల్డ్.
3: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
2: వన్స్ వి డై ది వరల్డ్ డజంట్
3: ఎగ్జిస్ట్. ఈ జన్మమరణములకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
2: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యూ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వరల్డ్.
3: ఇంతే కాదు,
2: నాట్ మెర్లీ దిస్,
3: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యూ సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఈజ్ నాట్ సీన్ ఇన్ ద నైట్.
3: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఈజ్ నాట్ ఫౌండ్ వెన్ యూ ఆర్ అవేక్.
3: కనుక ఇవి రెండింటి ఎందుకు కూడా నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఈస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
3: ఇలాంటి వచ్చి పోయేటువంటి యొక్క జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలు పెంచుకొని
2: the world which appears and disappears in this particular way, why should we develop such kind of delusion and illusions on this world?
3: Mana swastharupamainatundi yokka atma tattvanni manam marchipothunnam.
2: We are forgetting our true nature which is atma tattva itself.
3: Kanuka manam swastharupa sandarshananni manam anubhavinchadaniki tagina krishi cheyali.
2: We have to make efforts to come in face to face with our own real nature.
3: Ee jagattunundu shashvatamainatundi aanandam manaku labhinchadu.
2: In this world you can never get permanent bliss.
3: Deeni pere anityam asukham lokam.
2: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
3: Satyamainatundi yokka jagattunandu nitya satyamainatundi yokka aanandanni anubhavinchina koratam anetundi pedda ajnanam.
2: It is ignorance of the highest order to expect to enjoy permanent happiness and joy in this world which is itself impermanent.
3: Mana chaduvulandu,
2: in all our education,
3: మన తెలివితేటలందు,
2: in all our
3: మన ఆచరణయందు,
2: in our prayer,
3: మన అనుష్ఠానములందు,
2: in whatever
3: మన ఆలోచనయందు,
2: in all our thoughts,
3: మన అనుభూతియందు,
2: in all our experience,
3: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
2: ఆత్మతత్వం is the only thing which is common.
3: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోబర్చుకున్న వారం అవుతాం.
2: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండ్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, వీ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
3: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా మనం నిగ్రహించుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
3: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
3: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
2: హీ బికేమ్ ఎ సన్ హు వాజ్ ఏబుల్ టు టీచ్ ప్రాపర్ లెసన్స్ ఈవెన్ టు ద ఫాదర్ బికాస్ డివినిటీ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్.
3: టీచింగ్ బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
2: ఫర్ టీచింగ్ అండ్ ఫర్ గివింగ్ కరెక్ట్ నాలెడ్జ్ ఏజ్ ఇస్ నాట్
3: గోత్రము మనకు ఆధారం కాదు.
2: క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
3: ధనము పెద్ద ఇది మనకు అవసరం లేదు.
2: మనీ, వెల్త్ అండ్ పొజిషన్ ఆర్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్.
3: అందువలన వాల్మీకి ఎవ్వని వంశం అని తెలివాడు.
2: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు విచ్ పర్టికులర్ క్లాన్ ఆర్ కమ్యూనిటీ డస్ వాల్మీకి బిలాంగ్.
3: నందుండి ఏ పల్లి ఎందు పుట్టే?
2: వేర్ వాజ్ నంద బోర్న్?
3: ధర కుచేలునింత ధనము కలిగి ఉండే.
2: వాట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ డిడ్ పూర్
3: కుజరాజు? ఏ విద్య కలిగి ఉండే?
2: వాట్ ఎడ్యుకేషన్ డిడ్ ఎలిఫెంట్ హ్యావ్?
3: వసుడు ధ్రువుండెంత వయసు కలిగి ఉండే?
2: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
3: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే?
2: వాట్ పవర్ అండ్ కెపాసిటీ?
3: విదురునికి ఎంతటి విదురమతి ఉండే?
2: వాట్ క్యాష్ విచ్ విదురా హ్యావ్?
3: తిమ్మడికి ఎంతటి తెలివి ఉండే?
2: వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్?
3: ఇదంతా కూడా దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
2: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్డ్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్డ్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
3: కేవలం కోతి, చంచలత్వానికి పుట్టి నీళ్లు పెట్టిన పేరు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
3: కానీ రాములపై ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
2: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
3: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina tana gunam paina tana yokka dini paina tana aashrayinchaka Ramunu paina maatrame tana yokka sarvasvanni darabosukunnadu.
2: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life on those.
3: మహాగుణవంతుడు,
2: హీ టుక్ షెల్టర్ అండర్ రామా.
3: చాలా బలవంతుడు,
2: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్.
3: మహాశాంతవంతుడు,
2: స్ట్రాంగ్ పర్సన్,
3: కనుకనే అతనికి టైటిల్స్ ఇంత ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
2: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
3: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
2: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్డ్ లంక, రాక్షస హస్ డెమన్స్ హూ వర్స్ షాక్డ్ అట్
3: తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
2: హూ ఆర్ యూ ది ఆస్క్? హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
3: ఒక్కటి మాత్రమే చెప్పాడు, ఈ దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
2: హి డిస్క్రైబ్ హింసెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
3: ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా నీవెవరయ్యా అంటే ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబీసీడి నుంచి కూడా జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ గెట్ ఇంటాక్సికేటెడ్ ఇన్ డిస్క్రైబింగ్.
3: ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు, అవన్నీ చెప్పుకుంటే గానీ వీడికి బలం రాదు.
2: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్
3: మన బలాలు ఇవి, దుర్బలాలు.
2: డూ సచ్ డిస్క్రిప్షన్స్ రియలీ స్పీక్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్? ఇట్ ఈస్ ఓన్లీ అవర్ వీక్నెస్, నాట్
3: దమ్మిడికి పనికిరానటువంటివి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్,
3: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనిగెట్టుకుంటే వారు లేరు.
2: Once you lose your power and position, you are treated worse than a useless thing.
3: Nee nijamaina balamu, nee nijamaina padavi, aatma swarupunu sunvanta visse amrutasya putraha, nenu amruta putruni, daivam yokka samsaanni ani cheppukotame nijamaina gauravam.
2: Your true power lies in your declaring that you are the aspect of divinity, you are the son of divinity.
3: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to recognize this particular truth and we should develop this courage to declare ourselves as such.
3: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
2: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
3: మన పని జరిగినా భగవంతునికి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు
2: devotees today are such that
3: మన పని విఫలమైపోయినా ఇంకా ఫోటో తీసి లోపల పెట్టేస్తాం.
2: ఇఫ్ వి సక్సీడ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్, వి వర్షిప్ ద గాడ్.
3: వాంఛన నిమిత్తమై భగవంతుని సంయోగ వియోగంతో అనుభవిస్తావా?
2: కెన్ యూ బి సో మీన్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సచ్ మీన్?
3: బ్రహ్మాండమంతటా ప్రబలుతుండని నీకు ఆలయం ఉన్న మర్చన లవయ్యగున?
2: ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిక్స్ ఏ స్మాల్ లిమిటెడ్ ప్లేస్?
3: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమేయ ద్వీపమునెవరు పట్టగలరు?
2: God who is occupying the entire universe, how can he be put
3: in the world? అది హరాదులకైన అందనివాడు నీ రూపుగలవరు ఎవరితరము?
2: Who can describe your formless form?
3: సర్వజీవులయందు సంచరించిన నీకు సరియైన పేరు సాధ్యమగున?
2: Is it possible to give a name to you who is found in every human being?
3: బ్రహ్మాండమంతట బొద్దలో నున్నట్టు నీకు బచ్చభోజ్యమునెవరు పట్టగలరు?
2: The one in whose stomach the entire cosmos resides, how can you
3: ఎవరు వస్తు తెలియచున్నది నంది సాయిబాబయ్యనుచు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా?
2: People really do not know who Sai Baba is. Sai Baba
3: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని కాని ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కాని మనం గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
2: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
3: Krishna tattvanni kudanu kamsu ga aariti gane bhavistu vachadu.
2: Kamsa also was taking Krishna tattva in the physical form.
3: Idu chinna pillavadu.
2: He was thinking Krishna was a small boy.
3: Edo konni rakamainaatundi oka shaktulu kaligi aayanni vidhamainaatundi oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
2: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
3: the divine shakti kaane kaadu cheppu vaadinchadu.
2: He argued that it is not the power of divinity at all.
3: Inga Shishupala Dantavakra adunku cheppanakkaraledu.
2: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
3: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okkadunu rajyamunu paripalinchadaniki Krishnaarjuna konutuku prayatninchaga Shishupaludu cheptunnadu.
2: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
3: Nanambu jeyo aa javarandra cheelalu kaajechinanduka poojaniku.
2: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
3: Valla bhoomondato sallalaadannaku harinchinanduka ardhamijuta.
2: Is it offering argya to you because you are just spending playful time with gopi?
3: Chaalunika kattipetta panchangam inka.
2: You close all this kind of
3: varagulu moku Sri Krishna sannithimpa.
2: Don't go on describing and praising Krishna.
3: Nooru jilkalu chetunu annadu ilanti Krishnundi pogalatukottama.
2: Can you just go on praising such a Krishna? He asked.
3: Kaduku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
2: Even today this kind of arrogance and ignorance is spreading.
3: Kevalamu dehasattvanni,
2: only the physical aspect of
3: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
2: ఓన్లీ దిస్ ఫిజికల్ అండ్ ది వరల్డ్లీ రిలేషన్షిప్ దే బిల్డ్.
3: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని,
2: ఇన్నర్
3: ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
2: ద ఇన్నర్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ద పవర్ ఆఫ్ డిలైట్ అండ్ బ్లిస్ విచ్ దిస్ పర్టికులర్ బాడీ ఎంబాడీస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్.
3: యుగ యుగముల నుండి కూడా కొనసాగుతూ వస్తుంది.
2: This is the story of yuga after yuga.
3: Prati avataram nandukulanu ilanti dandamulu rendu kodanu chakkala vale rekkala vale baldeettu vastunnayi.
2: In every avatar this kind of things went on side by side.
3: Kanuka Krishna janmashtami anaga kevalam oka vidhamainatundi gnapakartame manam aacharinchukotame gaani Krishniki janmame ledu.
2: When we are celebrating Krishna janmashtami, it is only to remind ourselves of what Krishna principle was. In fact, Krishna does not have any birth at all.
3: Dharma samsthapana nimittame avataristhunnadani manu bhavisthuntaru.
2: We think that Krishna has taken birth in order to establish dharma.
3: Dushtulanu shikshinchadamu, shishyulanu rakshinchadamu ani.
2: To punish the wicked and to protect the virtuous.
3: Idi kevalamu kontha mandi vishwasam maatrame idi.
2: This is only in a way faith of a few people.
3: Dharma samsthapana anetundi kuda kaadu.
2: It is not even dharma samsthapana.
3: Dharma ante ye dharmam?
2: What is the meaning of real dharma? What type of dharma do you are
3: prakrutamainatundi dharma samrakshana kosam vastunnada?
2: Is it the dharma which is incidental to this world?
3: Attaiti tetayugamlo dharma rakshinchinappudu aparigamlo tirigi dharmam enduku chinichi povali?
2: If that is the type of dharma which you are referring to, if dharma was already established in Treta Yuga,
3: Dwaparayugamlo tirigi dharmanni rakshinchinappudu Kaliyugamlo enduku dharmam nashinchi povali?
2: How did it decline during Dwapara Yuga? How did it decline again in Kali Yuga?
3: Laukika sambandhamainatundi dharmamlaku sambandhinchinatundi kaadu.
2: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
3: Idi urdhva dharmam anekundi okati untundali.
2: There is another dharma called urdhva dharma.
3: Adi hrudaya dharmam.
2: That is the dharma of the heart.
3: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమునకు ఛేదించిపోతుండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఇస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
3: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి, మన దృష్టిని బహిర్దృష్టిగా ఉంచుకోవటం చేతనే.
2: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఇస్ డిక్లైనింగ్.
3: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము.
2: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
3: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఎంతకాలం
3: మనం అభివృద్ధి పరచుకుందామో పశ్చతీతి పశువు అని.
2: సో
3: బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వి డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ అవుట్వర్డ్ విజన్ వి కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
3: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
2: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
3: ఎవరివంత వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
2: ఓన్లీ దాట్ పర్టికులర్ పర్సన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్. హీ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్
3: తనకు తాను తన యొక్క ప్రవర్తన తన యొక్క నిజతత్వము తాను తృప్తిపడేటువంటి యొక్క తత్వమే నిజ ధర్మం.
2: ది ట్రూ ధర్మ ఈస్ టు సాటిస్ఫై వన్ సెల్ఫ్ దాట్
3: అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
2: దాట్ హీఈస్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
3: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును, కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
2: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యు అలోన్ నో. యు మే అక్ట
3: ఏమిటి దేహం సెల్ఫ్ కాదు.
2: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
3: అదే ఆత్మ.
2: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
3: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
2: One should give up the feeling that he is a body.
3: Atma nenanekunte oka selfish raavali.
2: He should develop that self feeling.
3: Kalukuni selflessness self is real self annaru.
2: That is why it is said selflessness self alone is real self.
3: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchadaniki prayatninchali.
2: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
3: మనము కేవలం ఇచ్చా ఇచ్చలపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
2: బికాస్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
3: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తొస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్
3: రావాలి.
2: షీ షుడ్ డెవలప్ దట్ సెల్ఫ్ ఫీలింగ్.
3: కనుక నీ హెల్ప్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్ అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ అలోన్ ఈజ్ రియల్ సెల్ఫ్.
3: మనము

0: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
0: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
1: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ ఎన్ అనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
0: ఇస్తానంటే రావటము, కొడతానంటే పరిగెత్తటము, ఇది పశు లక్షణాలు.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎన్ అనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
0: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి సహన ధర్మం.
1: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఇస్ గివెన్ వెన్ ఇట్ ఇస్ డిజైర్.
0: అదే సహనాభవతు సహనోభవంతు అని.
1: When it is denied and when even one is beaten, one should not run away.
0: Sahasratisha purushaha sahasracha sahasrapad.
1: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
0: Anni kannulu, anni chetulu, atanivi.
1: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
0: anni talane ainappudu annappudu inki em naade anetundi ekkada undi.
1: When everything belongs to him, where is the question?
0: అదే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అన్ని కన్నులు అతనివి, ఏది చూసినా అతనే.
1: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఐస్ అండ్
0: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో.
1: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్ యు అండ్
0: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
1: You should not think that someone is making fun of you.
0: నా ఎందున్నటువంటి ఏక ఏ దైవత్వమో అదే దైవత్వమే నన్ను హాస్యం చేసింది అనుకో.
1: You should feel that divinity which is inherent in you is ridiculing you through some other person.
0: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటే, తన్ను తాను చేసుకున్నాడు.
1: There is a common divinity which is existing in you as well as in the other person who is ridiculing.
0: నిన్నెవరైనా విమర్శించినారనుకో.
1: Suppose someone criticizes you.
0: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
1: It is actually criticizing oneself.
0: Unnadi okkate.
1: There is only one thing which is existing.
0: Rendu levu kada.
1: There are no two entities at all.
0: Kanuka ilanti oka atma bhavanni manu dinadinaniki penchukuntu povali.
1: Day after day and gradually we will have to develop this particular feeling of atma bhava in us.
0: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ us, then there is no question of liking and disliking and hatred.
0: మన మనసులో ఉండేటువంటి ఒక్క ఓక ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ us.
0: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్ మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ది
0: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫార్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
0: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి కడియన్నే మరచి నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ which he is wearing on his arm.
0: నీవు దేనిని వెతుకుతున్నావు?
1: Whatever you are searching for,
0: దేనిని ఆశిస్తున్నావు?
1: Whatever you are trying to aspire,
0: ఆ వస్తువు నీవే.
1: That is yourself.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: You are forgetting about yourself.
0: కారణం?
1: What is the reason?
0: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: It is the darkness of ignorance.
0: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
1: You are like someone who has just gone into a room where there is total darkness. You are not being able to...
0: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: If you enter into a room and look for all the other things, you can see all the things excepting one thing.
0: అన్ని చూస్తున్నావు.
1: You are looking at all the things.
0: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: While looking at all the things, you don't look at yourself.
0: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నావు, దాని వల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నావు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
1: ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ డస్ నాట్ సర్చ్.
0: తనను తాను తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
1: If one knows oneself well, he knows everything else.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదుడు తండ్రికి బోధించినటువంటిది.
1: దిస్ ఈస్ వాట్ ప్రహ్లాద టాట్ టు హిస్ ఫాదర్.
0: నాన్న, లోకములన్నీ

0: పెడియలోన జయించిన వాడవు.
1: సో డియర్ ఫాదర్, యు ఆర్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
0: ఇంద్రియాలోకము చిత్తమును గెలువ నేరం.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ ద వరల్డ్ ఆఫ్ సెన్సస్.
0: ఇంద్రియాన్ని నీవు సాధించుకోలేకుండా ఎంతమంది రాజులు సాధిస్తే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెన్సస్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కాంకరింగ్ ది వరల్డ్స్ అవుట్ సైడ్ యూ?
0: కనుక నిన్ను నీవు సాధించుకున్నటువంటి వాడే రాజ్యాన్నంతా సాధించుకున్నవాడు, దేశాన్ని సాధించుకున్నవాడు, విశ్వాన్ని సాధించుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ కెన్ మాస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ కాంకర్ యువర్ సెల్ఫ్, యూ హావ్ కాంకర్డ్ ద వరల్డ్, కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
0: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: Everything is unity only. And you can see,
0: నేను ఉండే ఉంటున్నాను.
1: I am existing in you.
0: అదే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమస్థ.
1: That is what is said when
0: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
1: I have taken the form of Vaishvanara in you and I am helping you to conduct all the things in your life.
0: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ యూ రియలీ బిలీవ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్, హౌ కెన్ వీ గెట్ ది ఫీలింగ్?
0: చదువుతున్నాము, కంఠస్థము చేస్తున్నాము,
1: వీఆర్ చాంటింగ్ శ్లోకాస్, వీఆర్
0: మెమరైజేషన్లో పెట్టలేకపోతున్నాము,
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ శ్లోకాస్.
0: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
0: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాము.
1: You have prepared all types of food and
0: delicacies.
1: But you are fasting.
0: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of preparing?
0: వంటలు చేసినందుకు భుజించాలి.
1: For preparing different types of delicious food you should eat.
0: శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: For reading and memorizing శ్లోకాలు you should practice.
0: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
1: After practicing you can put them aside.
0: ఆచరించని శ్లోకాలు.
1: Slokas which you are not practicing, you should put them aside.
0: Acharinchana slokalu kevalam sokanike karanam.
1: These stanzas which you are not practicing can get you only grief.
0: Manam kevalamu padamulnu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledu.
1: We are only uttering words, but we are not recognizing the real truth.
0: Kanaka motta mota padamu padamulo unnatundi acharamu acharamulo unnatundi arthamulu manam gurtinchali.
1: We have to know the word. We have to understand the letters and we have to understand what lies behind these letters.
0: అప్పుడే నీవు అక్షర స్వరూపుడు అవుతావు.
1: Then only you can become అక్షర స్వరూప.
0: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటము.
1: You swallow the letters but you don't practice the truth which that letter stands for.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: This kind of ostentatious showy life we are
0: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: So long as you are full of show, the ఆత్మతత్వం can never come nearer to you, close to you.
0: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధిపరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
0: Appude manam nijamainatundi krishna tattvanni mana hrudayam nandu aavirbhavinchu chesukunna varam avtam.
1: Only then would we have manifested the principle of krishna in our own hearts.
2: Govinda krishna jai, gopala krishna jai.

ಪಾಲಕಿ ಪಾಲ ಪಾಲ ರಾಮ.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹು ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ನೋಡಿ, ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನ್ನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲನ್ನು ಗಡಿಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇರೆ ಸಂವತ್ಸರಗಳು ಕಿಂತ
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನಂದ್ರೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದ್ರನ್ನು ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರು ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: ee namamunu marchinappadigini rama namamunu evvaru kodu pillavaadu modukoni peddavaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichigadu madukoni kotisharunadukonu kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama namalanam tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama namam tarisinatundi oka bharatiyudu kani ರಾಮನಾಮನ್ನು ಸ್ಮರಿಸಿದಂತೆ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದಿನ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನೆ ರಕಮೈನಟುವಂತಿ ಒಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ ತದ್ವಾರ ಪ್ರಪಂಚಮನಕು ಈ ರಾಮನಾಮಾನ್ನಿ ಪ್ರಚುರಿಂಪಚೇಸಾರು.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppali.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamsa jeevaloke jeevabhuta sanatana meerandaru kudanu na swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారయతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: రామ అబ్జర్వ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ ద త్రీ, థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka ee satya dharmamulaku satyani asatyamulaku madhya madhya ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam ramulu,
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: రావణ సింబలైజెస్ అసత్య, అంట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం వేరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బి దట్ సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యు షుడ్ నెవర్ అట్టర్ ఎ లై.
0: సృష్టి ఎంత అయ్యకూడదు, సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: ది ఎంటైర్ క్రియేషన్ హాస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ ఫౌండేషన్ ఇస్ షేకెన్ ద ఎంటైర్ కాస్మోస్ ఇస్ షేకెన్ బై అండ్ లార్జ్.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడా ఇదియే.
1: దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఎంగ్జైటీస్ వరీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యూమానిటీ హస్ బీన్ ఫేసింగ్ టుడే.
0: ఈ అసత్యమును ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ injustice is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణమైపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: Sat anetundi chala shastramainatundi.
1: Sat is existence, permanent.
0: Daniki maarpu em matramu ledu.
1: It is changeless whatsoever.
0: Atuvanti satyamunu manam maarpu chesukuntu raavatam cheta manlo kuda maarpu kalugutu undadi.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ యుల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూరు వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నాలుకపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: బట్ వెన్స్ ద ట్రూత్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఆన్ ద టంగ్, ఇట్ గెట్స్ చేంజ్డ్.
0: కనుక టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: దెర్ఫోర్ టంగ్ ఈజ్ ఎ సెన్స్.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: వి చేంజ్ బికాస్ ఆఫ్ దీస్ సెన్సెస్.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are the senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతము ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది 5.
1: Only 5 are present.
0: అవే మానవుని అంత కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యం అనేటువంటిది
1: ద ట్రూత్
0: దారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఇస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటి బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu badinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణములే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ థర్డ్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి, సత్యమునను పెరిగి, సత్యమునను అణిగి సత్యవడగు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, హ్యావ్ బీన్ మెయింటైన్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతున్నావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్, వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: Karma ni pollution cheyakunda undaliki pavitramainatvanti yokka satyanni paruthu untunte adi minchinatvanti yokka manchi parishuddhamainatvanti janmu.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: Cheppinadanni ikkunu jarugutundi.
1: Whatever that is said is bound to happen.
0: Parikramanni ikkunu jarugutundi.
1: All the things you speak out will happen.
0: Aithe kontha mandi yochinchavachchu.
1: But some may feel so.
0: Swami, meemu satya margamlo pothunnappudiki mammu asatyam anetvadi cheri mammu aneka vidhamuga baadha pettundadi.
1: Some complain to Swami, Swami, we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chette cherutundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసి అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha vachche ee megharanti cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణ ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడే.
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
1: సమ్ టైమ్స్ యూ డిక్లేర్ రామా విత్ ఇన్ మీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ రామా.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: This Atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కర్మనే ధర్మమే అనేటువంటి లక్షణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore Dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివేరి అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: Madhya Dhana Dharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutambhi Rakshamam Saranagati Annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny and also his own self unto the lotus feet of Rama.
0: Vagaraka Samayamlo,
1: at one time
0: Ramana Vantariga Vindarapit Samayamlo,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడ లేని దుర్మార్గ బుద్ధులు పుట్టినాయి.
1: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
0: వచ్చాడు.
1: హీ రిటర్న్.
0: రామా ఎందుకు నీకు ఈ వస్త్రం తన్ను.
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళడం రము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాములు కూడాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాములకు సర్వము తెలుసును కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth, he called Lakshmana to come close to him.
0: తాను కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది శూర్పణఖ సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ శూర్పణఖ మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are ani.
1: Tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu pravesisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravuddu.
1: So never be in the bad company.
0: Manchi company tho cherandi.
1: Join the good company always.
0: Manchi bidalato meer kalisipinchi undandi.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావం తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంత మన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంతోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: విదిన్ ద హ్యూమన్ బాడీ ఆర్ ప్రెసెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుకోవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ వర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూ ఆర్ ఇంటెలిజెంట్, యూ గోన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హవ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీ ని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీ ని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కనుక మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good. నాకేమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yerpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadanna.
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyamu. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: Is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగములు కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రము బాధించలేవు.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అని ఈమె చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: While leaving, Sita said,
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముంగు కంపర కూడాను మృగముల కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామా

0: also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
1: Rama, prabanchananta kudanu, oka hastagatam chesukunnatundi neeku Sitanu kapadukovatam chethe kada.
0: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
1: Idi nammanu.
0: I'm not going to believe
1: you. Sarvajnudavu.
0: You know everything.
1: You sarvavyapanudavu.
0: You are spread everywhere.
1: Sarvajiva sarvantaryami.
0: You are the dweller in all of the beings.
1: Kanuka nannu evu edi cheyaledu.
0: Nothing can happen to me, none can harm me.
1: Nee prakaranunta varaku kudanu nakku etti bhayamu ledu.
0: So long you are by my side, I don't need to fear.
1: Atla Sita kudanu bodham chesindi.
0: That was the teaching of Sita.
1: Ramulu chala santoshinchadu.
0: Rama was extremely happy.
1: Kani mari oka samayam lopala.
0: But later at one time,
1: Sitanu apaharinchadu rakshasudu.
0: Sita was abducted.
1: Apaharinchinappudu Sitagati em avutundo ani baadhapaddadu.
0: While she was kidnapped, he felt so sorry what would happen to her.
1: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: ఈవెన్ అట్ దట్ మోమెంట్ రామ వాస్ స్టిల్ స్మైలింగ్.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ ఫ్యూరియస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: రామ ఆజ్ఞ ఇచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: లక్ష్మణ సెడ్, కమాండ్ మీ రామ, ఐ విల్ జస్ట్ బర్న్ దెమ్ టు యాషెస్.
1: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
0: లక్ష్మణ, యూ అండ్ ఐ డోంట్ నీడ్ టు డూ దిస్.
1: వారికి వారే చేసుకుంటారు.
0: They will, because of their own making, they will be put to ruin.
1: Kaduka variyoku gunamulu varine nasimpa chestunnayi.
0: Their own qualities will smash them.
1: Sitanu vadile pettaru.
0: And they dropped Sita.
1: Sita Ramalakshmanu cherindi.
0: And Sita joined the company of Ramalakshmana.
1: Appudu Ramulu cheppadu.
0: Then Rama said,
1: Lakshmana,
0: Lakshmana,
1: ivanni kudunu evaravari prarthana saramu evaravari gunamulu saramu kaani ee pravartana varide kaani manadike maatramo kaadu.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
1: ఇది నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంత కూడాను దైవ స్వరూపమే.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నర్తలే.
0: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ఆఫరింగ్ అన్ టు గాడ్ ఓన్లీ.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్, దాట్ విల్ పుట్ యూ టు రూయిన్.
1: నాది నాది నాది, ఏది నీది?
0: వై సే ఇట్స్ మైండ్ మైండ్, వాట్ ఈస్ యువర్స్? యాక్చువల్లీ
1: బాడీనా నీది?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: Kani, ivi evi neevu kaadu.
0: They don't belong to you.
1: Idi naa buddhi, naa sittamu, ahankaramu, naa manasu ani anukuntunnavu kaani, idi evi neevu kaadu.
0: In fact, you say this, my body, my mind, my intellect, my senses. None belong to you.
1: Nee body anetundi, neeku teliyakundane chanamlo neeku ninnu vadipettutundi.
0: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: వి సే మై మైండ్, ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
0: దేర్ఫోర్ డ్రాప్ దెమ్.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is, I am I, I am I.
1: Ramulu bodhinchinatundi idiye.
0: This is the teaching of Rama.
1: Rama evvarni ee vidhanga kudanu badhinchaledu.
0: Rama has never harmed anybody.
1: Evvarni eppudu kudanu dushinchaledu.
0: He never accused anybody.
1: Evvarni ee vidhanga kudanu himsinchaledu.
0: In fact, he was never violent towards anybody.
1: Kabatti itaraku Ramulu pai enduku udesham vastundi?
0: Therefore, how do you expect the teaching of Rama?
1: Ramulu chesinatvanti manchi ramulike vastuntaru gaani.
0: All the good done by Rama has come back to him naturally.
1: Manam good chesthe manaku bad ekkada vastundi?
0: If you do good, how do you expect bad results?
1: Kaniki bad results raavatame veelledu.
0: It is impossible to have bad results.
1: Manaku kashtamulu, nashtamulu, dukkamulu.